0: నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ అదర్
1: దైవత్వానికి మన దేహం అర్పితం చేయాలి.
0: వన్ షుడ్ డెడికేట్ హిమ్సెల్ఫ్ టు ద డివైన్.
1: దైవత్వానికి మన మనసును అర్పితం చేయాలి.
0: ద మైండ్ షుడ్ సరెండర్ టు గాడ్.
1: దైవత్వానికి మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: ద ఇంటెలెక్ట్ మస్ట్ యాక్సెప్ట్ గాడ్.
1: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
0: ఆల్ యాక్సెప్ట్ షుడ్ బి సాటిస్ఫైయింగ్ టు గాడ్.
1: నీ ప్రీత్యర్థ కోసం నీవు పాటు పడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యర్థంగా శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavaru
0: for 58 days.
1: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kani
0: yet
1: oka neeraina kudu gutikiti taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of
1: talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagadaviki poye munduga
0: before leaving the body
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున
1: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులంతా ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఇస్ ధనుంజయ
1: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున,
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
1: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయంలో అపకార ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
0: In the battlefield, we don't observe the harm of
1: it. You shot arrows at me, I did. You shot arrows
0: at me, so I did. You shot arrows at me, so I did.
1: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధైనటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
0: And in fact, the arrows that you shot,
1: కృష్ణు దేహమంతా కూడా రక్తమయమైపోయింది.
0: And therefore, the whole body was bleeding.
1: కానీ దీనికి మీరేమైనా వస్తున్నారా?
0: Are you suffering because of that reason?
1: ఇది యుద్ధ సమయము.
0: It is battle time.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: During war there is no
1: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
0: It is only the triumph, victory that matters.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
0: Bhishma wanted one.
1: నాయనా, నాకు దాహము, ఇది అంత సమయము.
0: This is the last moment. I'm thirsty.
1: 58th dinam pranam modalutunnanu.
0: 58th day I'm leaving this body.
1: Kanukane na tallini techi na notlo poyamannadu.
0: See that my mother shower water.
1: Talli Ganga Devi.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: Aa tallini techi na yokka notlo poyamani cheppadu.
0: See that Ganga water is brought to me.
1: Tachame ammulu chusi భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమిలోపు కొట్టాడు.
0: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మాదే.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
1: జ్ఞాని. భీష్ముడు
0: the one of wisdom.
1: Bhishmudu sarvajnana sampannudu.
0: He is the very personification of all forms
1: sarva
0: of knowledge.
1: Sarvavedi sampannudu.
0: He has got all fluent.
1: Samasta sadhamalu chesinatunti vaadu.
0: He did everything.
1: Evvariki apakaram koradu.
0: He didn't harm anybody.
1: Kanukane aa talli yokka jalamunu tana notlo posina tarshame Bhishmudu tana yokka kannulu moosadu.
0: After drinking the water he ended his life.
1: Adiye అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
0: As he was put to that situation by Arjuna, the relief also was given to him by Arjuna.
1: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: Many people have this name Arjuna.
1: కానీ అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: But their conduct is not in accordance to the meaning of the name.
1: శ్రీశైలం లోపల కూడాను
0: అర్జున,
1: మల్లికార్జున, బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
0: And we have names. బ్రహ్మరాంబ, మల్లికార్జున, శ్రీశైల మల్లిక,
1: మల్లికార్జున, బ్రహ్మరాంబ,
0: మల్లికార్జున, బ్రహ్మరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లె అనగా జాస్మిన్.

0: ఈజ్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జునది కానీ ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
1: భ్రమరాంబ,
0: భ్రమరాంబ.
1: అంబ అనగా తల్లి.
0: అంబ ఇస్ మదర్.
1: భ్రమర అనగా తుమ్మెద.
0: భ్రమర ఇస్ హనీబీ.
1: ఆ తెల్లని తుమ్మెద
0: హనీబీ
1: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
0: ది హనీబీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని,
0: యాజ్ ది హనీబీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ఆఫ్ అర్జున,
1: జీవితాన్ని సార్థకం చేసుకుంది.
0: And then gets its life redeemed.
1: కనుకనే అర్జునత్వము చాలా అనేక అర్థాలకంతకున్న మూల కారణము.
0: అర్జున హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
1: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
0: అర్జున ఇస్ ఎ గ్రేట్ సోల్.
1: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ దట్ అర్జున ఇస్ ఎక్స్టోల్డ్?
1: ఎవరిపైన కూడా నిష్కారణంగా తన విల్లును ప్రయోగపెట్టిన వాడు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ంట్ ఫైట్ with anybody without any reason.
1: ఇది యుద్ధంలో చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
0: He had to fight in war times.
1: కానీ కృష్ణుడు కూడాను,
0: కృష్ణ
1: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
0: You are sending me as an emissary. Whom should I call?
1: యుద్ధము జరగకూడదు, యుద్ధము జరగకూడదు.
0: War should not happen.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
0: And that was the determination.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు గాని ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రం వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బీ ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హీ ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
1: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనక్కర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: వాట్ డస్
1: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్రం?
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
1: కానీ బుద్ధి లేదు.
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
1: సన్. ఈ పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు, కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం, బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హు ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్?
1: కనుకనే ధృతరాష్ట్రుడి యొక్క దీన్ని మనం ఏమాత్రమూ పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు, అన్ని విధాలా మాట్లాడిచ్చాడు. కృష్ణుడు ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జున కే.
1: అర్జున,
0: అర్జున,
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
1: విఫలమైపోయింది.
0: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
1: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
0: ఇన్ దిస్ డ్యూరింగ్
1: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: డ్యూరింగ్ వార్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్, those who are not in.
1: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
0: who are not on the wrong side are going to be killed. కృష్ణ
1: అర్జున,
0: అర్జున,
1: యుద్ధమునకు వచ్చినటువంటి వారు యుద్ధముకు వచ్చేస్తారే, కానీ యుద్ధమునకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
0: those who are ready to fight will be there on the battle front, not others.
1: కనుకనే యుద్ధంలో పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే, కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ గిల్టీ.
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
0: ఆల్ ఆర్ గిల్టీ.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: సో బీ రెడీ టు ఫైట్
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్.
1: కానీ కృష్ణ,
0: కృష్ణ,
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: It's gross injustice because they are accepting to fight.
1: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: Kauravas were never proper at any time.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: దే యాక్సెప్టెడ్ టు ఫైట్.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: అండ్ దే ప్రేడ్ టు దేర్ బ్రదర్.
1: ధర్మజాని దగ్గరికి పోయాడు.
0: దే వెంట్ టు ధర్మజ.
1: ధర్మజకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: Dharmaraja does not like any war or fight.
1: సరే అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: హీ టు హ్యాంగ్ టు కన్సీడ్.
1: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారు అయినప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మధరుడికి కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ
0: కృష్ణ
1: యుద్ధం సిద్ధమనక కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధం సిద్ధమని చెప్పించావు.
0: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హీ సేఫ్ రిటర్న్ వాజ్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం జరిగించబేలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషమును జల్ల వీలా?
0: And is it proper to
1: బైద దావాగిలో మల్లె పూల విజదల్లు లీలా?
0: Is it possible to throw flowers on fire?
1: ముష్కరుని బ్రోల
0: in front of ఈ
1: కితోక్తుని మేల?
0: Will they listen to good words?
1: జాలా ఏల ఈ సంధి మాటలిక గోపాల?
0: Why this role of an ambassador, oh Gopala? Because people are ready to fight.
1: ఇంక మన కొద్దు గోపాల.
0: No more of speaking anymore.
1: అని చెప్పాడు.
0: He said so.
1: సిద్ధమయ్యారు.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున was fear stricken.
1: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: Not that he can't fight, but
1: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: It is a factor that created
1: యుద్ధానికి
0: fear because
1: అవుతారే కానీ
0: good people also ఎవరిని
1: చంపుతామో ఏమో.
0: Who are going to be killed, he doesn't know.
1: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad about
1: ఈ బాధంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కరుకునే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఇంక వద్దాం,
0: లెట్స్
1: ఇంటికి వెళదామన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళదామన్నాడు.
0: లెట్స్ ఇట్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
1: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
0: Why should you come here when you are fear stricken, afraid?
1: ఇందరి బంధుపుత్ర గురుపుత్రులను చంపి భరించుటెట్టును?
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Naa kannulu tiriguchunnavika.
0: My head is reeling.
1: Kaalamu gadupoka kadalam intiki innannadu.
0: Let us return, turn back this chariot.
1: Indikosam vachava neevu
0: Arjuna
1: piriki panda అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హావ్ యూ కమ్ ఫర్ దిస్ పర్పస్, వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్ కమింగ్.
1: ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
0: వై షుడ్ యు కమ్ నౌ
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ.
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యెట్ హి కుడ్ నాట్ పిక్ అప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
0: అండ్ కృష్ణ జంప్డ్ టు ది చారియట్.
1: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు ఫైట్ హి సెడ్.
1: యుద్ధం చేయనని చెప్పావు.
0: ఇన్ ద బిగినింగ్ యు
1: మీరు యుద్ధం చేస్తే మీ మాటను ఓడిపోయినట్టు అవుతుంది. కృష్ణ మీరు ఓడిపోవచ్చు కానీ మీ మాటను మాత్రం ఓడిపోకూడదు.
0: కృష్ణ యూ సెడ్ దట్ యూ విల్ నెవర్ ఫైట్, నౌ యు ఆర్ రెడీ టు ఫైట్ నౌ. కృష్ణ యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచ్.
1: కుప్పించి ఎగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొరగాయి.
0: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ద స్కై.
1: ఒక ఉర్వంలో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
1: నేడు భీష్ముని చంపుదు.
0: I'm ready to kill Krishna.
1: నిన్ను కాదు.
0: I'll protect you,
1: Arjuna. విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
0: Arjuna, leave me. I am prepared to kill Bhishma.
1: కరలి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
0: Therefore, God only should come to my refuge.
1: ఎవరు నాకు దిక్కు కాదు. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: Krishna, who is prepared to kill me now, can only protect me.
1: చూచారా ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
0: The killer will be the protector.
1: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
0: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
1: ఇలాంటి జ్ఞానమును కురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
0: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
0: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
0: భీష్మ ద వైజ్,
1: కట్టకడకు తన అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్.
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: And then got himself pacified, remained peaceful.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Mukhyanga mana pavitramaina charitralanni kudanu.
0: The history which is sacred.
1: Enniyo antaratmanto koodinatundi pavitratralanta unnai.
0: Has got so many subtle secrets behind.
1: Kaani pillalu evaru ye charitralu kuda chadavaru.
0: But the students do not read the history.
1: Ee novels kathalanta chadukuntu kurchuntaru.
0: But they read novels and stories.
1: Ee kathallo ye maatram kuda meaning undadu.
0: The novel stories are meaningless.
1: Ee kathalu chadatavanta vyathane.
0: It is all vyatha, the misery.
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: వాట్ ఇస్ ది హిస్టరీ?
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
1: దాన్ని మనం చదవాలి.
0: వీ షుడ్ రీడ్ దాట్.
1: మిగతా అన్ని చదివి ప్రయోజనం లేదు.
0: యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
1: కనుక నేను మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకనే సర్వ దేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేయిటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికీ పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి మనం
1: కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుడి దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: వినాయకుడు. అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికి అంత అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయుడే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్, మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన బినాశిత శాంతి నది.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 26th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 8th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ సత్య ట్రూత్ అండ్ ధర్మ రైటియస్నెస్ and how these values can be practiced in society. Sai Bhagwan Vacha.
1: Dharati iti dharmaha. Jagatnu dharinchinatvantide dharmam.
2: Dharma is that which bears.
1: Yatho dharmas tato jaya. ఎక్కడ ధర్మము అక్కడే విజయము.
2: వేర్ దెర్ ఈస్ ధర్మ దెర్ ఈస్ విక్టరీ.
1: ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షింపబడినప్పుడే ధర్మం కూడాను మనల్ని రక్షిస్తుంది.
2: వెన్ ధర్మ ఈజ్ ప్రొటెక్టెడ్ ఇట్ విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అస్.
1: ధర్మం చర. ధర్మముని ఆచరించాలి.
2: ప్రాక్టీస్ ధర్మ ఆల్వేస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ. ఇట్టి ధర్మమునకు సత్యమే ఆధారమైనటువంటిది.
2: ఫర్ దిస్ ధర్మ ట్రూత్ ఈజ్ ద వెరీ బేసిస్.
1: సూర్యుని యొక్క రశ్మి యందు 7 రంగులు లీనమైనట్టుగా సమాజ శ్రేయస్కరమునకై 7 విధములైనటువంటి ధర్మములో నియమించవలసి వచ్చింది.
2: ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ 7 టైప్స్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ జస్ట్ యాజ్ 7 కలర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేస్ ఆఫ్ ద సన్.
1: మొదటిది సత్యము.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ ట్రూత్.
1: రెండవది శీలము.
2: ద సెకండ్ వన్ ఈజ్ క్యారెక్టర్.
1: మూడవది ధర్మము.
2: ద థర్డ్ వన్ ఈజ్ ధర్మ.
1: నాలుగవది ధమము.
2: ద ఫోర్త్ వన్ ఈజ్ ధమ.
1: ఐదవది తపస్సు.
2: ఫిఫ్త్ వన్ ఈజ్ తపస్ ఆర్ పెనన్స్.
1: ఆరోది త్యాగము.
2: ద సిక్స్త్ వన్ ఈజ్ రినన్సియేషన్.
1: ఏడవది అహింస.
2: ద సెవెంత్ నాన్ వైలెన్స్ అహింస.
1: ఇవన్నీ కూడాను సమాజమును రక్షించి సామాజిక శ్రేయస్కరమునకై నియమించినటువంటివి.
2: ఆల్ దీస్ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ.
1: అగ్నికి దహన శక్తి ఏ విధముగా ధర్మము.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ ఈజ్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
1: మంచుగడ్డకు చల్లదనము ఏ విధముగా సహజము.
2: జస్ట్ యాజ్ కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫార్ ఐస్.
1: విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము ఏ విధముగా సహజము.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ నేచురల్ ఫర్ ఎ వెల్ బ్లాజమ్ ఫ్లవర్.
1: చక్కెరకు తీపి ఏ విధముగా ధర్మము.
2: జస్ట్ యాజ్ స్వీట్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ షుగర్.
1: జీవునకు ఆ విధముగా సత్యశీలమైనటువంటి ధర్మమే నిజమైనటువంటి యొక్క గుణము.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ధర్మ అసోసియేటెడ్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ సత్యం యొక్క స్వభావమును ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: ఈ సత్యమునకు శీలము ప్రాణము.
2: ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
1: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
2: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: మొదటిది పవిత్రము.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ సేక్రెడ్నెస్.
1: రెండవది సహనము.
2: ద సెకండ్ వన్ ఈజ్ సహన ఆర్ పేషెన్స్.
1: మూడవది పట్టుదల.
2: ద థర్డ్ వన్ ఈజ్
1: ఇవే శీలత్రయములు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
1: ఎట్టి విద్యావంతుడైనా,
2: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
1: ఎంతటి ధనవంతుడైనా,
2: హౌఎవర్ వెల్తీ ఏ పర్సన్,
1: ఎంతటి అధికారి అయినా,
2: వాట్ ఎవర్ పొజిషన్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
2: వాట్ ఎవర్,
1: ఎంతటి పండితుడైనా,
2: వాట్ ఎవర్ స్కాలర్ హీ బి,
1: ఎట్టి పామరుడైనా,
2: వాట్ ఎవర్ సీనర్ హీ బి,
1: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వాడితో సమానమన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీస్ డెడ్ ఆల్దో హీస్ లివింగ్.
1: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
2: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
1: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
2: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్,
1: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
2: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నిజముగా మానవునకు శీలమే అలంకారము.
2: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
1: ఇట్టి శీలమునేటువంటి జీవితము శిలతో సమానము.
2: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్ టు ఎ స్టోన్.
1: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
2: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ నేచురల్ టు హిమ్.
1: దీనికి సత్యము పునాది.
2: ఫర్ దిస్ ది వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
1: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
2: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
1: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
2: హీ హాస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ది బేసిస్.
1: సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
2: హీ షుడ్ బి ప్రిపేర్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
2: ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సబ్సర్వియంట్ టు ట్రూత్.
1: సత్యమునకు భయపడియే జగత్తు నడుచుచున్నది.
2: ద వరల్డ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ది ఫియర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్, persons will be afraid of living life itself.
1: సత్యమే మానవునికి అభయము.
2: ట్రూత్ గివ్స్ ఫియర్లెస్నెస్ టు ఎవ్రీ మ్యాన్.
1: భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
1: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ది వరల్డ్.
1: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
1: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
2: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఇస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైన యొక్క జీవము.
2: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: దీనికి మంచి సంస్కారము అంటారు.
2: This is described as an important
1: manchi gunamu antaru,
2: important good virtue,
1: manchi nadata antaru,
2: good behavior it is said.
1: Ee vidhamainatundi manchi nadatane lekundina manavattume raninchadu.
2: Humanity will not shine without good behavior.
1: Gunamu samskaramu nadata manavattvaniki shobhan andistundi.
2: Virtue, good qualities, good behavior will lend splendor to humanity.
1: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము శీలము ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యూమానిటీ అండ్ డెవలప్ డివినిటీ వి హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
1: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
2: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ we have to make the necessary effort for this.
1: Balyamunandu pillalu telisiyo teliyakayo konni tappulu chestaru.
2: In boyhood people are likely to commit mistakes knowingly or unknowingly.
1: Kani ee tappulu peddalaku telisina dandinturemo ani leka sichinturemo ani bayapadi asatyam aadtaru.
2: Fearing that if these things are known to elders they might punish or they might criticize, they try to hide.
1: Ivi kramakramina asatyam perigi perigi నైతికత్వమును నాశనం చేస్తుంది.
2: దిస్ వే దే డెవలప్ అన్ట్రూత్ అండ్ టెలింగ్ లైస్ అండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ది వెరీ బేసిస్ ఆఫ్ హ్యూమానిటీ.
1: కనుక మనము సత్యమును చెప్పుటలో ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
2: Therefore, while telling truth, we should not be afraid of anything.
1: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము, సాహసము, ఆనందం కూడాను లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ టెల్ ట్రూత్ విల్ బి హ్యావింగ్ దట్ కరేజ్, దట్ హ్యాపీనెస్ అండ్ దట్ జాయ్.
1: సత్యమును చెప్పడం చేత మనకు రాబోయేటువంటి ఫలితము కానీ, రాబోయేటువంటి ఆదాయం కానీ, రాబోయేటువంటి సుఖం కానీ మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
2: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
1: Sukha santosha sadupayam labhinchakapoyinappatikini manam e maatramo vercharadu, bayapadaradu, satyamunu maatrame manamu aadharamga teeskovali.
2: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
1: Bhavanamunaku punadi etti aadharamo.
2: Just as foundation is very important for the
1: man, vedu etti aadharamo.
2: Just as the roots are the very basis of it,
1: jeevitaniki satyam etti aadharamo.
2: For life, truth is the basis.
1: సత్యమును మనము కొంతవరకు కదిలింపచేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
2: If we are shaken in truth, there will not be protection and safety for our own life.
1: దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
2: The direct proof for this is the life of Harishchandra.
1: Aadina maata tapparadani tana yokka jeevithamulo kattukunna bharyanaina kanna kumarunaina kudanu tyajinchi rajyaprastudai adavi palaipoyi satyam nimittamai tapassulu acharinchadu.
2: In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself, and he took it up as a penance.
1: Kattakadapatiki aalubiddalnu kudanu ammukunnadu.
2: Ultimately, he had to sell his own wife and son.
1: Kani kattavalsinatundi oddiki takku kavatam cheta taanu kudano ammadapoyi taanu kaati kaapariga nilchadu.
2: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself.
1: Duravasthala samayamundu kudano taanu e maatram kudano asatyamunaku guri kaaledu.
2: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
1: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
2: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
1: చంద్రమతి తన భార్య అయిను, లోహితాస్యుడు తన కుమారుడని తెలిసి కూడాను తన కర్తవ్యము, ఇక్కడే ధర్మము, తన కర్తవ్యము సుంకము చెల్లించక దహన క్రియలు చేయడానికి అంగీకరించలేదు.
2: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
1: nenu kaatikaapari yokka kartavyanni nenu nirvartinchali anetunte yokka dharmamunu maatrame tanu aadharam chesukunnadu.
2: He gave a lot of importance to the discharging of the duty as the person in charge of the burial ground.
1: Ita ilanti kathinamainatunte samasyalu endukani kathinamaina paristhithulu endukani satyam ne maatramuno veedaka dharmam ne maatram kudano visarjinchaka tana yokka jeevithaniki rendu rekkalaga rendu netramulaga rendu chakramulaga bhavinchi jeevinchi aadarshavantamainatunte deenini andistu vachadu హరిశ్చంద్రుడు.
2: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ ఫాలోడ్ ఇట్.
1: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
2: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
1: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
2: Once upon a time, a particular elderly gentleman got the birthday of his own son.
1: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
2: On account of the love he had for his son, he gave a golden paise coin and asked him to go to his mother and get a ring made.
1: Rendu dinamu ee pillavani yokka parikshalu raabothundachan cheta aa kaasunu oka balla paina petti taanu chaduvukuntunnadu.
2: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
1: Tana yokka chintichi chellalu okatu untundeetundi.
2: He had a young sister.
1: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
2: షీ వాజ్ వెరీ మిస్చ్యూస్.
1: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
2: She entered the room and took that gold coin.
1: అన్న ఏమిటి ఇది అని అడిగింది.
2: She asked, brother, what is this?
1: ఇది బంగారు కాసు అన్నాడు.
2: He told her that this is a gold coin.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
2: She asked, from where did you get this?
1: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
2: He said that this has been given by a tree.
1: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
2: How would this become a tree? She
1: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్ధాలన్నీ వర్ణించాడు.
2: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
1: coin. ఇంకా ఏమేమో ప్రశ్నలు అడుగుతుంటుంటే వెళ్ళిపో నాకు చదువుకోవటానికి టైం లేదని చెప్పి తాను చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాడు. ఈ సమయాన్ని పురస్కరించుకొని ఆ చిలుపు చేష్టలు కలిగినటువంటి చెల్లెలు ఆ కాసు తీసుకుని లోపల వెళ్లిపోయింది.
2: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
1: Tana doddilo baavi daggara chinna guntha todindi.
2: She went into the yard and dug a small pit.
1: Danilo ee kaasunu pettindi.
2: She put this gold coin into that pit.
1: Neelu posindi.
2: She poured water.
1: Endukatti chettu avutundi ani cheppada anna.
2: Brother had told that you will get a tree out of it.
1: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
2: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
1: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
2: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
1: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్ళిపోమో నీకు పలిచింది.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
1: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
2: He wanted to take the gold coin and ask mother to prepare a ring out of that.
1: అక్కడ లేదు.
2: He could not get the gold coin there.
1: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదరించి అడిగాడు.
2: He went to the sister and asked her whether she saw it.
1: అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్
1: అక్కడికి వెళ్లి చూసేటప్పటికి కాసు లేదు.
2: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
1: చాలా బాధపడ్డాడు.
2: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
1: పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
2: On the birthday, when he should be very cheerful, he was to cry. He mentioned this to his mother.
1: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
2: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
1: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: When the girl was asked, she said, brother was explaining like this, therefore I did it.
1: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టిన దినం ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
2: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you have lost the gold coin.
1: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటిది నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పెడతారు.
2: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎవరీ.
1: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
1: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
2: దేర్ వాజ్ వన్ జగద్గురు.
1: ఆ జగద్గురువు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
2: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
1: Aina nayana nee gunamulu elantivi nee pravartana elantidi nee nadata elantidi ani motta mota varini prashninchi aa nadatalaku taginatunte oka upadeshanni bodhinchetunte vaadu.
2: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
1: Itanu goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
2: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
1: అప్పుడు నాయన, నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
2: Then the great man asked him, "Well, child, what are your qualities? What is your daily life?"
1: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
2: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing things.
1: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
2: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
1: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
2: He said that drinking is the second bad habit.
1: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
2: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is a third bad quality, he said.
1: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన, ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంత్రానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
2: Then this great man asked him, "Well, child, can you give up one of these three bad qualities at least? Can you try?"
1: యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
2: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
1: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
2: Only when the body is healthy and strong, I'd be able to escape even when I am caught. And therefore, it is essential that...
1: Police war yeppudu nannu pattukunedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavasunte maani vestanu annadu.
2: It is likely that policeman might not catch me frequently. Therefore, I can give up telling lies.
1: Aithe neetu nunchi neevu satyam cheptava అని ప్రమాణం చేయమన్నాడు.
2: Then he asked him whether he can promise that you are going to tell truth from tomorrow onwards.
1: తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
2: Most certainly from today onwards I'll be telling truth, he promised.
1: ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
2: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
1: మంచి ఎండల కాలం.
2: It was a good summer day.
1: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
2: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఎయిర్ కండిషనర్, నో ఫ్యాన్, నో ఎయిర్ కూలర్.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం.
2: ది హెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్, సంథింగ్ లైక్ ఎ కింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్, హీ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దట్ టెరస్.
1: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
2: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
1: Nemmadiga ee varshapu neeru padeyatundi doonulu pattukoni terrace ki ekkadu ee donga.
2: This thief managed to climb the terrace.
1: Velliyetappudiki aa yokka srimanthudu melukunnadu.
2: As soon as this thief went to the terrace,
1: వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
2: ది రిచ్ మ్యాన్ కుడ్ రికగ్నైజ్ దట్ ది పర్సన్ హూ కేమ్ వాజ్ ఎ థీఫ్.
1: నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
2: ది రిచ్ మ్యాన్ ఆస్క్డ్ హిమ్, వెల్ హూ ఆర్ యూ.
1: అక్కడ సత్యం చెప్ప, నేను దొంగను అన్నాడు.
2: హీ టోల్డ్ బికాస్ హీ వాస్ టు టెల్ ట్రూత్ దట్ ఐ యామ్ ఎ థీఫ్.
1: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
2: In order to find out what this man's plans are, that rich man also said, "I am also a thief."
1: Aithe manam iddaru cheri ee srimanthuni intu lopala edaina konni viluvainatundi vastulu dongalinchalani iddaru planlu vesaru.
2: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
1: Ee yokka srimanthudu cheppadu, "Chudu, srimanthuni intlo manchi viluvainatundi anta untuntai, aithe manaku taalam chevulu chikkadam chaala kashtam. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాచి నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
2: దిస్ రిచ్ మ్యాన్ టోల్డ్ ద థీఫ్, వెల్, దేర్ విల్ బి క్వైట్ ఎ ఫ్యూ వాల్యుయబుల్స్ ఇన్సైడ్ ది హౌస్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కీస్. ఐ విల్ ట్రై టు జస్ట్ గో ఇన్ అండ్ మేనేజ్ టు గెట్ ది కీస్.
1: నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలి. అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది. నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్ళాడు.
2: ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ, ఐ విల్ గో ఇన్సైడ్. హి సెడ్ హి వెంట్ ఇన్సైడ్.
1: వెళ్ళాడు, కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
2: హి ప్రిటెండెడ్ యాజ్ హి వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్. హి టుక్ ద కీస్ అండ్ హి కేమ్ అవుట్.
1: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు. ఈ దొంగ యొక్క చర్యలన్నీ, నేను నీ ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఇనుప పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
2: Then this rich man said he has been watching very carefully this the activities of the thief. He told the thief, well now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe.
1: Aa pettilo moodu pedda pedda diamonds nu petti vachadu ee srimantudu.
2: This rich man had kept three most valuable diamonds, big diamonds inside the safe.
1: ఈ దొంగ వెళ్ళాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ తీసుకొచ్చాడు.
2: దిస్ థీఫ్ వెంట్ ఇన్ సైడ్, ఓపెన్ ది సేఫ్, బ్రాట్ దోస్ త్రీ బిగ్ డైమండ్స్.
1: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
2: దీస్ త్రీ హ్యాడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్.
1: ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
2: హౌ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ బిట్వీన్ దోస్ టూ, దే ప్లాన్.
1: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
2: యాజ్ దిస్ థీఫ్ followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
1: Tammuda, oka vajram naaku, oka vajram neeku, inkoka vajranni pagalagotti deeni viluvanu lekunda chesukotam manchidi ka, idi rajuke pettestam, ee srimantudike pettestam ani aa vajram teesukoni aa pettalo betti rendu vajramlu maatrame teesukochchar.
2: This thief told the rich man, brother, one diamond you keep, the other I will keep, the third one cannot be broken into pieces, I'll keep it back for the owner of this house itself. He told like that, went back, kept the diamond and returned.
1: కావాల్సినవి చిక్కినవి గనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
2: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
1: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
2: As he is bound to tell the truth, he gave the correct address.
1: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
2: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
1: Ee palani gramamlo poi meeru chudandi annadu.
2: This gentleman said, told the police, you go to such and such a village to find.
1: Aa gramamlo peru pondinatundi vaadu ee donga.
2: In that particular village, this thief was a famous thief.
1: Itanni pattaru.
2: The police caught hold of him.
1: Itanni patti jamindar daggariki teeskellaru.
2: They brought this thief to jamindar.
1: అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందార్.
2: దిస్ జమీందార్ క్వశ్చన్ ద థీఫ్, వెల్ హౌ డిడ్ యూ ఎంటర్ ద హౌస్, హౌ డిడ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ దీస్ డైమండ్స్.
1: జరిగిందంతా చెప్పాడు, నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పెట్టి తీశాను, మూడు వజ్రాలుంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
2: హీ నరేటెడ్ మెటికులస్లీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ అడ్వెంచర్, క్లైంబింగ్ ది రూఫ్, గెటింగ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ అదర్ పర్సన్, ఎంటరింగ్ ద హౌస్, ఆల్ ద థింగ్స్ ఆర్ నరేటెడ్.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పని, మంత్రి ఇదిగో తాళం చేసి తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
2: దిస్ జమీందార్ కాల్ ద మినిస్టర్ అండ్ జస్ట్ సెడ్, వెల్ యూ ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ వన్ మోర్ డైమండ్ ఓవర్ దేర్.
1: ఈ మినిస్టర్ ఏం యోచన చేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కానీ ఒకటి పెట్టి పోయి ఉంటాడా, ఇది ఎట్లయినా కానీ ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
2: This minister took the keys to the safe and he thought that can there be any thief who will keep one diamond back, and he pocketed that particular diamond and went and reported that there is no diamond at all there.
1: సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరికి పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
2: This zamindar called the thief and said, well, you have been able to tell truth to me, therefore from today onwards you are going to be my minister.
1: Satyavantude mantri ga untundani.
2: Only a person who is truthful should be a minister.
1: Appude rajunu raninpa chestadu.
2: Then only a king would be able to just get a
1: yedo duradrushtavashattuga vaadu dongaga mari poyinadu kaani vitunu satyavantudu ani adani paina sampurnamaina vishwasamto aa naatu nunchi నాయనా నీవు ఇంక దొంగ పని దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేనిస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశించాడు.
2: దిస్ జమీందార్ టోల్ ద థీఫ్, వెల్ అన్ఫార్చునేట్లీ యు హవ్ బికమ్ ఎ థీఫ్, యువర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దాట్.
1: సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
2: యాజ్ దిస్ పర్సన్ ప్రాక్టీస్ టెలింగ్ ట్రూత్ ఆటోమేటికల్ అండ్ ఇన్ నేచురల్ కోర్స్ హీ గేవ్ అప్ డ్రింకింగ్ అండ్ ఆల్సో థీవింగ్.
1: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
2: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యూ మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్, ఇన్ ది ఎండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
2: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
1: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
2: Truth is right royal road to the life.
1: ఇక ధర్మము ధర్మాన్ని స్థాపించినా తిరిగి మారవచ్చును కదా.
2: After establishing dharma it might undergo a change.
1: ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది.
2: Dharma doesn't undergo change but practice of dharma undergoes a change.
1: కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
2: భగవాన్ కృష్ణ హ్యాస్ టేకన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ.
1: ధర్మము కృతయుగం నందును, త్రేతాయుగం నందును, ద్వాపయుగం నందును, కలియుగం నందును ఎప్పుడు కూడా ధర్మం ఉంటూనే ఉంటుండదు.
2: ధర్మ హ్యాస్ బీన్ దేర్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ కృత ఏజ్, ద్వాపర, త్రేత ఆర్ కలి.
1: కృతయుగం లోపల కలియుగం ఉంటుండాలి.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత దేర్ వాస్ కలి ఆల్సో.
1: ఈ కలియుగంలో కూడాను త్రేతాయుగ కృతయుగంలో ఉంటున్నాయి.
2: ఈవెన్ ఇన్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ కృత ఏజ్.
1: యుగములంటే ఒకటి ఒకటి మార్పు చెందినటువంటి కాదు.
2: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ విల్ బి ఏ చేంజ్.
1: కృతయుగ ధ్యానం, త్రేతాయుగ యజ్ఞం, ద్వాపరయుగ అర్చనం, కలియుగం నామస్మరణ అని ఈ నాలుగు యుగములు ఎందు కూడాను నాలుగు ప్రవర్తన రూపంతో ఇది వ్యక్తమవుతూ వచ్చింది.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత మెడిటేషన్, ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత సాక్రిఫైస్, ఇన్ ది ఏజ్ ఆఫ్ ద్వాపర
1: కృతయుగ ధ్యానం, త్రేతాయుగ యజ్ఞం, ద్వాపరయుగ అర్చనం, కలియుగం నామస్మరణ.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ ద్వాపర అర్చనం ఆర్ వర్షిప్ అండ్ ఇన్ కలి
1: కనుక ఆయా యుగములకు ఆయా పరివర్తనలంతా కూడాను ఆయా చర్యలంతా కూడాను ధర్మాన్ని ధరిస్తూ వచ్చాయి.
2: Therefore, appropriate to that particular age, the code was prescribed.
1: ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ టేక్
1: ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు.
2: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు వర్షిప్
1: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
2: దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు పెనన్స్
1: లేక కృతయుగం లోపల కూడా నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
2: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక అన్ని యుగములు ఎందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడా లీనమై ఉంటున్నాయి.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ఏజెస్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ధర్మ డూ ఎగ్జిస్ట్.
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి. ఆయా పరివర్తనలంతా కూడాను ఆయా చర్యలంతా కూడాను ధర్మాన్ని ధరిస్తూ వచ్చాయి.
2: దేర్ఫోర్ అప్రోప్రియేట్ టు దట్ పర్టిక్యులర్ ఏజ్ ది కోడ్ వాస్ ప్రిస్క్రైబ్డ్.
1: ఈ కలియుగంలో ధ్యానం

0: ధర్మ డు ఎగ్జిస్ట్.
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
0: Therefore, depending upon the change in the age, there were different forms of dharma.
1: కానీ అంతర్వాహి అనేది ధర్మం ఒక్కటే.
0: But the inner flow of dharma is the same.
1: అది ఏనాటికి మారదు.
0: But that doesn't undergo any change.
1: ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది.
0: As the truth is the very basis for that, it cannot change.
1: సత్యము మారేటువంటిది కాదు.
0: Truth will never change.
1: Truth is one, not two.
0: Truth is one. There are no two things.
1: కనుక ఎప్పటికీ త్రికాలములు యందు, త్రిలోకములు యందు, త్రిగుణములు యందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిది సత్యం.
0: In all the three times, in all the three worlds, and all three circumstances and three gunas, it is
1: bhuta bhavishya bhavishyat vartamana kalamlandu kudanu ekatattanga undetundide satyam.
0: Truth is one and common, whether it is in the time related
1: kanuka,
0: to future past
1: dharmam anetundidi maretundidi kaadu.
0: Therefore dharma does not undergo a change.
1: Manam duty anetundidi madhya madhya maripothuntai.
0: Duty undergoes changes intermittently.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒకడున్నాడు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ హూ ఇస్ డూయింగ్,
1: నాది ఉద్యోగం పురుష లక్షణం, ఇదే నా ధర్మము అంటాడు.
0: ఏ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ మై ఓన్.
1: ఎంత వరకు?
0: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
0: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ది ఆఫీస్.
1: అప్పుడు మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి, పట్టుకోవాలనే.
0: దెన్ హీ హాస్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
0: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్, నా ధర్మము అంటాడు.
0: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ. దెన్
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
0: అండ్ డూయింగ్ injustice and taking to wrong passes,
1: ee anyayam lopala dharmam sampayinchatam naa yokka dharmamu antadu.
0: By wrong means to earn money is my duty, he says.
1: Udyogam cheyatam athana dharmamu, vyaparam cheyatam athana dharmamu, abaddham aadatam athana dharmamu, leka dharmam sampayinchatam athana dharmamu.
0: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money? What
1: ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam ettavutundi.
0: When so many changes come about in duty, how can it be described as dharma?
1: కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు.
0: దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఓన్లీ డ్యూటీస్, నాట్ ధర్మ.
1: ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఎ ప్రాపర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ ధర్మ.
1: ఎదుటి వాడి స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియనే ధర్మము అంటారు.
0: ఆల్ దోస్ యాక్షన్స్ విచ్ డు నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్, దట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పెద్ద కర్ర పట్టుకుని నీవు మెయిన్ రోడ్ లోపల దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు.
0: హోల్డింగ్ ఎ లాంగ్ స్టిక్ ఇన్ ద మెయిన్ స్ట్రీట్, యు ఆర్ మూవింగ్ ఇట్ అబౌట్ అండ్ వాకింగ్.
1: ఇది పబ్లిక్ రోడ్, నా ఇష్టము, నా ధర్మము అంటావు.
0: దిస్ ఇస్ పబ్లిక్ రోడ్, ఐ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు మూవ్ ది వే దట్ ఐ వాంట్, దిస్ ఇస్ మై డ్యూటీ, దిస్ ఇస్ మై ధర్మ.
1: నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్డు లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయాలను పనుతాడు.
0: ఇఫ్ దిస్ ఇస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలు నువ్వు ఆడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
0: ఇన్ ది సేమ్ వే, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్, ఇఫ్ యు కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ దెర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితములో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
0: దిస్ ఈజ్ ఇన్ ఎ వే ఎ డ్యూటీ విచ్ హాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్.
1: ఇది మన నిత్య జీవితంలో గృహస్థ ధర్మంలో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపెడుతున్నాం.
0: ఇన్ ది డైలీ లైఫ్, ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, వీఆర్ యూజింగ్ దిస్ యాజ్ త్రీ వర్డ్స్.
1: కర్తవ్యం ఒకటి,
0: వన్ ఈజ్ కర్తవ్యం డ్యూటీ,
1: రెండవది సంబంధం,
0: సెకండ్ ఈజ్ సంబంధం,
1: మూడవది నిర్బంధం.
0: The third one is నిర్బంధం కంపల్సరీ.
1: సంబంధం, నిర్బంధం, కర్తవ్యం.

0: సంబంధం, అసోసియేషన్, నిర్బంధం, కంపల్షన్, కర్తవ్యం, డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నీవు రేపటి దినం సండే,
0: టుమారో ఈజ్ సండే,
1: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
0: టుమారో ఈజ్ ఎ హాలిడే ఫర్ యూ.
1: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
0: యు వాంట్ టు ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
1: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
0: సడన్లీ యు డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
1: అప్పుడు ఏమనుకుంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
0: యు మే థింక్ దట్ ఇఫ్ యూ వర్ టు ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ డే యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ. యు మే క్యాన్సిల్ దట్.
1: నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దాన్ని మార్చుకున్నావు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
1: ఇది నీకు సంబంధం
0: నెక్స్ట్ సండే. దిస్
1: ఇస్ ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి.
0: దిస్ ఈస్ యువర్ ఫ్రీడమ్.
1: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీ వే దట్ యూ వాంట్.
1: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
0: ద సెకండ్ వన్ ఈస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
1: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
0: In connection with examination, the vice-chancellor has commanded all the teachers to assemble in connection with some examination.
1: This examination committee kanuka poka tappadu.
0: As this is an examination committee meeting, one has to go.
1: Neeku jwaram ochinappatikini ee sadan pillo ee kodamino pechukoni neevu tirigi akkadiki vellaku tappadu.
0: Even if you are suffering from fever, you take the saridon pill and you will have to attend the meeting.
1: Idi nirbandham.
0: This is compulsion.
1: దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు.
0: యూ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిల్ దిస్.
1: ఇది నీ చేతిలో లేదు.
0: దిస్ ఇస్ నాట్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ దీస్ టూ.
1: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డ్యూటీ?
1: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ అవర్ ఓన్ హౌస్.
1: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణం తోపలో చిన్నవి జగడం వేసుకున్నారు.
0: దేర్ ఇస్ అ స్మాల్ ఫ్యామిలీ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: భార్యను రూములో చాలా తిట్టినాడు.
0: Inside the room, the husband admonished the wife very severely.
1: Chala kopanga untunnadu.
0: He was very angry.
1: Tiriki drawing room ichinappudiki oka friend vachesesinadu.
0: As soon as he entered the drawing room, a friend had come by.
1: Aa friend chuste hello ani avutu vachadu.
0: As soon as he saw the friend, he began greeting him hello.
1: Aa friend ni kurchovan cheppadu.
0: He asked the friend to be seated.
1: Ee friend daggara chala navutu unnadu.
0: With the friend he was smiling.
1: Mari lopaliki poyyadu, bharya coffee kavala chey annadu.
0: Then he entered the house and with a serious tone he commanded,
1: rendu cup coffee tayar chey annadu kopanga.
0: Angrily he commanded her to prepare two cups of coffee.
1: Anaga mitrulu daggara aanandanga undinattuga bharyaku teliyakoodadu, bharya daggara kotlaadinattuga mitruniki teliyakoodadu.
0: The someone substance of it is he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
1: Idi kartavya.
0: This is duty,
1: not duty.
0: Kartavya. This is kartavya.
1: Eenadu ee kartavyamu kuntu padipoyindi.
0: These days this there is a defect in implementing
1: kartavyanni manam poshinchukotame niji dharmam.
0: We have to develop this kartavyam. This is our
1: ee kartavyanni manam poshinchukunte మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
0: ఇఫ్ వి డెవలప్ కర్తవ్యం విచ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్ వి విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
1: ఈనాడు అది క్షీణించిపోయింది.
0: దీస్ డేస్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
1: రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది బయటకు మిత్రుడు చూసినప్పుడు గెట్ అవుట్ ఓ అని వాడి పేరు కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు.
0: The person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
1: కనుక మన సంసార గుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవటమే సరైనటువంటి కర్తవ్యం.
0: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the roads.
1: ఇది గృహస్థునికి సరైనటువంటి ధర్మం.
0: This is an important duty of a family man.
1: మనగ గౌరవ ప్రతిష్టలు నిలుపుకోవాలి.
0: That means he has to
1: నీతి నిజాయితీలుగా బ్రతకాలి.
0: హ్యాస్ టు లివ్ ఆనెస్ట్లీ.
1: మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యారేజ్.
1: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
0: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వి వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: దీనిని కొంతవరకు ధమము అన్నారు, ధమ అన్నారు.
0: దిస్ హెస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ధమ.
1: ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని.
0: ధమ రెఫర్స్ టు సెన్స్ కంట్రోల్.
1: ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా ధమ.
0: If one does not have sense control, as was explained the other day, it becomes mada. Dama.
1: అనేటువంటి ట్రిప్ చెప్పితే మదం అయిపోతుంది.
0: When dama is turned the other way, it becomes mada.
1: మదం అనగా ఏమిటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
0: Mada refers to arrogance. It is a bad quality.
1: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
0: A person who has acquired this particular quality of dhamma.
1: In Sanskrit, cha sakshara antaru.
0: He gets the title of sakshara.
1: Sakshara anetundi. Ee saksharam anetundi dani kodunu tippi manam chedithetke rakshasa aipothundi.
0: The same word sakshara, if it is turned the other way, it becomes rakshasa or demon.
1: Kanukani manamu రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ ధర్మ, వి హావ్ టు హావ్ సెన్స్ కంట్రోల్ అండ్
1: అన్నింటికి కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెన్స్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
1: అర్జున, ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడిగా నిలచమని చెప్పాడు.
0: అర్జున, స్టాండ్ యాజ్ స్థితప్రజ్ఞ అండ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
0: యూ షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
1: నీ ఆజ్ఞలో ఇంద్రియం ఉంటుండాలి.
0: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: ఇంద్రియములకు దాసుడు కారాదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియస్.
1: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
0: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
1: నీవు గుడాకేశుడవు.
0: You are gudakesha
1: anaga indriya nigraham cheyagalinattu vaadavu.
0: You are the one who has
1: appude neeki rishikeshudu chikku labhistadu.
0: Only because you are having sense control.
1: Neeku gudakeshudu kaaka rishikeshudu neeku labhyam kaadu annadu.
0: Without your having sense control, you cannot get the master of senses.
1: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడాను బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
0: ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ ఆల్ ద క్వాలిటీస్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బట్ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ దట్ సెన్స్ కంట్రోల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: ధర్మము, న్యాయము, ధమము, తపము, త్యాగము, అహింస, ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యం.
0: This truth may be compared to the one which has got seven colors like the rain.
1: Kanukane motta motta manamu Bhagavad Gita shlokamulo kantastham cheyatam kante motta motta ee gunamulnu manamu abhyasamulo unchi tadwara bhagavat tattvanni gurtinchi ee shlokamulu endunnatundi saaranni mana aacharanalo pettadaniki prayatninchali.
0: Before we memorize these shlokas given in Bhagavad Gita, we'll have to develop good qualities, practice them and try to understand the meaning of this shloka.
1: Karuka kramakramena ee shlokamlo meeru enta siddhato nerchukovadaniki prayatnistunnaro ade vidhamgane ade siddhato ee shlokamlo endunnatundi gunamulu kudanu aacharinchadaniki anta siddhato meeru mundanje veyalani nenu aashisthunnanu.
0: Swami is wishing that those of us who have been practicing learning of these shlokas with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by these shlokas.
2: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

యజ్ఞయాగ తపంబులు అధికార జనులచే చేయించవచ్చు తాచేయవచ్చు యజ్ఞయాగ తపంబులు. యజ్ఞయాగ తపంబులు అధికార జనులచే చేయించవచ్చు తాచేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా అన్యుల

చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేరు.

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yajnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanamuttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకంగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished honor and name and fame.
1: Unnata padavulu nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam lavinchavalananna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖంకరణి. ఇది ఏనాటికి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్డ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvajnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvajnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ a name of being a great
1: kalakarudu kavachunu.
0: He may be an accomplished artist.
1: Kani atma jnaname lekundina ivi anni kudanu nirupayogamulu avutayi.
0: But if one doesn't have the knowledge of atma, all these things would be useless.
1: Tarati shokamatmavit annadi upanishattu anaga శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మ జ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లైర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent Lord, then only he would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atma Jnanamu Kevalamu Chitta Suddhi Kalainatunti Vyaktulaku Matrame Labhyamavutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta Suddhi Labhinchetunti Markam Emiti.
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu acharinchatam atyavasaramu.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yukta shaktulu, deeniki sariyainatuvanti margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ హావ్ ఆర్ సేక్రెడ్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ది హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధయే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్
1: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart one would be able to get wisdom.
1: Gnana adiyavatu kaivalyam ide mochchamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘ సేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కాని పవిత్రమైనటువంటి పఠనాలకు కాని విద్య అవసరము కదా.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yajnas, yagas and penance?
1: Yatti vidyalu manamu laukikamainatuvanti vidyalu nerchakapoyinappatikani,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ఏకత్వమునకు భిన్నము గావించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith.
1: Faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: స్వార్థ సప్రయోజన నిమిత్తం ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరాత్మైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నది.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: ఈనాడు విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇవి కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నవి.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఆస్టెరిటీస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వన్ అండర్టేక్స్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ఫెయిత్, ఆల్ దట్ వుడ్ బికమ్ ఎ వేస్ట్.
1: యో మద్భక్త సమే ప్రియ, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: Nirita paritattaram veruga ananya bhakti atyavasaram.
0: It is necessary to have exclusive and all inclusive faith.
1: Ee ananya bhakti ante emiti?
0: What is the meaning of ananya bhakti?
1: Ekkada paripurnamainatundi premano akkadame shraddha.
0: Where there is full faith, there is shraddha.
1: Ekkada shraddhano shraddhavan labate gnanam, akkada gnanam.
0: Where there is earnestness, there you get wisdom.
1: Ekkada nijamainatundi gnanamo akkada sadhana.
0: Where there is true wisdom, there is spiritual sadhana.
1: Ekkada sadhano akkada sadhyam.
0: Where there is spiritual sadhana, you are likely to reach the goal.
1: Ee sadhyam annanu param bhakti annanu ananya bhakti annanu okkate.
0: సాధ్యం, పరోభక్తి, అనన్య భక్తి, దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
1: ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే.
0: వెదర్ ఇట్ ఈస్ ఆత్మజ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్.
1: ఇవన్నీ ఇప్పుడు పరతత్వమునకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్సెవర్.

0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే, వసుద ధ్రువుండెంత వయసు కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, విదురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడయ్యా ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేలా హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? అండ్ హౌ వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ధ్రువ? హౌ మచ్ ఆఫ్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్? హౌ మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిడ్ విదురా హ్యావ్? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanadulu kaadu aadharam.
1: If you want to attain God, wealth and such other worldly
0: pandishya prabhavam kaadu deeniki aadharam.
1: It is scholarship is not required either.
0: దీనికి కావాల్సినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is required for this is pure and chaste love.
0: కానీ ఈనాడు స్వార్థము అపవిత్రము,
1: but today selfishness, unsacredness.
0: ఈ కుంతి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today man is trying to contemplate God with a dirty mind.
0: ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: God will not reveal himself to such a polluted mind.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with both, with all the three put together, then only one would be able to see God.
0: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: Today man thinks in one way and man's deeds are different.
0: కేవలము ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవాలమైపోయింది ఈ సాధన.
1: All these spiritual exercises have become a big show these days.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యము కాడు.
1: A person who is egoistic and who is showing, God will not reveal himself.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: Therefore, whatever acts are performed, they will have to be performed without expecting the fruits, without selfish thoughts and with a sacred feeling.
0: దీపములు వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: To light the lamp of wisdom, everyone has a right.
0: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకొని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నము చేయవచ్చు.
1: Each according to his capacity can make an effort to acquire wisdom and knowledge.
0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: But for everyone, there are certain duties enjoined on him by the scriptures.
0: ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి.
1: One type of action which has to be performed is naimittika.
0: రెండోది కామ్య కర్మ అని ఒకటి.
1: The second one is కామ్య కర్మ.
0: నిషిద్ధ కర్మ అని మూడవది.
1: The third one is నిషిద్ధ కర్మ.
0: ప్రాయశ్చిత్త కర్మ అని నాలుగవది.
1: The fourth one is ప్రాయశ్చిత్త కర్మ.
0: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము ఈ శ్రాద్ధములు అనేటువంటివి కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొఫెషియేటింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆల్సో బి డిస్క్రైబ్డ్.
0: సూర్యగ్రహణము చంద్రగ్రహణములను కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో మనము ఆ గ్రహముల శాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: యాక్షన్స్ పర్ఫార్మ్ ఇన్ కనెక్షన్ విత్ సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ నైమిత్తిక కర్మ.
0: ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవులు, సంసార జీవితం గడిపేటువంటి మానవులు ఆచరించవలసినటువంటి నైమిత్తిక కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ బై ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఎ ఫ్యామిలీ మ్యాన్.
0: ఇంకా కామ్య కర్మలు.
1: ద సెకండ్ వన్ ఈస్ కామ్య కర్మస్
0: అనగా సకాలములకు వర్షములు కురచాలి.
1: దట్ మీన్స్ గెటింగ్ ది రెయిన్ ఇన్ ది ప్రాపర్
0: పంటలు పండాలి
1: ప్రాపర్ టైం టు హ్యావ్ గుడ్ హార్వెస్ట్.
0: ఈ దుర్భిక్షము పోవాలి
1: టు సీ దాట్ ఫ్యామిలీ డజంట్ అక్క.
0: సుభిక్షము రావాలి
1: టు ప్రే ఫార్ హ్యావింగ్ ప్రాస్పరిటీ.
0: లోకమంతా కూడా శాంతిగా ఉండాలి.
1: ది వరల్డ్ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ వెల్ఫేర్.
0: తాను స్వర్గమును అనుభవించాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ హిజ్ లైఫ్.
0: ఇహం నుండి సుఖము అనుభవించాలి.
1: హీ షుడ్ ఎంజాయ్ దిస్ వరల్డ్.
0: ఇహ పరములు యొక్క సుఖముల నిమిత్తము, లోక కళ్యాణ నిమిత్తము ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను కామ్య కర్మలే.
1: కామ్య కర్మ దేర్ఫోర్ రెఫర్ టు ఆల్ ద యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఫార్ ది వెల్ఫేర్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది నెక్స్ట్ వరల్డ్ అండ్ ఆల్సో ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ అట్ లార్జ్.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఇది యుగ యుగముల నుండి తరతరముల నుండి కూడాను హైందవ జాతి యొక్క సాంప్రదాయంలో ప్రధానమైనటువంటిది.
1: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ విషింగ్ వెల్ ఫార్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైం రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకమనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
0: మన లోకం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై యు
0: అనుకునే దీనికి సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ అస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీఈస్ లివింగ్.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివన్నీ కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం ఇదం జగత్. మనస్సులోకమే సర్వలోకములకు కూడా మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచమంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
0: కనుకనే దృష్టిని బట్టియే సృష్టి ఉన్నది.
1: ది ఎంటైర్ క్రియేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ విజన్, యువర్ ఓన్ గేజ్.
0: మన నేత్రమును బట్టియే శాస్త్రం ఉంటున్నది.
1: ది ఎంటైర్ స్క్రిప్చర్స్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్.
0: మనలో ఉండేటువంటి యొక్క మనోభావముల యొక్క లోకాన్ని మనం నిర్మలంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ ప్యూర్ వరల్డ్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
0: కనుక పవిత్రమైనటువంటి యొక్క మనస్సుతో ప్రార్థనలు కలిపినప్పుడు పరమాత్మ తత్వం అనేటువంటిది అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్ మైటీ లార్డ్ విత్ ఎ సేక్రెడ్ మైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ఫ్రూట్.
0: ఆప్తుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ ఎ ఫీలింగ్ యూ హావ్ టు ప్రే.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: If you want to pray like that, is yajnas yaga or incidentally going to help you?
0: Svarthamu parathamu, ishamu paramu, rendintu yokka cherikaga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
0: Ishamuna sukhimpa hematarka vidya, paramuna sukhimpa dhamma vidya.
1: The hematarka vidya, the education associated with world will give you joy in this world. అండ్ బ్రహ్మ విద్య
0: లౌకిక విద్యలు అన్నీ కూడాను ఇహమునకు మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ది ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఓన్లీ జాయ్ ఇన్ దిస్ వరల్డ్.
0: బ్రహ్మ విద్య తన యొక్క పరలోకమునకు కూడాను ఆనందాన్ని అందించడానికి వీలుగా ఉంటుంది.
1: నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విల్ గివ్ యూ ది రియల్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్.
0: కనుకనే కామ్యకర్మలనగా తనకు తన లోకమునకు తన వారలకు కూడాను సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గముని.
1: కామ్య కర్మాస్ ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
0: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములు అన్నీ కూడా అనుకుంటూ ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
0: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద 3rd వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
0: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
0: ఆహారమును పట్టే మన యొక్క మనోప్రభావం ఉంటుండాలి.
1: Your mind depends upon the food that you take.
0: Kalukare sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
0: Sadhakulaku ki kevalamu kamya vidyalu matrame, kamya karmalu matrame.
1: The 16 types of worship and the 9 types of devotion which we offer

0: దేర్ఫోర్ సాత్విక్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్. సాధకులకు రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి ఆహారములు పూర్తి నిషిద్ధించాలి, అనగా వదిలిపెట్టాలి. స్పిరిచువల్ ఆస్పిరెంట్ షుడ్ గివ్ అప్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఐదర్ రజోగుణ ఆర్ తమోగుణ. మద్యపానము, మాంసాహారము ఇత్యాది మత్తు పదార్థములు అన్ని కూడా వదిలిపెట్టాలి. వన్ హ్యాస్ టు గివ్ అప్ టేకింగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, మీట్ అండ్ మటన్ ఎట్సెట్రా. ఎట్టి ఆహారము అట్టి తలంపులు. యువర్ థాట్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
1: కనుకనే మనము నిషిద్ధ కర్మలు అనగా మనం త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
2: నిషిద్ధ కర్మ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యు హావ్ టు గివ్ అప్.
1: ఇది ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యములు.
2: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
1: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
2: వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
1: నేను చెప్పిన మాటకు, తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
2: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్? వన్ హ్యాస్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
1: కానీ నా తలంపు ఎవరికి తెలియదు కదా అని నీవు మాటలు ఎందు పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు, కానీ లోకేష్ తెలుగు.
2: బట్ ఇఫ్ యు థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్, అదర్స్ మే నాట్ బి నోయింగ్, బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
1: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
2: యు మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్, but the one who is established in your heart, he knows everything.
1: Lokanni vanchinchavachu,
2: you may deceive the world.
1: Lokanni marugaparchavachu,
2: you may make the world not know what your thoughts are.
1: Lokaniki kannulu kantalu kattavachu,
2: you may close the eyes of the world.
1: Kani bhagavantuni kannulu gantalu kattadaniki veelu kaadu,
2: but it is impossible to close the eyes of the Lord.
1: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
2: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
1: కర్మ ఫల సిద్ధాంతమును మాత్రం తప్పక విశ్వసించక వీలు కాదు.
2: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
1: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
2: భారతీయ కల్చర్ ఇస్ వన్ విచ్ బిలీవ్స్ ఇన్ ది యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుకనే భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొంది, కర్మమునే చను, కర్మము నరునకు దైవము, కర్మము సుఖదుఃఖములకు కారణమిలను.
2: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ ఇస్ లైఫ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, బీట్ ఫర్ హిస్ హ్యాపీనెస్, ఫర్ జాయ్, ఫర్ సారో, ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కరణం, కారణం, కర్మ, ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
2: ది లింబ్స్, ద యాక్షన్ అండ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్, ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మ్యాన్.
1: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
1: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్న సాత్వికమైన ఆహారం అత్యవసరం.
2: ఇఫ్ యు వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్ దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ సాత్విక్ ఫుడ్.
1: ఇది మితముగాను హితముగాను కూడా ఉండాలి.
2: ది సాత్విక్ ఫుడ్ ఆల్సో మస్ట్ బి ఇన్ ప్రాపర్
1: సాత్విక ఆహారం అని కూడాను అధికంగా మనం భుజించరాదు.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సాత్విక్ ఫుడ్ యు షుడ్ నాట్ ఈట్ ఇన్ ఎక్సెస్.
1: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
2: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్స్.
1: జీవితం దీర్ఘ ప్రయాణం.
2: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
1: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
2: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ నాట్ బి గివెన్ అప్ బై మ్యాన్.
1: ఒక

0: భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముళ్ళ చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇట్ ఇస్ నెససరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
1: ఆఫ్టర్ యు రిమూవ్ ద వీడ్స్ యు హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ దెన్ ఓన్లీ యు కెన్ సో ద సీడ్స్.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
0: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తరువాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మస్ యాక్షన్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్.
0: నాలుగవది,
1: ఫోర్త్ వన్,
0: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
1: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
0: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ వీ పర్ఫార్మ్ క్వైట్ అ ఫ్యూ యాక్షన్స్ విచ్ మే బి సిన్.
0: అనుకుని వీటి పాప పరిహారార్థమై మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు pay for and expiate these types of sins,
0: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
1: There are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat and they have shown to the world what possible.
0: అనేక కాలంలో కూడాను వాళ్ళు సాధించి శోధించి
1: they have entered into certain spiritual exercises, they have inquired into
0: manavulaku avasaramainatundi yokka margamulu konu bodhinchinaru.
1: They have also taught the certain things which are useful for man.
0: Aviye pavitra kshetra darshanamulani pavitra nadi snanamulani ee papa pariharathamai konni niyamulu niyaminchutu poyaru.
1: In order to remove the effect of the sin you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
0: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, sparshanam karma vimochanam aneetutti moodu margamulu puraskarinchukoni
1: do get a vision of the Lord, you will be able to overcome the sins, and if you were to touch the Lord you will be able to
0: appudu manamu manavuni yokka మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ యు హావ్ టు అండర్టేక్ పిల్గ్రిమేజ్.
0: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే చిత్తశుద్ధితో నిశ్చల భక్తితో ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
1: వెన్ యూ అండర్టేక్ పిల్గ్రిమేజెస్ you must undertake them with a pure heart without expecting any fruits thereof and with full of devotion.
0: Kontha mandi mrakkulu kuda nu kochi vichitrangamainatuvuga untayi.
1: Some people would have taken vows in a very strange way.
0: Oh Venkatramana Swami, naa karyamu naa biddala pendi naa kodukulu chakkaga uttirulai chakkaga pass ayitegina nenu vachi naa kodukulu cheta neeku athariki talalo undetundi okka ventukulu neeku arpisthaanani mokkuntaru.
1: One vow may be that he may say, if I get all prosperity, if my son passes in the examination and if everything goes well, well I will bring my son to you, O Venkatramana.
0: Inka ee naadu kali prabhavam cheta marinta vichitramainatundi okka chitramainatundi okka margalu kodanu anusaristunnaru.
1: And offer the hair to you, they say, and on account of the effect of the kali, perhaps
0: paper lo ostundi 10 lakhs లాటరీ ఉంటుండాలి స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
1: Another type of vow is, స్వామి, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
0: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనము విచారించాలి.
1: When one undertakes such work, what type of feeling do they have towards God? This has to be examined by us.
0: నీ 100 రూపాయల కోసం భగవంతుడు అక్కడ కాచుకొని ఉంటున్నాడా?
1: Do you think that God is waiting for your 100 rupees?
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు యొక్క భగవంతుడికి నీవు ఇచ్చేటువంటి 100 రూపాయలు ఎంతది?
1: For God who is omnipresent, omnipotent and omniscient, what is
0: తన గౌరికం లోపలి ఆ యొక్క వివేకాన్ని తాను చింతించుకోలేకపోతున్నాడు. భగవంతుడా, ఈ 10 లక్షల రూపాయలు నాకు వచ్చేటట్టు చెయ్యి. అలాగే చేసేదెవరు? భగవంతుడే. తానే 10 లక్షలు తనకు అందిస్తుంటే తాను 100 రూపాయలు ఇంకా భగవంతుడికి ఏమిటి అందించటం?
1: లుక్
0: ఎంత తెలివి తక్కువ.
1: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God who has got that capacity, where is the need for this 100 rupees?
0: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: In the Kali age, depending upon the circumstances of the place, the different, very strange thoughts are occurring in the minds of men.
0: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
1: People are trying to offer the useless hair to God and aspiring to get quite a lot of prosperity.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
1: This is not a proper prayer. This is not proper devotion either.
0: నీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
1: There is one most valuable thing which you have with you.
0: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
1: That is the valuable heart. You offer it to God.
0: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తి పోయిస్తే నాకు మరి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్పి నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవు ఇచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
1: మీరా హ్యాస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్ దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇచ్చిన ఎవరు?
1: Who has given you?
0: Neevi.
1: It is you who has given.
0: Neevi neeke arpitam chestunnanu.
1: I can offer that which you have given to you.
0: Kaani intati vivekam andariki kaligatam ledu.
1: But unfortunately all people do not have this kind of wisdom.
0: Gangalo nilchukuntaru, Godavarlo nilchukuntaru, Krishnalo nilchukuntaru, Keshavayana maha, Narayana maha, Madhavayana maha, Ganganeelu gangake arpitam chestunnaru. తాను ఏదో వీళ్ళ తాత సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
1: ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఈస్ టు థింక్ దట్ యు ఆర్ ద డూయర్, యు ఆర్ డూయింగ్ ఇట్.
0: నీవు చేసేది ఏమీ లేదు.
1: యు ఆర్ డూయింగ్ నథింగ్.
0: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసిందంతా తానే చేస్తాడు.
1: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, ఇట్ ఈస్ హీ హూ డస్. వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి డన్ బై హిమ్.
0: పసిబిడ్డను తల్లి తొట్టెలో పండబెడుతుంది.
1: మదర్ కీప్స్ ది ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్ ఇన్ ద క్రేడిల్.
0: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటుంది.
1: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
0: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
1: ఫర్ ఎన్ ఆస్పిరెంట్ హూ హ్యాస్ సరెండర్డ్ హింసెల్ఫ్ టోటలీ, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ హిమ్.
0: అయితే అందరికి ఇట్టి పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి మనకు లభించడం లేదు.
1: బట్ ఆల్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ దిస్ స్టేట్ ఆఫ్ సరెండర్షిప్.
0: ఇది చేత కాదని కూడాను మనము నిరుత్సాహంగా నిస్పృహకు మనకు గురి కాకూడదు.
1: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఫీలింగ్ డెస్పరేట్ విత్ ది ఫ్యాక్ట్ దట్ యు
0: హావ్ ప్రయత్నం. మనం చేయాలి.
1: వాట్ ఎవర్ వీ క్యాన్ విల్ హావ్ టు డూ.
0: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
1: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
0: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
0: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
1: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
0: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: శాస్త్రముల యొక్క సారము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
0: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
1: The goal of everything is only God.
0: Margamulu veru veru.
1: The ways are different.
0: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
1: It is foolish to think that God is different because the paths are different.
0: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nandinchukoni ధన్యులు కావడానికి తగిన కృషి మనం చేయాలి.
1: బిఫోర్ వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ది గోల్ ఇన్ వ్యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: మనం ఎన్నో రకమైన పుష్పములతో పూజ చేస్తున్నాము.
1: వీఆర్ వర్షిపింగ్ ద లార్డ్ విత్ డిఫరెంట్ టైప్స్.
0: కొంతమంది గులాబీ పుష్పములే తెచ్చి పూజ చేయాలనుకుంటున్నాము.
1: సమ్ పీపుల్ థింక్ దట్ దే హావ్ టు వర్షిప్ ద లార్డ్ విత్ రోజ్.
0: మరికొంతమంది ఏదో ఒక విధమైన తామర పుష్పములే అర్పితం గావించాలని ఆశిస్తుంటారు.
1: సమ్ పీపుల్ థింక్ దట్ దే హావ్ టు ఆఫర్ లోటస్ ఫ్లవర్.
0: శృంగారమును వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్ అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
0: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
0: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
0: యూనివర్స్ ఈజ్ సర్వభూతాంతరాత్మ.
1: ఎంటైర్ వరల్డ్ ఈజ్ saturated and permeated.
0: అందరి ఎందు యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ది ఓన్లీ ది సేమ్ గాడ్ ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్ హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము ఉచ్చరిస్తున్నాము కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
1: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ the unity or the unifying principle but we are practicing the diversity.
0: Kontha mandi daivaniki droham cheyataniki prayatnam chestuntaru.
1: Some people are trying to deceive even God.
0: Kani idi varu daivaniki droham chestunnaru anukuntaru. Chala porapatu daivaniki evvaru kodanu droham cheyaleru tanaku taanu droham chestuntunnadu.
1: They think that they are deceiving God but certainly it is impossible to deceive God. He is deceiving himself.
0: ఎట్టి కుచితమైనటువంటి భావములు కానీ ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ ఇది తనం తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
1: విత్ వాట్ ఎవర్ క్రూకెడ్ థాట్స్ విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్ దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
0: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
1: Be it good or bad, whatever one does, he is doing it for himself.
0: Kanuka ikti satyanni gurtinchi manavudu samasta jeevulu yokka aanandamunu samasta jeevulu yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
1: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
0: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
1: The yagnas and the agas are performed for the peace of the world.
0: Anaga emi daivamunu prasannulu gavinchinappudu prasannuni gavinchinappudu jagattanta prasannata ga untadi.
1: The whole idea behind that is if you can please God the entire world is pleased.
0: Kanuka daivamunu prasannulu gavinchukuneetundi okka margame ee yagna yagadi kratavulu.
1: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
0: దీని యందు మరొక అంతరార్థం కూడా ఉంటున్నది.
1: There is one more inner significance in this.
0: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
1: It is God who has given everything to this world.
0: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితము చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
1: The duty of a sadhaka is only to return what God has given him.
0: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
1: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
0: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
1: In the worldly view, we think that we are offering something to God.
0: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
1: వీ గెట్ ది ఫీలింగ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఓన్లీ వెన్ వీ ఆఫర్ దీనిని
0: పురస్కరించుకుని ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందా అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
0: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
1: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
0: సమస్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
1: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
0: సమాజంలో మనం ప్రవేశించాలి.
1: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
0: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
1: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
0: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
1: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ది సబ్టిలిటీస్ ఆఫ్ ది నాలెడ్జ్, హౌ కెన్ హీ జస్ట్ బ్రింగ్ అబౌట్ పీస్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్?
0: విశ్వశాంతి సమాజ శాంతిపై ఆధారపడి ఉన్నది.
1: పీస్ ఆఫ్ ది వరల్డ్ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది సొసైటీ.
0: సమాజ శాంతి వ్యక్తిపై ఆధారపడి ఉన్నది.
1: పీస్ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: వ్యక్తి శాంతిగా ఉండినప్పుడే సమాజాన్ని శాంతి రూపంలో తీర్చిదిద్దవచ్చు.
1: ఓన్లీ వెన్ ది ఇండివిజువల్ ఈజ్ ఎంజాయింగ్ పీస్ హీ కెన్ మేక్ ది
0: సమాజం. శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
1: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
1: The individual, the society and the world are three forms of the same entity.
0: Anyonya aashrayalu.
1: They are mutually dependent.
0: Avinabhava sambandhalu.
1: There is integral relationship between them.
0: Kanuka vyakti yokka aanandanni motta mota manam abhivruddhi parchukovali.
1: Therefore we have to develop the individual happiness.
0: Ee aanandanni manam samajamulato nimpali.
1: We have to fill the society with the joy which individual gets.
0: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింపు చేయాలి.
1: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్ యు హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
0: ఈ సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
1: ఈవెన్ వెన్ యు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్ యు షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
0: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
1: యు షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ solitariness and selfishness like a drop of oil in water.
0: ఎవ్వరిని ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఇది భగవద్గీత యొక్క సారాంశం.
1: దిస్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: డోంట్ హేట్ ఎనీ లివింగ్ బీయింగ్.
0: ఎవరు ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్నవాడే.
1: హూమ్ సో ఎవర్ యూ హేట్ యూఆర్ హేటింగ్ యువర్.
0: నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లెళ్ళు, నా పుత్రులు, నా భార్య అని ఇంత మాత్రమే కేవలము ఒక సంకుచితమైనటువంటి యొక్క చిన్న కుటుంబంగా నువ్వు భావించరాదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నారో ఫ్యామిలీ బాండ్స్ ఆఫ్ యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్, యువర్ బ్రదర్.
0: మీరు విశ్వ కుటుంబంగా నీవు భావించాలి.
1: యూ మస్ట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్
0: హృదయాన్ని విశాలంగా చేసుకోవాలి.
1: యూ షుడ్ బ్రాడన్ యువర్ హార్ట్.
0: అప్పుడే ఆ విశాల హృదయం నందే దైవం నివసించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ ఇన్ సచ్ ఎ బ్రాడ్ హార్ట్ గాడ్ డ్వెల్స్.
0: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును, వ్యక్తిత్వమును త్యాగము గావించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
1: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
0: ఆనాటి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
1: Whatever words were uttered by the maharshis of those days, they have taken the shape of mantra.
0: Mantramulu veru, matalu veru kadu.
1: Words and mantras are not different from each other.
0: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdam kudanu mantra swarupanga roopondindi.
1: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
0: Taamu pettinatundi prati padam kudanu oka punya kshetranga roopondindi.
1: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
0: Chuchina chupulu anni kuda nu pavitramainatundi oka saundarya chupulu ga mari poyinayi.
1: Whatever looks are given, they all those looks will be sacred looks.
0: Kara sarvatra varu shivam mangalakaranga chustu vacharu.
1: Everything becomes auspicious.
0: Sarvamunu sundaranga bhavistu vacharu.
1: Everything looks beautiful.
0: సర్వము కూడా నిత్యంగా భావిస్తూ చూచారు.
1: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
0: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
0: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
1: We have to transform our life into satyam shivam sundaram.
0: Hrudayam shivam.
1: Atma is satyam.
0: Mana bhavam sundaram.
1: Heart is shivam.
0: And satyam shivam sundaram anta kodalu mana hrudayam nande untunnayi.
1: Therefore satyam shivam sundaram they exist in our
0: heart. Deenini yantram mantram tantram annaru.
1: The same thing has been described as yantram mantram and tantram.
0: Mana dehame oka yantramu.
1: Our body is a
0: mana swasane oka mantramu.
1: Our
0: మన హృదయమే ఇందులో తంత్రము.
1: అవర్ హార్ట్ ఈజ్
0: తమ్. శ్వాసాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో హం ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
1: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హం ఐ ఆమ్ దట్.
0: ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేర్చుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దదని భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day we repeat the real mantra, and that mantra of soham tatva, that
0: namma merigina maruni mishambulo manase variki gurudandi. The mantra kante pedda guruvu lelu.
1: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
0: Karuka samasta shastramuli endu kudalu chakkani oka chitkaaga cheppinatundi oka mantramu lopala daivatanni nee hrudayamunde pratishtinchukomani cheppindi.
1: All the scriptures have declared that you should establish God in your own heart.
0: ఈ కర్మకాండ ఇందుండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాము.
1: The secret of కర్మకాండ associated with action and how this becomes జ్ఞానకాండ, we will be spending time to understand these things. Without wasting time,
0: kayamunu nirupayogaparchaka,
1: without misusing your body,
0: kartavyanni nirvartinchi
1: discharging one's duty,
0: janmanu satyakam chesukondi,
1: sanctify your lives.

0: A person without purity of heart and mien, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: ఆత్మతత్వము సాధించవలనని ఆశ కలిగినటువంటి వాడు,
0: ది వన్ హూ ఎస్పైర్స్ టు నో ది నేచర్ ఆఫ్ ది స్పిరిట్,
1: సాధించి దానిని అన్యులకు ప్రబోధించాలని ఆశ కలిగినటువంటి మానవుడు,
0: ది వన్ హూ డిజైర్స్ టు అకంప్లిష్ అండ్ షేర్ విత్ ద సొసైటీ,
1: మొట్టమొదట చిత్తశుద్ధిని గావించుకోవాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: చిత్తశుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు.
0: ద వన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రొపగేట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఆత్మతత్వం కూడా తాను తెలుసుకోలేడు.
0: అండ్ హీ కెనాట్ కాంప్రిహెండ్ ద నేచర్ ఆఫ్ ది సోల్.
1: వెలుగు లేని గది ఎందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatundi gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunandu paripurna premanchinatundi vaadu paripurnamainatundi oka hruday prema hrudayudainatundi vaaniki కామక్రోధ లోభ మోహమును మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయముగా, పవిత్రమైన హృదయముగా, ప్రేమమయమైన హృదయముగా, దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu daya hrudayam kavali.
0: The heart of everyone should be one of
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi aatma tattamu అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: దెన్ ఓన్లీ హీ డిజర్వ్స్ హ్యావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ.
1: కేవలము విద్యల వల్ల కాని, మరి ఏ పాండిత్యం వల్ల కాని, మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: Ramakrishna Paramahamsa, Kabir, Suradas, what form of education they have had.
1: Entati medha shakti vari endundenu.
0: How intelligent they are.
1: Athanu panditulu kaaru.
0: He is not a scholar.
1: Paamarulo ati chinta adugunatundi paamarudu. He is Ramakrishna Paramahamsa.
0: Ramakrishna Paramahamsa is very very innocent.
1: Kaani atti paamarudainatundi Ramakrishna Paramahamsa yokka peru vishala ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. నతపాంసి నతీర్థానాం. ఇట్టి చిత్తశుద్ధి కలగాలంటే తపస్సు చేయనక్కర్లేదు.
0: టు హ్యావ్ దట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ నీడ్ నాట్ అండర్టేక్ పెనెన్స్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములను పఠించనక్కర్లేదు.
0: వన్ నీడ్ నాట్ గో త్రూ సీక్రెట్ టెక్స్ట్.
1: ఏ జపమును ఏ ధ్యానమును చేయనక్కర్లేదు.
0: నో మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కానీ భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti prema gala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhruti kavalananna deeniki aahara paaniyamulu atyavasaramu.
0: To develop that spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Meeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinchutunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhya rakamainatundi oka ee aaharamu manavuni oka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an

0: acceptable, palatable way,
1: which is sacred కాలం నుండి మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కాలువల్లో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking
1: ఆనందము ఆహారమునందు ఉంటున్నది.
0: Therefore the bliss is there in food that we eat.
1: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థములు ఎందు కాని భౌతికమైనటువంటి విషయములు ఎందు కాని పంచపక్ష పరమాన్నములు ఎందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
0: This sort of happiness is not there in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: Inka paniyam,
0: then the
1: tragu neeru,
0: water.
1: Tragu neeru kuda nu parishuddhamainatiga undali.
0: The drinking water must be pure.
1: Ee yokka tragetvanti yokka neeru sthula roopamlo mootramga visarjistunnaru.
0: The major part of the water that we drink is excreted as urine.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: The subtle form of water that we drink is the life.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food while life is the product of water.
1: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతికమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి హు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద డివైన్ సెలెస్టియల్ కాస్మిక్ డాన్స్
1: వారు మాత్రమే తాండవమాడటం కాకుండా భక్తులు కూడా తాండవం ఆడించారు.
0: దే ఆల్సో మేడ్ ద డివోటీస్ డాన్స్.
1: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవం ఆడించారు.
0: ద హోల్ కాస్మాస్ డాన్స్ యాజ్ వెల్.
1: మౌళిగుల్కెడు

0: with the moon on the head and with the four locks on the head.
1: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
0: With the continuous flow right from the head and with the broad forehead.
1: కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ.
0: With kumkuma dot on the forehead and also the redness on the tongue.

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పనులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయు కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such. Yet it could be experienced.
0: Pushpam yokka vasanaku roopamu ledu.
1: The fragrance of a flower has no form.
0: Vasanaku roopamu ledu kani vasana andinchetundi pushpaniki roopam undi.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma,
0: ee aanandamuku roopamu ledu kani ee aanandanni andinchetundi yokka premaku roopam undi.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: Mana yokka mukhamunde vachimpa chestundi.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: Manavudu aanandanni anubhavinche samayalo tanaku teliyakundane tana aanandanni tanu pondutu untadu.
1: One enjoys and delights unknowingly.
0: Danine chepparu nityanandam.
1: So it is said, the eternal
0: Paramasukhadam,
1: supreme happiness,
0: kevalam jnanamurtim,
1: is one of wisdom.
0: Nityanandam Paramasukhadam kevalam jnanamurtim.
1: That eternal bliss,
0: ee moodinti endu undinatundi oka aanandamu maraka prakrutamainatundi oka padarthamu endu kani prakrutamainatundi vishayamu endu kani ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కాని మనకి ఏ నాటికి కంటికి కనిపించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ సుప్రీమ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ నాన్ డ్యూల్ ఇన్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్ ద వరల్డ్లీ యాక్షన్.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకి ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: దిస్ మేనిఫెస్ట్ అండ్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్వర్డ్
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఃఖం తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఃఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the
0: nature. ఈ ప్రకృతి దృశ్యమునకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అదే నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapancham, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali,
1: in what direction
0: rasu vaisaha panakamulo chakkari ye vidhanga sarvatra vyapinchipoyindo aa vidhanga ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందము లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: Its love that is ever expansive.
0: Prema leka manavattu undaledu, leka ye jeevattumu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu,
1: Bhagavan said earlier,
0: Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deenni okatuuri palikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to see this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథం నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa,
0: ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: Oh Mahaprabho,
1: oh Lord,
0: Mahabharata yuddham chaala ghoranga jarugutundadi.
1: That now the bitter war of Mahabharata.
0: Konni chanalopala Arjuna yokka ratham ee margamlo vastundadi.
1: In a moment of time the chariot of Arjuna is forthcoming.
0: Atani yokka ratham yokka vegam ittidi attidini evaru cheppaleru.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: Kanuka aa ratham raaka puravame naa pranaanni nenu samrakshinchukovatam kosamani nenu inta veegamga velutunnanani.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: Pranaanni rakshinchukovatam krimikeetikaadulu kuda untundadi manavunike kaadu.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama alo biddalu chudalaneetundi okka aasa kimikeetu kaadu kuda untundadi manushulku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among insects?
0: Tama kshemanga untundalaneetundi aasa kimikeetu kaadu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that like thing for happiness, praniki
0: kudanu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: But a spiritualist says, "Oh foolish man, it is not the nature that you see, it is only God that you see."
0: విష్ణు కారకుడు, జగత్ కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause, this world is the effect, that is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడాను దైవాన్నే.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హీ సా ద హెడ్ మాస్టర్.
0: హెడ్ మాస్టర్ గారు,
1: హీ సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హీ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హీ డజంట్
0: నో అని చెప్పాడు.
1: హీ సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే. తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: Kani rendu teliyavu annadu.
1: But the father said he doesn't know two.
0: Emitani?
1: What are they?
0: Okar cheppite viradu taanu telusukodu. Ee rende mukhyattu untundayandi.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to others.
0: Meenaadi patti vidyavantunu kudanu naaku anni telusu ani virraveegutunnadu.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: Ayurarogyambu, ayurarogyambu, anavaratambundi, paripurna balulagu varulaina.
1: One may be physically strong, endowed with a long life.
0: Satatambu, japamulu, tapamulu jeyuchu, vedambulanu nerpu, viprulaina.
1: They may be reputed elders having acquired high degrees like MA and BA.
0: Sampada nundiyu sadhana parulaina pudami kirtini ganna punya.

0: దే మే బి ప్రీస్ట్ హు ఇండల్జ్ అండ్ స్పెండ్ ద టైమ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్
1: ఏ నాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు
0: దే ఆర్ నో మ్యాచ్ టు దిస్ స్పిరిచువాలిటీ.
1: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
0: వితౌట్ డివోషన్ టు గాడ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరదు.
0: వాట్ మోర్ ఈస్ టు బి కన్వే.
1: సాధు సద్గుణ గణ్యులౌ విద్యార్థులారా విద్యార్థునారా.
0: దిస్ అసెంబ్లీ ఆఫ్ నోబుల్ స్టూడెంట్స్.
1: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం. ఏమో నేర్చామనుకుంటున్నాము.
0: వి థింక్ వి హావ్ లెర్న్డ్.
1: గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము.
0: వి థింక్ వి ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
1: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
0: ట్రూలీ ఇంటెలిజెంట్ మ్యాన్ విల్ నెవర్
1: తెలివితేటలు లేనటువంటి వాడే నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ ఎ డన్స్ హూ థింక్స్ దట్ ఈస్ ఇంటెలిజెంట్.
1: కనుక దైవప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటాడు.
0: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
1: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
0: Therefore, everyone should mold himself as an ideal.
1: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
0: Most important thing is, in this world, we should know the nature of the Spirit.
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫార్మ్ హియర్ ఈస్ ది రియల్లీ ది స్పిరిట్.
1: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ యు హావ్ ఫర్గాటెన్ ఆత్మ.
1: ఒక్కతూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
0: When once you give up the attachment to the body, you will delight yourself in this.
1: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
0: Then there are present three types.
1: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
0: There are some that live only in water, aquatic.
1: కానీ కొన్ని జలములకు గట్టుపైన ఉండి జీవించేటువంటి మరికొన్ని.
0: While some are amphibious, they live on shore also.
1: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
0: The first category are aquatic, second category amphibious.
1: అదే విధంగానే పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
0: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
1: కాని ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
0: they also lead a worldly life.
1: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
0: they also know the spiritual
1: things. ఇదో అటు ఇటు టూ హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
0: There are some who live the life with both the things in view.
1: Two horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమనందు ఒక కారు.
0: One foot on the nature, another on the divine.
1: మరి కొంతమంది ఉంటుంటారు.
0: Next category.
1: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
0: The next category.
1: దాని వాసన కూడా వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు.
0: దే డోంట్ రిలీష్.
1: ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది, అజ్ఞానం అనే పడిచం.
0: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం అనుభూతికి రాదు.
0: Therefore, they don't relish any of this fragrance.
1: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
0: Therefore, they are theist and atheist and mixture of both.
1: యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
0: We find the fluent, the renunciant, and the ascetic, and the one of pleasure. They lead such sorts of life.
1: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: We are gifted with a divine human life.
1: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
0: It's not given to every
1: creature. ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
0: It's out of good fortune you are born.
1: కనుకనే జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
0: It's only the human life which is rarest, the one of beauty and the one of fragrance.
1: ఇది మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
0: If you really know the value of a gem,
1: or do you make use of the paperweight?
0: Therefore, he just considers rather cheap and makes use of his plate.
1: కానీ నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
0: If he knows the value of the gem or the diamond, he will keep it in
1: a jewelry. మొట్టమొదటి ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.

0: Therefore we should know the value of Atma or the soul.
1: Nama nirupana mola ratanate. Ratnam yokka viluvanu neevu gurtinchali.
0: You should know the value of the diamond.
1: Namaratana jana payo payore maine. నామరత్నము, ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
0: సెయింట్ తులసిదాస్ కన్సిడర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్రెషస్ జెమ్, మోస్ట్ వాల్యుబుల్.
1: ఇది ఎవరిచ్చారు?
0: హూ గేవ్ ఇట్?
1: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
0: ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అవుట్ ఆఫ్ హిస్
1: దైవమే ఈ రత్నము.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ప్రెషస్ జెమ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: అది దైవం దగ్గర మాత్రమే లభ్యమవుతుంది.
0: యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్
1: మరి ఏ మార్కెట్ కు పోయినా ఏ షాప్ లో పోయినా ఇవి లభ్యమయ్యేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ ఎనీ షాప్ ఆర్ ద మార్కెట్.
1: మాస్టర్ గాడ్ ఏ
0: గాడ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ డైమండ్.
1: కనుకనే పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వన్స్ యూ సరెండర్ టు గాడ్ యూ కెన్ హావ్
1: ఈ రత్నం. ఎట్లా ఉంటుంటుంది తెలుసునా?
0: యు నో హౌ ఇట్ లుక్స్?
1: 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటుంది.
0: ఇట్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ ఆఫ్ 1000 సన్స్.
1: కానీ అది కూడా ఇంకా తక్కువే.
0: Yet it is much less.
1: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
0: యు నో హౌ ది డివైన్ లవ్ ఇస్?
1: అమృతానికి పక్క లోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
0: ఇఫ్ యూ కీప్ దట్ నెక్టర్ అమృత బై ది సైడ్ ఆఫ్ ది డివైన్ లవ్ ఇట్ విల్ బి ఇన్సిపిడ్ టేస్ట్లెస్.
1: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
0: సో తులసిదాస్
1: వచనం మధురం.
0: The talk is sweet.
1: Nayanam madhuram.
0: The eyes.
1: Hastam madhuram.
0: Hand.
1: Hrudayam madhuram.
0: Heart.
1: Shravanam madhuram.
0: Ear.
1: Madhuradipate madhuram madhuram.
0: He is the sweetest of all the sweets.
1: Nee yokka shravaname ananda madhuramu.
0: In fact, listening to you is
1: nee yokka vakya madhuramainatundi.
0: Your very talk is sweet.
1: Nee yokka hrudayame madhuramainatundi.
0: Your heart is all
1: nee hastame parama madhuramainatundi.
0: Your hand is
1: anta madhurame.
0: Everything is sweet.
1: Nakasika paryantam kudanu sancharincheetundi samasta raktam kudanu madhuramainatundi.
0: Entire blood that circulates from top to toe is sweet.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
0: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
1: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
0: Those that do not know the taste of the divine love, they want this.
1: కారణం ఏమిటి?
0: Why?
1: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
0: టుడే వి స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వి డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హావ్ గాడ్.

0: There is peace only at one place.
1: అదియే చిత్తమను మందిరము.
0: That peace is present in the temple of heart.
1: ఆ మందిరంలో ఉంటుంది అది శాంతి.
0: There is peace in the temple of our heart.
1: ఏమిటి శాంతి? Peace. అంతా పీసెస్. Peace is here.
0: We say peace, but everything is pieces only. Peace is within.
1: ఈ నిజమైనటువంటి ఒక శాంతి కోసం ప్రాకులాడేటువంటి వానికి సర్వము లభ్యమైపోతాయి.
0: In fact, if you just work for the true
1: ధనం కూడా వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
0: Money also will be after you.
1: సంపద అంతా వాడిని వెతుక్కుంటూ వస్తుంది.
0: The wealth and prosperity.
1: భోగ భాగ్యములన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది.
0: All the pleasure.
1: అధికార కీర్తులన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది.
0: Position of power.
1: వెతకనక్కర్లేదు. తాను కడుపు దాటనక్కర్లేదు. కాలు కడుపు దక్కర్లేదు. కైవల్యం వచ్చి ఉట్టి ఒళ్ళో పడిపోతుంది.
0: You don't need to step forward. The very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Dandla bed veskoni, air condition pettukoni, manchi pillolu vesku mettaga nidrapothu. Idi hai, ide swargamu. Emti ee swargamu? Papa swargam.
0: We think the heaven meant the dandla bed and air conditioned room.
1: Panch bhautikamainatundi shariram anuvistundi kani neevu kaadu kada.
0: This heaven is experienced by this body, but not yourself.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: This physical body is so weak, when it drops down, you know not.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have
1: Balyam
0: faith in it. Either in childhood, or at an age,
1: mudiviyando,
0: old age,
1: musaliyando,
0: or advanced age,
1: urano, adavino,
0: the town or
1: udaka madhyambuno,
0: or the midst of water.
1: When you are
0: going to die, you cannot say
1: maraname nischayamu.
0: Death is certain.
1: Dehamunnantalo taanu teliyavalayu.
0: While alive,
1: one
0: should know oneself. This is the thing we should know.
1: మానవత్వాన్ని మనకు ప్రసాదించాడు దైవము.
0: God has given
1: ఈ మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించాలి.
0: We should know the significance of human life.
1: జీవితమంతా గ్రంథాలు చదువుతూ పోతే ఇంకా ఆచరించేది ఎప్పుడు?
0: If we spend all the time just merely reading, when do we experience?
1: ఏమీ ప్రయోజనం లేదు.
0: No use at all.
1: కనుకనే
0: so
1: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: ఎప్పుడు
1: ఎక్కడ ఏ క్షణమో.
0: When, where and what moment.
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి బిచ్చకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బిచ్చకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అతనొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: so
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
1: అనాథుడు కాదు, నాకు నాథుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు.
0: He said, I am not anath, I am not the poor law, I have got a master.
1: అతనికి ఎవరు నాథుడు లేడు, అతని గుండబై ఇవ్వండి.
0: Rama has no master above him, you give him.
1: అనాథ నాథ నాథనికి నాథ అనాథ నాథ ఎవరికి నాథుడు? నాథునకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
1: రామ భజన కర ఏం చేయాల? రామ భజన కర.
0: థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ.
1: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us treasure God's name in our heart.
1: ప్రాపంచక సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us discharge our worldly duties.
1: నీవు వదలనక్కర్లేదు.
0: Don't give up anything.
1: అయితే
0: however
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: But have the feeling that you are not merely a human.
1: నీవు మనిషి కాదు.
0: You are not a human.
1: నీవు తొడుక్కున్న బుష్కోటి ఇది దేహము.
0: After all, the body is a vesture. బుష్కోటి.
1: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
0: You might have changed a number of them earlier.
1: ఇది కాదు. Death is the dress of the life అని.
0: Death is the dress of life.
1: ఈ దేహంకు నీవు ఆశపడుతున్నావు.
0: You just rely by the on the body.
1: నీవు దేహము కాదు.
0: You are not the body.
1: I am God. నేను బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్. యు ఆర్
1: బ్రహ్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: నాట్ టూ ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టూ ఓన్లీ వన్. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
0: Being so might and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: Ye neeti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: Chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
0: After all, this education will lead you to argumentation, but not the total knowledge.
1: Ee bhautikamaina laukikamaina prakrutamaina anityamaina ashashvitamaina chaduvu chadivi chadivi chavanga netiki chaavuleni chaduvu chaduvavalayu.
0: What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal.
1: అంధుడగు వాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మ చేసే క్వశ్చన్. హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్?
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: ఎప్పుడే క్వశ్చన్.
1: అంధుడగు వాడు ఎవ్వడి అవని ఎందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్?
1: ఆ యక్షు చెప్పాడు.
0: యక్ష
1: చదువు కలిగి చెడు గుణము విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం నిరువి ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు.
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టి పోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: అది నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
1: మనం తెలుసుకోవాలి.
0: దట్ వీ హావ్ టు నో.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ఆల్ ద
1: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
0: బ్యాడ్ హ్యాబిట్స్
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: బ్యాడ్ థింకింగ్.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: In the world it is said that this address to Parvati. Parvati is nature.
1: నేను భక్తునికు రుణస్థుడయ్యాను.
0: God says that he is indebted to his devotee.
1: ఏంటి రుణము?
0: What is this?
1: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
0: What is that he has taken loan from him?
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: Here is a devotee who loves me. And now I should pay him back with interest by granting
1: him. This interest is not 18%, 14%, this bank will not be 20% of this. 100%. అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
1: భగవంతుడు.
0: గాడ్ ఇస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది ఎనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ ఎనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడి.
0: ఇస్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హీ ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తం ఎంత నాటకం ఆడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అవ్వై వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కడు నాపైన లేదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపం బహు పని చేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి
0: అండ్ యు జస్ట్ వెక్స్డ్ విత్ ది కాన్సిక్వెన్సెస్.
1: కాపాడు దేవుడు అనుచు దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్. దట్
1: ఏమైనా అర్థం ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరం మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. Faith. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీకు తిరుగుతున్నారు, చాలా దగా పని.
0: You introduce yourself, I am so and so, the name you are christened.
1: నువ్వు చెప్పుకునే నేను పలాన్ రామయ్య.
0: You say I am రామయ్య.
1: కానీ నీ దేహం పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే.
0: రామయ్య ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
1: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: బట్ యూ క్యారీ అవుట్
1: దేహం. దేహం అనిత్యమైనటువంటిది.
0: ది బాడీ ఇస్ టెంపరీ.
1: నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ ఆల్సో జస్ట్.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: ఇట్స్ లైక్ వాటర్ బబుల్ వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. యు మే గో ఎనీవేర్.
1: దానిని నీవు విశ్వసించాలి.
0: You should have full faith in that.
1: అప్పుడే భగవంతుడు సర్వత్రా నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును. కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుండాలి.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean. భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: With the feeling that God is everywhere, we should keep everything.
1: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: All that you see around, it should be clean, neat.
1: స్వామి ఉంటున్నాడు, స్వామి ఉన్న చోటంతా శుభ్రంగా ఉంటుండాలి. నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి, నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత.
0: స్వామి ఈజ్ హియర్, సో ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఈగోలెస్.
1: ఇంకా భావశుభ్రత
0: అండ్ ప్యూరిటీ ఆఫ్ థాట్.
1: ఈ భావం ఎట్టిదిగా ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ యూ హ్యావ్?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు,
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: కరుణాస్వరూపుడు,
0: అండ్ హీ నోస్,
1: ప్రేమ ప్రకాశకుడు,
0: అండ్ హిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్,
1: ఇతను కేవలము అగమ్య గోచరుడు,
0: అండ్ హీ
1: అప్రమాణుడు,
0: బియాండ్ ఆల్ మెజర్
1: స్వరూపుడు.
0: అండ్
1: ఈ విధమైనటువంటి భావంతో అతను నిరంతరము స్థితింటూ రావాలి.
0: యు షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్ బియాండ్ ఆల్ కంపారిజన్.
1: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
0: యు మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మేనిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
1: ఇంకా దేహ శుభ్రత
0: అండ్ ది క్లీన్నెస్ ఆఫ్ ది బాడీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
0: As the divine form is everywhere.
1: సేవలు అతనికి ఏది అవసరమో
0: వాట్
1: దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్.
1: ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించడము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: Therefore what he needs, where he sleeps, where he sits, everything should be clean.
1: ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: What do you mean the purity of the soul?
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి.
0: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his.
1: స్థానమే లేదు.
0: There's no place without him.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము
0: whomsoever you serve, it amounts to service to spirit.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
0: All the bliss is God.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: The eternal bliss you get from God.
1: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: this. ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తించాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With the total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti na

0: మమై వంశో జీవలోకి జీవభూత సనాతన. మీరందరూ పరులు కాదు, పరమాత్ములే.
1: యు ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్. ఇట్ ఈస్ ది ఇండివిజువల్ కాన్షియస్ అండ్ సూపర్ విచ్ ఆర్ ఎటర్నల్. యు ఆర్ నాట్ సింప్లీ హ్యూమన్, యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ దట్ హెస్ గివెన్ బర్త్ టు నోబుల్ పీపుల్ హు ఆర్ ఐడియల్స్ టు ఎండ్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: అనాధికారం నుండి అనేక మంది మహర్షులు భారతదేశంలో రామతత్వంను ప్రచార ప్రబోధం చేసి కాలము గడిపి కీర్తిని గురించున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ అండ్ ద సీయర్స్ హ్యావ్ కంపోజ్డ్ హ్యావ్ బిన్ షేరింగ్ ది స్టోరీ అండ్ ది హిస్టరీ ఆఫ్ రామాయణ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్.
0: రామాయణం జరిగి త్రేతాయుగములో.
1: రామాయణ బిలాంగ్స్ దట్ ఏజ్ త్రేతాయు.
0: అనేక వేల సంవత్సరముల క్రిందట.
1: ఇట్ హ్యాపెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ అప్పటి రామాయణము ఇప్పటికి కూడాను ఏ పిల్లలు చూసినా ఏ పెద్దలు చూసినా చింతిస్తూ ఉంటారు, రామ రామ రామ అని. ప్రతి గ్రామమునందును ప్రతి పల్లెయందు కూడాను రామవంతను కట్టుకొని వారు ఆనందంతో ఈ రామనామ స్మరణ చేస్తుంటారు.
1: దో రామాయణ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: Ye ramamunu marchinappadikini rama namamunu evvaru kudu pillavaadu modukoni pedda vaadu varakudunu maruvaledu maruvaru.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichhagadu madukoni koti shirunadukonu kashtamachinappudu rama ani aa vidhamainatundi edo oka nepamto rama namalanam tarustuntaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama namam tarchinatundi oka bharatiyudu kani రామనామమును స్మరించినటువంటి భారతీయుడు గాని ఎక్కడ కూడాను కనిపించడు.
1: యు డు నాట్ కమ్ అక్రాస్ ఎనీ భారతీయ ది ఇన్హాబిటెంట్ ఆఫ్ దిస్ భారత్ హూ డస్ నాట్ చాంట్ హిస్ నేమ్, హూ డస్ నాట్ రిపీట్ హిస్ నేమ్.
0: అనేక మహర్షులు దీనిని తపస్సు చేసి కొన్ని రకములైనటువంటి ఒక దీక్షలను పూని తద్వారా ప్రపంచమునకు ఈ రామనామాన్ని ప్రచురింపచేశారు.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppadu.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta samatana meerandaru kudanu naa swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyam anetundi mooladharam nundi puttinatundi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo mottamota manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదమో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయడం మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి యొక్క ఇది ధర్మమే.
1: That which is put on, dharayati, is dharma, acted upon, is dharma.
0: Dharma ante emti? Danam cheyatamu, dharmam cheyatamu, nityam pettam, annam pettam, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: Ee dharmam annatundi హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు మానవుడవుతావు? మనస్సేకం వచస్సేకం కర్మనేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam. Atane Ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka ee satya dharmamulaku satyan asatyamulaku madhya madhya ee vidhamaina yuddhamulu jarugutuntayi.
1: Therefore, the Satya and Dharma naturally face the obstacles on their way.
0: Satyam Ramalu.
1: Rama represents Satya.
0: Asatyam Ramalu palikainatunti vadu Ravanudu.
1: Ravana symbolizes Asatya, untruth.
0: Satyam Nasti Paro Dharma. Thanakatte minchinatunti dharmam merokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత అయ్యకూడదు, సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలక్ష్యం ఆడితే మనము క్రమేణా మనము అప్రమాణం.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య ఇస్ ఎ వెరీ సింపుల్ స్మాల్ వర్డ్.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: సత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్.
0: చూసా సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్.
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్ వాట్స్ ఎవర్.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: బికాస్ వీ గో ఆన్ చేంజింగ్ దిస్ చేంజ్ లెస్ ట్రూత్ దాట్ ఈస్ ద కాజ్ ఫర్ చేంజెస్ విద్ ఇన్ అస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా చిన్నవారు,
1: యూఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వస్తే ఇప్పుడు తప్పక మీరందరూ దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: టు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కానీ నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాలు కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యాక్షన్స్ మెరిట్స్ అండ్ సిన్స్.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ ది సెన్సెస్?
0: సర్వత్రా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: భూమాకాశం మనకు నిండి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ రైట్ ఫ్రమ్ దిస్ అర్త్ టు ద స్పేస్.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: యు ఫైండ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, యు డు నాట్ ఫైండ్ 6th ఎలిమెంట్ ఎనీవేర్.
0: కనుకనే ఉన్నది 5.
1: ఓన్లీ 5 ఆర్ ప్రజెంట్.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మ రూపం ధరించినవి.
1: ద 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విద్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: Satya, dharma, shanti, prema.
1: Satya, dharma, shanti, prema.
0: Ahimsa.
1: And ahimsa.
0: Satyam anetuvantidi.
1: The truth.
0: Dwarini chuputundi. Dwarini chuputundi.
1: It shows the direction.
0: Dharmamu anetuvantidi dani anusaristundi.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేటువంటిది బాగుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడు అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: Himsa ante evarno kottatamu tittatamu vaadinchatamu adi kaadu himsa.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: Nee vaakunu neevu parihesinchatame, nee vaakunu neevu avasarinchukopovatame deeni himsa antaru.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: adi himsa.
1: That is himsa or violence.
0: దాన్ని మీరు శరీరం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహం నందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణముడి.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ దట్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ విత్ దిస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యములను బుట్టి, సత్యములను పెరిగి, సత్యములను అణిగి సత్యమడదు.
1: ఆల్ హ్యావ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, హ్యావ్ బిన్ మెయింటైన్డ్ సస్టైన్డ్ ఇన్ ట్రూత్ అండ్ అల్టిమేట్లీ మర్చ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యము అనగా కేవలము ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యము.
1: సత్య మీన్ స్పీకింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దట్ ఎగ్జిస్ట్.
0: దానికి నీవేమైనా కల్పితం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రియేట్ ఆర్ ఫ్యాబ్రికేట్.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడిపోతావు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాడ్ ఆన్ అండ్ పొల్యూట్ టు ది యాక్చువల్ హ్యాపెనింగ్, వెల్ యు ఆర్ నేచురలీ పొల్యూటెడ్ ఇన్ టర్న్.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: You should never pollute. You remain sacred, pure and crystal clear.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: Whatever that is said is bound to happen.
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: All the things you speak out will happen.
0: అయితే కొంతమంది యోచించవచ్చు.
1: But some may feel so.
0: స్వామి, మేము సత్య మార్గంలో పోతున్నప్పటికీ మమ్ము అసత్యమైనటువంటిది చేరి మమ్మల్ని అనేక విధములుగా బాధ పెడుతుండది.
1: Some complain to Swami, Swami, we are following the path of truth. But this untruth, asatya, is standing as an obstacle, putting us to suffering.
0: అసత్యం చెట్టే చేరుతుండది.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీరంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలిసినంత అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక్కదాని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే వచ్చి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ, అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: అదే moon.
1: And your mind is
0: ఆ
1: the
0: mind
1: moon.
0: కు ఈ కామ క్రోధ లోభ మోహ ఈ మేఘాలను చేయటం వల్ల
1: the mind is clouded, and the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: కానీ నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: ఆ నామస్మరణే ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ, singing his glory, will naturally blow off all the clouds on the way.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: You can watch your own moon very clearly.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, we should understand the main teaching of Rama, which centers around these two, satya and dharma.
0: Meeru manavulaga bhavinchukodadu.
1: Never consider yourself as simple human.
0: Nenu ramude.
1: I am Rama myself.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసును అని.
1: Sometimes you declare Rama within me is fully aware of what is happening.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ రామ.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: దిస్ ఆత్మ విచ్ హ్యాస్ నో ఫార్మ్ యాక్చువల్లీ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద వెస్టర్ ఆఫ్ ద బాడీ అండ్ టర్న్స్ ఫంక్షనల్ లేటర్.
0: కనుక నీ ధర్మమే అయినటువంటి దక్షిణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore, dharma has taken the form of Lakshmana and followed Rama.
0: Anaga Ramunu anusarinchutu vachadu.
1: Meaning Lakshmana always followed Rama.
0: Antakante marive okati athariki gathi ledu.
1: In fact, he did not follow any other path other than
0: Madhya dhana dharani sarvabhara samarpitam atmanam sheshabhutam hi rakshamam saranagati annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny, and also his own self under the lotus feet of Rama.
0: ఒకనొక సమయంలో,
1: at one time,
0: రాముడు ఒంటరిగా ఉండేటువంటి సమయంలో,
1: when Rama was all alone,
0: లక్ష్మణుడు ఏదో ప్రభుత్వాన్ని కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ was just moving around the forest to collect the needed material.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ తనకి ఎక్కడనే దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: When once he was there in the thick of the forest, he had certain wicked thoughts.
0: Vachadu.
1: He returned.
0: Rama, enduku niki ee avastham antanu?
1: He said, Rama, why should we suffer like this?
0: Amayakuraiyinatundi ee Sitakani inta baadha pettadam enduku?
1: You have put Sita to umpty number of miserable conditions, sorrowful state.
0: Tachanamu Ayodhyaku veladam ramu.
1: He said, let us go back to Ayodhya immediately.
0: Annadu.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: రాముడు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: రామ వాజ్ ఈక్వల్లీ అస్టానిష్డ్.
0: కానీ రాముడికి సర్వము తెలిసిన కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: యాజ్ రామ నోస్ ఎవ్రీథింగ్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ హీ కాల్డ్ లక్ష్మణ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: తన కూర్చున్నటువంటి స్థానములకు ప్రక్కలో కూర్చోబెట్టాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: అన్న, నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్, బ్రదర్, వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్?
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన, ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామ సెడ్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది సూప్రక సంచరించినటువంటి అరణ్యము.
1: This is a place where Surpanaka moved about the thick forest.
0: Aave bhavamulanni neeku vachinayi.
1: All her thoughts have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are. Ani,
1: tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu praveshisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kalaga neevu chedda company ni cheraveddu.
1: So never be in the bad company.
0: మంచి కంపెనీతో చేరండి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ ఆల్వేస్.
0: మంచి బిడ్డలతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: యు ఆల్వేస్ మూవ్ అమంగ్ ద గుడ్ పీపుల్.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ టర్న్.
0: కనుక యద్భావం తద్భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావంలే తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: వై ఇట్ ఈస్ సెడ్ దట్ యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో ఈస్ ద ఎక్స్పీరియన్స్. సో దేర్ ఫోర్ ద ఫీలింగ్స్ థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: పీస్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: పీస్ ఈజ్ నాట్ ప్రెసెంట్ అపార్ట్,
0: అంతా మన ఎందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: It lies in our own hand to get them transformed.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనుభవచ్చు.
1: You may put a question, why not God transform?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
1: God will never do anything.
0: అన్నింటికి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించరు.
1: He never tell you that this is good, that is bad.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: Your own thoughts will tell you.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు తీర్పుగా వస్తుంది.
1: As the food that you consume, so you belch.
0: నువ్వు మామిడి పండు తింటే దోస పండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కాని నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in transform.
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
1: God will never do anything.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: He goes on smiling, watching everybody.

0: కుంభ.
1: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కానీ నీలో లేనివి మాత్రం రావు.
0: సో దట్ వాట్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈస్ ట్రూలీ ప్రెసెంట్ ఇన్ యూ.
1: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
0: ఎనీ బ్యాడ్ థాట్ టువర్డ్స్ ఎనీబడీ ఈస్ ట్రూలీ ఫౌండ్ ఇన్ యూ.
1: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
0: Some people are indulging in constant thought.
1: ఆలోచనలు మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్తైనా కూడాను ఆనందం చిక్కదు.
0: The one who is in deep thinking throughout can never be happy.
1: ఏదో నీ తెలివితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
0: You think you are intelligent. You go on investigating, exploring all the knowledge that you have accumulated.
1: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటుంది.
0: All the bookish knowledge will turn into allergy to a human being.
1: ఈ అలర్జీ చేసేటప్పటికి ఎనర్జీ అనేటువంటి తగ్గిపోతుంది.
0: Because of this allergy, the energy is lost.
1: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
0: టుడే వీఆర్ డెవలపింగ్ దిస్ ఎనర్జీ అండ్ నాట్ గ్రోయింగ్ ఎనర్జీ.
1: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ దట్ హస్
1: డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: డోంట్ థింక్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అన్ని గుడే.
0: All are good.
1: Everything is good.
0: Everything is good.
1: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
0: Whatever that happens, it is for my own good.
1: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
0: When once you feel so and consider, everything will turn good to you ultimately.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: ప్రేమ చేత,
0: out of love,
1: అందరినీ మీరు ప్రేమించండి.
0: Love everybody.
1: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
0: నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు అపోహలు పండకూడదు.
0: డోంట్ గో బై ఎనీ మిస్నోమర్ ఆర్ ఎనీ స్లాండర్.
1: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు అపోహలు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డౌట్ మిస్టేక్ గాడ్ ఆల్సో.
1: అది మరింత పాపము.
0: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
0: ఇట్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనకు చోటు ఇవ్వకుండా,
0: don't have such thoughts any longer.
1: Ananti varochanu vachinappudu,
0: when such thoughts come,
1: this is my enemies ani dani pakkakade grahindi.
0: Consider such thoughts as your enemies, brush them aside.
1: Kaluku meeru eppudu premato undandi.
0: Always be with love, full of love.
1: Premane mimmanni rakshistundi.
0: The love that will protect you.
1: Premane mimmanni poshistundi.
0: Is the love that will take care of you.
1: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీవే.
1: ఇందువల్ల మీరు ప్రేమ స్వరూపుడే.
0: వై? బికాజ్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
0: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
1: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపే సమయం లోపల చాలా గొల్లు ఏడ్చింది.
0: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
1: Sumitra vachindi.
0: Sumitra came.
1: Akka, enduku yedchatam?
0: Sister, why do you cry?
1: Enduku ee yedpu kaaranam emti?
0: What is the reason for your crying?
1: Ananyani potunnadana?
0: Is it for the reason that he is going to the forest?
1: Athi nivasamu aranyamu. Man nivasamu Ayodhya.
0: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
1: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నారనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
1: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
0: అవర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ.
1: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్.
1: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
0: ది కమింగ్ సక్సెషన్ వన్ ఆఫ్టర్ ది అదర్.
1: అది దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
0: యు షుడ్ నాట్ సకమ్ టు సచ్ ఫ్లో.
1: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
0: యు షుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ప్లెజర్.
1: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
0: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ యు డు నాట్ ఫైండ్ దిస్ దీస్ టూ?
1: కనుక రాముడు సర్వజ్ఞుడు.
0: Rama is all knowing.
1: Sarvashaktimayudu.
0: He is all power.
1: Atani ye aranyam kudanu, ye mrugamulu kudanu, ye rakshasulu kudanu, atani ye mathramu badhinchalevu.
0: No forest, no wild animal.

0: నో నెగటివ్ సిచ్యువేషన్ వుడ్ ఎవర్ హర్ట్ హిమ్ హార్మ్ హిమ్.
1: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధనం అని చాలా బాధపడింది.
0: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
1: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
0: While leaving, Sita said,
1: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపన కూడాను మృగముల కూడా నువ్వు తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
0: రామ ఆల్సో టోల్డ్ సీత, సీతా యు ఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. They may attack you. The thorny bushes would be inconvenient for your living there.
1: Rama, prabanchananta kudanu oka hastagatham chesukunnattu neeku sitanu kaapadukovatam cheta kada.
0: Rama, you could hold the whole world in your grip. Can't you take care of me? Can't you protect me?
1: Idi nammanam.
0: I'm not going to believe
1: you. Neevu sarvajnudavu.
0: You know everything.
1: Neevu sarvavyapanudavu.
0: You are spread everywhere.
1: Sarvajeeva sarvantaryami.
0: You are the dweller in all of the beings.
1: Kanuka nanneyu edi cheyedu.
0: Nothing can happen to me, none can harm me.
1: Nee prakaranantha varaku kudanu nakku etti bhayamu ledu.
0: So long you are by my side, I don't need to fear.
1: Atla Sita kudanu bodham chesindi.
0: That was the teaching of Sita.
1: Ramulu chaala santoshinchadu.
0: Rama was extremely happy.
1: Kaani mari oka samayam lopala.
0: But later at one time,
1: సీతను అపహరించాడు రాక్షసుడు.
0: సీత వాజ్ అబ్డక్టెడ్.
1: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
0: వైల్ షీ వాజ్ కిడ్నాప్డ్ హీ ఫెల్ట్ సో సారీ వాట్ వుడ్ హ్యాపెన్ టు హర్.
1: కానీ రాముడు అప్పుడు కూడాను నవ్వుతూనే ఉన్నాడు.
0: ఈవెన్ అట్ దట్ మోమెంట్ రామ వాజ్ స్టిల్ స్మైలింగ్.
1: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
0: లక్ష్మణ వాజ్ ఫ్యూరియస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: రామ ఆజ్ఞిచ్చే ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
0: లక్ష్మణ సెడ్ కమాండ్ మీ రామ, ఐ జస్ట్ బర్న్ దెమ్ టు యాషెస్.
1: లక్ష్మణ నీవు నేను చేయనక్కర్లేదు.
0: లక్ష్మణ యూ అండ్ ఐ డోంట్ నీడ్ టు డూ దిస్.
1: వారికి వారే చేసుకుంటారు.
0: దే విల్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ మేకింగ్ దే విల్ బి పుట్ టు రూయిన్.
1: కనుక వారి యొక్క గుణములు వారిని నశింపజేసినాయి.
0: దేర్ ఓన్ క్వాలిటీస్ విల్ స్మాష్ దెమ్.
1: సీతను వదిలేపెట్టారు.
0: And they dropped the Sita.
1: Sita Ramalakshmanu cherindi.
0: And Sita joined the company of Ramalakshmana.
1: Appudu Ramulu cheppadu.
0: Then Rama said,
1: Lakshmana,
0: Lakshmana,
1: ivanni kudunu evaravari prarthana saramu evaravari gunamulu saramu kaani ee pravartana varide kaani manadike maatramo kaadu.
0: Things happen depending upon the attributes and the qualities and the conduct and the behavior. Things happen according to those things. But nothing to do with anybody.
1: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడాను నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
1: ఇది నావి కాదు నావి కాదు.
0: They are not mine any longer.
1: ఇవంత కూడాను దైవ స్వరూపముదే.
0: They belong to God, they are divine.
1: అంత భగవంతుని ప్రీతి అర్థంగా చేసేటువంటి నర్తలే.
0: All these things should be offering unto God only.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారాన్ని మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ఈగో ఆఫ్ ఓనర్షిప్ దట్ విల్ పుట్ యూ టు రూయిన్.
1: నాది నాది నాది ఏది నీది?
0: వై సే ఇట్స్ మైన్ మైన్ వాట్ ఈస్ యువర్స్ యాక్చువల్లీ?
1: బాడీనా నీది?
0: ఇస్ దట్ బాడీ?
1: మైండ్
0: ఆర్ మైండ్
1: ఆర్ బుద్ధి
0: ఆర్ ఇంటెలెక్ట్?
1: కానీ ఇవేవి నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఇది నా బుద్ధి నా చిత్తము అహంకారము నా మనసు అని అనుకుంటున్నావు కానీ ఇది ఏవి నీవి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ సే దిస్ మై బాడీ మై మైండ్ మై ఇంటెలెక్ట్ మై సెన్సెస్ నన్ బిలాంగ్ టు యూ.
1: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు నిన్ను వదిలిపెట్టుకుంటుంది.
0: యువర్ బాడీ మై బాడీ వాట్ యు సే మే బి లాస్ట్ విద్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్.
1: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: If you say my mind, it goes on jumping around like a mad monkey.
1: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
0: Can you catch them? Is that possible?
1: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసి.
0: Therefore, drop them.
1: నేను నేనే.
0: I am I.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
0: Don't identify yourself with anything. I am that, I am this. No.
1: నేను నేనే.
0: I am I.
1: I am I. I am I. ఇది కరెక్ట్ ఆన్సర్.
0: The correct answer is I am I. I am I.
1: రాములు బోధించినటువంటిది ఇదియే.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
1: రామ ఎవరిని ఏ విధంగా కూడాను బాధించలేదు.
0: రామ హ్యావ్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఎప్పుడు కూడాను దూషించలేదు.
0: ఈ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
0: ఇన్ఫాక్ట్ హీ వాజ్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడి.
1: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
0: దెర్ఫోర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
1: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు కానీ.
0: ఆల్ ద గుడ్ డన్ బై రామ హాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
1: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎట్లొస్తుంది?
0: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
1: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీల్లేదు.
0: ఇట్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మన కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
0: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
1: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
0: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
1: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
0: Therefore, when once we control our senses, everything else will be rectified.
1: అది ఏ రాముడు చెప్పినటువంటి యొక్క నిజమైనటువంటి సారాంశము.
0: This is the essence in the teaching of Rama.
1: రామామృతం అనేటువంటిది ఇది.
0: And this is the teaching of Rama and his name.
1: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని కథగా మనం చెప్పుకుంటూ కథగా మనం అభివృద్ధి పరుచుకుంటూ మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
0: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఏ స్టోరీ, ఈజ్ నాట్ ఏ డైలాగ్, ఇట్ ఈజ్ నాట్ ఏ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నాట్ ఏ డిస్క్రిప్షన్.
1: ఇది కేవలము మన యొక్క కథనే.
0: ఇన్ఫాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
1: మన భావముల యొక్క మార్పే.
0: There are all the changes of in the thought process.
1: మన భావన మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
0: The changes of our thoughts are attributed to God.
1: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైన ద్వేషం లేదు.
0: In fact, God has no hatred.
1: అందరి చూసి నవ్వుతూనే ఉంటాడు.
0: God goes on smiling at him.
1: భగవంతుడికి చిరునవ్వే దానికి ప్రధానమైనటువంటిది.
0: In fact, that everlasting continuous smile is a sign of God.
1: అక్కడ చిరునవ్వు ఉంటాడో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
0: Only the smile. There's no change, no change, no scope for hatred.
1: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
0: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ స్మైలింగ్ ఫేస్ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
0: డోంట్ హ్యావ్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్.
1: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నేచురలీ యూఆర్ నేచురల్ ఎగ్జాస్టెడ్.
1: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి మంచిదే మనకు.
0: ఎస్,
1: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
0: ఎగ్జామ్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. You will also get through them quickly.
1: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్.
1: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చును.
0: యూ మే ఫీల్ దట్ ఎగ్జామినేషన్స్ బెటర్ బి డిలేడ్ ఆర్ పోస్ట్ పోన్డ్.
1: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
0: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
1: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
0: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్.
1: తర్వాత ముందు క్లాస్ కు వెళ్తాం.
0: దెన్ యూ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాస్.
1: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
0: సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ హరీ టు గో టు ఎ హైయర్ క్లాస్.
1: ఈ హరీ నుంచి వరి రాదు.
0: And when in this sort of hurry, there will be no worry.
1: No worry.
0: No worry.
1: Worry nunchi hurry kaadu.
0: And out of this worry, well, you cannot be in a hurry.
1: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొన్ని తిని పమరులై ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిదంతా మీరు కలుపుకొని అన్నంత తిని కడుపులంతా చెట్టుకోకండి.
0: స్వామి సెడ్ రామనామ మిఠాయి, ది స్వీట్స్ ఆఫ్ రామనామ, బికాస్ భగవాన్ సెడ్ యూ డోంట్ ఈ టూ మెనీ స్వీట్స్ అండ్ గెట్ యువర్ స్టమక్ అప్సెట్.
1: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
0: However, the sweets are so tasty, but yet they are poisonous.
1: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
0: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
1: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
0: And it will never get spoiled.

0: తిట్టి ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్ ఫూలి అని చచ్చిపోయాడు.
1: హి వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: Nobody can say the intensity, the depth, the profundity of the thought of anybody.
0: కనుక మనం హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
0: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: ఇట్ ఈస్ నాట్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ విచ్ రిక్వైర్స్ ఆపరేషన్ సర్జరీ.
0: హార్ట్ అంటే హృదయ హార్ట్.
1: అండ్ హార్ట్ మీన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్.
0: దాన్ని మనం పెద్దదిగా విశాలంగా చేసుకోవాలి.
1: వీ షుడ్ వైడన్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
0: నేను ఒకటి ఉండేది రెండు అడుగులు ఉన్నాను.
1: And you are here 2 feet.
0: ఇంకొకరు వచ్చేస్తే మరి దాంట్లో కూర్చోవచ్చును అని దాన్ని మర్చుకో.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరు మర్చుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: Like that, if you go on providing space, any number can be seated.
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore, we should be in search of that path which will be accommodating number of people.
0: Vidyarthulara,
1: students,
0: meer repati nunchi mee mee sthananalaku meer vellutunnaru.
1: From tomorrow onwards you will be returning, going to your native place.
0: Kaani ikkada chadivinatundi chadivu, ikkada vinnatundi vishayalu, ikkada chinnatundi okka deenni meer mananam cheskuntu ee aayiga undandi.
1: You be happy there thinking of the education that you acquired and the holy sacred things that you have listened to and the thoughts that you have had here during the period of stay.
0: Tallidallu kodunu aananda pettandi.
1: Make your parents also happy.
0: Ivu na kumaru vachadu chaala vicharanga unnade ani vaadiki ee maatramu yojinaku avakasam ivvakandi.
1: Never make your parents feel sorry watching you.
0: వాళ్ళని కూడా ఆనందం పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
1: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర.
1: దెర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ గాడ్ బియాండ్ మదర్ అండ్ ఫాదర్.
0: కనుక మదర్ ఫాదరే చాలా ప్రధానమైనటువంటి.
1: దెర్ఫోర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: వారిని మనం ఆనందం పెట్టడమే మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ మెయిన్ డ్యూటీ టు మేక్ దెమ్ హ్యాపీ.
0: మనం ఎందుకు వారిలో పుట్టామంటే వారిని ఆనంద పెట్టడం కోసమే పుట్టాము.
1: వై హావ్ వి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద బాడీ టు మేక్ దెమ్ హ్యాపీ.
0: కాబట్టి నీకు నీవు తినేసేసి నీకు నీవు సుఖాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తే చాలదు.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్.
0: కానీ ఇది కాదు ముఖ్యము.
1: దట్స్ నాట్ ఇంపార్టెంట్.
0: కానా పీనా సోనా మరణ ఇవంతా సహజమైనటువంటివి.
1: So all the eating, drinking and moving about, they are quite natural, they happen.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
1: We are born to make our parents happy.
0: ఇతరులు కూడాను వాళ్ళ తల్లిదండ్రులు వారు ఆనందపెడతారు.
1: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
0: కనుక మనము మంచి ఐడియాలు గా చేసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
1: So we should have good ideas, good ideals.
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
0: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యావింగ్ బీన్ హియర్ యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.
0: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యూ షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

స్థితం వ్యోమా భజత్యే కష్టమాద్వితం సర్వభూత స్థితం వ్యోమా భజత్యే కష్టమాద్వితం సర్వదా వర్తమానేషు

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తులు యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్, ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్ ఇఫ్ యూ అండర్స్టాండ్. If he understands that universal consciousness is present in his individual also.
0: Atadu gruhasthudu kani vanaprasthudu kani sanyasi kani brahmachari kani evarainanu sariye manavattamlo unnatundi yokka divyattamu okkate ani satyanni gurtinchinatundi vaade karmalu chesina cheyakapoyina నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హి డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్యస్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూళి అంతయి కూడాను ధర్మస్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచంలో ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యాలెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ఈస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ఈస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాస్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ హ్యావ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatitah. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటారు.
1: ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటారు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యూ డోంట్ ఫైండ్ ఎనీవన్ హూడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, నార్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
0: ప్రతి భారతీయుడు కూడా దానం చేసిన హస్తమే.
1: ఎవ్రీవన్ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
0: ఒకనొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్లాడు.
1: ఎట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
0: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు.
1: దేర్ హస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
0: ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు.
1: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: సర్వత పాణిపాదం తస్సర్వచూచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ భారత్ వేర్ దేర్ ఇస్ నో డివినిటీ.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: ఎవ్రీవేర్ వీ లిసన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎక్కడికి వెళ్లినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటారు.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయంలో చూచినా కాని దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: Every heart experiences the echoes of the holy sound.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్ తత్వము కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat, experience divinity in every speck of the dust of Bharat.
0: Ganga jalamlo unnatundi prati bimbamunandu kudanu premane kadultu untundali.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bharat desham.
1: Whether you get drowned yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharat desham nandu satya dharmamule putti nillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee bharat deshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non violence.
0: Kanukane atti bharat desham nandu lenidi okkati kudanu ledu.
1: So that which is not present here is nowhere else.
0: Enna bharate tanna bharata anindi vedam.
1: The Veda says that which is not available
0: bharatamlo lenatundi ee pradeshamlo kudanu ledu.
1: That which is not present here is not available anywhere.
0: Kanuka sarvamu bharat desham nunde untunnadi.
1: And hence everything is present in Bharat.
0: Yavat prapanchamantai kudanu మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో The entire world is bundled and the essence of the whole universe is present in Bharat.
0: Bharatiyulu intati mahattaramaina shakti samarthyamunu gurtinchukonaleka vere deshamulaku velli ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: వితౌట్ రియలైజింగ్ ద పొటెన్షియాలిటీ, ద కెపాసిటీ, ద యునిక్నెస్ ఆఫ్ భారత్, సమ్ పీపుల్ గో అబ్రాడ్ అండ్ రిటర్న్ సేయింగ్ దట్ దే విజిటెడ్ సర్టన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్
0: భారతదేశంలో. ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్ there will be no violence.
0: ilanti aatma nigraham kosamani aneka mandi tapistu vacharu.
1: Many did penance to achieve this self control.
0: intiye kaadu,
1: not only this,
0: aatmananda nimittamai aneka sadhanalu salipitu vacharu.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: వాట్ ఆర్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సల్పుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్యరూపము,
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మంబు,
1: ఇట్ సెల్ఫ్.
0: సత్యమయము,
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూసిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి ఒక సత్యాన్ని ఈ విధంగా గుర్తించుకు చేర్చింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్, అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము,
1: ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ వేదము,
1: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వంబు, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్. ఫర్బేరెన్స్ ఇస్ ద స్క్రిప్చర్. ఫర్బేరెన్స్ ఇస్ నాన్ వయలెన్స్. ఇట్ ఈస్ ద బ్లిస్ అండ్ కంపాషన్.
0: కనుకనే భారతీయుడు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ భారతీయస్ లివ్డ్.
0: క్షమనే వారి యొక్క ప్రాణము.
1: దిస్ ఫర్గివ్నెస్ ఇస్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: క్షమనే వారి యొక్క శ్వాసము.
1: అండ్ దట్ ఇస్ వెరీ బ్రెత్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి.
1: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్.
0: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకు గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ లాసెస్ బికాస్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ ఆర్ ఫర్బేరెన్స్.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: ద వన్ విత్ స్టడీనెస్ కెనాట్ బి షేకెన్ బై ఎనీ డిఫికల్టీ.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: ద వన్ వితౌట్ దిస్ నేచురలీ బికమ్స్ అన్స్టడీ.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: ద వన్ హూ రిలైస్ ఆన్ ఫర్బేరెన్స్ కెనాట్ బి షేకెన్, హీ విల్ నెవర్ వేవర్.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము,
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ,
0: శాంతి అన్నారు.
1: ఈస్ పీస్, శాంతి.
0: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్, ద పీస్, ద ఫర్బేరెన్స్, లవ్, దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: మానవ
1: అండ్ హ్యూమన్, మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
0: కనుకని మానవ అంటే ఉపనిషత్తు యందు ప్రేమ అని దీనికి అర్థం.
1: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
1: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: ది ప్రిస్టైన్ గ్లోరీ, ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ టోటలీ ఫర్గాటన్ టుడే. వీ గో బై ద మోడర్న్ కన్ఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ దేర్ ఫోర్ వీ మీట్ ప్రాబ్లమ్స్.
0: క్షమనే నీవు ఒకదోరి ప్రశ్నించు.
1: జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్.
0: ఏ క్షమ, నీ క్షమ యొక్క శక్తి ఎంతవరకు ఉన్నది?
1: We can question the forbearance within us. What is your power?
0: అని చెప్తే చెప్పడానికి సాధ్యం కాదనింది.
1: And you get the reply.
0: యతో వాచో నివర్తంతే అప్యాప్య మనసాసః.
1: There came the reply. It's beyond the comprehension.
0: వాక్కునొక్ కాని,
1: either by word.
0: మనసునొక్ కాని,
1: nor by the mind.
0: ఏక ఆకార చోదతులు గాని,
1: or by form.
0: అందించడానికి వీలు కాదు అని.
1: Cannot be estimated.
0: అంతటి పవిత్రమైనటువంటి సంతృప్తి భారతీయ సంస్కృతి.
1: That is the sacred culture of Bharat.
0: ఈ సంస్కృతియే సర్వ దేశములకు కూడాను చాటుతూ వచ్చింది.
1: The same culture, the sacred culture of Bharat is propagated.
0: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు.
1: That has been the quintessence of the culture of Bharat, to pray for the welfare of the entire humanity.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ ప్రేయర్ థింకింగ్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి విల్ బి పీస్ఫుల్, సేఫ్ అండ్ సెక్యూర్.
0: కనుకనే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము,
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్,
0: సర్వత్రా కూడా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని స్మరించటమే.
1: ఈస్ టు ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకోలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై,
1: ది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కల్చర్,
0: అనేక రకములుగా పాటుపడుతున్నారు.
1: ది స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఫిజికల్ ప్లెజర్స్ అండ్ ప్రాస్పెరిటీ.
0: కాదు కాదు,
1: యూ షుడ్ బి.
0: భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఇండికేటెడ్ సర్టన్ సైన్.
0: ఓ భారతీయుడా,
1: ఓ భారతీయ,
0: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
1: వాట్ ఈస్ దట్ రన్స్ ఫాస్టర్ దాన్ ద విండ్?
0: కొంతమంది ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్
0: ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్,
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్,
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: వాట్ ఈజ్ ది హెవియెస్ట్ ఇన్ దిస్ వరల్డ్?
0: నవ్వుతూ నవ్వుతూ చెప్పింది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్ గేవ్ ఎ స్మైలింగ్ రిప్లై.
0: కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ఫిజికల్ మదర్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
0: తల్లికి మించినటువంటి బరువు అయినటువంటి వస్తువు ఈ జగత్తులో కన్న రాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మదర్.
0: అందుకోసమనే భారతదేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ భారత్ ఈస్ భారత మాత మదర్ ల్యాండ్.
0: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
1: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
0: లేదు, ఆ తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటుంది.
1: ద స్ట్రెంగ్త్ లైస్ విత్ ద మదర్.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
1: వెన్ యు గో అబ్రాడ్ హూ ఇస్ ద వన్ హూ విల్ టాక్ టు యూ విత్ ఆల్ ది అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్?
0: అదియే మన మాతృభాష అన్నారు.
1: దాట్ ఈస్ అవర్ మదర్ టంగ్.
0: ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother.
0: ఇది నా మతవంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరని.
1: If he is not proud of that.
0: దతికిన పీనుంగొకండి వస్తుందని కలడా?
1: That amounts equal to dead body.
0: ఎక్కడ పోయినప్పటికీ నన్ను పలకరించి నాతో ముచ్చట్టాడేటువంటిది నా యొక్క భాషనే.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody whom I come
0: across. ఎక్కడికి పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లియే.
1: Wherever I go, I would like భర్త to meet my mother.
0: నాకు కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: దాట్ విచ్ ఇస్ ఫాస్ట్.
0: ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: ఆల్ ది ప్లేన్స్ ఆర్ సింప్లీ ప్లేన్.
0: కాదు, మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఫాస్టెస్ట్.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: మన ఏమో మనుష్యానాం కారణం బంధం వచ్చేహో, మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్.
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్బేరెన్స్.
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్.
0: అదే ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యములకు ప్రేమకు ఉండేటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ లవ్.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
1: లవ్ ఈస్ బియాండ్ మిజరీ.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: ఇట్ వోంట్ హర్ట్ ఎనీబడీ నాట్ గెట్ హర్ట్ ఇన్ టర్న్.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
1: అండ్ ఇట్స్ లవ్ విచ్ విల్ నెవర్ హర్ట్ నాట్ గెట్ హర్ట్ అండ్ దస్ ఎస్కేప్స్ ది టూ.
0: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
1: దిస్ లవ్ విల్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: తాను నొప్పి పడదు,
1: నాట్ గెట్ హార్మ్డ్.
0: తప్పించక తిరుగుతుంది.
1: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది టూ.
0: ఈ విధమైన యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్.
0: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: సమ్టైమ్స్ వి మే ఫీల్ లవ్ ఆల్సో క్యారీ ద ట్యాగ్ ఆఫ్
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: Some people say that God is angry with me.
0: భగవంతునికి కోపమే లేదు.
1: There is no anger in God at all.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: God is just making an attempt to know what anger is.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటారనుకున్నాం.
1: People say God has hatred.
0: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: God is in search of this hatred where it is.
0: ఎక్కడ చూసినా కనిపించటం.
1: నో వేర్ ఇట్ ఈస్ నోటీస్.
0: కట్టకడబటికి
1: ఫైనలీ
0: చీకట్లో ఏమైనా ఉంటుండాడో ఏమో ఈ ప్రేమ.
1: మేబీ దట్ ఇట్ మే బి దేర్ ఇన్ డార్క్.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: దేర్ ఆల్సో హీ మూవ్స్ అబౌట్ విత్ హిస్ టార్చ్.
0: అక్కడ కూడా కనిపించలేదు.
1: ఇస్ నాట్ నోటీస్డ్.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: దేర్ ఇస్ నో హెట్రెడ్.
0: దాంట్లో అసూయ లేదు.
1: దేర్ ఇస్ నో జెలసీ.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: Love is love, that's all. Unequaled, unparalleled.
0: Prema hrudayame.
1: And heart is the center.
0: Prasannamainatundi hrudayamu.
1: That which is so soft and tender.
0: Prema hrudayame.
1: అండ్ లవ్ ఇస్ ద
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమ,
1: ఇస్ ద టోటల్ లవ్.
0: ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: అనంతమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అద్వితీయమైన ప్రేమ.
1: నాన్ జ్యువల్.
0: అమరత్వమైన ప్రేమ.
1: ఇమ్మార్టల్.
0: అమృతమైనటువంటి ప్రేమ. అట్టి ప్రేమను
1: దట్ లవ్
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ వేర్ ఇట్ ఈస్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇట్.
0: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తోటి తిరుగుతూ ఉన్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద లవ్ విత్ ఇన్ యు, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ నీకు కనిపిస్తుంది?
1: అండ్ సో హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సైడ్?
0: ఈ టవల్ ను ఎక్కడ ఉంది అని చూస్తే, టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్, ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది?
1: యు కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్, నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును, ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బి ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్,
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమ తత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
1: వి థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్స్,
0: భగవంతునికి విరుద్ధమైనటువంటిది ఏదీ లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్ లైక్స్ ఇన్ ద డివినిటీ.
0: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు.
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
0: యూ, అరౌండ్ యూ,
1: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక,
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్,
0: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యు థింక్ దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్,
0: భారతీయ సంస్కృతి అంతా ఇంకొన్ను ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: Samskarimpapadisam chetane idi samskruti aipoyindi.
1: That which is refined, polished, is samskruti culture.
0: Idi oka samskruti valla yerpadindi.
1: This cloth is because of this processing.
0: Idi ekkada nunchi vachindi modalu?
1: How did you get it?
0: Pratti nunchi vachindi.
1: It's out of cotton.
0: Pratti ni daram nundra teesi.
1: And you get yarn out of it.
0: దాని విత్తనం నుంచి వేరు చేసి,
1: యు సెపరేట్ ఫ్రమ్ ద సీడ్,
0: ఆ ప్రత్తిని వేరు చేసి,
1: అండ్ యు సెపరేట్ ద
0: కాటన్, ఆ ప్రత్తిని దారంగా తీసి,
1: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్,
0: దారాన్ని తిరిగి ఒక రేఖంలో వేసి,
1: అండ్ దెన్ యు జస్ట్ బ్రింగ్ దెం టుగెదర్,
0: ఒక వస్త్రంగా నేయటం చేత,
1: అండ్ మేక్ ఇట్ ఇంటు ఎ క్లాత్,
0: ఇది ఒక వస్త్రం అయిపోయింది.
1: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
0: ఇన్ని సంస్కారములు చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: బికాజ్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యు ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
0: ఇది ఒక వెండి తట్ట,
1: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ సే సో?
0: ఇది మొట్టమొదటి ఒక వెండి.
1: ఇట్ ఈస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలకి ఇచ్చి,
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
0: అతను దీన్ని బాగా కరగబెట్టి,
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి,
1: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
0: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు,
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఎ లిక్విడ్ ఫామ్,
0: లిక్విడ్ గా చేసి
1: ఆఫ్టర్ దట్
0: ఒక అచ్చులో పోసి,
1: అండ్ హీ పుట్ ఇట్ ఇన్ ఎ మోల్డ్,
0: తట్టుగా అట్టాడు,
1: అండ్ దెన్ మేడ్ ఇంటు ఎ ప్లేట్.
0: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధంలో సంస్కరింప చేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు,
1: ఆర్డినరీ మ్యాన్,
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలు సంస్కరింప చేయాలి?
1: హి హాస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: టక్కన నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
0: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా?
1: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ యందు ఉండాలి కదా?
1: యు షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడి కుక్క ప్రేమ కాదు.
1: అండ్ యు బిహేవ్ as if you have faith, in fact you do not have.
0: Namminattiga natistunnadu,
1: you pretend so,
0: kaani nammakam ledu,
1: and you have no faith in.
0: Alanti vaaniki etta kanipistundi ee prema?
1: Then how do you expect him to experience love?
0: Prema roopam,
1: it's love form.
0: Namammu premamayamu,
1: and God is love.
0: Prema prematho sandhimpa neemamagunu,
1: it's only love to love, that is the principle.
0: Prema prematho sandhimpa neemamagunu,
1: it is only connection, love to love.
0: ప్రేమ ప్రేమతోనే సంధించాలి.
1: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
0: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారం.
1: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ప్రపంచంలో
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: దైవాన్ని గురించి
1: అబౌట్ గాడ్
0: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
0: పరిశోధనలే కాదు,
1: నాట్ మీ ఎక్స్పెరిమెంటేషన్,
0: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద మెసేజ్ బీయింగ్ పాస్డ్ ఆన్.
0: ఆ మెసేజ్ ద్వారా మిస్సేజ్ గా మారిపోతుండాలి.
1: Through that message we miss in this age.
0: ఏంటి ఈ మెసేజ్?
1: What is the message?
0: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
1: You don't need to search for God.
0: ఎందు చూచినా అందందే కలడు.
1: You'll find him everywhere wherever you want to.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
1: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ ఎంగేజ్.
0: హిందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు.
1: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ ఫర్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని
1: విత్ ఆల్ ద డౌట్స్ ఇన్ హిస్ మైండ్
0: తద్వారా నాకు ఈ సత్యాన్ని కనిపించాలంటే ఎట్ట కనపడుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రూత్?
0: కనుకనే సత్యరూపము బ్రహ్మము.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ట్రూత్.
0: దీనిపైన సందేహానికి అవకాశమే ఉండదు.
1: నెవర్ డౌట్ దిస్.
0: తప్పక నీవు ఆ సత్యంతో చూడు.
1: విత్ ద ట్రూత్ యూ సీ
0: ఎదురు తక్షణమే కనిపిస్తాడు.
1: యూ విల్ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక
1: సో
0: భారతీయ సంస్కృతి,
1: ద కల్చర్ ఆఫ్ భారత్
0: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
1: It is so novel, unique and evergreen and fresh.
0: Vicharana chesthe,
1: if you investigate and inquire,
0: tappaka vishayam swaroopakangane ganipistundi.
1: You will understand the essence of it manifesting in front of you.
0: Kani vicharana chestunnaru,
1: but we don't go that far.
0: Nirudhamainatundi vicharana chestunnaru,
1: we go in the reverse direction.
0: Dinokokaku samayam lopala,
1: this at one time,
0: aneka mandi scientists anta kudanu,
1: many scientists,
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి
1: హావింగ్ ఎంక్వైర్డ్,
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: చర్చిల్ వచ్చి,
1: చర్చిల్ కేమ్,
0: చెప్పాడు.
1: హీ సెడ్,
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాన్ క్యాన్,
0: దైవం ఎక్కడా, దైవం ఎక్కడా నేను వెతుకుతున్నావు.
1: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
0: మొట్టమొదటి నీవెవరు, నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
1: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యు ఆర్.
0: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
1: You cannot find God everywhere.
0: Ekkada chusina gaani you have conquered in God, in self.
1: First you conquer yourself, then you will be able to visualize God within.
0: Nee endi untunnadu?
1: He is in you.
0: Idi telusukolleka?
1: Without knowing this?
0: Ekkado daivanni anta vetukadanikani America ku pothunnadu, Japan ku pothunnadu, Germany ku pothunnadu, ekkadikekkada pothunnadu.
1: You are in vain search of God in places like Japan, America and so on.
0: Ekkada ponakkaledu.
1: You don't need to go anywhere.
0: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, ఉదయాంతరానికి చేరు.
1: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్,
0: అక్కడ నీకు కనిపిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది?
1: బీయింగ్ టోటల్లీ ఎక్స్టీరియర్,
0: నీ మొట్టమొదటి లోపల దృష్టిని పెంచుకో.
1: గో విత్ ఇన్,
0: లోపం నీ కంటికి కనిపిస్తుంది.
1: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నీ దైవము.
1: Love is God.
0: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
1: Love is your property.
0: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
1: And you can acquire love through love only.
0: కనుకనే
1: so
0: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే
1: how are you to experience it?

0: ప్రేమసుధ వర్షము వర్షింపగ, ప్రేమ నదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరెట్ ఆఫ్ లవ్, లెట్ us sow the seeds of love with all the emotion of love. Well, let's have the rain of love and the rivers of love flow.
0: ఒక్క ద్వాపర యుగమునందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
1: The whole principle was understood in the Dwapara age.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
1: They could see Krishna everywhere.
0: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
1: Because they relished that form very much.
0: ఎవరి రూపమును వారు ధరించి, ఎవరి రూపమును వారు భ్రమించి, ఎవరి రూపమును వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: God assumes the form of your choice and preference.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: But it's not possible for everybody to know Krishna.
0: ఇది యశోద కుమారుడు వీడు.
1: They just take him as the son of Yashoda.
0: ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు.
1: And he does all mischief.
0: వీళ్ళింటి నుంచి తీసుకుపోతున్నాడు, వాళ్ళింటికి పెడుతున్నాడు వెన్న. వాళ్ళింటి నుంచి ఇస్తున్నాడు, వీళ్ళింటికి పెడుతున్నాడు వెన్న.
1: He goes on stealing butter and distributing.
0: ఈ చీటింగ్ ఎందుకు చేయాలి కృష్ణుడు?
1: Why this cheating?
0: ఇది చీటింగ్ అనుకున్నారు.
1: People thought it is cheating.
0: కాదు కాదు.
1: But it's not so.
0: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుంది.
1: But there is secret behind it.
0: ఏమిటిది వెన్న?
1: It is butter.
0: వెన్ననిగా
1: బట్టర్ మెంట్
0: పాలలో నుంచి బాగా మద్దన చేసి,
1: వెన్ యూ చర్న్ మిల్క్
0: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి,
1: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేశారు.
1: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బటర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మద్దన జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: There in that unity lies the divinity.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: Take a small illustration.
0: పాలును పిండావు.
1: And you have drawn milk.
0: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
1: You just kept it over the stove and heat it.
0: కాంచుతూ ఉన్నప్పుడు,
1: and when it's so,
0: పాలు పొంగినాయి.
1: As you boil it, you find the milk rising up.
0: అక్కడ నీళ్లు తీసుకున్నావు, దాంతో చల్లినావు.
1: And naturally the milk level comes down.
0: ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయింది.
1: And the boiling milk gets passed, comes down.
0: అప్పుడు
1: then
0: ఏమిటి ఇది?
1: What is this?
0: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: How is that you find boiling my milk rising?
0: పాల నీ ఎందుకు చల్లారి నావే అని అడిగితే,
1: How is it so calm now?
0: అది చెప్తూ ఉండాలి.
1: Then it tells now.
0: ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను.
1: So long we are in the company of water.
0: ఈ అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది.
1: Because of boiling process we were separated.
0: ఈ యొక్క పాల నుంచి నేను వీడిపోయాను.
1: I'm separated from milk.
0: కనుక నేను ఇంక ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధములైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్స్.
0: కనుక దైవత్వం లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న,
1: ఇన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బట్టర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్టర్. ద వర్డ్ స్టీల్ ఈజ్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరు తప్పుకొని వస్తాడా?
1: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బట్టర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
0: లేదు లేదు. యశోదకే సందేహం కలిగింది.
1: యశోద డౌటెడ్
0: కృష్ణ నోరంతా వెన్న వాసన.
1: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బట్టర్?
0: ఊరంతా ఆగడంబు.
1: The whole neighborhood knows
0: ఒకటే రద్దు.
1: And we find complaints.
0: ఊరంతా లేవు బాలా,
1: you're so young and small.
0: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
1: Why so much of mischief?
0: ఏమిటి ఇది మిచ్చి?
1: What is all this?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ వీ హావ్ బటర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యూ ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యూ గో టు ది నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హి సెడ్,
0: అమ్మా
1: మదర్,
0: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
1: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్.
0: కానీ
1: బట్
0: వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: Butter means the heart.
0: అది ఇతరుల హృదయాల లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బట్టర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఈస్ వెరీ ప్యూర్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టూ.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికంత నీవు వెళ్ళొద్దు.
1: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్, డోంట్ గో అవుట్సైడ్,
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండి అది పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు అట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: అండ్ వెన్ మదర్ సర్ కృష్ణ సెడ్, ఐ డోంట్
0: ఇంటి వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ రిలిష్ ద బటర్ ఆఫ్ అదర్స్.
0: దీనికి నేను దొంగతనం చేయలేదు.
1: నాట్ దట్ ఐ స్టీల్.
0: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కలెక్ట్ బటర్ యాజ్ దే వాచ్ మీ.
0: దీనిని పురస్కరించుకుని అందరి కూడా భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార, ఓ చిత్తచోరుడా అంటారు.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడు.
1: When we call him a big thief, Krishna is very happy.
0: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే, ఎవరా నేను దొంగన అని పోట్లాడుకు వస్తాడు.
1: If you say anybody, you are a thief, well, he'll certainly fight with you.
0: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అది కాదు, గట్టిగా పిలిచాలోర బృందావన సంచార.
1: యూ సే ఫుల్ థ్రోటెడ్, యువర్ బిగ్ థీఫ్, ఓ కృష్ణ
0: చోరుడు,
1: యువర్ బిగ్ థీఫ్
0: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
1: ఇఫ్ యూ సింగ్ లౌడ్ అండ్ అకార్డింగ్ ట్యూన్ ఇన్ ద బీట్, కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
1: మీన్ God rocks, steals your heart.
0: అందరి హృదయం లోపల కూడాను ప్రకాశించేవాడు.
1: And God is present in everyone's heart.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి వెన్ననే చిత్తముగా ఉంటుంటాది.
1: And that very butter is the heart.
0: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నాడు.
1: It's only Krishna who steals that heart of love.
0: దైవత్వంలో ఆ పేర్లు ఎందుకు కూడాను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
1: There are so many secrets in these words.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామినేచర్ ఆల్సో క్యారీస్
0: భూమిని దున్ని, హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
0: ప్రేమ అనేటువంటి పెరుగుని వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: అండ్ ది హ్యూమన్ హార్ట్
0: పెరుగుగా చేస్తూ వచ్చి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్
0: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్డల్ ఇట్ యూ హావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
0: కనుక ప్రేమ స్వరూపుని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
1: యూ కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుక నేను ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
1: యూ కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటాది.
1: దర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండి పెట్టారు మన
1: సైన్స్. వీ హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే కానీ కల్చర్ అంటే కానీ భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ ఇట్ దట్ విచ్ రిఫైన్స్ యు.
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్.
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ గివ్ గోల్డ్ టు మేక్
0: గాజు తీయమని చెప్పి ఇచ్చావు.
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్స్.
0: దాన్ని వాడు అగ్నిలో వేసి,
1: అండ్ హి విల్ పుట్ ఇట్ ఇన్
0: ఫైర్, వెరికి
1: బర్న్
0: చిత్తుతో కొట్టి, సాగ వెరికి,
1: అండ్ హి విల్ స్ట్రెచ్ ఇట్ ఫర్
0: అనేక కట్టింగులు చేసి,
1: అండ్ ఇట్ కట్స్ రిపీటెడ్లీ.
0: ఇంత చేసి కట్ కడపడికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి
1: ఇస్తాడు. ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యు.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి,
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వి హావ్,
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
1: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
1: వీ బ్రింగ్ ఇట్ హోమ్.
0: రూమ్ లో సంచుల్లో వేశాము.
1: అండ్ యూ ఆల్ ద బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో.
0: దాన్ని దంచి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి,
0: పొట్టును వేరు చేసి,
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్.
0: ఆ పేరినటువంటి బియ్యాన్ని,
1: ద రైస్,
0: నీళ్లలో పెట్టి
1: ఉడకబెట్టి
0: అన్నంగా చేసి తదుపరి దాన్ని భుజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్.
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కొన్ని విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు.
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్న్
0: క్రమక్రమేణ ABCD అనే దిద్దుకొని,
1: యూ బిగిన్ విత్ ఆల్ఫాబెట్స్,
0: దాని నోట్ తో పలుకొని,
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని,
1: రిపీటింగ్ అండ్ రైటింగ్,
0: ABCD రాసి,
1: యూ రైట్ ద లెటర్,
0: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి,
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి,
1: యూ పికప్ ది స్పెల్లింగ్ అండ్ వర్డ్స్,
0: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి.
1: అండ్ ఇట్ హస్ మెల్టెడ్.
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి.
1: అండ్ ఇట్ హస్ టు బి ప్రాసెస్.
0: సుత్తితో కొట్టాలి.
1: ఇట్ మస్ట్ బి హ్యామర్.
0: సాగ బెరకాలి.
1: ఇట్ మస్ట్ స్ట్రెచ్.
0: షైనింగ్ వెయ్యాలి.
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్.
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హస్ టు బి బ్యూటిఫుల్. ఇట్ హస్ యూ హావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
0: ఈశ్వరుని దగ్గరికి పోయి
1: వెన్ టు ఈశ్వర.
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: నీకెంత భేదము, ఎంత భేదము, భేదము,
1: వాట్ వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము,
1: దట్స్ ఎ బ్యూటీ,
0: ఆడవారికే ఇచ్చి,
1: ఆల్ దట్ బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
0: ఈ మగవారిని
1: అండ్ యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొత్తుగా చేసిన కారణమే?
1: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
0: అప్పుడు నువ్వు వేడటాయి.
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడా, అందం అంటే ఏమిటో నీకు తెలియకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట. ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఇస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛము సొగసు ఆడు నెమలికి ఏది?
1: ద బ్యూటీ ఆఫ్ మేల్ పీకాక్ ఇస్ నాట్ నోటీస్ దేర్ అమంగ్.
0: ఆబోతులయ మూపు చందము ఆవులకు ఏది?
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇన్ ఆక్స్ దట్స్ మేల్ దట్స్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ద కౌ.
0: అడిగేటప్పటికి నోరు మూసుకున్నాడట.
1: అండ్ దెన్ హీ కెప్ట్ హిస్ మౌత్ షట్.
0: ఎంత అందమైనటువంటి ఇది నెమలి, దాని యొక్క అందము ఆడు నెమలికి వచ్చిందా?
1: అండ్ ద బ్యూటీ ఇస్ నాట్ నోటీస్ అమంగ్ ద ఫీమేల్.
0: ఆ బోతుల యొక్క గోపురం యొక్క అందము ఆవులకు వచ్చిందా?
1: ఆక్స్ దట్ హస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీస్.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారులైనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణఖ,
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely
0: Rama,
1: beautiful.
0: Naya kandava ee Sita kunda.
1: Do you think, Rama, that Sita is that beautiful as I am?
0: Kevalu dokkabolinatundi ee Sita.
1: Sita is so weak, that's all.
0: Nenu enta andanga unnanu chudu.
1: I am very beautiful, watch me.
0: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు.
1: అండ్ రామలక్ష్మణ స్మైల్.
0: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్నవాడి వికారంగా కనిపిస్తుంది.
1: You may feel handsome, but it's not so to others.
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైన వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి శూర్పణఖ,
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: షీ కేమ్ టు రామా థింకింగ్ దట్ షీ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్.
0: నా యొక్క అందం ఈ సీతకుందా?

0: ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైన వాళ్ళు మేము కాదు కనుకనే నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: They found that there's no use in arguing further. They said, since you are so beautiful and we are not that beautiful as
0: ఈ విధంగా జగత్తులో అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: విమర్శించడం సులభం కానీ
1: it's quite easy to
0: విచారించడం చాలా కష్టము.
1: Easy to comment but difficult to inquire.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
1: the culture of Bharat,
0: ఒక్కొక్క పదమునందు కూడాను ఒక్కొక్క అందము ఒక ఆనందము చెలరేగుతూ ఉంటుంది.
1: ఈచ్ వర్డ్ హ్యాస్ గాట్ అందము బ్యూటీ ఆనందము బ్లిస్.
0: ఆనందము లేని అందము, అందము లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ bliss without beauty? How can you
0: andame aanandam aanandame ishware magarandam.
1: Beauty is bliss, bliss is beauty.
0: Andame aanandam aanandame ishware magarandam.
1: Swami, this beauty is bliss and this bliss is the nectar to Ishwara.
0: Kanukani aa ishwari yokka tattvam aneetundi ee vidhanga untali.
1: This is the nature of Ishwara
0: ani కొన్ని రకమైనటువంటి గ్రంథములు ఉంది మీకు చెప్తూ ఉంటుంది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్డ్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
0: ఏ మతములకు భేదం లేదు దీనికి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
0: అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్.
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్.
0: మనం నిన్న చెప్పాను ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: And people praise after the demise.
0: దేని కోసం చేస్తున్నారంటే,
1: why?
0: మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు,
1: if you ask Mohammedans, they said,
0: అయ్యా
1: సార్,
0: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
1: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: ఆ అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటిది కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: So also Christians.
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డి నాట్ కాగ్నైజ్ నోటీస్ ద సెల్ఫ్ ఇన్ ద బాడీ.
0: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవటం చేత దానికి మేము గౌరవం ఇస్తున్నాం.
1: సిన్స్ ద సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ,
1: సో దే రివియర్
0: అనేక రకమైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ప్రతి మతమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: We have to respect the body.
0: దేహమనగా ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God and God is the indweller in this body.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి ఒక మందిరము.
1: Therefore body is a sacred temple.
0: ఈ మందిరము చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: In this temple we should see the manifestation that the divine.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతినంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ అన్ని ప్రారంభించాము.
1: Summer classes are held to teach you this ancient culture.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసమును దూరం చేసి,
1: we have to give up our bad
0: habits, సదభ్యాసమును అభివృద్ధి పరిచి,
1: cultivate good habits,
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ,
1: and then transform it,
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నా.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంత మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదువే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కనుకనే చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి, తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ శివ శరణ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్డ్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి, అనేక రకములుగా వర్ణించి, అనేక రకములుగా బోధించి, అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ద నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వీ ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్ వే ఇట్ విల్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: అండ్ వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ
0: యొక్క ఆనందము.
1: అండ్ దేర్ లైస్ ది ట్రూ బ్లిస్.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్ భజన్స్ ఎట్ ఎవ్రీ హోమ్ ఎట్ ఎవ్రీ రెసిడెన్స్ సింగ్ టుగెదర్.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మంటైన్ వరల్డ్ ద టెంపరరీ అండ్ ఎఫిమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ జరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ యు విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: ఇస్ ఇట్ వరల్డ్లీ నాలెడ్జ్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఆర్ ఫిజికల్ నాలెడ్జ్?
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ట్రూత్.
0: అది ఏ అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి.
1: ద ఫాదర్ ఇస్ ద విజ్డమ్ హియర్ అండ్ ద విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు.
1: వీ హ్యావ్ బ్రదర్స్.
0: కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధమైనటువంటి యొక్క భిన్న భావములు ఉంటుంటాయి.
1: అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్.
0: కానీ మారినటువంటి చలించినటువంటి ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచువస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరి కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: సేజెస్ డిస్క్రైబ్ రామ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: కనుకనే ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, సోదరుడు.
1: ధర్మ ఇస్ అవర్ ట్రూ బ్రదర్.
0: దయా సఖ. దయ. దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు.
1: దేర్ ఇస్ నో ధర్మ బియాండ్ దిస్ దయ ఆర్ కంపాషన్. వీ రిడీమ్ అవర్ లైవ్స్ త్రూ దిస్ కంపాషన్.
0: అసురుడైనా భూసురుడైనా,
1: హి మే బి ద డెమన్ ఆర్
0: అఖండ తెలివి కలవాడైనా,
1: మైటీ ఇంటెలిజెంట్,
0: దయచేతనే ధన్యులు కావాలి.
1: హి ఇస్ లిబరేటెడ్ బై కంపాషన్.
0: ఆ దయ దైవం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: And it comes out of this compassion.
0: కనుకని అతనే సఖ.
1: So this compassion is our friend.
0: భార్య పత్ని అనగా శాంతియే పత్ని.
1: Peace is the wife.
0: కాని శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: There's no wife higher than more than peace.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: There's nothing more sacred than peace.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా ఇక్కడను అశాంతితో కుమిలిపోతున్నది.
1: As we have lost the peace today, the whole world is full of agitations and anxieties.
0: శాంతియే దైవము.
1: Peace is God.
0: ఇంకా క్షమ అనే పుత్రుడు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ద సన్.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: ద మ్యాన్ కైండ్ ఫీల్స్ దట్ ద సన్ వుడ్ హెల్ప్ ఫార్ ద లిబరేషన్.
0: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: ఇట్స్ నాట్ దిస్ ఫిజికల్ మండేన్ సన్ దట్ వుడ్ హెల్ప్ యూ.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: ద వన్ హూ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు

0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ గీత గాడ్ ఈజ్ మదర్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ గాడ్ ఈజ్ యువర్ రిలేషన్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ హీఈ్ యువర్ నాలెడ్జ్ హీఈ్ యువర్ వెల్త్ ఎవ్రీథింగ్
1: ఈ జగత్తంతయు కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: ద హోల్ కాస్మాస్ ఇస్ ద డివైన్ ఫామ్.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: ఇట్ సేమ్ బ్రహ్మన్ ద ప్రిన్సిపల్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ అన్ ఆటమ్ అండ్ ఎవ్రీ సెల్.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ దే ఆర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: సూర్యుడు ఒక బ్రహ్మ.
0: Sun is God.
1: చంద్రుడన్నను బ్రహ్మ.
0: So also the moon.
1: జలము బ్రహ్మ.
0: Water is God.
1: స్వర్గమన్నను బ్రహ్మ.
0: The heaven is divine.
1: వైకుంఠమది బ్రహ్మ.
0: The paradise.
1: తల్లియు బ్రహ్మయే, తండ్రి బ్రహ్మ.
0: Mother is God. Father is God.
1: భాగ్యం వది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యమది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ, జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ది ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation,
1: గృహిణి బ్రహ్మ.
0: The wife.
1: కాలమంతయు బ్రహ్మ, కాయంబు బ్రహ్మ.
0: The body.
1: ప్రకృతి అంతయు బ్రహ్మ, మన ప్రేమ బ్రహ్మ.
0: The nature is God. The love is God.
1: సర్వమును బ్రహ్మ.
0: Everything is divine.
1: ఈ సభయు బ్రహ్మ.
0: And this assembly is divine.
1: సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ.
0: సాయి హూ స్పీక్స్ ట్రూత్ హియర్ ఈజ్ బ్రహ్మ.
1: ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతు.
0: వాట్ మోర్ ఈస్ టు బి ఎక్స్ప్రెస్.

0: The members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is powerful.
1: ఆ శక్తియే ప్రకృతి యొక్క ప్రతిబింబం.
0: This power is the reflection of nature.
1: ప్రకృతి యందున్నటువంటి సమస్త శక్తులు ప్రకృతిలో జీవించే ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
0: This power is latent in every human being.
1: కనుక భగవంతుడు ప్రకృతి జీవుడు ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే.
0: హెన్స్ గాడ్ నేచర్ అండ్ ఇండివిజువల్ ఆర్ డివైన్.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదు.
0: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: జగత్తు వేరు జగదీశ్వరుడు వేరు కాదు.
0: దిస్ నేచర్ అండ్ ద క్రియేటర్ ఆర్ నాట్ సెపరేట్.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ కాస్మోస్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్.
1: కారణము.
0: One is the cause. God is the cause.
1: ప్రకృతి కార్యము.
0: Nature is the effect.
1: కార్యకారణ స్వరూపుడే భగవంతుడు.
0: God is the combination of cause and effect.
1: కనుక భగవంతుని అన్వేషించుటకు మనం ఎట్టి సాధనలు చేయను అక్కర్లేదు.
0: We don't need to follow any spiritual path to search for God.
1: మనిషి ఎందు కూడాను సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉన్నవి.
0: In man there are present so many potentials.
1: అజ్ఞాతమైనటువంటి స్థితిలో ఇమిడి ఉంటున్నవి.
0: They are all present in a hidden way.
1: అజ్ఞాతమనగా ఏమిటి?
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest and one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడి.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని కేవలం అజ్ఞాని అని శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్. హీ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ అండ్ వీక్.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ జరిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: Scientists of repeated experiments and investigations called it essentially the knowledge and full of atom.
1: కాని వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు.
0: But spiritualists call it the whole thing is the embodiment of the divine.
1: పేరులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: The names are different but essentially convey the same.
1: శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి.
0: Energy is Brahma, Brahma is energy.
1: కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: Therefore this energy is present all over this world.
1: మనము చేయునటువంటిది చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే.
0: What we see, what we do is full of energy.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: Today you see the matter.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: We see the individual.
1: కడపటికి జీవుడు పదార్థము సర్వము కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: Ultimately you will know that the matter and individual are atomic essential.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: Scientists call it as material, matter.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
1: అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: యు ఫైండ్ ఇట్ యాజ్ మ్యాటర్.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో జీవుడిగా ఉండవచ్చును.
0: You may find an individual.
1: తిరిగి ఆ జీవుడు కూడాను శక్తిగా మారిపోతుంది.
0: Even this individual gets transformed into energy.
1: కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే.
0: Therefore this world which is full of name and form essentially is energy only.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: What is this energy?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: You don't see with the naked eye.
1: చెవులకు వినిపించినది కాదు.
0: You can't listen with the ear.
1: మనసుకు అనిపించినది కాదు.
0: You can't comprehend.
1: హృదయానికి వినిపించినటువంటిది కాదు.
0: It will not delight your heart.
1: శక్తి శక్తియే.
0: Energy is energy.
1: అనగా ఇది ఏ దైవత్వము.
0: దిస్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
0: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫౌండేషన్ ద బేస్
1: మానవునియందు విద్యుత్ శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఇన్ మ్యాన్
1: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మానవునియందు కాంతి శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ లైట్ ఇన్ మ్యాన్
1: అది ఈ జగత్తునందు ఉంటున్నది
0: సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఔటర్ వరల్డ్
1: మనిషి యందు రేడియో శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ రేడియో పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది
0: ద వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్
1: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటుంది
0: దేర్ ఇస్ ఎక్స్రే పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది
0: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మనిషి యందు కాంతి శక్తి ఉంటుంది
0: దేర్ ఇస్ పవర్ ఆఫ్ లైట్
1: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటుంది
0: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి
0: However, these forms of energy must have.
1: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: They must depend on something else.
1: ఈ టంబ్లర్ ఉంటుందంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి.
0: The tumbler you find here has got the table.
1: టేబుల్ నిల్చాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి.
0: The table is present on the floor. ఇది
1: ఒకదానికి ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
0: So one is the basis for the other.
1: కనుక ఈ సమస్త శక్తులకును ఆధారభూతుడైనటువంటి వాడే దైవము.
0: The essential basis for all forms of energy is God himself.
1: దీనిని అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
0: Philosophers call it as transcendental power.
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని.
0: Scientists call it as atomic power. సూపర్ పవర్.
1: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒకటిగానే ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్ బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్ ది బేసిక్
1: మానవుని యందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నో ఉంటుంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఇస్ నాట్ అవేర్
1: ఆఫ్. సైంటిస్ట్ అంతా కూడాను
0: దిస్ సైంటిస్ట్
1: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు.
0: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్
1: సైకోట్రానిక్ శక్తి అన్నారు.
0: They call it psychotonic energy.
1: Bioplasmic శక్తి అన్నారు.
0: Biocosmic energy.
1: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు.
0: Philosophers call it as transcendental power.
1: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి?
0: How to know that?
1: దీనిని మానసిక శక్తి చేతను
0: through mental power.
1: ధారణా శక్తి not mental power sir. Will power.
0: With the will power.
1: మానసిక శక్తి చేతను
0: విత్ ది విల్ పవర్
1: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
0: విత్ కాన్సన్ట్రేషన్
1: జ్ఞాన శక్తి చేతను
0: మెడిటేషన్
1: తర్వాత సమాధి శక్తి చేతను
0: విత్ ది సోషల్ పవర్
1: నాదు
0: సోషల్
1: సమాధి శక్తి
0: సమాధి పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
1: సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని Sound state of mind. దీనిని సమాధి అన్నారు.
0: This is called సమాధి.
1: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది.
0: Through these four, one can understand the power of the latent Atma.
1: ప్రతి వ్యక్తి కూడాను ప్రతి శక్తి కూడాను ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది.
0: Every individual, every form of energy and the material ultimately gets unified with God.
1: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి.
0: Here we have to inquire clearly.
1: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు.
0: We feel that we should merge in God.
1: మేము దైవమును నిల్చాలి.
0: That we should be near God.
1: మనం మోక్షమును పొందాలి.
0: That we should attain liberation.
1: మాకు లిబరేషన్ ఏంటి కావాలి.
0: We want liberation.
1: ఎట్లా కలుగుతుంది?
0: How is it possible?
1: దీనిని చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is power.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
0: God is described in eight ways.
1: శబ్ద బ్రహ్మమయి.
0: The one of sound.
1: చరాచరమయి.
0: One of movement.
1: జ్యోతిర్మయి.
0: The light.
1: వాంగ్మయి. నిత్యానందమయి.
0: Eternal bliss.
1: పరాపరమయి.
0: Superb.
1: మాయామయి.
0: One of illusion.
1: శ్రీమయి.
0: And the one of wealth.
1: ఇలాంటి అష్టశక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది?
0: ది డివినిటీ విత్ ఆల్ దీస్ ఎయిట్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండర్స్టాండ్?
1: నీరు నీరుతో చేరగలదు.
0: ద వాటర్ కెన్ కంబైన్ విత్ వాటర్.
1: గాలి గాలితో చేరగలదు.
0: ద విండ్ వుడ్ మిక్స్ విత్ ద విండ్.
1: నిప్పు నిప్పుతో చేరగలదు.
0: ద ఫైర్ జాయింట్స్ ద ఫైర్.
1: మట్టి మట్టితో చేరగలదు.
0: ద మట్ యునైట్స్ విత్ మట్.
1: కాబట్టి భగవంతుడు రూపరహితుడు.
0: గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
1: అతన్ని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
0: టు రీచ్ గాడ్ వీ షుడ్ ఆల్సో బి ఫార్మ్లెస్.
1: అనగా రూపరహితం అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఫార్మ్లెస్నెస్?
1: దేహాభిమానమును మరవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అది ఏ ధ్యానము అన్నారు?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యూ గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ది డివినిటీ.
1: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫార్మ్ అండ్ వెన్ యూ వాంట్ టు ఇమాజిన్ ఇట్.
1: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
0: With all body attachment, when you pray to God, it is impossible to attain that state.
1: Bhagavantudu.

0: ఆకర్షించేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ఇట్ ఇస్ ద లవ్ దట్ అట్రాక్ట్.
0: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: దిస్ లవ్ ఇస్ ద పవర్ఫుల్ మ్యాగ్నెట్.
0: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
1: దిస్ మ్యాగ్నెట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలకనే ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
1: సిన్స్ వీఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టిన కూడా చేరుతుంటారు.
1: A child will have both the qualities, the forms of the parents.
0: అది విధంగానే జగత్తు నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్ యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
1: So the individual who is born in this nature will have natural qualities.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
1: Creation is the manifestation of the creator.
0: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
1: So everyone born in this world nature should have the divine quality.
0: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
1: Everyone is born to attain the divinity.
0: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: Man is born to express in the manifest and share the divinity.
0: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
1: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
0: అది ఏ శక్తి?
1: That is energy.
0: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
1: Energy cannot be generated by a person.
0: దీనిని నాశం చేసేటువంటిది కాదు.
1: No one can destroy.
0: కానీ ఇది అవినాశి.
1: It cannot be destroyed.
0: దైవ శక్తి అనేటువంటిది అవినాశి.
1: The divine energy cannot be destroyed.
0: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
1: However, one form of energy could be changed.
0: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
1: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇన్ టు
0: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
1: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
0: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
1: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
0: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ వన్ ఫార్మ్ టు అనదర్.
0: కనుకనే అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
1: దట్ చేంజ్లెస్ వన్ ఇస్
0: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికీ చేత కాదు.
1: విత్ దిస్ డివినిటీ కెన్ చేంజ్ వన్ ఇన్ టు అనదర్ బట్ యు కెనాట్ రిమూవ్ ఇట్ టోటల్లీ.
0: కనుక
1: సో
0: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
1: Without divinity there is no world, there is no place.
0: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
1: సో ఏన్షియన్స్
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
1: స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్
0: మేటి వస్తువునందున మేటి ఎగుచు
1: బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్
0: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
1: the one who stands there as an eternal witness
0: atmaye anuvu anuvune brahma magunu
1: it is this atma and that atma is divine brahma
0: kanuka atmane anuvu anuvune brahma
1: so this atma is anuvare
0: brahma anuvu atma moodu kudanu okate paryaya padamulu maatrame daivatvaniki
1: therefore atma the atom and brahma are synonymous
0: kanukane deenni telusukovadaniki సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరం పట్టింది.
1: సైంటిస్ట్ హ్యావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
1: టుడే దే హ్యావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హ్యావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంకెన్.
0: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము
1: దిస్ ట్రూత్ 1000 ఇయర్స్ అగో
0: ఇప్పుడు కలియుగము
1: దిస్ ఇస్ కలి
0: పోయినది ద్వాపర యుగము
1: ది బైగాన్ వన్ ఇస్ ద్వాపర
0: ముందు దానికి ముందు త్రేతాయుగము
1: ప్రయర్ టు దట్
0: త్రేతాయుగానికంటే ముందుగా కృతయుగము కృతయుగము లోపలనే చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
1: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్
0: ఇందుకలడు

0: Wherever you search for him, you find him there.
1: ఆనాడు ప్రహ్లాదుడే చెప్పాడు.
0: ప్రహ్లాద said then.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ
1: ప్రెజెంట్ ఎక్కడ చూసినా ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఈస్ దిస్
1: అణుతత్వమే దైవత్వము.
0: ఇట్స్ అటామిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడా దైవత్వమే.
0: ఇట్స్ ఇన్ మైక్రోకాజమ్ అండ్ మాక్రోకాజమ్
1: చేతనే ఈ ప్రహ్లాదుడు అన్నింటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేస్తూనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్న్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్
1: ఎనీథింగ్. మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతాను అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: And mighty elephants were there and they were allowed to trample on his body. He was not
1: fearful. విషసర్పములను తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: Poisonous snakes were brought there.
1: కానీ దానిని చూసిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ee vidhanga kudanu sarvatra kudanu deha abhimanamunu vadali daiva abhimanamtone jeevisthu vachinadu.
0: Prahlada lived without any body attachment.
1: Anduvalane prati anuvu kudanu daivame ani.
0: Therefore every atom is God.
1: Prapanchaniki chaadutu vachadu.
0: He publicized to God, to the world.
1: Aa guruvulanta kudanu,
0: all those teachers,
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపు దగ్గరికి.
0: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము.
0: దే సెడ్ వాట్స్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
1: కించిత్తైనా దేహాభిమానం లేదు.
0: హస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: తన్ను నిశాచరు పొడువా.
0: వెన్ హిస్ అటాక్డ్ బై ద డెమన్.
1: దైత్య కుమారుడు.
0: యువర్ సన్.
1: మాటి మాటికి ఓ పన్నగసాయి ఓ ధనుజమంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
0: When he was attacked by the demons, your son went on praising God.
1: Ta kannula niru tedu bayakampa sametudu kaadu.
0: He had never shed a tear. He was never
1: fear-stricken. Bayam anedi ledu. కంటి నీరనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
0: దిస్ బాయ్ నెవర్ క్రైడ్. హీ నెవర్ షెడ్ ఎ టియర్. హీ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ would be in the state of bliss.
1: Yavaru vicharam chesedi dehaabhimanam kalavade vicharam chesedi.
0: Who is worried usually? The one of body.
1: Ee dehaaniki sambandhinchinatvanti kashtamulaku nashtamulaku dukkhamulaku vicharamulaku taanu chintinchi taanu vicharam chestuntadu.
0: If he broods over the past, the losses and the difficulties he had, he goes on worrying.
1: Dehamu oka instrument.
0: Body is an instrument.
1: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
0: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: గిట్టుతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
0: ది బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
1: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
0: వై షుడ్ వి వరీ?
1: ఏ నాటికైనా తప్పింది కాదు.
0: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
1: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
0: ది వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
0: Gopikas prayed to Krishna in different ways.
1: Ninnu ye vidhanga varninchali Krishna?
0: Krishna, how are we to describe you?
1: Ninnu ye vidhanga telusukovali?
0: How are we to know you?
1: Etti roopanni ni dhyaninchali?
0: What form should we worship?
1: Etti naamamunu smarinchali?
0: What name should we chant?
1: Maaku teliyatam ledhu.
0: We don't know.
1: Endukosam?
0: Why?
1: Anu kante ati sukshma roopudavu.
0: You are smaller, subtler than an atom.
1: Ganamu kante ati gananiyudamu.
0: You are bigger, mightier than the biggest.
1: Yenubadi nalugu lakshya jeevamula anayammuna nadavayakunduvata. అణువురేణు తృణకాష్టమ మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట నిను గనుగొనగల్లమా కృష్ణ నిను గనుగొనగల్లమా.
0: యూఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ది క్రీచర్స్. యూఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ అన్ ఆటమ్ టు ది బిగ్గెస్ట్. కెన్ వీ నో
1: ఎట్టు నిన్ను తెలుసుకునేటువంటిది?
0: హౌ టు నో యూ?
1: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు.
0: గోపిక
1: ఏ వేదములు వల్లించలేదు. ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు. ఏ విధమైనటువంటి గురువులు లేరు. ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు.
0: గోపికస్ డిడ్ నాట్ గో త్రూ ఎనీ సీక్రెట్ టెక్స్ట్. డిడ్ నాట్ లిసన్ టు ఎనీ వేద,
1: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెం దట్ హస్ బికమ్ పేటెంట్.
1: శక్తి ఎందుకును అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దిస్ ట్రాన్సెండెంటల్ పవర్,
1: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
0: వెన్ వి మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్.
1: కనుక మనల్ని ఎందు ఉన్నటువంటి యొక్క శక్తిని సద్వినియోగపరచాలి.
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
1: బావి ఎందున్నటువంటి నీరును తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్ ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
1: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
0: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఇంక్రీజెస్.
1: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి.
0: ఇఫ్ యూ గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ.
1: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కృత జలం వస్తూ ఉంటుంది.
0: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్
1: జలమేగిన ముందుకు పోకపోతే అది నిలిచిన నీళ్లలో పురుగులు పడిపోతాయి.
0: ఇది వాటర్ డజంట్ ఫ్లో ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ విల్
1: కనుకనే మన ఎందున్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి షేర్డ్ విత్ ఎవరీబడీ.
1: మనలో లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
1: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
0: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్
1: దైవ శక్తియే జగత్తులో ఉంటుంది. అది
0: ఇది కాస్మిక్ ఎనర్జీ.
1: జగత్ శక్తియే మానవుని ఎందు కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఎనర్జీ
1: కానీ
0: ఆఫ్ ది నేచర్ ప్రెజెంట్ ఇన్ మ్యాన్
1: స్థితిలో ఉంటుండాలి.
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ హిడెన్.
1: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
0: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
1: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
0: నెవర్ డౌట్ ఇట్.
1: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాం.
0: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
1: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
0: టు అటైన్ డివినిటీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సలిపేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
0: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఐదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్
1: ఈ మనసు
0: నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
1: ఈ మనసును అమనస్కంగా భావించుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
1: మనస్సు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారం తప్పింది కాదు.
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: మనసు ఉండినంత వరకు కూడా దైవత్వం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
1: కనుకనే అమనస్కుడు కావాలి.
0: సో యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ మైండ్.
1: అంతాను తానాయ అంతయులోనాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మాయకులో నాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రాము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. అంతా కూడా ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో
0: as you dream in sleep
1: aa vidhinga jagrata lopala nee padavulu nee yokka panulu anni kudanu oka vidhamainatundi yokka swapnam maadire kanipistundayi.
0: So also your positions and properties in the waking state
1: idi day dream adi night dream.
0: This is the waking state is the day dream.
1: Day dream lo night dream ledu.
0: There is no night dream in the daytime.
1: Night dream lo day dream ledu.
0: And there in the night there is no day dream.
1: Neevu day dream lo na unnavu night dream lo na unnavu.
0: You exist in both the states.
1: You are omnipresent.
0: You are omnipresent.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ నో దిస్.
1: మరే రాత్రి నేను కలలో ఏమేమో చూచాను.
0: ఐ సా మెనీ ఇన్ మై డ్రీమ్.
1: కానీ జాగ్రత్తలు లేవి.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఐ డోంట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ బిల్డింగ్స్ దట్ హావ్ బీన్ సీన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వేకింగ్.
1: ఈ డేలో అనుభవించినటువంటి కలలో చూస్తే ఎక్కడ మర్చిపోయినాము.
0: ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ నాట్ ఇన్ ద డ్రీమ్.
1: ఈ కుల్వంత్ మహల లోపల ఈ హాల్ లోపల కూర్చున్నావు.
0: వి ఆర్ ఆల్ సీటెడ్ హియర్ ఇన్ కుల్వంత్ హాల్.
1: కానీ నీకు డ్రీమ్ వచ్చేస్తే నువ్వు బొంబాయిలో ఉంటున్నావు.
0: వన్స్ యూ డ్రీమ్ యూ విల్ బి దేర్ ఇన్ బాంబే.
1: కానీ దీని గతి ఏమిటి, దాని గతి ఏమిటి?
0: What will happen to this? What will happen to that?
1: బొంబాయిలో ఉన్నటువంటిది నిజమా, లేక ఈ కుల్వంత్ హాల్ లో ఉండేటువంటిది నిజమా?
0: ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ హియర్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ ఇన్ బాంబే?
1: ఇది నిజం కాదు, అది నిజం కాదు. ఇందులోన నీవు ఉన్నావు, అందులోన నీవు ఉన్నావు.
0: నేదర్ దిస్ నార్ దట్ ఆర్ ట్రూ, బట్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: నీవు రెండు కాదు, ఒక్కటే.
0: యు ఆర్ నాట్ టు బట్ వన్.
1: స్థితులు మాత్రం రెండు.
0: ద పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ టు.
1: కనుక ఈ రెండు స్థితుల వల్లనే మన మనసును అనేక విధముగా చిక్కుబక్కలైపోతుండాలి.
0: బికాజ్ ఆఫ్ ది టూ స్టేట్స్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్.
1: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు
0: టు నో గాడ్ ఫస్ట్,
1: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
0: We have to meditate.
1: ఈ ధ్యానం చేత ఏమైపోతుంది?
0: What happens?
1: ఏకాగ్రత కుదురుతుంది.
0: You'll have concentration.
1: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
0: When once you have concentration,
1: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
0: You can withdraw your mind.
1: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే
0: when mind is withdrawn,
1: దేహాభిమానం పోతుంది.
0: You can give up the body attachment.
1: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
0: When once the body attachment is gone, you will experience samadhi state.
1: ఈ సమాధి స్థితి ఏంటంటే కేవలం రెండు అర్థములు ఉంటున్నాయి. సమాధి కష్ట నష్టములకు, పాపపుణ్యములకు, రెండింటికి సమత్వంగా చూసుకోవటం.
0: సమాధి మీన్స్ ఈక్వానిమిటీ, ది సేమ్ స్పిరిట్ ఇన్ బోత్ ద టైమ్స్. సమాధి
1: బుద్ధి సమానంగా ఉండాలి.
0: సమాధి ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
1: దుఃఖమునకు కృంగకూడదు, సుఖమునకు పొంగకూడదు.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దీని వల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
0: త్రూ దట్ యుల్ హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనేలేదు.
0: ద పవర్ విచ్ ఇస్ నాట్ ఇన్ యు ఇస్ నాట్ అవుట్సైడ్. దేర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్.
1: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
0: దట్ ఇన్ యు ఇస్ ప్రెసెంట్ అవుట్సైడ్ ఆల్సో.
1: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
1: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: వి హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
1: ఈ ప్రాక్తిక జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక సాధనను మనం సల్పాలి.
0: హౌఎవర్ సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు డు సర్టన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
1: అయితే ఒకటి, మీరు వేరుగా భావించొద్దండి.
0: డు నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
0: Because of the teachers outside, we are not able to experience the reality.
1: వారు చెప్పేటువంటి బోధనల చేతనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం మరింత అడుగున పడిపోతుంటుండాలి.
0: Their teachings has put down the divinity in humanity further.
1: కనుక గురు అనేటువంటి పదానికి మొట్టమొదట మనం అర్థం తీసుకోవాలి.
0: Let's know the meaning of this word guru.
1: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
0: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
1: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
0: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
1: అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
0: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
1: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
0: గు మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్.
1: గుకారము రూపవిష్టము.
0: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
1: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకుని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో అన్నారు.
0: The one beyond attributes and form is God himself.
1: నిజమైన గురువు దైవం ఒక్కడే.
0: The true guru is God only.
1: వీళ్ళందరూ కూడాను
0: all the rest
1: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
0: All the rest are teachers.
1: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
0: When a student joins there in the college, he has got mathematics teacher, physics teacher, chemistry teacher. How can you worship them all?
1: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ కు ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
0: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్ హిస్
1: ఓన్ టీచర్. గురువులు కాదు,
0: దే ఆర్ నాట్ గురుస్.
1: వీళ్ళు టీచర్స్.
0: దే ఆర్ ఓన్లీ టీచర్స్.
1: బోధించేటువంటి వాళ్ళు.
0: దే టీచ్.
1: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ గురు హియర్?
1: తన యొక్క గురువుని చూపించాలి.
0: గురు ఇస్ ద వన్ హూ విల్ షో ద గురి ఆర్ ద గోల్.
1: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
0: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
1: అదే గురి.
0: దట్ ఈస్ ది గోల్.
1: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
0: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
1: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
0: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైయస్ అండ్ ప్యూర్.
1: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
0: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రాచీన కాలంలో కృతయుగమునందు కూడాను
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ్ ఏజ్
1: శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకుని
0: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫార్మ్ ఆఫ్ వామన.
1: బలిచక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై
0: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి
1: దానం అడగడానికి వెళ్లాడు.
0: హీ వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్.
1: బలిచక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
0: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్ బలి?
1: ఆచార్య. శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువైనటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్. శుక్రాచార్య హియర్.
1: కాని అలాంటి పెద్ద గురువు కూడాను,
0: సచ్ బిగ్ గురు
1: భరచక్రవర్తి, వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వంను అర్పించడానికి సిద్ధమయ్యాడు.
0: బలి హ్యావింగ్ రియలైజ్ ద వన్ హూ హస్ కమ్ దేర్ ఇస్ గాడ్ రెడీ టు ఆఫర్, హి మేడ్ ఎ ప్రామిస్.
1: కానీ శుక్రాచార్యుడు వద్ది, వద్దు వద్దు, నీవు చాలా మోసపోతావు, నీ రాజ్యమంతా భ్రష్ట అయిపోతుంది, నువ్వు అతనికి ఏమాత్రం కూడాను మూడడుగులు దానం ఇవ్వద్దు అన్నాడు.
0: బట్ శుక్రాచార్య సెడ్ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, యూ విల్ బి బిట్రేడ్.
1: దైవం కంటే గురువు ఏమిటి?
0: దెన్ హి సెడ్ హూ ఇస్ మోర్ దెన్ గాడ్. ధిక్కరించి హి డిసోబేడ్ గురు.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్ కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్ దెన్ దట్?
1: బొంకుట కంటే పాపమున్నే.
0: ఇఫ్ యూ అటర్ ఎ లై కెన్ దెర్ బి ఎ వర్స్ టు ది సిన్?
1: ఏమైనా సరే గురువు ఏమైనా శపించినా పర్వాలేదు, నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
0: దట్ ది గురు కర్స్ ఇన్ ఎనీ వే బట్ ఐఎమ్ గోయింగ్ టు సరెండర్ ఆఫర్.
1: ఆనాటి గురువులు గురువులా?
0: ఆర్ ది గురుస్ బై ది నేమ్?
1: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ గురు ఇఫ్ హి ఆస్క్ యూ నాట్ టు ఆఫర్?
1: పాండవులు,
0: పాండవర్స్
1: ద్వాపర యుగం లోపల,
0: ఇన్ ద్వాపర ఏజ్,
1: వారికి అన్ని రకములైనటువంటి విద్యలను బోధించి,
0: హావింగ్ టాట్
1: వారికి ఏకైక గురువుగా వచ్చాడు ద్రోణాచార్యుడు.
0: ద్రోణాచార్య కేమ్ దట్ వన్ టీచ్ గురు.
1: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునికి ప్రామిస్ చేశాడు.
0: ద్రోణాచార్య మేడ్ ఎ ప్రామిస్ టు అర్జున,
1: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు.
0: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్.
1: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు, కానీ మరొకరికి నేను చేయను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ.
1: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు.
0: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్ట్.
1: అన్ని విద్యను నేర్పినాడు
0: ద్రోణ, టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: నాలెడ్జ్. ద్రోణుడు కూడా చెప్పినట్టుగానే ఎవరికి గురువుగా పోలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద్రోణ వాజ్ నాట్ ద గురు టు ఎనీ వన్ ఎల్స్.
1: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి,
0: అట్ వన్ టైమ్ ఏకలవ్య,
1: స్వామి నాకు విలువిచ్చిన నేర్పమని ప్రార్థించాడు.
0: ఏకలవ్య ప్రే టు టీచ్ హిమ్ ఆర్టిస్ట్రీ.
1: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
0: ఐ ప్రామిస్ టు అర్జున,
1: అర్జునుడు తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
0: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
1: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
0: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
1: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసానికి వెళ్లారు.
0: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫార్మ్.
1: కేవలం విహారార్థమై వెళ్లారు.
0: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్. వారు
1: వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
0: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
1: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది.
0: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
1: అరుపును చూచి ఎక్కడి నుంచినో నాలుగు ఐదు అంబులు వచ్చాయి.
0: అండ్ వాచింగ్ దిస్ ఫోర్ ఆరోస్ వర్ నోటీస్ దేర్.
1: పడిన చోటే ఐదు కూడా ఒక్క తూరి పడ్డాయి.
0: ఆల్ ది ఆరోస్ వర్ షాట్ అట్ వన్ పాయింట్.
1: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: అర్జున్ వాజ్ మిస్టిఫైడ్.
1: శబ్ద పేరు కనుక్కున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా?
0: హూ ఇస్ దట్?
1: ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
0: అర్జున స్టార్టెడ్ వండరింగ్ హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మీర్లీ లిసనింగ్ టు ద సౌండ్.
1: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
0: హి మస్ట్ బీన్
1: ఈ శక్తి నాకు కూడా లేదే.
0: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ.
1: తనకు లేక పరైన వారికంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
0: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్.
1: అప్పుడు వెతికించేటప్పటికి
0: వెన్ హి వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్,
1: ఊరి గుడిసె లోపల,
0: ఇన్ ఎ హట్,
1: ఒక విధమైనటువంటి ఒక బోయవాడు,
0: దేర్ దే సా ఎ హంటర్ దేర్.
1: అతను ఒక అమ్మును పెట్టుకుని నిలుచుకున్నాడు.
0: హి వాస్ దేర్ విత్ ఎ బౌ అండ్ ఎన్ యారో.
1: అతన్ని చూచాడు.
0: హి సా హిమ్.
1: నీవేనా దీన్ని వదిలింది
0: అన్నాడు. ఆర్ ది వన్ హూ షాట్ ద యారో?
1: అవును అన్నాడు.
0: సెడ్ యెస్.
1: వాళ్ళు ట్రైబల్స్.
0: దే వర్ ట్రైబల్స్.
1: నీకెవరు గురువు అన్నారు.
0: దెన్ హి ఆస్క్ హూ ఇస్ యువర్ గురు?
1: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు, కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు.
0: దో హీ ప్రేడ్ టు ద్రోణ అర్లియర్, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్ ఫామ్.
1: ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
0: అన్నోయింగ్లీ సెడ్, ద్రోణ ఇస్ మై గురు.
1: అర్జునుడు మండిపోయాడు.
0: అర్జున వాజ్ ఫ్యూరియస్.
1: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
0: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
1: Drona charanu patti adigadu.
0: And then he questioned Drona.
1: Drona charanu satyame cheppadu, nenu evvariki guru kaadu.
0: Drona spoke truth. I am not guru to anyone.
1: Nenu aa ekavaniki guru kaadu.
0: I am not a guru.
1: Naa daggariki vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
0: He prayed to me but I didn't respond.
1: Idi satyame.
0: Yes, it's truth.
1: Kaani అర్జునుడు చాలా మండిపోతున్నాడు.
0: అర్జున వాస్ స్టిల్ యాంగ్రీ.
1: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడే లోకంలో.
0: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
1: పెద్ద అసూయ.
0: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
1: కనుక అతని శక్తిని ఎట్లయినా కూడా నిర్మూలన చేయించాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
0: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
1: కనుక నాకంటే అధికమైన వాడు ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యతో.
0: అండ్ హీ వాంటెడ్ ద్రోణ టు సీ దట్ దేర్ వుడ్ బి నో పర్సన్ గ్రేటర్ దాన్ హిమ్.
1: ద్రోణాచార్యుడు విధిలేక
0: ద్రోణ నెసెసర్లీ
1: కారణం ఏమిటి,
0: వాట్స్ ద రీజన్?
1: ఈ గొప్పతనమును చూచి లొంగిపోయాడు ద్రోణాచార్యుడు.
0: ద్రోణ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు దిస్ గ్రేట్నెస్.
1: ఈ రాజులకు నేను విరుద్ధంగా పోతే నా గతి ఏమవుతుందో అని భయపడ్డాడు.
0: హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇఫ్ హి యాక్ట్స్ అగైన్స్ట్ హిమ్.
1: స్వార్థమైనటువంటి బుద్ధితో తాను అనేక రకమైనటువంటి కుయుక్తులు పన్ని
0: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ ఇస్ మెనోవర్
1: అడవి యందు నివసించేటువంటి యొక్క ఏకలవ్యుని దగ్గరికి పోయి
0: హీ వెంట్ టు ఏకలవ్య హౌస్.
1: ఏకలవ్య నీకెవరు గురువు?
0: ఏకలవ్య హూ ఇస్ యువర్ గురు?
1: నీవే నా గురువు అన్నారు.
0: హి సెడ్ యు ఆర్ మై గురు.
1: ఇంత గౌరవంగా చెప్పినటువంటి వాడు ఇతను గురువు కాకపోయినప్పటికీ మానసికంగా విశ్వసించి నీవే మా గురువు అన్నాడు.
0: దో హీ వాజ్ నాట్ గురు ఫిజికలీ బట్ హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్ మెంటలీ.
1: అయితే నా గురుదక్షిణ ఏమిస్తావన్నాడు.
0: దెన్ హీ సెడ్ వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఇన్ రిటర్న్?
1: ఏది అడిగితే అది ఇస్తానన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
1: అన్నిటికీ సిద్ధమే వాడు.
0: ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ హీ సెడ్.
1: ఎందుకంటే గురు విశ్వాసం అట్లా ఉంటుండాలి.
0: బికాస్ ఫెయిత్ ఇన్ గురు ఇస్ దట్.
1: విశ్వాసంగా ఉండినటువంటి వాడికి ఈ గురువు చాలా ద్రోహం చేశాడు.
0: అండ్ దట్ హియర్ యు ఫైండ్ ది డిసైపుల్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ బట్ ది గురు బిట్రేడ్ హిమ్.
1: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
0: He wanted the thumb to be offered.
1: Bana santhana laguvaku bangamayye.
0: And he could not shoot any arrow later.
1: Yeru virvijya kalimiki heenudayye.
0: And he became unfit for this archery.
1: Bhaatunaku manorathiyunu pasenanta.
0: This made the desire of Arjuna fulfilled.
1: ఈ అర్జునుడి యొక్క మనస్సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
0: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థంబ్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
1: ఇది గురువులు చేసేటువంటి పనియా?
0: ఇస్ ఇట్ ది యాక్ట్ ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
1: కాదు కాదు.
0: నో.
1: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
0: The worldly gurus, because of utter selfishness, they take you far off from the wisdom of the spirit.
1: మీరు అందరూ వ్యావహారిక గురువులే కాని ఆత్మ సంబంధమైన గురువులు కాదు.
0: They are only worldly teachers. They are not preceptors.
1: ఎవరితోనైనా నీ విద్యను నేర్చుకో, తప్పు లేదు.
0: You can learn from anyone, no mistake.
1: కాని
0: but
1: అర్పితము మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి.
0: But you have to surrender to God only.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
0: That is true spirituality.
1: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
0: What is this position of a guru?
1: లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు.
0: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్
1: వ్యాసో నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
0: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
0: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని నాలుగు వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
0: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద is classified into four important texts and propagated to the world.
1: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
0: And this kind of classification of the Vedic knowledge
1: ఇంత ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేద మాతను అందించాను కదా అని సంతృప్తి పడ్డాడు.
0: హి వాస్ సో హ్యాపీ దట్ హి కుడ్ షేర్ ద వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
1: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
0: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
1: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
0: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
1: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆ వేదముల అండ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
0: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది మైండ్.
1: ప్రతిబింబంలే.
0: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
1: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే అవర్ మైండ్ ఆల్సో.
1: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుకును లేకుండా, దురభ్యాసము లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
0: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
1: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
0: విత్ దీస్ సీక్రెట్ ఫీలింగ్స్ వ్యాస క్లాసిఫైడ్ వేదిక్ లిటరేచర్. సో దిస్ డే ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: గురు పూర్ణిమ కాదు.
0: దిస్ ఇస్ నాట్ గురు పూర్ణిమ.
1: హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ.
0: దట్ డే విన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఈస్ ద డే ఆఫ్ గురు పూర్ణిమ.
1: మర్మ మెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
0: ద డే విన్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ యువర్ మైండ్ విల్ బి యువర్ గురు.
1: మర్మం ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తన గురువు అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ద సీక్రెట్స్ యువర్ మైండ్ బికమ్స్ గురు.
1: మాయాకు లోనాయా, మా 25 మంత్రములాయా.
0: అనే సబ్మిటెడ్ ది ఇల్యూషన్ అండ్ దిస్ ఇల్యూషన్ హాస్ గాట్ 25 మంత్రాస్.
1: దీనిని రామదాస్ కూడా చెప్పాడు.
0: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రామదాస్.
1: కోట ఏడు చుట్టూరా కోట లోపుల తోటరా, తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్లరా. స్వామి, మానవత్వానికి 7 రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్.
0: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ ఫోర్ట్, 7 ఫోర్ట్.
1: ఏమిటది? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: వన్ ఈస్
1: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్.
0: యాంగర్ ఇస్ వన్ ఫోర్ట్.
1: లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్. కామ, క్రోధ, లోభ, మోహం, మాత్సర్యం, ఈ 6 కోటలు ఉంటున్నాయి.
0: అండ్ హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ దిస్ ఈ 7 ఫోర్ట్.
1: ఈ అన్నిటికంటే పెద్ద కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
0: దేర్ ఇస్ బిగ్గెస్ట్ ఫోర్ట్, వన్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ 7 కోటలు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్ ఆఫ్, సరౌండ్ బై 7 ఫోర్ట్.
1: కోట 7 చుట్టూరా కోట లోపుల తోటరా.
0: దేర్ ఆర్ 7 ఫోర్ట్స్ విదిన్.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: టు గెట్ ఇన్ టు ద గార్డెన్ వాట్ ఈస్ ది పాత్, వాట్ ఈస్ ది వే.
1: పాటు అయినది చెట్టురా, పట్టు అయినది కొమ్మరా.
0: హియర్ ఇస్ ప్రెజెంట్ ద స్ట్రాంగ్ ట్రీ అండ్ దేర్ ఇస్ ద బ్రాంచ్ దట్ విల్ బి ది
1: పాటు. దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకుండేది కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికి ఏం గతి?
0: హియర్ లైస్ దిస్ ట్రీ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఇఫ్ ది ట్రీ ఫాల్స్ అండ్ ఇఫ్ ద బ్రాంచ్ లీవ్స్ యూ, వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
1: కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
0: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
1: భగవంతుడే చెట్టు వంటి వాడు.
0: గాడ్ ఈస్ ద ట్రీ.
1: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమి అత్రము బద్దలు ఉండవు.
0: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
0: యు విల్ నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
1: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
0: సో సరెండర్ టు గాడ్.
1: దానికోసమనే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వరః.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ,
1: దైవమే
0: విష్ణు
1: అండ్ నిజమైన గురువు,
0: అండ్ గాడ్ ఈజ్ ది ట్రూ గురు.
1: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడాను తస్మై నమః కర్మణి అన్నారు ఋషులు.
0: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూటేషన్.
1: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుండాలి.
0: వాట్ ఎవర్ ఐ మే డూ, ఇట్ విల్ బి ఎన్ ఆఫరింగ్ టు యూ.
1: మీకే నమస్కారము అన్నారు.
0: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
1: తస్మై నమః కర్మణి, కర్మలు చేసే ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
0: బిఫోర్ ఐ ప్రొసీడ్ I offer, I salute you.
1: ఎందుకోసం నమస్కారం చేయాలి?
0: Why should you pay your respect?
1: మా చేత మంచి కర్మలు చేయించు.
0: Make me do good actions.
1: పవిత్రమైన కర్మలు ఆచరింపచేయి.
0: Help me to do sacred activities.
1: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే తప్ప చేయించు.
0: Let me do all that pleases you.
1: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
0: With this spirit as a motive force one should pray.
1: ఈ విధంగా వేదములు యందు, ఉపనిషత్తులు యందు, ఇతిహాసం యందు, పురాణములు యందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know the sacred teachings from our sacred texts, Veda, Itihas and Purana.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: జగత్తంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ యందు కూడా ఉంటుండాలి.
0: That energy present in the world is in you also.
1: దైవం మీకంటే వేరు లేదు.
0: God is not separate from you.
1: మీకంటే దైవం వేరు లేదు.
0: God is not different from you.
1: దైవం కంటే మీరు వేరు కాదు.
0: And you are not different from God.
1: కనుకనే I and you are one అని.
0: Therefore I and you are one.
1: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నా యందే ఉంటున్నాడు.
0: Experience is not
1: నేనే దైవము,
0: God is in me, I am God.
1: విశ్వాసాన్ని బలపరుచుకుంటూ రావాలి.
0: Strengthen this faith more and more.
1: నేను పదాన్ని సోమను సో రామయ్యను కృష్ణయ్యను గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: Don't introduce yourself as so and so.
1: నీవు రామయ్య ఎవరైనావు?
0: How could you be
1: రామయ్య? అని ఎవరు పెట్టారు నీకు పేరు?
0: Who gave this name రామయ్య?
1: తల్లిదండ్రులు పెట్టారు.
0: Your parents christened you.
1: పెట్టిన పేరు కాదు, పుట్టిన పేరు కాదు కదా.
0: This name given to you, you are not born with the name.
1: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించింది.
0: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
0: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
1: అందువల్లనే ఆనాడు మీరా కూడాను
0: మీరా దోస్ డే
1: మందిరం నుంచి బయట పొమ్మన్నారు.
0: హి వాస్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ మందిర్ బై రాణా.
1: ఎందుకంటే తనకు అనేక విధమైన అవమానం జరిగిందని.
0: బికాజ్ హి వాస్
1: తన మాటను నడుచుకోలేదని.
0: దట్ షీ డిడ్ బిహేవ్ యాజ్ పర్ హిస్ కమాండ్.
1: కానీ కృష్ణుని వదిలిపోవడం కష్టమైపోయింది.
0: బట్ షీ కుడ్ నాట్ గివ్ అప్ కృష్ణ.
1: కొంతసేపు యోచించుకుంది.
0: షీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ దేహానికి ఈ మందిరమునకు మహారాణా గొప్పవాడని చెప్పుకోవచ్చు.
0: మహారాణా మే కన్సిడర్ హింసెల్ఫ్ గ్రేట్.
1: ఈ మందిరము మహారాణా కట్టినటువంటిది.
0: దిస్ మందిర్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
1: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
0: బట్ దిస్ టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై గాడ్.
1: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
0: సో మై హార్ట్ ఇస్ ది టెంపుల్
1: ఆఫ్ మందిర్ కృష్ణ అన్నది.
0: మై హార్ట్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ కృష్ణ షీ సెడ్.

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడ పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంకవద్దు. గంగా జమునా తీర్, ఈడా పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిది అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: గో టు ద గంగా జమున. భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దట్ ది సెంటర్ ఆఫ్ ఫోర్ హెడ్
0: మందిర్ పైన, ఆ మందిర్ పైన నువ్వు దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్ అండ్

0: ఓ మైండ్ యు గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమున.
1: అక్కడ ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్?
1: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లో రేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీవు వెళ్ళమన్నాడు.
0: There you find in that Bhumajja, center of forehead.
1: అయితే ఎక్కడ ఉండాలి ఆ భూమధ్య స్థానము? అది ఏ ప్రయాగన? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
0: Where is ప్రయాగ? You don't need to go to అలహాబాద్. Your body is itself the pilgrim center.
1: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహమునందే ఉంటుండాలి.
0: So everything is within our body.
1: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీవు ఇంటికి పోవటం ఎందుకు?
0: Though you are full, why are you in search of it elsewhere?
1: నీ ఇంటిలో పంచభక్ష ప్రమాణం ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
0: When you have all delicious items at home, why do you want rotten stuff outside?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house?
1: ఎందుకు పోవాలి?
0: వై షుడ్ యు గో?
1: నీ దగ్గరే ఉంటుంది అది ల్యాంప్.
0: యు హావ్ ద ల్యాంప్ విత్ యు.
1: నీ ల్యాంప్ ఇంకొక ఇంటికి పోయి నీ వడిని ఎందుకు అడుక్కోవటం?
0: వై షుడ్ యు బెగ్ ఫర్ ద?
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ యందే ఉంటుండాలి.
0: సో దిస్ లైట్ ఆఫ్
1: లవ్ ఇస్ యు. నీ యందే ఉంటుండాలి. నీ ఆత్మ జ్యోతి నీ యందే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ యందే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ యందే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ లైట్ ఆఫ్ లవ్, this light of non dualism, this light is present in you.
1: Light of love,
0: the light of love, light of love is in you.
1: Light of bliss,
0: light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుంది.
0: Everything is within you.
1: కనుక దేనికిని మనం ఏ మాత్రమే విడవనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విడవనక్కర్లేదు.
0: Never give up God.
1: కూడదు.
0: You should not.
1: హెచ్చుగా సంపదలొచ్చిన గాని,
0: you may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని,
0: you may just ride over the horse and
1: elephant.
0: People may call you mad.
1: ప్రీతిత ప్రజలు పిలిచిన గాని, ప్రీతిత ప్రజలు పిలిచిన గాని,
0: people call you with all good name and reputation.
1: దైవము మరువకురా.
0: Never forget God.
1: నరుడా,
0: oh man,
1: దీనుడి విలువకురా.
0: Never give up God.
1: దైవాన్ని మరవద్దు.
0: Never forget God.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
0: Let anything come, never forget God. Never give up your Lord's name.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: దిస్ బ్లిస్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎల్సెవేర్.
1: భగవంతుని హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: వెన్ వన్స్ యూ సే గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్, యు విల్ బి బ్లిస్.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: వేర్ డస్ గాడ్ లివ్?
1: ఎక్కడో కాదు,
0: నాట్ ఎల్సెవేర్.
1: హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్
1: హార్ట్. హృదయవాసి.
0: హీస్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హీస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పులను చేయవు.
0: When once you feel that God is in
1: ye
0: you,
1: you will not commit
0: any mistake or
1: anything.
0: You will not be afraid of anybody.
1: Conscience chala guidance istundi.
0: The conscience will guide you.
1: Kanuka evari kosamu nee veruvanakkarledu.
0: You don't need to fear anyone.
1: Andanni gauravinchu.
0: Respect all.
1: అందరిని నీకు సరైనటువంటి రీతిలో నువ్వు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి యందు దైవం ఉన్నాడు అని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్.
1: బయట లేడు.
0: నాట్ అవుట్
1: సైడ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: మంచిగా మాట్లాడు.
0: స్పీక్ వెల్.
1: నీవు ఫోటోలు పెట్టుకుంటున్నావు.
0: Your photos.
1: You may worship a picture as a god.
0: You may worship a picture as a god.
1: But not God as a picture.
0: But not God as a picture.
1: Ah, tattvani tisukovali.
0: Know this quality, principle.
1: నీ పిక్చర్ నీలోనే ఉంటుండాలి.
0: ద పిక్చర్ ఇస్ ఇన్ యూ.
1: దానిని భద్రం చేసుకో.
0: అండ్ యూ సేఫ్ గార్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మాట తత్వంలో మనము ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం గుర్తించాలి.
0: Along this path we should know all the sanctity behind this.
1: Vijnanam emani polinchinappudikini,
0: whatever the science may tell
1: you, Vedantam enni cheppinappudikini,
0: philosophy may tell
1: you, kattagattuku manaku nilichinattundi anuve anuve anuve.
0: What that remains at the end is only anu or atom.
1: Anta anumayame.
0: Everything is full of atoms.
1: Okoka padartham kuda nu anu yokka cherikane.
0: Matter is the combination of atoms.
1: Ee tumbler anuve.
0: The tumbler is
1: ee pushpam anuve. Ee mic anuve.
0: Ee
1: towel anuve.
0: Ee
1: deham anuve.
0: Ee
1: table anuve. Anta anuve.
0: Everything is full of atoms and atoms.
1: అయితే అణువుకు రూపం ఉందా అని మీరు భావించవచ్చు.
0: యూ మే క్వశ్చన్ వెదర్ ఆటమ్ హాస్ ఎ ఫామ్.
1: ప్రతి అణువు కూడా రూపం ఉంది.
0: ఎవ్రీ ఆటమ్ హాస్ ఎ ఫామ్.
1: రూపము లేని అణువే లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ వితౌట్ ఫామ్.
1: మీకు కనిపించడం లేదు కానీ,
0: యూ మే నాట్ సీ.
1: అది అద్దం పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
0: బట్ యూ కెన్ సీ ఇట్ అండర్ ఎ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
1: నాట్ లెన్స్,
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్.
0: మైక్రోస్కోప్.
1: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
0: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
1: దానికి మాత్రమే ఈ సూక్ష్మమైన అణువు గోచరిస్తుంది.
0: విత్ ది మైక్రోస్కోప్
1: అదే విధంగానే నీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
0: యు కాంట్ సీ గాడ్ విత్ దిస్ నేకెడ్ ఐ.
1: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి అతి లూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
0: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
1: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
0: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
0: You must have that eye of wisdom to see the subtle form.
1: అప్పుడు నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I am so mad. I being God, why should I act like a mad cat?
1: చాలా మందికి మీకు తెలుసును.
0: Many of you know this.
1: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
0: The drunkard acts in a funny way.
1: వాడి యాక్షన్ ఏమిటి, ఎట్లా చేస్తున్నారో వానికే తెలియదు.
0: The drunkard doesn't know how he acts.
1: తరువాత
0: later
1: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
0: అండ్ హీల్ బి హెకిల్డ్ మేడ్ ఫన్ ఆఫ్ బై హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: తీరిన తర్వాత వీరందరూ చెప్తే చెయ్యి నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
0: అండ్ వెన్ వన్స్ ఈస్ అవుట్ ఆఫ్ స్పిరిట్స్ హీ ఫీల్స్ అషేమ్డ్.
1: ఈనాడు జగత్ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
0: ద వన్ ఆఫ్ వరల్డ్ ఎసెన్షియల్ ప్లెజర్ ఈజ్ ఎ డ్రంకర్డ్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
0: బికాస్ హీస్ డ్రౌన్డ్ ఇన్ సెన్సువల్ ప్లెజర్ హీ డస్ నో
1: ఎనీథింగ్. నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
0: అవుట్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
1: కనుక
0: సో
1: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
0: విత్ సీక్రెట్ థాట్స్
1: దైవాన్ని మీ హృదయం నుండి ఉన్నట్టుగా విశ్వసించి
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: సర్వము నాకు గురువు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ మై గురు.
1: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ గురు.
1: అందరికీ గురువు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
1: వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
0: ఈచ్ వన్ మే కాల్
1: అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
0: ది గురు ఆఫ్ గురు.
1: అన్ని దేశంలో వారు కూడా దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
1: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
0: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ పేర్లు వేరు రూపములు వేరు కావచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ మీరు పొందుతుంటారు.
0: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ యూ
1: హావ్ యువర్ ఎన్ని టేస్ట్ మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
0: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. వరే అన్నిటి ఎందుకు ఉన్నటువంటి ఏమిట్రా షుగరు అని చాలు.
0: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Gheer, but when once you understand that the sugar is one and the same,
1: sugar
0: you know the unity.
1: No Mysore Pak, no Gulab Jam.
0: Without sugar you cannot have Mysore Pak or Gulab Jam.
1: Divinity.
0: And the sugar is
1: divinity. Divinity. దైవత్వం అనేటువంటిదే అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటాడు.
0: The divinity is essentially one, present in all.
1: దీనిని ఉపనిషత్తులు పిష్టాదిస్ గృహ సంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
0: Flour.
1: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రం రుచి లేదు.
0: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ద ఫ్లోర్ విత్ ద షుగర్ ఇట్ బికమ్స్ ఎ స్వీట్.
1: బేడల పిండి అది ఏమాత్రం రుచి లేదు.
0: అండ్ యూ ఫైండ్ ద దాల్ ఇట్
1: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ఇట్ విత్ ద షుగర్ యూ గెట్ ద లడ్డు ద స్వీట్.
1: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటిది షుగరే.
0: సో ఇన్ ఆల్ ద స్వీట్స్ ద షుగర్ ఇస్ సేమ్.
1: పిష్టంలో ఏమాత్రం రుచి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫ్లోర్ ఇస్ టేస్ట్
1: పిండిలో రుచి లేదు.
0: ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: గుణ సంపర్కాతం గుణ సంపర్కతం చేతనే దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ అసోసియేషన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ అవర్ లైవ్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్.
1: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి.

0: ధూపదీప నైవేద్యాదులతో దైవాన్ని ఆరాధిస్తూ ఆనందిస్తూ అర్చిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ భారత్ పీపుల్ హ్యావ్ బిన్ వర్షిపింగ్ లార్డ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ బై వేరియస్ మోడ్స్ అండ్ వేరియస్ ప్రాక్టీసెస్.
0: దురదృష్టవశాత్తు ఈనాటి బాలబాలికలు ఇట్టి సోడచోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామముని ఆధారం చేసుకుని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ నెగ్లెక్ట్ ఆల్ ద రిచువల్స్ కనెక్టెడ్ విత్ ది వర్షిప్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ దే గెట్ సాటిస్ఫైడ్ బై మియర్లీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణ జ్ఞానంను కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ డు నాట్ నో వాట్ ఈస్ టు బి టేకెన్ అప్ ఫస్ట్ అండ్ వాట్ ఈస్ టు బి టేకెన్ అప్ నెక్స్ట్. లైక్ దాట్ దే ఫర్గెట్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ.
0: భారతీయుల సాంప్రదాయం నందు భుజించుటకు పూర్వం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని ఐదు పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
1: యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ బిఫోర్ వన్ పార్టేక్స్ ఫుడ్ దే వుడ్ ఆఫర్ టు గాడ్ రిపీటింగ్ హిజ్ నేమ్ 5 times.
0: దీనికి మూల కారణము సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సచ్చింతనలు సత్క్రియలు.
1: The reason behind all this ritual and tradition is the good behavior, the good conduct, good feelings, good emotions and good actions.
0: భగవంతునికి అర్పితము గావించే సమయంలో నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకును తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు.
1: What they used to do in those days was they bring a broad, pure, clean leaf and serve all delicious items and offer to God. అర్పితం చేయుటకు
0: పూర్వము పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి లేకపోయి ఉండవచ్చు.
1: Before the food is offered to God, there might not be a vessel which is clean, or there may not be things prepared in a pure way, nor the material either.
0: కనుకని ఈ యొక్క పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధిని మనము విచారించటము చాలా కష్టకరమైనటువంటి విషయము.
1: It's rather very difficult to know whether the vessels used are clean or not. The process of cooking is good.

0: గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణముగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది.
2: When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada.
1: పూర్వము అదే మధురమైనటువంటి పదార్థములతో కూడినటువంటి భోజనంగా ఉండేది.
2: Earlier, it was only delicious food.
1: భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది.
2: When once the very same food is offered to God, it becomes prasada.
1: ఇది ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు.
2: There'll be no mistake or defect either when once we take food as prasada.
1: అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని

0: ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు?
1: యాజ్ పర్ ద టైమ్స్ యు నో వాట్ సార్ట్ ఆఫ్ ప్రసాదం ఇస్ ఆఫర్డ్.
0: మానవుడి హృదయం అనేటువంటి యొక్క దీని ఎందు వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం.
1: లీఫ్, ద బాడీ ఇస్ ద ప్లాంటన్ లీఫ్ ఓవర్ విచ్ ఆల్ ద ఫుడ్ కుక్డ్ ఆర్ ఇస్ సర్వ్డ్ అండ్ ద ఫుడ్ ఇస్ గుడ్ బిహేవియర్, గుడ్ కాండక్ట్, గుడ్ థాట్ అండ్ గుడ్ ఫీలింగ్.
0: కానీ ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము?
1: టు హూమ్ డు వి ఆఫర్ దిస్ ఫుడ్?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుష్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితము చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాం.
1: టు హూమ్ డు వి ఆఫర్ దిస్ ఫుడ్? టు బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, వికెట్ థింకింగ్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ విత్ ఆల్ ద డెమోనిక్ ఐడియాస్,
0: ఈగో,
1: హంగర్, ఈగో, జెలసీ,
0: ఇలాంటి రాక్షసులకు అర్పితం చేసి
1: we offer to demons.
0: రాక్షసులు చక్కగా భుజించిన తర్వాత
1: after demons partake it well,
0: ఈ ప్రసాదము మిగిలిన ప్రసాదాన్ని భగవద్ అర్పితముగా ఇస్తున్నారు.
1: ద రిమైనింగ్ బ్యాలెన్స్ ప్రసాద్ ఈస్ దెన్ ఆఫర్ టు గాడ్.
0: ఇది ఈనాటి ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
1: This is the reason why we are in trouble and turmoil, difficulties and anxieties, the losses and so many problems.
0: Durgunalaku arpitam cheyakoddu. Durgunalaku arpitam cheyakoddu.
1: We should not offer food to bad quality.
0: Durgunani dooram telli motta motta sadgunaniki arpitam cheyali.
1: We have to drive out all bad qualities and offer food to good behavior.
0: Oh, daivama na hrudaya sthayi endunnatundi daivama నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటిది ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములు అనేటువంటి యొక్క పంచపక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ ప్రే లైక్ దిస్, ఓ గాడ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ కైండ్నెస్, మెర్సీ అండ్ కంపాషన్, హియర్ ఆఫర్ ద ఫుడ్ ఆఫ్
0: వర్చ్యూ. చాలా మధురమైన ఫలములు వంటివి.
1: దిస్ టెండర్ ఏజ్ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ స్వీట్ ఫ్రూట్.
0: ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చేయాలి.
1: ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్ట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మైండ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఎప్పుడూ అన్ని విధాలా శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు.
1: ఇఫ్ నాట్ ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్ దెన్ లూజ్ ఆల్ యువర్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ ఇస్ ఇంపాసిబుల్.
0: డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: భగవాన్ సేస్ స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ లేత వయస్సు నుండే మీరు భగవత్ ప్రార్థనను సరైన రీతిగా దాన్ని ప్రారంభించాలి.
1: You should start praying to God right from this tender age.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు మంచి పటుత్వంగా ఉండినప్పుడే మీరు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు?
1: If you don't start praying to God when your body is strong, when you are mentally alert and spiritually strong, when do you wish to commence it?
0: ఈ ఇంద్రియములంతా కూడాను తప్పులు తిరిగిన తర్వాత, తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు?
1: When senses become weak, when you don't have any control, what is it that you do later?
0: పద పదమం చుకింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of death take back your life,
0: పద పదమం చుకింకరులు పాశములాగెడు వేళ.
1: When they drive out the life out of your body,
0: bandhuvul dabadaba baita bettudika laabhamu ledani cheppu vela.
1: When all relations hurry so as the body to be taken outside because they have given up hope. When wife and children cry bitterly,
0: tarama hari namamu notanu balka,
1: is it possible to chant the name of God then?
0: అప్పుడు సాధ్యమవుతుందా?
1: Is it possible?
0: కాదు కాదు.
1: Impossible.
0: ఈ వయసు ఉంది, ఈ పటుత్వం ఉంది, ఈ నిద్రీ శక్తి ఉండినప్పుడే దైవాన్ని మనసారా తనివి తీరా స్మరించి తరించి వరించి భ్రమించి అనుభవించటం అత్యవసరం.
1: At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God.
0: అట్లు లేకుండా
1: otherwise,
0: తై తై తై తై తై బొమ్మ దిని తమాష జూరల తోల్ బొమ్మ.
1: Watch this puppet that dances.
0: ఇంద్రియ శక్తులు ఉన్నప్పుడే మీరెందుకు పూజలు చేయకురా?
1: Why don't you worship when you have, when your senses are strong?
0: కదలలేవు కన మసకలు మోమున పడే మడతను పడే నరసే కదా ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ.
1: Is it the proper time to pray to God in your old age when you cannot move? When eyes cannot see, when there are wrinkles on your face, the old fellow, when people call you an old monkey.
0: Andamu, prayamu, indriya shakti ki undani nikkaku roranna.
1: Don't pride yourself because of your strength and powerful senses.
0: Mundunnadi ra tondaloni musalitanammanu musulla pandaga.
1: There lies ahead waiting in the doorstep, the old age.
0: Appudu emi cheyagalavu?
1: What do you do then?
0: మసలలేవు.
1: యు కాంట్ మూవ్.
0: కను మసకలు
1: క్యాటరాక్ట్
0: మోమున పడే తల నరసి కదా.
1: రింకిల్స్ ఆన్ ది ఫేస్ అండ్ ది హెయిర్ ఈజ్ వైట్ నౌ.
0: ముసలి కోతి అని
1: ఓల్డ్ మంకీ
0: పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడదు తో బొమ్మ.
1: యంగ్స్టర్స్ ల్యాండ్స్ ఆల్సో మేక్ ఫన్ ఆఫ్ యూ. ఓ పపెట్ యూ డాన్స్ యూ వాచ్ యూ.
0: అప్పుడు నీవు చేయగలవా?
1: కెన్ యూ వర్షిప్ దెం?
0: ఈ వయసు నందు దృఢమైనటువంటి శరీరము ఘనమైనటువంటి యొక్క ఇంద్రియములు పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనసు ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ రైట్ ఎట్ దిస్ టైమ్ వెన్ యువర్ ఫిజికల్ ఇస్ స్ట్రాంగ్
0: అతి మధురమైనటువంటి యొక్క నీ యొక్క హృదయ పుష్పాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
1: When your mind is full of faith, offer the flower of your
0: mind. ఇది మీరు చేయవలసినటువంటి నైవేద్యము.
1: This is the offering to be made to God.
0: కానీ ఈనాటి అతి నైవేద్యం చేయటం లేదు.
1: But we don't make such an offering today.
0: ఇంద్రియాలకంతా దీన్ని అందించి
1: we pass on to senses.
0: ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత
1: after all senses enjoy,
0: ఇష్టం లేకుండా మిగిలిచిపోయినటువంటి ప్రసాదాన్ని భగవంతునికి అర్పితం చేయటం.
1: The balance left over because you don't relish is offered to God.
0: గారికి పోయిన పేదపిండి కృష్ణార్పణం అన్నారట.
1: All that flour which is blown off by the wind, we say that's offering to God.
0: ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత ఇంద్రియ శక్తి అంతా కూలిపోయిన తర్వాత ఇంద్రియ శక్తి అంతా కూడా బలహీనమైన తర్వాత నువ్వు ఏమిస్తావు భగవంతునికి?
1: When senses lose their strength and their capacity and ability, what is that you offer to God?
0: కనుకనే ఇలాంటి ఇంద్రియ శక్తి మనోశక్తి బుద్ధిశక్తి జ్ఞానశక్తి అన్ని ఉండినప్పుడే భగవంతునికి సరైనటువంటి సేవలు చేయాలి.
1: యు హావ్ టు సర్వ్ గాడ్ వెన్ యువర్ ఫిజికల్ ఇస్ స్ట్రాంగ్ మెంటలీ అలర్ట్ వెన్ సెన్సెస్ ఆర్ సో పవర్ఫుల్ అండ్ వెన్ యు హావ్ ఫుల్ విజ్డమ్.
0: ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితం అయ్యేటువంటిది.
1: అట్ దిస్ రైట్ టైమ్ ఇఫ్ యూ డోంట్ డూ దాట్ వెన్ యూ సరెండర్ టు గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదట ఈ వయసుని మీరు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి.
1: కన్సిడర్ దిస్ ఏజ్ నోవెల్ ఎవర్ న్యూ యునీక్ ఫ్రెష్.
0: ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా నువ్వు దీంట్లో ప్రవేశించదు.
1: as the age advances, when old age sets in, you cannot attempt it.
0: కనుకనే మానవుడు అంటే ఎవరు?
1: Who is manava? Human.
0: మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు.
1: The human at the beginning, he walks on four feet.
0: రెండో తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు.
1: Later, he walks on two feet.
0: తరువాత మూడు కాళ్లతో నడుస్తాడు.
1: Finally, he walks with three feet.
0: ముందొచ్చే మూడు కాళ్ళు ముందున్నటువంటి నాలుగు కాళ్లతో కాకుండా రెండు కాళ్లతో నడిచేటప్పుడని మనము దైవాన్ని ఆరాధించాలి.
1: ఫోర్ లెగ్డ్ స్టేజ్ ఇన్ ద బిగినింగ్, త్రీ లెగ్డ్ స్టేజ్ లేటర్, ఇన్ బిట్వీన్ టూ లెగ్డ్ కండిషన్ గో ఫోర్.
0: ఈ నాలుగు లెగ్స్ అంటే ఏమిటి? దొగ్గాయటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాము.
1: ద ఫోర్ లెగ్డ్ కండిషన్ ఇస్ క్రాలింగ్ ఆన్ ద గ్రౌండ్.
0: రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి.
1: బోత్ ద ఫీట్ ఆన్ ద గ్రౌండ్ యు వాక్.
0: నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ యువర్ స్ట్రెంగ్త్ రెస్ట్ ఆన్ ది ఫీట్.
0: ఒకటి ధర్మము, ఒకటి సత్యము.
1: వన్ లెగ్ ఇస్ ధర్మ, ది అదర్ లెగ్ ఇస్ సత్య.
0: సత్య ధర్మములు అనేటువంటి పాదముల పైన మీరు నడిచే సమయంలో పని సత్య స్వరూపుణ్ణి మీరు చింతించాలి.
1: దెన్ వన్స్ యూ వాక్ ఆన్ ది టూ ఫీట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, you can have the vision of the Lord of truth.
0: పాదముల పైన నిలిచినప్పుడే మీరు ధర్మ స్వరూపుణ్ణి మీరు స్మరించాలి.
1: When once you walk on the feet of dharma, you can have the vision of the Lord of dharma.
0: అప్పుడు కాకుండా
1: అదర్వైజ్
0: మూడవ కర్ర వస్తుంది.
1: Then comes the
0: నడచలేడు, ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి.
1: Three legged condition, సత్య ధర్మ have become weak now.
0: కర్ర చేతికి వచ్చింది.
1: Now you take the
0: hand. ఆ కర్రను కూడాను పట్టుకునేటువంటి ధైర్యం లేదు.
1: You are not sure to hold it.
0: ఏమి చేయగలవు?
1: What is it that you do then?
0: కనుక మనం ఈ వయసును చాలా దివ్యమైనటువంటి వయసుగా మనం భావించాలి.
1: We had considered this age divine.
0: ఒక్క క్షణమైన మనం వ్యర్థం చేయకూడదు.
1: We should not waste a moment.
0: Time is God.
1: Time is God.
0: Waste is life waste. Don't waste time.
1: Time is God. Time waste is life waste. Don't waste time.
0: ఈనాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు.
1: Boys and girls today waste their time a lot.
0: కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: They waste time indulging in vain gossip.
0: ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు.
1: They don't make use of time at least by speaking good words.
0: ఏ మంచి యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు.
1: They don't listen to good things whatsoever.
0: ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళివన్నీ?
1: What are their games? What are their singing and all?
0: ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు.
1: Outer world, you cannot imagine what is happening.
0: Okka prashanthi nilayam nande bhajanalu, poojalu, paatalu, Rama, Krishna, Govinda aneetuvanti oka paatal kinda meeru dinni anandanga sadvinivogam chesukuntunnaru.
1: It is only in prashanthi nilayam where you find bhajans and singing the glory of God all the time.
0: Bayata pote ee paatalu ante emto vallaku teliyadu.
1: Outside they do not know what these things are.
0: అంతరంగమైనటువంటి పాటలుగా పాడుతుంటారు.
1: They sing meaningless songs.
0: ఏమిటి ఆ పాటలు?
1: What are they?
0: ఏ మాత్రం అర్థం కాదు.
1: They don't know what they sing.
0: Chal chal re nojawan, chhod de re mere khan. ఏమైన అర్థం ఉందా?
1: Does this song convey any meaning?
0: ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాష, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏమిటి డడ?
1: ఇట్స్ క్వైట్ రిథమిక్ టు హియర్ వెన్ దే సింగ్ లైక్ దాట్. నో మీనింగ్.
0: మనకు నోరిచ్చింది దానికోసమా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్.
0: నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్.
0: దైవనామమును నాట్యం ఆడించే కోసమని.
1: సో హ్యాస్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అలాంటి నాలుగును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: బట్ వీ మిస్యూజ్ అవర్ టైం.
0: దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

0: ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చారు.
1: టంగ్ హ్యాస్ ఫోర్ టైటిల్స్.
0: జిహ్వే
1: ద టేస్ట్.
0: రసగ్ని, ఓ రసమెరిగిన నాలుక.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్.
0: మధుర ప్రియత్వం. సత్యం హితం, సత్యం పలికేటువంటి నాలుక.
1: ఓ టంగ్,
0: మధురమైనటువంటి నాలుక.
1: యు టాక్
0: హితమైనటువంటి నాలుక.
1: యు స్పీక్ ఇన్ ఎ పాలటబుల్ వే.
0: ఎంత పవిత్రమైన నాలుక.
1: హౌ సేక్రెడ్ యు ఆర్.
0: ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టారు?
1: బీయింగ్ సో సేక్రెడ్ ఓ టంగ్, వై డు యు గో అలాంగ్ ద అన్సేక్రెడ్ పాత్.
0: కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెడుతున్నాం.
1: టుడే విత్ దిస్ టంగ్ వి అటర్ ఆల్ అన్సేక్రెడ్ వర్డ్స్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ చెక్.
0: మరొక ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి.
1: యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ టంగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో యాజ్ టు మేక్ అదర్స్ బ్లిస్ఫుల్ సో దట్ దే ఫర్గెట్ దెమ్సెల్వ్స్.
0: ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు.
1: When once you start singing God's hymns, whether he is a theist or atheist or theistic atheist or atheistic theist, he starts nodding his head.
0: Krishna, vakkatu Krishna. ఈ కృష్ణ అన్నప్పటికీ ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: When once they say Krishna, they find a relief.

0: కృష్ణ, వేర్ ఆర్ యూ? వై డోంట్ యూ కమ్ హియర్? వై డు యూ మేక్ మీ సెపరేట్ ఫ్రమ్ యూ?
1: ఎందున్నావో, ఏలిటురావో దయరాధ ఈ దాసిపై?

0: దాసిపై, కృష్ణ దయలే దయీ దాసిపై. ఆ రాగా ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్ల స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు, చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు.
1: When Radha was singing like this, Krishna, where are you? Why don't you come here? Don't you have compassion and mercy on me? Listening to this melodious music of Radha, all Gopikas dropped their pots they were carrying.

0: కృష్ణ అట్లీస్ట్ ఇన్ డ్రీమ్స్ లెట్ మీ సీ యువర్ ఫిజికల్ ఫార్మ్ విత్ హిస్ ఐస్ ఐ కెనాట్ ఎనీ లాంగర్.
1: ఇంత ఆవేశంతో ఇన్ని విధమైనటువంటి తాపంతో భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు ప్రాచీన కాలమునందు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ డివోటీస్ ప్రే టు గాడ్ పైనింగ్ ఫర్ హిమ్ యర్నింగ్ ఫర్ హిమ్.
1: ఆ హృదయమే ఆ కృష్ణుణ్ణి కదిలిస్తుంది కరిగిస్తుంది మెదిలిస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ హార్ట్ ఫుల్ ఆఫ్ డివోషన్ దట్ వుడ్ మెల్ట్ ది హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ మేక్ హిమ్ వాక్ట్.
1: డివోషన్ ఎక్కడ చూసిన డీప్ ఓషన్.
0: Today, how is modern devotion? It is only deep ocean.
1: Idanta divine, divine anukuntunnaru. Kaadu, kaadu. Deep wine.
0: You think it's divine, divine. No, it is deep wine.
1: Kanuka ee madhuramainatundi yokka Bhagavata naamanni manam smaristu, chintistu, bhajistu, kaalani saarthakanga avinchukovali.
0: We should sanctify the time, redeem our lives, singing his sweet name.
1: కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది?
0: వై డు యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ భజన?
1: ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశారు.
0: దిస్ కలెక్టివ్ సింగింగ్ ఈ స్టార్టెడ్ బై గురునానక్.
1: అనగా అందరి కంఠములు ఏకం చేసి ఒక్క కంఠంగా దైవాన్ని ఆకర్షించటం.
0: ఆల్ సింగ్ టుగెదర్ జాయిన్ ఇన్ కోరస్ సింగ్ ఇన్ పర్ఫెక్ట్ యూనిజన్ అండ్ హార్మనీ.
1: అలాంటి ఏకత్వము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ఆహ్వానించే నిమిత్తమే భజన ప్రారంభమైంది.
0: దిస్ ఇన్వైట్స్ యూనిటీ ఫ్రమ్ డైవర్సిటీ.
1: ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ ఇన్వైట్స్ గాడ్.
1: అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు.
0: ఆల్ ద జాయిన్ ద కోరస్ టుగెదర్ సింగ్ హిస్ గ్లోరీ అండ్ ఇన్వైట్ గాడ్.
1: మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని
0: we should keep the culture of Bharat at least to a certain extent in our mind.
1: Prati hrudayam nundi aavirbhavinchetvanti pavitramainatvanti bhavallu paramatmaku arpitamainatvantiga cheyali.
0: We have to offer sacred feelings of our heart to God.
1: Bhagavantudu prema swarupudu.
0: God is the embodiment of love.
1: Aa premaku premane kavali.
0: This love needs love only.
1: Prakashinchetvanti chandrunu chuttaniki
0: to see the shining moon.
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ లాంటర్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
0: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: యూ కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుకనే ప్రేమ స్వరూపుణ్ణి నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
0: In order to experience the embodiment of love, you can experience only through love.
1: ఇచ్చినటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు.
0: There is no other light more powerful than love.
1: ఆ లైట్ ను వెలిగించేటువంటి తన నాలుకపైని.
0: That light is lit by the tongue.
1: అదే నాలుక చెప్పింది.
0: That's what

0: ంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
1: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ మిస్టీరియస్ అండ్ సీక్రెట్ టు ఆల్ ది
0: పీపుల్ కూడాను. పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కాలంలో చేసినటువంటి పాపాలు కూడాను పవిత్రం చేస్తుంది.
1: Since committed in all the three periods of time, past, present and future, are atoned.
0: Muni jana vana pautrambulu. Muni jana vana pautrambulu. ఏమిటి ఈ పౌత్రుడు? అనగా వీరందరికి గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
1: This God's name is the grandson to munis, the
0: saints. పౌత్రుడు అంటారు.
1: Who says my grandson?
0: అంటారు. కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
1: God's name is a true son and a true grandson.
0: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
1: Who are our parents? Who are our sons?
0: మన ప్రేమనే మన తల్లి.
1: Love is our mother.
0: మన సత్యమే మన తండ్రి.
1: Truth is the father.
0: మన యొక్క దయనే మన సిస్టరు.
1: Compassion is the sister.
0: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
1: Bliss is our brother.
0: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
1: when we have that brotherhood,
0: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
1: Why are we after this unnecessary brotherhood or fraternity?
0: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుందో మీరు యోచించుకోండి.
1: How lofty, how great it is in living in unity.
0: ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు.
1: Five brothers, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva.
0: ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు.
1: దే వన్ ద బ్యాటిల్ బికాస్ దే లివ్ అండ్ వర్క్ ఫర్ యూనిటీ.
0: అదియే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఐకమత్యాన్ని నేర్చుకుంటూ వచ్చారు.
1: లైక్ వైజ్ ఫోర్ బ్రదర్స్ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మెయింటైన్ యూనిటీ.
0: ఐకమత్యానికి విజయాన్ని వరించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ విన్స్ అల్టిమేట్లీ.
0: వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ముడు అన్నారు.
1: వాలి, సుగ్రీవ్ ఆర్ బ్రదర్.
0: వీరిద్దరు లోపల ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది?
1: దేర్ నో యూనిటీ బిట్వీన్.
0: సర్వనాశనం అయిపోయింది.
1: దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: వాలియే తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు.
1: వాలి బీయింగ్ సో పవర్ఫుల్ డైడ్ అల్టిమేట్లీ.
0: ఇంకా రావణ, కుంభకర్ణాదులు అన్నదమ్ములే.
1: రావణ, కుంభకర్ణాదు బ్రదర్స్. నో డౌట్.
0: ఐకమత్యం లేదు.
1: దేర్ ఇస్ నో యూనిటీ.
0: అయిపోయినాడు.
1: దేర్ ఇస్ నో యూనిటీ.
0: ఈ వేక వేరే కావటం చేత, ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్ని కోల్పోయాడు.
1: బికాస్ దే ఆర్ సెపరేటెడ్ దే లాస్ట్ ది కింగ్డమ్.
0: కనుక ఐకమత్యం చేత మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఐదు వేళ్లు ఉన్నాయి.
1: Five fingers are there.
0: ఈ ఐదు వేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు.
1: With all the five fingers joining, you can work.
0: ఒక్కొక్క వేలు పోతే ఏ పని చేయలేరు.
1: But all the fingers are separated, you cannot do anything.
0: వీరందరూ కూడాను మొట్టమొట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి.
1: First, you all see that you maintain unity.
0: అందరూ ఒక సాయి సంస్థలో ఉన్నాము.
1: All belong to Sai's institution.
0: అందరూ సాయి ప్రేమలో పెరుగుతున్నారు.
1: We grow in Sai's divine love.
0: అన్ని సాయి ఎడ్యుకేషన్ మీరు చదువుతున్నారు.
1: We learn Sai ఎక్కడే
0: కాదు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు అక్కడ ప్రకటించాలి.
1: Not only here, wherever you may go, express this love.
0: ఆచరణ రూపంలో మీరు ప్రచార ప్రబోధన చేయాలి.
1: You practice and then publicize, propagate.
0: ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి.
1: ద బిహేవియర్ యూ హావ్ కల్టివేటెడ్, ద డిసిప్లిన్ యూ హావ్ డెవలప్డ్ అండ్ ద మేనర్స్ యూ హావ్ లెర్న్డ్.
0: నేను అదే చెప్తున్నా,
1: ఫాలో యూ లైక్ ఎ షాడో.
0: ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉండాలో వాడే బాయ్.
1: ద వన్ విత్ బిహేవియర్ ఈజ్ ద బాయ్.
0: ఈ బిహేవియర్ లేనిటువంటి వాడు ఆ బాయే కాదు.
1: When he has no behavior, he is no boy at all.
0: మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్.
1: ద వన్ విత్ గుడ్ మేనర్స్ ఈజ్ మ్యాన్.
0: గొప్ప డ్యూటీ చేసేటువంటి వాడే డివోషన్.
1: ద వన్ హు డస్ దిస్ డ్యూటీ స్టాండ్స్ ఫర్ డివోషన్.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: వాడే నిజమైన డివోటీ.
1: ఈజ్ ఎ ట్రూ డివోటీ.
0: అంతేకాని డ్యూటీని ప్రక్కన పెట్టి పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా?
1: బట్ ఇఫ్ హి బ్రషెస్ డ్యూటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ వర్షిప్స్ ద పిక్చర్, హి ఇస్ నో డివోటీ.
0: వర్షిప్.
1: డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ వర్షిప్.
0: కనుక నీ మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి లేజీ.
0: క్లాస్ కు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి.
1: We should study our lessons regularly.
0: మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి.
1: Rest of the time we should play games.
0: పాటలు పాడాలి.
1: We should sing songs.
0: చింతన చేయాలి.
1: Think.
0: స్మరణ చేయాలి.
1: Chant.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: And then enjoy.
0: మీరు భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము.
1: All the food is the one that goes to the body.
0: భజించేటువంటి భజన మనసుకు ఆహారం.
1: Bhajan is the food to your mind.
0: నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు.
1: యు పెయింట్ ద కార్ట్.
0: ఏమి ఈ కార్ట్ అంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది అంత డెకరేషన్ చేస్తున్నారు కార్ట్ కు.
1: ది కార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ నైస్లీ డెకరేటెడ్.
0: కానీ దీన్ని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండాలి, అదే మైండ్.
1: బట్ దేర్ ఈస్ ద హార్స్ దట్ పుషెస్ ది డ్రైవర్. బట్ వీ డోంట్ ఫీడ్ ది హార్స్ ద మైండ్.
0: ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ ద
0: డెకరేషన్? ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే.
1: The car so nicely decorated should be placed there in the museum.
0: కాదు కాదు, మొట్టమొట్ట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి.
1: ఫస్ట్ టు సీ దట్ ద హార్స్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: శక్తి.
1: సో మైండ్
0: ఆ మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇది ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి.
1: వీ హ్యావ్ టు ఫీడ్ అవర్ మైండ్ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ ఫీలింగ్స్, విత్ గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్.
0: కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి ఒక అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటి ప్రారంభమైంది.
1: బట్ అర్జున దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్. మైండ్
0: నా అంటే ఏమి కాదు.
1: మైండ్ నా మీన్స్ నో.
0: అయ్యో కృష్ణ, వీరు నా వారు.
1: కృష్ణ దే ఆర్ మై పీపుల్.
0: వీరు నా పిన్న తండ్రులు.
1: దే ఆర్ మై.
0: వీరు నా పుత్రులు.
1: దే ఆర్ మై సన్స్. అంతా
0: నా నా నా నా నా.
1: హి వెంట్ ఆన్ టెల్లింగ్ మైండ్ మైండ్ క్లెయిమింగ్.
0: అందువల్ల అక్కడ ఆ విధమైనటువంటి యొక్క నిరుత్సాహం కలిగిపోయింది.
1: దేర్ ఫోర్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా?
1: కృష్ణ ఆల్సో సెడ్, ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ యువర్సెల్ఫ్?
0: పూర్వమంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు.
1: Prior to that, you came like a powerful warrior.
0: ఈ యుద్ధంలో వచ్చినప్పటికీ దీనుడైపోతున్నావు.
1: The battle field, you turn a coward.
0: యుద్ధానికి ముందు పోయేటానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు.
1: కృష్ణ మేడ్ ది చారియట్ స్టాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది టూ ఫీల్డ్.
0: చేతులు జోడించాడు కృష్ణ. ఇందరి గురు పుత్రుల మిత్రుల జంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపగ కదలు మింటికి.
1: జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ అర్జున ప్రే టు కృష్ణ, కృష్ణ హౌ కెన్ ఐ బేర్ దిస్.
0: ఇందరి బంధు మిత్రు గురు పుత్రుల జంపి భరించు చెట్టులో
1: హౌ కెన్ ఐ బేర్ దిస్ సఫరింగ్ ఇన్ ద సాడ్నెస్ బై కిల్లింగ్ ఆల్ ద రిలేషన్స్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్.
0: కాలము గడుపక కదలు మింటికి.
1: మై హెడ్ ఇస్ రీలింగ్. I am not able to see properly. Let us return. Turn back the chariot.
0: Tiriki panda.
1: You are a coward.
0: Neevu enduku mundu nannu rayabaram pampichavu?
1: Why did you send me before as your emissary?
0: Rayabaramlo edo vallu oppukoledu cheppirindi nannu enni vidhamainatundi himsalu pettavu?
1: You sent me as an ambassador giving me all the trouble earlier.
0: Krishnu daggane petti cheppadu.
1: He said there.
0: Kuracha buddula kauravula aramara torigi mana pottu kottura.
1: You said earlier. Will ever those mean fellows would ever come to compromise?
0: Chalika uttara dachina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kala hiranamikayela.
1: You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said.
0: Ida nuvu cheppadam appudu.
1: Is that what you say then?
0: Agnilo mallapoola vedidallu leela.
1: Just as jasmine flowers are thrown into fire.
0: Mushkaru nivrola titoptulu meela గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు.
1: అర్జున సెడ్, నో మోర్ ఆఫ్ కాంప్రమైజ్. వై డు వాంట్ టు టీచ్ దెమ్? వై డు వేస్ట్ యువర్ గుడ్ స్వీట్ వర్డ్స్? లెట్స్ గో.
0: చూచేటప్పటికి అభిమాన మమకారం హృదయంలో నాటుకుని పోయింది.
1: He is carried away by the feelings of attachment.
0: ఈ అభిమాన మమకారములు మానవుని అతపతనం చేస్తున్నాయి.
1: It's only the attachment and possessive instinct.
0: ఉండాలి అభిమానము.
1: Of course, it
0: needs. మమకారం కూడా ఉండాలి.
1: Also.
0: కానీ పరిమితం ఉండాలి.
1: But there should be under certain limits.
0: కనుకని మీకును పరిమితం ఉండాలి.
1: So everything should be under limits.
0: కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైన వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు సదాచారంలో సత్ప్రవర్తన సచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: హావింగ్ బీన్ హియర్ హావింగ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ లివింగ్ హియర్ ఇన్ ది సీక్రెట్ క్లైమేట్ డెవలప్ గుడ్ థాట్స్ సీక్రెట్ ఫీలింగ్స్

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్య కృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu potanimpukona chikkulanunduchu, janadu potanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: వీ అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్,
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టోటల్ బ్లిస్.
1: ఈ మానవ జీవితం వ్యర్థముగా వించుకుంటూ,
0: అండ్ రియలీ వీఆర్ వేస్టింగ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ ఇట్ దట్ వీ ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం బులొందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: We strain, exert ourselves, after all, to fill this small bill.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకొని ఏ విజ్ఞేశుడు చెప్పాడు, నసుకా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina gurugudu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamu nichute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaramu.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్, టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు సాక్రిఫైస్ ఫ్రమ్ నౌ ఆన్.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కానీ,
0: యు మే ఎక్స్టెండ్ ఆల్ ద హాస్పిటాలిటీ కైండ్నెస్ టు ఎ మీన్ మైండెడ్ ఫెలో,
1: చేయు ఎట్టివానినైనా,
0: హి విల్ సర్టెన్లీ హార్మ్ యు, ద వెరీ బెనిఫాక్టర్ ఇస్ పుట్ టు హార్మ్.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Kidu cheyunetti ganuninaina,
0: he will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani kidu cheyunetti vaalinaina.
0: A mean-minded fellow may be well received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamulandu manavattam anetundi chaala uttamainatundi anetundi kirtini manam nilabettali.
0: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షణ అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకుని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువంటి వారు.
0: In those days, elders corrected their all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై,
0: to make you recognize this,
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is Ganapati?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word Gana is related to the intellect.
1: Na anetvantidi vijnanamunaku sambandhinchinatvantidi.
0: Na refers to wisdom.
1: Vijnana vijna prajnanamunaku adhipati ainatvanti vade Ganapati.
0: Ganapati is the head of all secular, the spiritual knowledge.
1: Vinayakudanaga tanakante nayakudu marakudu ledu.
0: Vinayaka has no master above him.
1: Tanaku tane nayakudu.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీటు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వ కర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటెయిన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: So he has got the rat as
1: mushikamu anaga chikati.
0: Rat mushika stands for darkness.
1: Ratriyandu chikati chaala adhikam karukane elukulu kudunu ratriyandu sancharistuntai.
0: Night being very dark, the rats move about.
1: Chikati duram chesi prakasamunu prakashimpa chesi janulaku aanandanni aadarshanni andinchetundi mushikamu.
0: It is the rat that would help you to dispel this darkness and move in a pleasant way.
1: దైవత్వాన్ని మొట్టమొదట మానవత్వమునకే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఏనుగు వాహనము రెండింటినీ సృష్టించారు.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant being his face.
1: Vinayakuni yokka sambandham గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
0: Elephant is highly intelligent.
1: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
0: It has got all faith and loyalty.
1: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
0: The elephant would rather give up its life.
1: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ది ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్సెల్ఫ్ అండ్ స్టాండ్స్ యాజ్ ఎ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిదే ఈ గజము.
0: అండ్ ది ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ ఎ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is Veda.
1: Chama ahimsa.
0: Is non-violent.
1: Chama sarvasrambhu.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for bearance.
1: Tana pranamayanu modaltundi kaani yajamanuki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించినట్టే మనుషులకు దారి ఏర్పడుతుంది.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: కనుకని జీవితారణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక has got this head of that of an elephant that stands for
1: వినాయకుడు. తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక shows an ideal path to tread for all of us.
1: ఈ వినాయక చవితి దినము,
0: on this day of Vinayaka Chaviti,
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: We make several offerings to our God.
1: కానీ అతనికి ఉడికినది కానీ వేడైనది కానీ ఆయిల్ తో కూడింది కానీ తాను ఏమాత్రము ఆరగించడు.
0: In fact, we do not offer anything that is cooked with any oil stuff on this day.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: All preparations made out of steam are offered.
1: బియ్యం పిండి చేసి,
0: the rice is made into flour,
1: అందులో నువ్వుల పిండి పెట్టి,
0: and till is added to
1: it, దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుమురు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడా ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరింపజేశాడు?
0: Why such an offering is made?
1: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
0: In fact, health is wealth to humanity.
1: ఈ స్టీమ్ తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వచాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ గజము కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరింపజేశాడు?
0: Why such an offer?

0: ద ఫుడ్
1: కానీ గజము ఆరోగ్యమునే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్య పిండి చేత,
0: దిస్ హాట్ ప్రిపరేషన్ మేడ్ అవుట్ ఆఫ్ రైస్,
1: ఈ నువ్వుల చేత
0: అండ్ ద టిల్,
1: కన్నులలో ఉన్నటువంటి ఒక దోషములంతా నివారణ కలుగుతుంది.
0: యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఐ డిఫెక్ట్స్.
1: ఇందులో ఉండేటువంటి మచ్చలు కూడా మాయమైపోతుంది.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
1: క్యాట్రాక్ట్ కూడా ఎక్కువగా రాదు.
0: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
1: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి యొక్క నువ్వులు.
0: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టీమ్.
1: దీనిలో బెల్లం కలిపి
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడా భుజిస్తాము చేత,
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్,
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడా దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బాయిల్ ఆర్ ది విండ్ ఆర్ ఫ్లేమ్.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదము నివారణ గావిస్తుంది.
0: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
1: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
0: ది తిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all
1: eye complaints. తో ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
0: ద రైస్ ఫ్లోర్ విచ్ ఇస్ విత్ స్టీమ్
1: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
0: ఈజీ డైజెషన్.
1: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ఈజీ డైజెషన్ యూ నెవర్ సఫర్.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
0: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
1: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక విల్ మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఐడియల్.
1: తెలివితేటలను పోషిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
1: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
0: స్టూడెంట్స్ యాజ్ ది వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
1: మెమరీ పవర్ ను కూడాను చేకూరుస్తుంది.
0: యూ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
1: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
0: యూ విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
1: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
0: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
1: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo vinayakuni yokka peru cheptaru.
0: Besides this, all musicians begin their concert by singing in praise of
1: Vinayaka. Prarthana chetane aa yokka sangeetamunu prarambhistaru.
0: The music concerts begin in praise of Vinayaka.
1: Vinayaka pooja lekunda vaaru sangeetamunu em maatram kudanu prarambhincharu.
0: No music program ever begins
1: kaani kaliyuga prabhavam cheta vinayakatvanni ee naadu prakrati nettaru.
0: Because of the effects of Kali, we have forgotten this fact.
1: Kalukuni vinashatvamunu pondutunnaru.
0: That is leading to the total ruin.
1: ee naati vinashamunaku moola kaaranamu vinayakunni dooram kaavinchatame.
0: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
1: ee naati manavudu taatkalikamainatundi sukha santoshamunu aashistunnade kaani shashvata santosha shantini ee maatramu aashinchatam ledu.
0: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
1: Shashvata santosha praptini manam pondali.
0: In fact, we should strive for
1: shashvata sukhasanthini manam pondali.
0: In fact we should be peaceful.
1: ee shashvata sukhasanthini kevalamu oka vidhamainatundi oka daiva prarthana cheta kaani మరొక దానితో మనకు ప్రాప్తించదు.
0: యూ కెన్ ఓన్లీ బి పీస్ఫుల్, ఎంజాయ్ ద పీస్ ఓన్లీ బై ప్రేయింగ్ టు గాడ్.
1: దినదినానికి కూడాను కాలం గడిచే కొనది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
0: యాజ్ డేస్ పాస్ బై యూ నోటీస్ దట్ ది వెరీ హ్యూమన్ వాల్యూ, హ్యూమన్నెస్ ఈజ్ లాస్ట్.
1: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the human value, you will attain divinity.
1: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
0: When once one thing is said to you, you should bear your mind.
1: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం పెట్టినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: Small or big, you have to express gratitude.
1: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
0: Bereft of gratitude, you turn wicked.
1: Surya namaskaram nandu manam aneka rakamuga perlu pettunnam.
0: We offer our prayers to Lord Sun.
1: Arunaya namaha. Ananjyotaya namaha.
0: Lord of effulgence, brilliance.
1: Kattagalapadiki krutagnyadhaya namaha. కృతజ్ఞాయ నమ.
0: అండ్ వీ ఆల్సో సే దట్ హీ విల్ నాట్ బేర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్.
1: కృతజ్ఞుడు కానటువంటి వాడు అనగా కృతజ్ఞతను చూపని

0: అటువంటి వాడు కన్నులు తీసుకునేటువంటి వాడు అవుతాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్డ్రాస్ దట్ విజన్ ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
0: మన కన్నులు ఎందున్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
1: ద లైట్ in our eyes is because the grace
0: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతని మనము కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
1: ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద సన్ గాడ్ వి ఆర్ ఏబుల్ టు విజువలైజ్.
0: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
1: Though there is light outside with your eyes closed you cannot see anything in
0: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రములు యందు ఉంటుండాలి.
1: Therefore the vision is the reflection of sun god.
0: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికు
1: the man who is not grateful
0: netram nunchi kudunu aadichudu vellipothadu
1: sun withdraws
0: anaga taanu andhudaipothadu
1: meaning he turns blind
0: andhakaram cheta manavudu ye matram pannulu cheyadu
1: man cannot discharge his duty
0: goppa panditulainappatikini
1: he may be a great scholar
0: kannunu moosukunte ye chinna padarthanni kuda chudaledu
1: when once he closes his eyes he cannot see any tiny object
0: kanukane netrame mana yokka jeevithaniki shastramu
1: therefore netra the eye is the shastra the sacred text
0: kanukane mana shastramanta netrame
1: the sacred book
0: anaga aadityuni yokka prakashame
1: it is just the
0: aadityuni yokka pratibimbame
1: it is the reflection of the sun god
0: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
1: Therefore we have to pay utmost attention to our eye.
0: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమై అయిపోతాం.
1: Eye defects certainly speak of the lack of gratitude.
0: కనుక
1: సో
0: వినాయకు యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి ఒక మార్గం నిరూపిస్తూ వచ్చాడు.
1: వినాయక హస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
1: Worship of Ganesh has been followed and adopted.
0: కాని అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
1: We consider it of recent origin.
0: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
0: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
0: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
1: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
0: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
1: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
0: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వలె ప్రోభవే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
1: ఈవెన్ ఇన్ మ్యూజిక్ they pray to vinayaka to earn his grace.
0: Kanuka vinayakunni prochinattuga nannu kuda brahma ani chepparu.
1: Just as vinayaka is blessed I might be blessed.
0: Yetta prostundi
1: how is it possible
0: ye vidhanga kanipettundi
1: how do you expect protection
0: aa vinayakuni tagineatvanti gunamulu tanlo unnaya
1: do you have the qualities of vinayaka in you
0: vinayakudu parishuddhamainatvanti hrudayam kalavadu
1: vinayaka is all pure
0: siddhi buddhi atani yokka netramulu
1: in fact his two eyes are the
0: siddhi buddhi netramulni tana yokka patnuluga bhavincharu
1: he considered siddhi fulfillment buddhi intellect as
0: god siddhi buddhi nayakudu vinayakudu annaru
1: and he is the master vinayaka
0: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
1: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యూ నీడ్ ఇంటెలెక్ట్.
0: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యూ
0: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
1: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
0: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకు ఏ రీతిగా కలుగుతుంది?
1: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఇస్ గాన్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: సర్వసిద్ధి సప్రయామః అన్ని కూడా ప్రసిద్ధి గావించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
0: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని ప్రార్థించాలి.
1: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్
0: ప్రవేశం కానీ విద్యా ప్రధానం కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణం కానీ మొట్టమొదటి వినాయకుని పూజించాలి.
1: As you take up any endeavor, any task,
0: ఎవరికైనా ఏదో ఒక నాయకుడు ఉంటాడు కానీ వినాయకుడికి నాయకుడు లేడు.
1: యూ షుడ్ ప్రే టు వినాయక బికాస్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: ఇతనే నాయకుడు. సర్వమునకు నాయకుడు వినాయకుడు.
1: హీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: తనకు నాయకుడు మరొకడు లేడు.
1: హీ హాస్ నో అదర్ లీడర్.
0: అట్టి నాయకుడు లేనటువంటి వినాయకుడిని మనం ప్రార్థించకుండా మనం ఏదో ఒక మనం అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే మనకు చాలా దోషం కలుగుతుంది.
1: వితౌట్ ప్రేయింగ్ టు ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ వినాయక ఇఫ్ యు యాక్ట్ ఇన్ ఎన్ ఎగోయిస్టిక్ వే.
0: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
1: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్. ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్.
0: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
0: కనుక మానవుడు, ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
1: Bharatiyas on all sacred days begin their prayer by first praying to Vinayaka.
0: Sarira manasika adhyatmika balamulaku moodintiki ni vinayakude pradhanamaitunte vaadu.
1: Vinayaka is the head of all the three levels, the physical,
0: moodintini manam kaapaadtu povali,
1: and we have to sustain, protect all the three areas.
0: Maa college lopala,
1: in our college
0: MBA start chesamu.
1: We started MBA.
0: MBA ante emani anithe pillalnu మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
1: వి సే ఎంబీఏ మీన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కాదు కాదు, ఎంబీఏ.
1: నౌ ఇట్స్ ఎంబీఏ.
0: ఎం మనసు,
1: ఎం స్టాండ్ ఫర్
0: బి బుద్ధి,
1: బి
0: అనగా దేహము,
1: బి ద బాడీ
0: మన యొక్క తత్వం లోపల, ఏ ఆత్మ,
1: ఏ ఇస్ ఆత్మ.
0: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ, మైండ్,
0: మనసు, విచారణ చేయడానికి మనసును అందించాడు.
1: And God has gifted us the mind to act this.
0: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
1: ద బాడీ ఇస్ దేర్ టు ఎగ్జిక్యూట్.
0: రెండు సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
1: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్,
0: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి
1: బాడీ ఆర్ నాట్.
0: ఆత్మ శాశ్వతమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ పర్మనెంట్.
0: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
1: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్
0: దాని సక్రమైన మార్గంలో పెట్టి,
1: మైండ్ హ్యాస్ టు బి స్టడీ,
0: సరైన స్థితిలో అనుభవించి, నేను మానవుడును, మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి,
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
0: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ వి యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
0: బీ ద బాడీ. ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిన దాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్.
0: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
1: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హెస్ గాట్ ది సెన్స్ ఆఫ్ దిస్.
0: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
1: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్.
0: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
1: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ,
0: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు, ఆత్మ వరకు కూడా చేరదు.
1: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
1: Therefore man should understand that is a mixture, combination of
0: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
1: We have to purify and sanctify them.
0: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రం అంగీకరించదు.
1: Without purifying the mind it is not acceptable.
0: అది ఏ బుద్ధి గ్రాహ్యం, అతి ఇంద్రియం. ఆ ఇంద్రియమునకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
1: Therefore intellect that transcends all the senses has got the deciding faculty.
0: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
1: We go along the senses.
0: మనసును అనుసరిస్తున్నాము.
1: We follow the mind.
0: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: And the mind is the master of senses.
0: ఏమి ప్రయోజనము?
1: What is the use?
0: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
1: Mind is not controlling the senses.
0: ఏం చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
1: And I say that I have sensitive mind.
0: ఏమి సెన్సిటివ్ మైండ్? Animal sensitivity.
1: Yeah, that's not a sensitive mind. It's the mind of an animal.
0: Kalukane master the mind, be a master mind.
1: Therefore master the mind, be a master mind.
0: Kaluk ee senses nu manam control chesinaatundi mind e nijamaina master.
1: Therefore the mind that controls the senses is the master mind.
0: Ee manasthatvam lopala vinayakuniki pradhanamaina sthanamu.
1: And to exercise control over the mind, vinayaka is important.
0: Taanu kevalamu saakshibhootudiga untadu.
1: Vinayaka remains as the witness.
0: Ye paluku kudanu jawabu cheppadu.
1: He never replies.
0: Aacharana chesi చూపిస్తుంటాడు.
1: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
0: కనుకనే వినాయక తత్వము ప్రతి యంగమునకును, ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
0: ఆత్మతత్వమా ఇది? సాక్షిభూతము.
1: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్.
0: అన్నిటినీ చూస్తుంది.
1: ఇట్ విట్నెసెస్, వాచెస్.
0: అన్నిటినీ విచారణ చేస్తుంది.
1: ఇట్ ఎంక్వైర్.
0: కానీ అందులో ప్రవేశించదు.
1: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఇవి రెండు పనులు వాళ్లవే.
1: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
0: మనోదేహంకు సంబంధించినటువంటివి
1: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
0: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
1: దేర్ ఫార్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
0: ఇన్వాల్వ్. ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
1: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
0: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకును ప్రవేశించడు.
1: బట్ సిన్స్ ఏన్షియెంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
0: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
1: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
0: principles? దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
1: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్?
0: ఇవి రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
1: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
0: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్
0: క్షమింపజేస్తుంది. ఈ మనోక బుద్ధులు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు
1: when once the mind and intellect tread along the right path
0: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు
1: when once you repent wholeheartedly
0: నీనాది తప్పు అని గుర్తించినప్పుడు
1: when once you recognize your mistake
0: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
1: the soul the spirit remains in
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
1: came and approached narada
0: swami
1: said swami
0: ee prapancham lopala
1: in this world
0: satyavak pariparakudaina vaadu unnada
1: is there anyone who holds on to truth
0: nirantaramu aanandamunu anubhavincheetundi vaadu unnada
1: is there anyone who enjoys bliss
0: nirantaramu chirunavuto chindulu dokkeetundi vaadu unnada
1: is there anyone who smiles continuously
0: tappulu kudunu chaminchetundi vaadu unnada
1: is there anyone who is prepared to forgive
0: doshamulu cheyakunda undetundi vaadu unnada
1: is there anyone who doesn't commit any mistake
0: chesina chinna upakaramulakaina krutagnata cheppetundi vaadu unnada
1: is there anyone who expresses gratitude for
0: సత్య ధర్మము చేత కాలములు గడిపేటువంటి వాడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
1: Yes, put 11 questions in there.
0: అప్పుడు నారదుడు చెప్పాడు.
1: Then Narada said,
0: వాల్మీకి ఎందుకు నీవింత శ్రమ పడతావు?
1: Why do you strain yourself?
0: 11 కాదు 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
1: In fact, the master and who can reply all 11,000 questions even more is present in the
0: kaani ee naati manavudu shilavantudu ante emti artham?
1: If you say the modern man is one of character, what does it mean?
0: Shilamulaku gunamuku em matramu sambandham ledu.
1: And the quality
0: shilamulaku roopam chupinchetundi vaadu evadu ledu.
1: There's no one who attaches value to the character.
0: Satsankalpamulu sadalochana satpravartana ee moode deeniki mukhya kaaranam.
1: The three important things which are required are the good conduct, the good thought and good feelings.
0: Kanukane manchi gunamulu kaligi
1: with all virtues
0: manchi pravartana unte
1: with good behavior
0: vaade satchilavantudu annadu.
1: Naturally will be one of character.
0: Manchi gunamulu unte manchi pravartane chestadu.
1: If you have good qualities your conduct will be accordingly.
0: Manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu.
1: If you don't have noble qualities your actions will never be
0: noble. Ivi rende undetundi prapanchamulo.
1: These two are present in this world.
0: Manchi gunamu
1: good quality
0: manchi pravartana
1: and good conduct
0: elantidi manchi gunamu bhagavat swarupamu.
1: The good qualities are the very personification of the
0: manchi
1: divine.
0: Manchi pravartana bhagavat swarupame.
1: The good conduct is divine.
0: Atti gunamunu kaligi pravartinchetundi oka vyakti
1: the person has got the virtues.
0: Manavakaramlo kaliyugamlo puttadu
1: is born here in this Kali age in the form of Kali.
0: Ramulu anusarinchina aina annadu.
1: So he approaches Sri Ramachandra.
0: Ramulu enno pannulu chesadu.
1: Rama did many.
0: ఎన్నో కర్మలు ఆచరించాడు.
1: And he did many deeds.
0: ఎన్నో అవస్థలకు గురి అయినాడు.
1: And he suffered a lot.
0: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
1: With all that he never left his path.
0: సత్యమును వీడనటువంటి వాడు.
1: He has never given up.
0: తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
1: Whatever he does it was supported by truth.
0: చెప్పింది సత్యం కాదు.
1: Not merely that what he said.
0: తాను చెప్పినంతా సత్యమే.
1: Whatever he said is bound to be true.
0: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
1: This is the path taught by Narada.
0: కనుక ఈ సత్యమును ఈ పవిత్రతను ఈ యొక్క ప్రవాణమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
1: ఇట్ వాజ్ నారద హూ టాట్ ది సీక్రెట్ పాత్.
0: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
1: వి థింక్ ద నారద ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాన్ఫ్లిక్ట్.
0: కలహప్రియుడు కాదు అతని.
1: ఈజ్ నాట్ ఆఫ్టర్ కాన్ఫ్లిక్ట్.
0: కఠిన హృదయుడు కాదు అతని.
1: ఈజ్ నాట్ స్టోన్ హార్టెడ్.
0: కాంతి జ్యోతి ప్రకాశుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ is the beacon of light.
0: Jnana prakashudu.
1: And is the light.
0: Jnana mayudu.
1: And is the light.
0: Lokamunakanta jnanamunu bodhinchinatundi vaadu Narudude.
1: In fact, he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
0: Vishwamitrudu sampadinchinatundi okka gayatri mantramunu lokamunakanta bodhinchadu.
1: And in fact, he has taught, handed over the gayatri mantra.
0: Bhur bhuvasvaha.
1: The three bhur bhuvasvaha
0: tat
1: tat
0: savitur varenyam bhargo devasya dhimahi dhiyo yona prachodayat bhur bhuvasvaha
1: mana
0: prapancham lopala
1: in this world
0: shariramu
1: the body
0: manasu
1: mind
0: బుద్ధి
1: అండ్ ఈ
0: మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
0: భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి
1: భూర్ మీన్స్ రిలేటెడ్
0: ఇది ఏ మెటీరియలైజేషన్
1: దిస్ ఇస్ మెటీరియలైజేషన్
0: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే
1: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ
0: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది
1: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్
0: చున్నము లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది
1: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్
0: సోపు
1: సోప్
0: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరిన
1: లెడ్ ఆఫ్ ది పెన్సిల్
0: ఇదంతా మెటీరియల్
1: ఇట్ ఇస్ జస్ట్ మెటీరియలైజేషన్
0: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం
1: బాడీ ఇస్ ఫిజికల్ వరల్డ్
0: ఇది భూ
1: దెన్ భూ
0: భువః
1: భువః
0: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి
1: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్
0: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు
1: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్
0: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు
1: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్
0: కనుకనే మెటీరియలైజేషన్ దేహము
1: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్ మైండ్
1: mind symbolizes vibration
0: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి
1: the intellect witnesses
0: radiation
1: that is a radiation
0: భూర్ భువస్వః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు
1: భూర్ భువస్వః materialization vibration radiation
0: vibration సర్వత్రా ఉంటుండాలి
1: what is happening now
0: ఎట్టి భావములో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది
1: as is the feeling so is the vibration
0: మీరు నిజంగా యోచన చేసుకుంటే
1: if you think well
0: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి
1: you listen to bhajans
0: కానీ ఈ భజన ఎక్కడ జరుగుతున్నాయి అంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు
1: you think that bhajans are going on here in bhajan hall
0: సర్వత్రా ఉంటుంటది
1: no bhajans are there all over
0: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది
1: you find the vibrations even here
0: ను చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది
1: if you just listen to it carefully
0: ee pillasanta vibration ee divine vibration ee
1: that's all divine vibration
0: ee vasanta divine vibration ee
1: everything all over
0: ee mic anta divine vibration ee
1: the mic has got within
0: degamanta divine vibration
1: ee the body is full of
0: divine vibration ee
1: everything is the result of divine vibration
0: kanuka aa ikka prarthana aa pradeshamunaku maatrame adhyane manu bhavincharadu
1: let us not restrict prayer to that particular
0: chesina prartha sarvatra kuda nu cheripothundali
1: and this divine vibration spreads so vast
0: నీవు నిశ్చలమైనటువంటి భావంతో
1: విత్ స్టడీ మైండ్
0: నిర్మలమైన సంకల్పంతో
1: విత్ ప్యూర్ థాట్
0: నిస్వార్థమైన హృదయంతో
1: ఇన్ సెల్ఫ్లెస్
0: దాన్ని ప్రకటించు తప్పక నీకు వినిపిస్తుంది
1: యూ కెన్ సర్టన్లీ లిసన్
0: అట్లు విన్నటువంటి వాడే మహర్షులు
1: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
0: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
1: that is the teaching
0: vedamunu
1: the veda
0: meerandaru kudunu shabdam chetane vinipaddari
1: you listen to the sounds of veda
0: aa shabdam vibration e
1: and the sounds of veda are the vibrations
0: ekkada evaru cheppadu deeniki vibration
1: who said it
0: evaru bodhinchari ee vedanni
1: who taught this
0: evaru katinchari ee vedanni
1: evaru
0: patinchari ee vedanni
1: who have gone through
0: evaru patinchaledu
1: nobody
0: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది
1: వైబ్రేషన్
0: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు
1: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్ యు విల్ సడన్లీ
0: అంతవరకు మీరు పోనక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు గో
0: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా
1: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్
0: సిట్టింగ్ అనే శబ్దం వస్తుంది
1: ఫ్రమ్ విత్ ఇన్ యు లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్
0: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది వేదం నుంచి వచ్చింది
1: ఓంకార నాద ద సౌండ్
0: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్
0: అది ఏ నిజమైనటువంటి వేదము
1: that is the veda
0: sarvam kudunu aa yokka omkaram nunchi vachinatuntivi
1: all are the derivative
0: harmony vaistuntaru harmony
1: we have got the harmonium in the reeds
0: dani gaali okkate
1: the air is
0: kaani okkoka reed vachinappudu okkoka saram palukutundi
1: as you press each
0: sari ga ma pa da ni
1: sounds సారీగామాపాదని.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి
1: వస్తుంది?
0: కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి. కాబట్టి ఒకే ఎయిర్ అయినటువంటి ఓంకారము,
1: దట్ సేమ్ ఎయిర్ ఇస్ ఓంకార.
0: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
1: ద సౌండ్స్ ఆర్
0: ఈ వికారములన్నీ కూడా ఓంకారం నుంచి
1: వచ్చినట్టు.
0: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
1: అండ్ వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ వైబ్రేషన్.
0: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
1: ద వైబ్రేషన్ ఇస్ గిఫ్టెడ్ టు యూ బై వినాయక.
0: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
1: You may listen to any sound. The most sacred is Omkara.
0: మన దేహమంతా కూడా భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
1: In fact, the whole body is.
0: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
1: It is, if your body is full of wickedness, everything turns.
0: కనుకని ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
1: Never allow man to be near you.
0: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
1: Because the wicked vibrations will get into you.
0: కనుకని తేజ దుద్దన సంసర్గం.
1: Therefore run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: అది ఈ మూడింటి యొక్క తత్వం మొట్టమొదట గుర్తించాలి మనం.
1: We should know the inner significance of these.
0: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
1: If you are good, naturally good vibration will
0: divine vibration గా రూపొందుతుంది.
1: They transform into divine vibration.
0: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
1: If our thoughts are bad, everything looks bad.
0: ప్రతి ఒక్కటి కూడా నీవు చూచేటంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
1: All that you see around is a reflection of the inner being.
0: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడని నువ్వు అనుకుంటావు.
1: You call one person bad.
0: కాని అతను నిజంగా చెడ్డవాడు కాదు.
1: In fact, he is not bad.
0: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
1: The bad quality in you is the reflection.
0: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
1: And it's nothing to do with other man.
0: కాని ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు. అది
1: is not the fault of the other man.
0: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కాని చెడ్డ కాని నీకే ప్రతిబింబిస్తుంటాయి.
1: So good or bad is the reflection of your own inner being.
0: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము, ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
1: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
1: వెన్ వన్స్ యు గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విత్ ఇన్ యూ.
0: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
0: kevalam grantha parichayam maatrame untundadi kani
1: they know only the textbooks.
0: Hrudaya parichayam e maatramu ledu.
1: They don't have anything to do with the heart.
0: Pustakalo chustaru.
1: They go through books.
0: Dani kantastham chestaru.
1: They get them by heart.
0: Examination hall lo potaru.
1: They go to the
0: kantastham chesindanta kuda aa examination paper lo gummaristaru.
1: They just scribble something on the script.
0: Empty head tho bayitiki vachestaru
1: and return empty headed.
0: Kani examination lo em raasaru antundi bayitiki vachin tarvata vaadike teliyadu.
1: In fact, the student does not know what he has written there.
0: ఆర్టిఫిషియల్ డిగ్రీ.
1: That what's happening.
0: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
1: It's not true education in fact.
0: ఇది ఆర్టిఫిషియల్ డిగ్రీ.
1: It's artificial knowledge.
0: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: What is the use by
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్మో మానలేడు.
1: With all the knowledge acquired, a mean man would never give up.
0: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All the knowledge you acquired will never give you total wisdom.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడు కూడా అమ్మో మానలేడు.
1: A mean man will never give up his mean mentality.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువు.
1: After all, with all education, why should you die? You should
0: చదువుతున్నాము. జ్ఞానం పొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
1: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
1: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
0: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అంతా.
1: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అది కంటి కనిపించేటువంటిది కాదు.
1: దట్ యు డోంట్ సీ.
0: మనసుకు అనిపించేటువంటిది కాదు.
1: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
0: కనుక అనిపించేటువంటిది కాదు.
1: అండ్ యు విల్ నెవర్ సీ.
0: దీర్ఘాయుస్సును అందించేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్ లాంగ్
0: లైఫ్. దీర్ఘాయుస్సును పోషించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఒక ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
0: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
1: ద వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనం హృదయానికి సంబంధించినట్లు చేయాలి.
1: బట్ యూ షుడ్ బి రిలేటెడ్.
0: ఇది సారస్వతుడు. సారస్వతుడు
1: దిస్ సారస్వత
0: జగత్తుకంతా బోధించాడు.
1: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధంగా బోధించాడు?
1: ఇన్ వాట్ వే హీ టాట్?
0: అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది భోకుశ ఆదితేయాది విశుతో ఆదిత్యా స్వస్వత్వ అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది అవకాశ ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
1: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
0: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
0: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డిలూషన్.
0: అందుకోసం అక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన కందర్పో దప్పకోనంగ కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన, ఈ మదనుడు మానుకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
1: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
0: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
1: సరస్వతి
0: నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు వతమేసుద పద్మపత్ర విశాలాచి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామంపాతి సరస్వతి అన్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
0: తర్వాత లక్ష్మిని బోధించాడు.
1: And then he prayed to
0: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
1: Each of the forms are essentially divine.
0: వినాయకుంత వినాయకుని యొక్క అడుగు జాడలే.
1: And in fact they are the footsteps of Vinayaka.
0: విక్తమైనటువంటి కాదు వివేకవంతమైనటువంటివి.
1: And they are highly discriminative.
0: ఇట్టి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి భావాలను మనం హృదయానికి నింపుకోకుండా
1: if we do not fill our hearts with the divine novel
0: chatta sankalpalu చెడ్డ వైబ్రేషన్లు చెడ్డ జీవితాలు గడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
1: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్రేషన్స్.
0: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్ ఆఫ్
0: ఆనాటి యోగులు,
1: ఆనాటి
0: యోగులు
1: అండ్ దే ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
1: ద వన్ who does not pray for the pardon is a
0: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
1: Those people who want to enjoy the bhoga is bound to suffer roga.
0: దేనినైనా మన తప్పును మనం క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
1: Therefore we should seek pardon wholeheartedly.
0: కానీ కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇది
1: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఏ లెటర్.
0: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
1: అండ్ దేర్ యు
0: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
1: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ దిస్ వరల్డ్
0: జరిగేదంతా కూడాను
1: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
0: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి,
1: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
0: మానవునికి సహజమైనటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్.
0: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవే నా మనకు మానవత్వంలో భరించి.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
0: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
1: హావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్.
0: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్.
0: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
0: ఎక్కడ పోయినాయి? కంటికే కనిపించ
1: Well, we don't find any trace of them.
0: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
1: We find only exhibition.
0: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటి.
1: The pomp and show are useless.
0: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
1: And we have to repent wholeheartedly.
0: పరితపించాలి.
1: And we have to atone.
0: ప్రార్థించాలి.
1: And we have to pray.
0: అది ఏ నిజమైనటువంటి ఒక పరితాపము.
1: That is the true repentance.
0: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: And we have to repent in sincerity.
0: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is the personification of love.
0: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
1: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
0: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
1: బట్ హీ అపియర్స్
0: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
1: హీ అపియర్స్ టు బి అన్కైండ్.
0: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
0: ఆ దయను దయతోనే మనం చూడాలి.
1: అండ్ యు నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
0: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
0: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ హెడ్
0: అది పూర్తి అర్థమవుతుంది
1: అవుట్సైడ్.
0: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
0: మానవునిగా మనం బ్రతకాలి.
1: యు హావ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్.
0: మానవత్వాన్ని పంచాలి.
1: అండ్ యు షేర్ ద హ్యూమన్.
0: మానవత్వాన్ని ఆచరించాలి.
1: అండ్ యు హావ్ టు ప్రాక్టీస్.
0: మానవత్వాన్ని అనుభవించాలి.
1: అండ్ దెన్ యు హావ్ టు
0: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ యు హావ్ టు షేర్ ఆల్ ద బ్లెస్ విత్ ద ఫెలో మ్యాన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
1: వెన్ యు హావ్ దట్ సీక్రెట్ థాట్స్ ఇన్ యు
0: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
1: నేచురల్లీ ద డివైన్ పర్సన్.
0: మానవుడు మానవుడిని పేరు పెట్టుకుంటున్నాం మనము.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించటండి.
1: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: మాటల యంద అసలే లేదు.
1: యెస్ దేర్ ఇస్ నాట్ ఈవెన్
0: ప్రవర్తన యందు పూర్తి పెడి మార్గమే.
1: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
0: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పములే.
1: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
1: వేర్ ఆర్ ద గుడ్ థాట్స్?
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
1: వేర్ ఇస్ కంపాషన్?
0: మనం దయా ప్రేమను పంచాలి.
1: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్.
0: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పచ్చు.
1: అండ్ దేర్ఫోర్ ద వన్ వితౌట్ దయా కంపాషన్ ఇస్ దానవా ద డెమన్.
0: కనుక దానవులకు దయ ఉండదు.
1: అండ్ ద డెమన్ దానవా హాస్ నో దయా. మానవుడికి
0: దయనే ఉంటుండేది.
1: మానవా ద హ్యూమన్ మస్ట్ హావ్ దయా.
0: దయతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ కంపాషన్ యు కెన్ అచీవ్.
0: ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చు.
1: విత్ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: ప్రేమాంకురములు పొంద
1: ఫర్ ద సీడ్స్ ఆఫ్ లవ్ టు
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఎమోషన్స్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ ఆఫ్
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే
1: ఫర్ ద ఇన్సెసెంట్ ఫ్లో ఆఫ్ ద రివర్ ఆఫ్ లవ్
0: చేయగది. గోపికలంతా ఈ విధంగా పాడారు.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us. దట్ హస్ బీన్ ది ప్రేయర్ ఆఫ్ గోపిక.
0: ప్రేమ రహిత మరుభూములలో మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
1: ఇట్స్ ఎ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
1: ఇట్ హస్ నో లవ్
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎంథూజియాజమ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్
0: ఆ వర్షం కూడా కుర్చాలా.
1: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
1: అండ్ రివర్ ఆఫ్ లవ్
0: గానము చేయగది.
1: ఓ కృష్ణ సింగ్
0: గానము చేయగది.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us.
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరుడు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
1: యు థింక్ దట్ హి
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
1: ఇట్స్ నాట్ మేడ్ అప్ వుడ్.
0: ఏది మురళి?
1: వాట్ ఈస్ ఫ్లూ?
0: తొమ్మిది చిల్లుల తొలుతు తీయ గాని ఈ తొమ్మిది చిల్లుల దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి.
1: ద హ్యూమన్ బాడీ దట్ హెస్ నైన్ హోల్స్.
0: ఆ నైన్ హోల్స్ లోపల కూడా పవిత్రమైనటువంటి స్వరాలు రావాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మంచి స్వరాలు రావాలి.
1: యు షుడ్ లిసన్ టు గుడ్
0: సాంగ్స్. అపస్వరాలు రాకూడదు. అపస్తుతులు రాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
0: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీవు ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
1: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్.
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
1: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా పాడే సమయం లోపల
1: యాజ్ యు సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
1: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
1: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్.
0: ఎవరి రాధ?
1: మెలడీ.
0: ఒక స్త్రీ కాదు,
1: నాట్ ఎ వుమన్.
0: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
1: ధర ఎర్త్ ఇస్ రాధ.
0: ప్రపంచమే ఒక మురళి.
1: దిస్ ధర ద వరల్డ్
0: ఆమె రాధ.
1: షీఈస్ రాధ.
0: అందుకోసం రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
1: సో వి కాల్ ఇట్ రాధాకృష్ణ.
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్డ్.
0: ప్రకృతి తర్వాత పరమాత్మ.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్.
0: రాధ తర్వాత కృష్ణ.
1: ఫస్ట్ రాధ ద వరల్డ్.
0: లక్ష్మి తర్వాత నారాయణ.
1: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
1: పార్వతి ఫస్ట్, పరమేశ్వర.
0: సీత తర్వాత రాముడు.
1: సీత ఫస్ట్.
0: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
1: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: ప్రకృతి ఇస్ ద ఫెమినిన్ కమ్స్.
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: అండ్ వి షుడ్ డు సీక్రెట్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
1: హీ కెన్ డు ఎనీ టాస్క్.
0: అలాంటి దీనిని మనం ఆదరించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము ప్రతిష్ఠించాము.
1: Without knowing the world,
0: చింతిస్తున్నాము.
1: Its capacity we spend in this world
0: సరైనటువంటిది కాదు.
1: Is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు వినాయక చవితి.
1: Today is వినాయక చవితి.
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The nature of వినాయక is found everywhere.
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
1: He has no leader, boss above him.
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
1: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
0: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
1: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
0: మన బుద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్
0: మన సిద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
0: కనుక అతను నాయకుడిగా అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
1: అండ్ ఈస్ ద మాస్టర్ ఈస్ ద లీడర్ పతి.
0: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
1: హావ్ టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్.
0: లీడర్ మంచివాడైనప్పుడు
1: and the leader is good
0: gamyam manchidigane cherutundi
1: and you will certainly reach the goal.
0: Kaani ee naadu leaders sarayinattiga ledu.
1: Today we డోంట్ హ్యావ్ గుడ్ లీడర్.
0: ఎవరు లీడరు? మన కాన్షియన్స్ మనకు లీడర్.
1: హూ ఇస్ ద లీడర్? యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ చాలా మయమయమిచ్చింది చేసుకున్నారు.
1: అండ్ యూ షుడ్ ఫాలో
0: మాలిన్యమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: యూ పొల్యూటెడ్ ఇట్.
0: దుర్గంధమైన కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: ఇట్ ఈస్ fully foul.
0: దురభ్యాసములతో కూడిన కాన్షియస్ గా చేసుకున్నారు.
1: Full of bad habits and
0: దుర్బుద్ధులతో కూడిన కాన్షియస్ చేసుకున్నారు.
1: Full of wickedness maneuvering.
0: దుర్వాసనతో కూడిన కాన్షియస్ చేసుకున్నారు.
1: It is full of bad traits.
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
1: It should not carry any bad traits.
0: కనుక ఈ వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక annihilates all that is bad.
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
1: And the child ఎలుక
0: ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటారు.
1: And the rat smells all that is
0: bad. కనుక ఆ స్మెల్ చూచేటువంటి ఒక రాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
1: అండ్ వినాయక హ్యాస్ దిస్
0: అనగా దాన్ని చక్కి తన కింద పెట్టుకున్నారు.
1: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
0: సబ్డ్యూ ఇట్. వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
1: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్.
0: ఏ వాసన కూడా లేదు.
1: నథింగ్ వాట్సోఎవర్.
0: పవిత్రమైనటువంటి భావం లేదు.
1: And has all sacred thoughts.
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవటం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
1: As is the master of all sacred thoughts and could control the rat with all the bad thoughts.
0: అట్టి మూషికవాహనుడు మునిజన వంతులంతా కూడాను ప్రార్థించారు.
1: And therefore he was praised by all sages, saints and seekers.
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కాని నూతనమైనటువంటిది కాదు.
1: The worship of Vinayaka is quite ancient. It is not modern.
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: We have to recognize, understand the significance.
0: మన హృదయంలోనే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
1: And Vinayaka is there in your heart.
0: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
1: And we have to think of him every moment.
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపిగా మారిపోతున్నాడు.
1: And he is the presiding deity.
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
0: వైష్ణవులు గాని సేవులు కాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
1: దే మే బి సైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్ దే వర్షిప్ వినాయక.
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డే
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి సింబలైజెస్ ఆల్
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ ఆస్పిషియస్
0: సర్వ గ్రంథ స్వరూపుడు వినాయకుడు.
1: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ దట్ ఇస్ ఆస్పిషియస్
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేట్లే మీరు ఎంతో ధన్యులు అవుతారు.
1: వెన్ వన్స్ యు రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వాళ్ళు.
1: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్స్.
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు.
1: ఇట్స్ నాట్
0: ఇక్కడ దానికంటే హీనమైనటువంటి మైండ్.
1: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేదు.
1: వాట్ ఈ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
0: కానీ నాలుకకు ఎముక లేదు.
1: The tongue has no bone.
0: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ వే.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the mouth, as tongue can twist in either way,
0: చెప్పేది ఒక్కటే. సత్యంత వరకు నాలుగు కోసుకునేంత వరకు ఉండాలి.
1: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
1: But many said,
0: స్వామి
1: స్వామి
0: నాకు పండ్లు పోతున్నాయి.
1: I lose my teeth.
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
1: What is the use?
0: చెప్పారు.
1: భగవాన్
0: ఆయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
1: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పొయ్యేటువంటి అరిచి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
1: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి
1: సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
1: ద స్ట్రాంగ్ నేచురల్
0: సాఫ్ట్ గా ఉన్నటువంటిది పోనే పోదు. అది
1: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
1: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగును భద్రంగా పెట్టుకో.
1: సో కీప్ యువర్ టంగ్
0: సేఫ్. మంచి పనిగా చేయి.
1: మేక్ ఇట్ సాఫ్ట్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ టాక్
0: ఒబ్లైజింగ్. వినయ విధేయతతో మాట్లాడు.
1: టాక్ సాఫ్ట్లీ.
0: సత్యాన్ని మాట్లాడు.
1: నో హ్యూమిలిటీ.
0: ధర్మంతో ప్రవర్తించు.
1: అండ్ యాక్ట్ ఇన్ ఎ రైచియస్ వే.
0: పలుకులు పలుకు.
1: అండ్ స్పీక్
0: భగవంతుని యొక్క నామస్మరణ చేయి.
1: చాంట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: ఈ నామస్మరణ వినిపించు.
1: అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్. ఈ విధంగా నీకు నాలుగు ఇచ్చింది
0: ఎందుకోసమని.
1: అండ్ వై ద టంగ్ ఇస్ గిఫ్ట్.
0: నాలుగు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై?
0: అన్ని తినేదందుక.
1: ఇస్ ఇట్ టు ఈట్ ఎవ్రీథింగ్?
0: కాదు కాదు. పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద ఫీట్ ఆర్ గివెన్?
0: చందులు గొందులు తిరుగుటగా.
1: ఇస్ టు గో అరౌండ్ ద లేడ్స్ అండ్ బై లేడ్స్. నో.
0: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
0: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్. దీంతో
0: సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
1: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
1: యు షుడ్ నెవర్
0: అధర్మాన్ని బోధించకూడదు.
1: యు షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచియస్ వే.
0: సార్థకమైనటువంటి పేరును పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

హరి భజన దిన సుఖ శాంతి నహీ. హరి భజన దిన సుఖ

0: Sairam, dear listeners, having been born as human beings, can we escape joy and grief? They are like two sides of the same coin. Bhagwan Baba in today's discourse asserts that we can certainly face the tough situations in life by placing our full faith in God. Let us now listen to a divine discourse by Bhagwan Baba delivered on the 14th of August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
1: పరమ పావనమైన పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
2: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన ద టాలరెన్స్ ఫర్ బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
1: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. It is the highest of ritual.
1: Madhura bhavam bedi manadesha mandanna matru bhavamu kanna manyamedi.
2: What is the sweetest feeling, the nectarine sentiment? It is the feeling of the mother that is sweetest.
1: Pranambu kantenu manambe ghanamanu manadesha neetini మంటగల్పి.
2: ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ద వర్చ్యూ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అబ్లేజ్ పుట్ టు ఫ్లేమ్.
1: నేటికి చిరి పరదేశ నీతులసి.
2: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్ ద కోడ్
1: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే.
2: అండ్ వి హావ్ గాట్ ద మోడర్న్ డ్రెస్ అండ్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్స్ వాట్ వి గాట్ ఫ్రమ్ ద ఫారెన్ రూల్.
1: ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదు.
2: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ మైటీ స్ట్రెంగ్త్
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
2: భారతీయస్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ హావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ that does not know its own strength.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Bharatiyulu mahabhagyavantulu.
2: Bharatiyas are affluent richena.
1: Bharat deshamu mahabhagya deshamu.
2: And it is a country which is exalted, very rich.
1: Idi maha punya bhumi, tyaga bhumi, karma bhumi.
2: This is the land of merit. This is the land of spirituality and this is the land of sacrifice.
1: Itti Bharata Deshamanu ee naadu mana Bharatiyulu gurtinchukovadaniki prayatninchatam ledu.
2: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness glory of Bharat.
1: Yenugettru thana balam erugaledu.
2: Just as the elephant does not know its own strength,
1: tan thogata korte manushu oka 9 adugulu poi padipothadu.
2: Just it can brush us a throwaway man to 10 feet distance by just waving its tail.
1: Alanti yenugunu oka maavuta manishi dana kindiki raagutunnadu.
2: But the man would be able to control the elephant with the maavut.
1: Tana balamalu teliyakunda undatam cheta maavuta aa yenugunu tana cheppinattu vintundadu.
2: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavut.
1: Adhe vidhamugane bharatiya shakti kevalam dehanni aadharam chesukoni upadhi paina aadharam padi viru manushulu manushulu ga bhavistunnaru.
2: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortals.
1: దేహము పంచభౌతికము.
2: Body is of senses.
1: దేహము కూడా కదా అప్పటి ఎప్పుడు.
2: It is bound to fall someday or other.
1: దేహి నిరామయుండు.
2: The indweller is permanent.
1: దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
2: The indweller has neither beginning nor an end. The marks like the liberation or bondage.
1: దేహి నిరామయుండు.
2: The indweller is eternal.
1: దేహి దేవదేవుడు.
2: And that very indweller is verily God himself.
1: ఇది సత్యాన్ని గుర్తించాలి.
2: This truth has to be cognized.
1: ఈ దేహంలో ఉండినటువంటి ఒక శక్తి మరి దేని ఎందుకు లేదు.
2: The strength, the power present in this body is not noticed anywhere else.
1: అగమ్య గోచరుడైనటువంటి ఒక దైవాన్ని కూడా నువ్వు పట్టి లాగి పెట్టగలరు.
2: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
1: కానీ లోపల ఉన్నటువంటి శక్తి మహా సత్యశక్తి.
2: The latent strength represents truth.
1: ఈ సత్యశక్తిని ఎవరు కూడా పట్టలేరు.
2: This truthful latent power nobody can understand.
1: సత్యస్య సత్యం.
2: And truth is truth.
1: ట్రూత్ ను ఎవరు కూడా కాంచలేరు.
2: ట్రూత్ కెనాట్ బి విజువలైజ్డ్.
1: దీన్ని అనుభవించవలసినదే కానీ అన్నిదా మనం భావించుకోకూడదు.
2: ట్రూత్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ దట్స్ ఆల్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
1: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
2: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
2: గాడ్ ఈజ్ ట్రూత్. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. గాడ్ ఈజ్ విజ్డమ్.
1: సత్యంబు నందుండి సర్వం సృష్టించి.
2: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్.
1: సత్యమునందు అలాగే సత్యవృత్తి.
2: అండ్ ద హోల్ థింగ్ మచ్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమునందు అలాగే సర్వ సృష్టి.
2: అండ్ ద హోల్ క్రియేషన్ మర్చెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
1: ఎందు చూచిన సత్యం బే.
2: వేర్ ఎవర్ యు గో యు ఫైండ్ ట్రూత్.
1: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ మిథ్య ఆర్ ఫాల్స్హుడ్.
1: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహంను అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
2: బట్ మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
1: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
2: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
1: సత్యాన్ని ప్రార్థించాలి.
2: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
1: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
2: హీ షుడ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: దేర్ యు ఫైండ్ ట్రూత్.
1: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ మిథ్య ఆర్ ఫాల్స్.
1: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహంను అసత్యమైనటువంటి

0: పెట్టుకోవాలి.
1: హి షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: వితౌట్ ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండదు.
1: ట్రూత్ యాజ్ ది ఫౌండేషన్ యూ కెన్ బిల్డ్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఆర్ రైచస్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్,
0: దేహ సంబంధమైనటువంటి బ్యాంకును వదిలి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకుని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్,
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీ ఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని,
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ యాక్షన్, అండ్ వి గో బై ఆల్ ద సెన్సెస్ ఫర్గెటింగ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: మనసు ఎటువంటిది తెలుసా?
1: యు నో ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: అది ఎట్టంటే అట్టు పరిగెత్తుంది.
1: మైండ్ కెన్ రన్.
0: కొన్ని సమయం రందు సుగంధముతో కూడినటువంటి ఒక ఫ్లూన్ పైన వాడుతుంది.
1: At times the mind falls in the flower of fragrance.
0: మరొక వైపున బయట ఏమైనా పెంట బండి పోతుంటే దానిపైన పోయి వాడుతుంది.
1: And the mind also falls on all the dirty stuff carried by any carrier.
0: ఈ రెండింటి ఎందు కూడాను వాలేటువంటి దాన్ని నీవు ఎట్టని నమ్ముతావు?
1: The mind that falls on the foul as well as the fragrant, how can you believe it?
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: We're just carrying on our life journey basing on the body and the mind.
0: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదిలి,
1: that day man gives up his physical attachment, body attachment,
0: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి,
1: and he controls the senses,
0: ఆత్మతత్వమే చింతించినప్పుడు,
1: and when he stands at the point of the self,
0: నీవే ఆత్మస్వరూపుడు అయిపోతావు,
1: and he becomes verily the very embodiment personification of the,
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is,
0: you are నీవు మాధవుడే. నీవు మాధవుడే.
1: You are Madhava, divine.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తుకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now తేది వెలుగుపోతానే నీ డ్రెస్ వదులుతావు.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకమాడుతున్నావు.
1: You are acting basing on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము,
1: the human life,
0: పవిత్రమైనటువంటిది,
1: is sacred,
0: దివ్యత్వమైనటువంటిది,
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము?
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation, make it purposeful.
0: నీవు చదివిన చదువు కానీ,
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కానీ,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ క్యాపాసిటీ,
0: క్షణభంగురాలు,
1: దేర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: అండ్ దే ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరెవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యూ, హూ ఆర్ యూ?

0: నేను ఫలాని వాడిని అని చెప్పని చెప్తావు.
1: అండ్ యు రిప్లై ఐఎమ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకొని దాన్ని పేరు పెట్టి పెంచుతున్నావు.
1: యు రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ అండ్ ద ఫ్యామిలీ యు బిలాంగ్ టు అండ్ ద రీజియన్ వేర్ యు స్టే.
0: నీ పేరు రామదాస్.
1: యువర్ నేమ్ ఇస్ రామదాస్.
0: కానీ ఎవరు పెట్టింది పేరు? ఈ పేరు
1: హూ గేవ్ దట్ నేమ్ టు యూ?
0: తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు.
1: పేరెంట్స్ గేవ్ దట్ నేమ్ టు యూ.
0: కానీ రామదాసు అని పిలిచేంత వరకు నువ్వు అవును అవును ఉంటావు.
1: అంటిల్ యు ఆర్ కాల్డ్ రామదాసు యు విల్ బి సేయింగ్ yes, respond.
0: నీవు ఏ రామదాసు?
1: వాట్ టైప్ ఆఫ్ రామదాస్?
0: దశరథుని కుమారుడు అయినటువంటి రామదాసు.
1: అండ్ యు ఆర్ దాసు ద సర్వెంట్ ఆఫ్ ద సన్ ఆఫ్ కింగ్ దశరథ.
0: ఆ దశరథుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ దశరథ?
0: దశరథుడు.
1: దశరథ
0: దశేంద్రియుడి యొక్క రథము ఈ దేహము.
1: బాడీ ఈజ్ ద చారియట్ ఆఫ్ టెన్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియుడి యొక్క రథం యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఈజ్ ద వెరీ సన్ ఆఫ్ దశరథ.
0: కనుక నీవు దశరథుడి కుమారుడు అంటే అయోధ్య వాసుడైనటువంటి దశరథుడు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ లిమిట్ హిమ్సెల్ఫ్ టు అయోధ్య ఓన్లీ.
0: దశరథ
1: దశరథ
0: దశరథునకు ముగ్గురు భార్యలు.
1: దశరథ హ్యాస్ త్రీ కాన్సర్ట్స్ వైఫ్.
0: కౌసల్య,
1: కౌసల్య,
0: సుమిత్ర,
1: సుమిత్ర,
0: కైకేయి,
1: కైకేయి.
0: ఈ ముగ్గురు కూడాను ఎవరు? ఈ దశరథుడు అనేటువంటి దేహానికి మూడు గుణములు.
1: హు ఆర్ దే? దిస్ దశరథ ద బాడీ విత్ టెన్ సెన్సెస్ హ్యాస్ త్రీ బేసిక్ ట్రైట్స్ క్వాలిటీస్.
0: సాత్వ రజో తమో గుణాలు.
1: దే ఆర్ త్రీ క్వాలిటీస్ సాత్వ రజస్ తమో గుణాలు. పాయస్
0: సాత్విక గుణము. కౌసల్య,
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వగుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ ద రజస్టిక్ మైండ్ ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore for every factor we have to recognize the innate truth.
0: కనుకనే రాములకు వశిష్ఠుడు వారు చక్కగా పుట్టినటువంటి తేదీ నక్షత్రం చూచి అతనికి రామచంద్ర అని పేరు పెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ద ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ రామ హీ వాజ్ నేమ్డ్ సో బై వశిష్ఠ.
0: మొట్టమొదట రాములకు ప్రభాతం చెప్పే సమయంలో రామో దశరథ సుజయ.
1: వైల్ రిసైటింగ్ ద మార్నింగ్ ప్రేయర్స్ టు రామచంద్ర దే సే యు ఆర్ ద సన్ ఆఫ్ దశరథ.
0: కౌసల్య పుత్ర.
1: ఓ యు ఆర్ ద సన్ ఆఫ్ కౌసల్య.
0: కౌసల్య పుత్ర అని పెట్టాడు.
1: దే అడ్రెస్సింగ్ దిస్
0: వే. ప్రతి ఒక్కటి కూడాను మహనీయుడు ఆనాడు తెలిసి గుర్తించాడు.
1: దిస్ బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ రియలైజ్డ్.
0: గుర్తించి వర్తించాడు.
1: బై ది పాస్ట్ అండ్ దే కండక్టెడ్ దెమ్సెల్ఫ్ లైక్ దట్.
0: ఈనాటి వరకు వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: అండ్ దే ఆర్ నాట్ ఫూలిష్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
1: హావింగ్ రియలైజ్డ్ ద ట్రూత్ దెన్,
0: సత్యాన్ని బోధించి,
1: షేర్ ట్రూత్ విత్ ఎవ్రీబడీ,
0: సత్యంతోనే వర్తించారు.
1: అండ్ దెన్ ద హోల్ లైఫ్ స్పెంట్ లైఫ్ టైమ్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore truth is their natural quality.
0: Anaga sahanamu poonaru.
1: And they had all this forbearance sahana.
0: Kaga bharatiyulu yokka gunamulu sahajame.
1: The qualities of Bharat are quite natural.
0: Sahanamaye.
1: Sahana forbearance.
0: Ah forbearance. Ah sahanam anetuvati lekapothe manavude kaadu.
1: Without forbearance you are no human being at all.
0: Kaga tallini manamu goppa devudiga bhavinchali.
1: To consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు
1: బిఫోర్ టేకింగ్ లీవ్ he touched the feet of Kausalya.
0: Amma nenu janaka maharaja yaganiki pothunnanu.
1: And he said I am going there for yaga. Janaka maharaja
0: ippudu ana cheppindi.
1: Then she said
0: nayana ye gunammu ganninchi yetinchinaadu prahlada palimpa paramapurushudu.
1: That supreme being who came to the rescue of prahlada with all the traits and capacity.
0: Ye gunammu ganninchi yetinchinaadu jivakumarudu saka vaikuntavasa.
1: That god our heaven who came to the rescue of Dhruva.
0: ye gunamu ganinchi yetinchino naadu dhrukumarun saka vaikuntavasa.
1: That vaikuntavasi who came down for the rescue ఆఫ్ ధ్రువ.
0: ఆ గుణం గణించి అమరవంజుడు.
1: అండ్ దట్ విత్ సేమ్ క్వాలిటీ
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: అండ్ హీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్
0: నీకు విజయము.
1: అండ్ హీ విల్ మేక్ యూ ద విక్టర్
0: ఆశీర్వదించింది తల్లి.
1: దట్ వాస్ ది బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఇస్ కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ హీ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదంలో పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన నీకంటే మించిన వారు లేరు.
1: నన్ కెన్ ఎవర్ ఎక్సెల్.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: I offer my daughter in marriage.
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: And I am going to perform marriage.
0: కానీ వివాహం అనేంత మాత్రమే ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకుడికి ఎవరికైనా వివాహం అంటే ఓ పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: లేదు లేదు. నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: We are Rama, Lakshmana, Bharata, శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటే చోటు కావాలి. ఏది కావాల్సిందే.
1: And all the four should be married at the time.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: And the message was sent to their parents.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: Till then, Rama did not look at Sita.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాముని కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: అండ్ హీ waited for the arrival of the parents.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత
1: after getting the consent of విశ్వామిత్ర
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: Then he accepted.
0: కానీ accept చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: Rama is eldest of the four.
0: Ramanuku motta motta Sita garland veyyale.
1: And Sita was to garland Rama in the first instance.
0: Tarvathane Lakshmanuki Bharatudiki Shatrughnuki veyyali.
1: Thereafter Lakshmana Bharata Shatrughna garland.
0: Ame garland pattukoni nilchukonundi.
1: And she was holding the garland.
0: Kani Ramulu ame vaipu chudaledu.
1: Rama yet did not look at her.
0: Endukante ame naa bhari kaadu.
1: She is not my wife as of now.
0: Ama parastri.
1: She is another lady.
0: Nenu etla chusedi?
1: How can I look at her?
0: Ee maha papamu.
1: It is the worst of the sins.
0: Parastri ni chutame maha papamu.
1: To look at another lady is the worst of the sins.
0: Appudu enta sepu kaachukundi papam.
1: And she waited and waited.
0: Kaani Ramulu vangaledu.
1: But Rama did not bend.
0: Ramulu vangaledu, she is garland veyaledu.
1: Rama did not bend longer and Sita did not garland him veyale.
0: Antavarku Lakshmanudu Bharatudu Shatrughnudu nilchukonunnaru.
1: Till then Lakshmana Bharata Shatrughna were waiting.
0: Appudu Lakshmana vaipunu chuchadu Ramudu.
1: And Rama looked at Lakshmana.
0: Em ippudu nenu chesedi?
1: What is to be done now?
0: Appudu Lakshmanudu cheppadu yukti.
1: Then Lakshmana had a knack, a device.
0: Neevu mottamota talliki namaskaram cheyi.
1: You first salute. Touch the feet of your mother.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: Then Rama approached his mother, bent and touched the feet of his mother.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: Then immediately Sita garlanded him.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: What highest level of chastity.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: That was the level of the order of the behavior in those days.
0: ఈ విధంగా తేజాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: Those two ages, Treta and Dwapara, they were the ages of light your ages of chastity and character.
0: ఈనాటి బాలబాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా,
1: today boys and girls whether they garland or not,
0: తానే కొనబోయి వేస్తాడు.
1: He himself will go forward and garland.
0: అట్టిది కాదేది.
1: That's not proper.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత అప్పుడు లక్ష్మణికి ఆమె వచ్చి వేసింది. కనుకనే ప్రతి ఒక్కటి ఎందుకు కూడా పెద్దలను అనుసరిస్తూ, పెద్దలను పూజిస్తూ, పెద్దల ఆజ్ఞను నడుచుకోవాలి.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: all the teachings of elders,
0: శుద్ధముగా విని,
1: you have to hear, listen to them wholeheartedly,
0: అశ్రద్ధ లేక,
1: without any negligence,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: and when we worship them with love,
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: That is the history, that is the sanctity of those days.
0: తర్వాత వీరు అడవికి పోయారు.
1: Later they went into exile.
0: దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: as per the command of Dasharatha,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: in accordance with the promise given to Kaika,
0: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
1: Rama had to go to the forest.
0: ఇన్ని దినములు? 14 వర్షములు.
1: How long? 14 years.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching, that is what was
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: Kaika had to pay heed to the words of the servant man.
0: కనుకనే సర్వెంట్ మాట వినకూడదు.
1: Therefore no should, no one should
0: listen. ఓనర్ మాట వినాలి.
1: One should hear the owner only.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: And she felt miserable.
0: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: My husband is my God.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati the husband is, there sati the wife has to stay.
0: పతిశత్రు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న, నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరు ఎట్ట వచ్చారు, వీరు ఎట్ట వచ్చారు?
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు పతిశత్రుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఎ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారు, నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, ది అదర్ విల్ సర్వ్ భర్త.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ not going to the ruler.
0: కాబట్టి రాములైతే రాముని సేవ చేస్తాడు.
1: And the one who serves Rama naturally knows that Rama will be the ruler.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: And otherwise he has to serve Lakshmana.
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: Therefore Shatrughna went on serving.
0: రాముని సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: And Lakshmana served Ramachandra.
0: లక్ష్మణు యొక్క గుణము చాలా అచ్చడమైనటువంటి.
1: And the character of Lakshman is very noble.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్ళారు.
1: Both of them were proceeding towards the forest.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: They faced all difficulties and problems.
0: అందరికి తెలిసినటువంటి విషయమే.
1: All these things are known to everybody.
0: కానీ కొంతసేపు రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: when Rama and Sita were conversing, Lakshmana left that spot.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
1: He was walking to a long distance, leaving their company.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: And it was that time when Lakshman developed bad thoughts.
0: అన్న, ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
1: The brother, why should we have all these difficulties?
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: Why should we go to the forest? Why?
0: సుఖముగా జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
1: Why should Sita suffer?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: Rama could understand.
0: ఇది స్థల మహత్యము.
1: It is the effect of the place where they were.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి,
1: and he took Lakshmana along with him.
0: లక్ష్మణ ఇది నీ గుణం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ యువర్ క్వాలిటీ.
0: ఈ స్థలం అహత్యము.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులందరూ సంచరిస్తున్నారు.
1: దిస్ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ది విసినిటీ యు డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వి లివ్.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: Basing on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు రాక్షసుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణ మహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: So each one supported the other in full understanding of the effect of the place, in full awareness of the qualities they uphold.
0: Ramayanamlo unnatundi oka nijamainatundi character mari ee deeni endi kodanu ledhu.
1: The character as embodied, as represented in Ramayana is not noticed anywhere.
0: Ramayanam ante edo ahasyanga chusukuntaru kani
1: we consider Ramayana
0: Bharatiya oka art Ramayanam.
1: Ramayana represents the very heart of Bharat.
0: అట్టి భారతీయుల యొక్క హార్ట్ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: For all the difficulties we are facing today, the main cause lies here that we have not understood.
0: ఎక్కడ ఉండదు బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు యందున్నా.
1: You may be in the forest.
0: ఆకాశమునున్నా.
1: You may be in space.
0: పట్టణమునున్నా.
1: You may be in the city.
0: పల్లెనున్నా.
1: Or a village.
0: గుట్ట మీదనున్నా.
1: Or a mountain top.
0: నట్టేటబడి ఉన్నా.
1: Or in a deep sea.
0: దిక్కు లేని వారి దేవుడవును.
1: Only God who will come to your rescue. Nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాటి ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పారు, మమమాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: God himself said that you are his part, and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలే మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: We are the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: When once we understand this divinity basically.
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుణ్ణి అని చెప్పుకుంటే పలాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: Amta so and so.
1: So and so, that's all.
0: Kanuka neevu bhagavantuni amshamnu ani gurtinchali.
1: Understand fully well that you are this part of the
0: divine. Appude nee atma tattvam neeku artham avutundi.
1: Then only you can understand in depth your own true nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru manchi pillali.
1: You are all good children.
0: Anta bangaru pillali.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: ది ఎన్వైరన్మెంట్ స్పాయిల్స్ యువర్ టైమ్స్.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: అండ్ యాడింగ్ టు దిస్ ది ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్.
0: ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే మీకు మంచి మాట చెప్తారు.
1: వెన్ యూ జాయిన్ ది కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఇఫ్ ది ఫ్రెండ్స్ ఆర్ గుడ్ దెన్ టాక్ ఆల్ గుడ్ థింగ్స్.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్
0: మీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడు స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి.
1: In the good company.
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చేతత్వం, నిశ్చేతత్వ జీవన్ముక్తి.
1: అండ్ దేర్ఫోర్ విల్ జాయిన్ ది గుడ్ కంపెనీ, యుల్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్, యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఇల్యూషన్ అండ్ యుల్ అటైన్ లిబరేషన్ అట్ ది ఎండ్.
0: ఈ న్యూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఎ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ది గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: బీ గుడ్
1: డూ గుడ్
0: సీ గుడ్.
1: భగవాన్ సేస్ బీ గుడ్ డూ గుడ్ సీ గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు తప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ హీస్ గివింగ్ యూ ట్రబుల్, బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి. But Baba says that he knows.
0: ఇది మీకు సహజము.
1: It's quite natural for you to bow.
0: కానీ ఇది నాకు సహజము.
1: And this feeling of Bhagwan is natural to you.
0: కనుక మున్ముందు ఇంకా దీని విషయము ఎంతైనా మనం తెలుసుకుందాం.
1: In future, Bhagwan will tell you many more things.
0: రామ జీవితమే మీ యొక్క జీవితము.
1: The life of Rama should be your life.
0: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: కనుకనే ఆత్మనే నీవు.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond the self or Atma.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: That self is consciousness.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: Make your consciousness pure and safe.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally, the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవచ్చేది.
1: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే.
1: And you have friendship with these values.
0: Good boys.
1: You will be good boys.
0: లేకపోతే you're bad boys.
1: Otherwise, you are bad boys.
0: Bad అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: You should not get a bad name.
0: Good name తెచ్చుకోండి.
1: You should get a good name.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: You should get a sacred name.
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: Get a good name to your parents also.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: The parents have very high expectations.
0: వారికి కూడా సంతోష పెట్టండి.
1: Make them happy.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Mother is God. Father is God, teacher is God, guest is God.
0: కనుక మీరు తల్లి తండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: Never disobey your parents. Follow them, make them happy, please them.
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు.
1: Then only you will earn the merit. Your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 24th of November 1980.

భక్తి లేనిచో, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్.

0: ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈజ్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ gives you mother's love and gives you the happiness which you get in mother's love. This is what I tell you as the truth that exists.
0: Karpurembu telupu, karpurembu telupu, kamadhenu telupu, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు, అందమైన సాయి మందహాసము తెలుపు.

0: క్యాంఫర్ ఈజ్ వైట్, ది డిజైర్ గివింగ్ కౌ కామధేను ఈజ్ వైట్, ది స్టార్ ఈజ్ వైట్, ది వింగ్ ఆఫ్ ది స్వాన్ ఈజ్ వైట్, ది స్మైల్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సాయి ఈజ్ వైట్. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema swarupulara pushti maryada pravahamu ani jeevulu moodu vidhamulainatundi varu unnaru.
0: The jeevas are of three kinds: srushti, maryada, pravaha.
1: Pushti jeevulanaga taamu etti purushartamu cheyakapoyinappatikini సత్కర్మలతోనూ సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహములకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు.
0: ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డు నాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu ishvara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to ishvara's prema or love.
1: Daivamu vatti varini premistu untadu.
0: God loves such people.
1: Ee premaku moola karanamu premane karanamu.
0: For this God's love is responsible.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
1: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
0: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
1: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పదార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు.
0: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
1: వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడా ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
1: తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
0: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: సచ్ పీపుల్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
1: వారు అనేక పర్యాయములను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
0: మెనీ టైమ్స్ దే యూస్ టు ప్రే టు లార్డ్ కృష్ణ.

0: ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానము చేయగలిగే సర్వము ప్రేమమైనటువంటిది వారి జీవితము.
1: Their life was full of prema or love. They used to pray to the Lord, asking him to sing on his murali, play on his murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord.
0: Kanukani, pushti jeevulu yokka tattvamu premamayamainatundi jeevitamu.
1: This is the reason why the aspect of people who are called the pushti people, that is
0: Ativaru jagattunaku sarvasamanyamainatundi vyaktuluga gochirustuntaru.
1: Such people appear to the world as if they are quite ordinary people.
0: వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
1: డివోషన్ అండ్ దేర్ డిజైర్ అటాచ్మెంట్ డస్ నాట్ అపియర్ ఇన్ ఎనీ
0: జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి.
1: దిస్ ఇస్ సమ్ సీక్రెట్ క్వాలిటీ విచ్ కమ్స్ బికాస్ ఆఫ్ ది గుడ్ దే హావ్ డన్ ఇన్ దేర్ ఎర్లియర్ లైఫ్.
0: అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు.
1: God comes close to such people, gives them prosperity and bliss, and gets them near him.
0: Inka mariyada jeevulu ani rendu varu.
1: The second category have been called mariyada.
0: Varu bhagavantuni aaradhana salputu vedadhyayanamulu cheyutu shastra patanamulu salputu aneka vidhamulaitundi purushartamulu varu chestu untaru.
1: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purushartas.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: ది డిఫరెన్స్ ఈస్ దోస్ బిలాంగింగ్ టు ది ఫస్ట్ కేటగిరీ పుష్టి ఆర్ బీయింగ్ లవ్డ్ బై గాడ్.
0: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
0: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
1: ఆల్దో దేర్ ఇస్ లవ్ ఇన్ us టువర్డ్స్ గాడ్, ఇఫ్ గాడ్ హ్యాస్ నో లవ్ టు us, అవర్ లవ్ విల్ బికమ్ యూస్.
0: మనం ఇటువైపున తిప్పి నంబర్ తిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తుకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: ఆన్ వన్ సైడ్ ఆల్దో వి డయల్ ది టెలిఫోన్, ఇఫ్ ది మ్యాన్ ఎట్ ది రిసీవింగ్ ఎండ్ డస్ నాట్ లిఫ్ట్ ది టెలిఫోన్, దేర్ ఇస్ నో పర్పస్ ఇన్ యువర్ డయలింగ్.
0: అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకుని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఆల్వేస్ యూ లుక్ ఎట్ యువర్ లవ్ అండ్ మేక్ ఎ యార్డ్ స్టిక్ ఆఫ్ యువర్ ఓన్ లవ్ అండ్ డూ నాట్ రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ బై గాడ్, దట్ విల్ నాట్ గివ్ యూ ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ లవ్.
0: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
1: గాడ్ విల్ నాట్ లవ్ యూ బికాస్ ఆఫ్ ది పూజ.
0: నీవు చేయు ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
1: గాడ్ విల్ నాట్ బి క్లోజ్ టు యూ ఫర్ యువర్ ధ్యాన.
0: నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గెట్ గాడ్ క్లోజ్ టు యూ బై ది ట్రాన్స్ఫర్మేషన్ విచ్ యు బ్రింగ్ అబౌట్ ఇన్ యువర్ మైండ్.
0: ఈ శ్రవణ మన నితి ధ్యాసములు అన్ని కూడా భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ ది శ్రవణ మనన నిధి ధ్యాసన లిసనింగ్ టు గుడ్ థింగ్స్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వరల్డ్లీ ఎలివేషన్.
0: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
1: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
0: దయగల మందిరం దయగల హృదయమే దైవ మందిరము.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకని సద్భావములు సద్గుణములు సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
1: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then...
0: Kanuka, enta vedadhyayanam chesinappatikini, enni shastramulu pathinchinappatikini, enta vidyavantudu ainappatikini, hudaya parishuddhamu lekundina, anni kudanu kevalamu oka kutrikamainatundi, kutrimamainatundi oka jeevitanga roopandimpa chestundi.
1: However much you may study the Vedas and the Shastras, and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
0: Kanukani, chitta shuddhiye karmaha ani shastram bodhinchindi.
1: The శాస్త్రాలు have taught us that the cleansing of your own heart is the real work.
0: చిత్తశుద్ధి అన్నింటికి అత్యవసరము.
1: Cleansing of one's chitta is necessary for all other
0: things. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, పాకశుద్ధి లేని బాండమేల.
1: What is the use of making Shiva Puja if your chitta is not clean? What is the use of practicing anything if there is no purity in your heart?
0: ఈ విధముగా హృదయ పాత్రను మనం పరిశుద్ధముగా వించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి.
1: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
0: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం.
1: We perform japa for hours and hours.
0: దినములు దినములు ధ్యానము సల్పుతుంటాము.
1: We perform jhana day after day.
0: కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
1: But he does not know whom he is meditating as.
0: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
1: He does not know what name of the Lord he is in japa.
0: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
1: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
0: నిజముగ దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది.
1: Truly God is in his own form.
0: తన యొక్క నిజ సత్వమే దైవత్వము.
1: His own true aspect is divinity.
0: కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జప తపాది యోగ నిష్ఠలన్నీ.
1: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
0: Swabhavam.
1: Swabhava, which means the natural.
0: అనగా ఏంటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం తీసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు యందు మునిగి, లౌకికమైన చర్యలు యందు పాల్గొని, తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాము. అది ఏ స్వభావం అనుకుంటున్నాము.
1: We generally think that the word swabhava means the natural state of man and man's daily routine and man's involvement in the world, because that is common, we think that is swabhava.
0: Kingdom of heaven lo kuda meeru chusi untaru.
1: You might have seen it in the kingdom of heaven as well.
0: Oka fisherman నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు.
1: వన్ ఫిషర్మెన్ బై నేమ్ పీటర్ వాజ్ ఆల్వేస్ స్పీకింగ్.
0: వాడి సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు.
1: హిస్ బ్రదర్ సెడ్ దట్ ఈస్ హిస్ నేచర్.
0: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
1: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్, ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
0: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును, కానీ తన స్వభావం కాదది.
1: To shout every time may be his nature, which has promoted in his daily life.
0: ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు.
1: A child will be crying.
0: ఏడ్చడం వాని స్వభావం అంటుంటాం మనం.
1: We think that crying is the nature of a child.
0: కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం.
1: But crying cannot be the nature of man. It is really contrary.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There's one small example.
0: మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు.
1: When we walk in the bazaar, we find some person crying loudly.
0: వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
1: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
0: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
1: What is the reason for this question?
0: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
1: Man crying is not natural to him.
0: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటాడు.
1: The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question.
0: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
1: In the same path, another individual will be happy and will be exuberant.
0: కాని అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు.
1: Looking at such person, nobody will ask the question, why are you not crying? To be happy is nature.
0: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం.
1: In the same manner, pushti to a man by which he earns the grace of God. This is the nature of man.
0: Anaga, idi atma trupti nimittamai jarigeetvanti vaneetvanti yokka margam nandu English nandu kudanu consciousness follow cheyamantunnaru.
1: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
0: కనుకనే నీ కాన్షియస్నెస్ నీవు ఫాలో చేయటం అనేటువంటిది, నీ ఆత్మతత్వాన్ని నీవు అనుసరించేటువంటిది నీ సహజం కానీ బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు.
1: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
1: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
0: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
1: We must make the discrimination, if I do this work, will it give me satisfaction or to the world?
0: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. ఆత్మతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి.
1: You do not have to care for the fact whether the world approves it or disapproves it, but you have to care for whether
0: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా నువ్వు కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
1: All the blame and praise which comes for this world are like passing clouds.
0: మనం చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
1: For every work that we do, some people say it is good, others say it is bad.
0: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు.
1: దీస్ వర్డ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ మ్యాజికల్ వర్డ్స్, బట్ దే ఆర్ నాట్ ది ట్రూ స్పిరిట్.
0: కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
1: విదౌట్ కేరింగ్ ఫర్ బోత్ యూ మస్ట్ ఫాలో ది కాన్షియస్నెస్ అండ్ యువర్ ఆత్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
1: ఇండివిజువల్స్ హూ ఫాలో సచ్ ఎ పాత్ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
1: ది థర్డ్ కేటగిరీ మే బి కాల్డ్ ది ప్రవాహ జీవ.
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
1: These people get fully involved in worldly business and they get immersed in family matters and they are drawn into the spring of life, into the whirlwind of life, and they have no thought of God at all, and they will be born, die, reborn and die again.
0: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు, ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది, ఒక్క స్థానంలో ఉండటకు వీలు కాదు.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్, దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
0: ఏనాడు అంత్యము?
1: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
0: ఎక్కడ దీని గమ్యము?
1: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
0: ఈ ప్రవాహం? ఎందుకు?
1: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
0: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేన్ని సాధించగలదు?
1: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
0: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. ఇది సత్యాన్ని గుర్తించాలి.
1: ప్రేమ స్వరూపాస్ వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీ ఆర్ బోర్న్ సో దట్ వీ మే నాట్ బి బోర్న్ అగైన్.
0: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి?
1: ఇఫ్ వీ ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్, వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ?
0: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
0: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
0: కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణ ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
0: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
1: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
0: దీనికి ఆధారం ఏమిటి?
1: వాట్స్ ది బేసిస్ ఫర్?
0: ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి కుండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
0: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
1: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్, యట్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
0: మొదటిది పరాశక్తి.
1: ది ఫస్ట్ వన్ కెన్ బి కాల్డ్ పరాశక్తి.
0: రెండవది అపరాశక్తి.
1: ది సెకండ్ వన్ కెన్ బి కాల్డ్ అపరాశక్తి.
0: మూడవది అవిద్యాశక్తి.
1: ది థర్డ్ వన్ ఇస్ అవిద్యాశక్తి.
0: పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం.
1: పరాశక్తి ఈజ్ శక్తి రిలేటింగ్ టు ది విశ్వ ఆర్ ది వరల్డ్.
0: విష్ణు,
1: విష్ణు శక్తి.
0: విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి.
1: ది వర్డ్ విష్ణు కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి.
1: Not understanding the full meaning of this parashakti, the omnipresent shakti, we have some form of a goddess and we pray, calling it parashakti.
0: Inka aparashakti anaga chetragnuni yandu nivasinchetuvanti yokka chaitanya shakti ni aparashakti.
1: Aparashakti can be described
0: apakattamainatunte shakti parashakti.
1: The word Vishnu can be explained by saying it is present everywhere.
0: కాని పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో

0: దట్ ఈస్ ది శక్తి విచ్ రిసైడ్స్ ది లివింగ్ ఫోర్స్ విచ్ రిసైడ్స్ ఇన్ ది క్షేత్ర.
1: అనగా అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
0: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ యాస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
1: పరాశక్తి అనగా సమస్తి శక్తి పరాశక్తి.
0: పరాశక్తి ఈజ్ ది టోటాలిటీ ఆఫ్ పవర్.
1: అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి.
0: అపరాశక్తి ఈజ్ ది ఇండివిజువలైజ్డ్ శక్తి.
1: కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాం.
0: అపరాశక్తి హాజ్ ఆల్సో బీన్ కాల్డ్ బై అస్ యాజ్ కన్ఫైన్డ్ టు ఎ జీవ జీవశక్తి ఆర్ ది ఆత్మశక్తి.
1: ఇంకా అవిద్యాశక్తి,
0: ది థర్డ్ వన్ ఈజ్ అవిద్యాశక్తి.
1: అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు యందు పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛనతో కూడినటువంటిది.
0: అవిద్యాశక్తి ఇస్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
1: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
0: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
1: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
0: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
1: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
0: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
1: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
0: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
1: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
0: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ హూ యూఆర్ ఎ వాటర్ బబుల్ దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యూ గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
1: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాం.
0: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
1: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
0: అపరాశక్తి ఇస్ బలశక్తి.
1: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
0: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
1: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
0: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. హూ ఇస్ ది హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
1: జ్ఞానం ఉండినప్పుడే బలం ఏర్పడుతుంది.
0: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: బలం ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
0: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
1: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
0: ఇన్ ఆల్ దీస్ త్రీ వాట్ ఈస్ ది వెరీ బేస్ అండ్ దట్ ఈస్ జ్ఞాన.
1: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు పొందినప్పుడు లేక ప్రాప్తించినప్పుడు నానా దేవత కైవల్యం.
0: వెన్ యూ
1: అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
0: When you reach the stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
1: కనుకని దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
0: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being
1: Kalukane,
0: together.
1: Triguna swarupudu, trigunatmakamainatundi tattamu, trikaratitamainatundi yokka daivattamu. Ee moodintikini moolasthanamu manavuni yokka dehame.
0: That is why this triplet of aspects of atma and body and mind have all been called the basis is the human being.
1: Devudanaga veru desamandunu ledu devudanaga.

0: తనదు దేహమంది.
1: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
0: పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin is not something which is outside you in the rest of the world. Sin is closely connected with the work that you do.
0: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని, ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
1: The ability to discriminate between permanent and impermanent.
0: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
1: What is permanent? What is impermanent? Who is it that has to decide?
0: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము.
1: Your internal consciousness is the main witness for this.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
1: Mind is able to travel with a very large speed.
0: ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
1: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
0: నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి.
1: If you look at this carefully and in depth, the mind is not going to that place. The mind is making that place come to it.
0: మనము మనసు ప్రయాణం చేస్తుండాలని భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు.
1: We think that the mind is traveling, but this is wrong.
0: మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు.
1: You start in a car in Bangalore and you make the journey.
0: గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము.
1: When you near Gokulam, you tell yourself, Puttaparthi has come very close to you.
0: Puttaparthi nee dagariki raaledu, neeve Puttaparthi dagariki vachavu.
1: Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi.
0: Prayanam chesindetvantidi kevalamu oka jadamainatvanti yokka vastuvule prayanam chestu vastunnayi kani manasu chaala vegamto pothundadani anukuntunnam. Ee yokka bhavanni manam kontha varaku maarpu chesukovali.
1: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
0: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
1: Because of our desire for various material things, at all times we are bringing those
0: పదార్థములు యొక్క వాంఛని మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించవు.
1: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
0: దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది వేదాంత హస్ సెడ్ దట్ యువర్ మైండ్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాండేజ్.
0: ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి?
1: This mind which we talk of, what is it?
0: మననము చేసేటువంటిదే మనస్సు.
1: That which thinks is the mind.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నది శాస్త్రం.
1: The mind has been defined as the conglomeration of desires and sankalpa.
0: ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుంది?
1: How, what gives rise to these sankalpas?
0: ఏ పదార్థం పైనను ఏ విషయం పైనను ఏ వ్యక్తి పైనను మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ అ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
0: కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను విషయముల పైనను వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపున మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
1: In order that your mind does not get attached to an individual or to a material thing, jhana or God has been given to you as a sadhana to turn your mind.
0: ఈ ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు.
1: Those who teach this path of jhana or meditation, there are many today in the world.
0: కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ జ్ఞానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి?
1: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
0: నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి.
1: There is what is called a regulation which has been established.
0: అపార విధి అని రెండో ఉంటుండాలి.
1: The second regulation

0: ఇస్ అపార విధి,
1: పరిపూర్ణ విధి అని మూడొక్కుంటున్నారు.
0: థర్డ్ స్టేట్ ఇస్ పరిపూర్ణ విధి.
1: ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది అపార విధి?
1: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
0: దోస్ హూ టీచ్ దిస్ మెథడ్ ఆఫ్ అపార విధి మస్ట్ బి వెరీ గుడ్ పీపుల్.
1: ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో, దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
0: దోస్ ది ఇండివిజువల్ షుడ్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్ ఎనీ అదర్ పాత్ ఎక్సెప్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎక్సెప్ట్ దట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ దట్ పర్పస్.
1: జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి, అందులో అనుభవించి, ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి.
0: దీస్ ఇండివిజువల్స్ మస్ట్ బి సచ్ దట్ దే హ్యావ్ కంప్లీట్ రికగ్నిషన్ ఆఫ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ అండ్ లివ్డ్ ఇన్ దట్.
1: ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
1: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
0: Which means, what is the type of life which man has to lead?
1: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
0: What is it that he has to give up?
1: ఈ రెండింటిని కూడాను కొంత విమర్శించి, విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి, పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు.
0: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
1: పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడా చేయవలసి ఉంటుంటుంది.
0: పరిపూర్ణ విధి మే బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఏ టాస్క్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ టాస్క్ విల్ రిక్వైర్ డూయింగ్ మెనీ అదర్ ఆన్సిలరీ థింగ్స్ యాజ్ వెల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
0: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా కాలహరణం చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
0: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
1: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
0: నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ గివ్ సెవెరల్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్.
1: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
0: టుడే వీ వాంట్ టు అరేంజ్ ఏ టీ పార్టీ.
1: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
0: జస్ట్ బై వాంటింగ్ టు ఆర్గనైజ్ ఎ టీ పార్టీ యూ కెనాట్ హ్యావ్ ఇట్.
1: ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపము సరిపోలేదు.
0: యూ హ్యావ్ టు కలెక్ట్ సో మెనీ ఆన్సిలరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది టీ పార్టీ.
1: ఇవన్నీ చేసిన తర్వాత కప్పు, సాసరు, టేబుల్, అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
0: ఆఫ్టర్ కలెక్టింగ్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ టేబుల్, యువర్ కప్స్, యువర్.
1: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
0: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
1: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
0: If you want to take your meal, immediately food is not going to come to your table.
1: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
0: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
1: ee aaharamu chesetvanti kriya shakti.
0: The work that you do in preparing the food can be called kriya shakti.
1: ee cheyabadinchetvanti yokka deha shakti, idi bala shakti.
0: The ability to do all that work by your body can be called the balasakti.
1: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
0: In what manner can we achieve this destination is called జ్ఞానశక్తి.
1: కనుక జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
0: The combination of జ్ఞానశక్తి, క్రియాశక్తి and బలశక్తి will be described as పూర్ణ విధి.
1: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి.
0: In this Purnavidhi, one has to have no defect, one has to be
1: totally Purnamada Purnamidham Purnat Purnamudachyate annadu.
0: This has been described by saying Purnamadam Purnamidham, that is complete and total, this is complete and total.
1: Purnamu nunchi Purnam tiste migilinadi Purname, teesinadi Purname.
0: ఫ్రమ్ ఎన్ ఇన్ఫినిట్ టోటాలిటీ ఇఫ్ యూ రిమూవ్ అనదర్ ఇన్ఫినిట్ టోటాలిటీ.
1: అనేక పర్యాయములు ఉదాహరణలు చెప్పాను.
0: మెనీ టైమ్స్ ఐ హావ్ గివెన్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మనం ఒక కొట్టుకు పోయి ఒక మనము బెల్లం తీసుకున్నాము.
0: వీ గో టు ఎ షాప్ అండ్ వీ టేక్ ఎ మౌండ్ ఆఫ్ జాగరి.
1: ఈ మనము బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
0: దిస్ మౌండ్ ఆఫ్ జాగరి ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
1: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
0: We take this mound of jaggery home and take a small bit out of it, put it in coffee.
1: ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగిలిపోలేదు.
0: Because we have taken a small bit from this total rock.
1: ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది, కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు.
0: The quantity of jaggery has come down, but the quality of sweetness has not been decreased.
1: ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపు ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపు ఉంటుంది.
0: The same sweetness that is present in this bit of jaggery is also present in the big rock.
1: ఈ ముద్ద ముక్కలో ఏ తీపు ఉంటుందో కాఫీలో కూడా అదే తీపు ఉంటుంది.
0: The same sweetness which is present in the big rock and the small bit is present in coffee.
1: ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుంది.
0: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
1: దీనినే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
0: This is what is meant by
1: saying. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే.
0: That is total and infinite. This is total and infinite. And what remains?
1: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది, కానీ క్వాంటిటీలో కాదు.
0: This totality, where does it exist? It is in quality and not in quantity.
1: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాట అది ఇది రెండు కూడా పూర్ణమే.
0: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ ఇన్ఫినిట్, బోత్ ఆర్ ఇన్ఫినిట్.
1: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన తలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
0: So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality.
1: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
0: When does man become total?
1: మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు.
0: We do not become total after death.
1: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
0: One has to attain this totality only during life.
1: సజీవులయందే పరిపూర్ణం ఈ పెట్టాలి.
0: One should exhibit this
1: totality. గుర్తించాలి.
0: One should recognize this in living people.
1: పరిపూర్ణతను మనం వరించాలి.
0: We should accept totality.
1: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
0: We should also think of it.
1: పరిపూర్ణములో నివసించాలి.
0: We should live in that.
1: పరిపూర్ణులు కావాలి.
0: We must become total.
1: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
0: It is only in the totality of love.
1: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషము ఉండుటకు వీలు కాదు.
0: Where there is love, there cannot be hatred.
1: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్ వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానం రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు యందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు యందు కూడాను యోగి కావాలి. ఓ
0: ది కైండ్ ఆఫ్ టోటల్ లవ్ దట్ వీ సీ టుడే ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ధ్యాన. When a man sits in jhana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the jhana, he becomes very angry, either with the servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of jhana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
1: Divyatma Swarupulara, ee naadi aastikattam anta kudanu వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నారు.
0: దివ్యాత్మ స్వరూపస్ టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
1: దైవత్వం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు.
0: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
1: తాను దైవము స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి చిప్పించుకోకూడదు.
0: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
1: ఏ పవిత్ర క్షేత్రములను దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు.
0: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
1: ఈ వ్యాపారం ఎటువంటిది?
0: What kind of business is this?
1: ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయం.
0: These are things which every human being should recognize.
1: తిరుపతికి పోతుంటాం.
0: We go to Tirupati.
1: Rameswaram పోతుంటాం.
0: We go to Rameswaram.
1: బద్రికి పోతుంటాం.
0: Go to Badri.
1: అమర్నాథ్కి పోతుంటాం.
0: We go to
1: కేదార్నాథ్కి పోతుంటాం. పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చైన డబ్బంతా కూడా తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం.
0: We go to Kedarnath, Badrinath. We spend a lot of money and go on traveling. And we make every attempt to recover all the money we have spent on traveling.
1: Hey, Srinivasa, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు.
0: We pray to the Lord, oh Srinivasa, I will get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
1: Nijamuga daivatvanne gina gurtinchinatundi vaadaithe ilanti korakalu kodataniki poonukuntada?
0: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
1: Nijamuga itti vaaru daivaniki kuda nu daga chestunnaru.
0: Such people truly are deceiving the God.
1: దైవము నీ వెంట్రుకలు కోరుతున్నాడా? లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా? లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
0: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No.
1: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
0: God has always been wanting always to get your unwavering and pure love.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
0: బై డ్రాగింగ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఇన్ టు సచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ హీ ఈజ్ ఆల్సో ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: అనేక మంది 99 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
0: 99 out of 100 పీపుల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
1: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: They pray to God only because they want to get some benefit.
1: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలము క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా?
0: Desiring material benefit and praying to God, will they be devotees of God?
1: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
0: They will only be devotees of the material.
1: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
0: They become devotees of matter.
1: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
0: True devotees will want to get only God.
1: నీవె తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజుకును కోరాడు.
0: That day the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other path.
1: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి.
0: When did he offer this prayer? So long as had his own physical strength, he went on struggling with the crocodile.
1: Kriya shakti tho poradadu, deha balam tho poradadu. Ee rendu balamunu poyyetappudiki gnana balamu praveshinchindi.
0: When the kriya shakti and the bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
1: Aanade ee gajaraju దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు.
0: దట్ డే ది ఎలిఫెంట్ కింగ్ హ్యాడ్ ది విజన్ ఆఫ్ డివినిటీ.
1: కనుక మనము చేసేదన్ని పూజలు అన్ని వ్రతములు అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు.
0: సో ఆల్ ది పూజాస్ అండ్ ఆల్ ది ధ్యానా విచ్ వి హావ్ వి షుడ్ ప్రే టు రీచ్ గాడ్ బట్ నాట్ టు గెట్ మెటీరియల్ బెనిఫిట్.
1: కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదము చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు.
0: దట్ ఈస్ వై ప్రహ్లాద హెస్ ఆల్సో సెడ్ వాట్ డిస్క్రైబ్స్ గాడ్ ఈజ్ ది రియల్ డిస్క్రిప్షన్ అండ్ ది ఫాదర్ హూ టెల్స్ యూ టు రీచ్ గాడ్ ఈజ్ ది రియల్ ఫాదర్ ది గురు హూ టీచెస్ యూ విజ్డమ్ ఈజ్ ది రియల్ గురు.
1: కనుకని మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమయ్యే చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ వీ పార్టిసిపేట్ ఇన్ భజన్స్, వీ పార్టిసిపేట్ ఇన్ జప, వీ పార్టిసిపేట్ ఇన్ యాగ. వీ షుడ్ క్లియర్లీ అండ్ స్ట్రాంగ్లీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఓన్లీ వేస్ అండ్ పాత్స్ టు రీచ్ గాడ్.
1: భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు.
0: ఇన్ డివినిటీ భావ రాగ తాళ దట్ ఈస్ ది థాట్ ది ట్యూన్ అండ్ ది టైమింగ్ దే షుడ్ ఆల్ కోయిన్సైడ్.
1: త్రిమూర్తి స్వరూపం అని కూడా నిరూపించారు.
0: దిస్ హెస్ ఆల్సో బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ ది త్రిమూర్తి.
1: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తి.
0: వీ థింక్ బై ది వర్డ్ త్రిమూర్తి దట్ దేర్ ఇస్ సమ్ ఫార్మ్ విచ్ హస్ గాట్ త్రీ హెడ్స్. దట్ ఈస్ నాట్ సో. దిస్ కన్సిస్ట్ ఆఫ్ ది ఆమ్నిప్రెసెన్స్.
1: భావములు సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ.
0: ది క్రియాశక్తి విచ్ క్రియేట్స్ ది థాట్ దట్ ఈస్ బ్రహ్మ.
1: సంపూర్ణమైనటువంటి దేహ బలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి.
0: దట్ విచ్ గివ్స్ యూ ది టోటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: కనుకనే జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థన సల్పాలి.
0: దట్ ఈస్ వై యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ధ్యాన షుడ్ కన్సిస్ట్ ఆఫ్ హార్మోనైజింగ్ యువర్ త్రీ ఆస్పెక్ట్స్, ది జ్ఞానశక్తి, ది క్రియాశక్తి అండ్ బలం.
1: దీనిని త్రిపుటి, త్రిగుణం, త్రిదడాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే.
0: ది హార్మోనైజింగ్ ఆఫ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, జ్ఞానశక్తి, ది బలశక్తి అండ్ క్రియాశక్తి, దిస్ ఈస్ రిప్రజెంటెడ్ సింబాలికలీ బై ది త్రిదళ. త్రిదళ హ్యావింగ్ వన్ కామన్ స్టెమ్, ఆల్ ది త్రీ షుడ్ బి హార్మోనైజ్డ్ ఇన్ టు వన్.
1: మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు.
0: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming.
1: Trishulani chustunnam gaani trishulam yokka tattvanni artham chesukovatam ledhu.
0: We are seeing the trident, the trishula, but we do not understand its significance.
1: Anaga jnana shakti, bala shakti, kriya shakti moodinti endukodunu okkate aadharam ayinattu stambham untundali.
0: The meaning of this is that in the jnana, bala and kriya shakti we should have the same origin and stem.
1: Kanukani ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్ దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్ దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
1: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
0: వాట్ ఈస్ ది కంటెంట్ హియర్ అండ్ వాట్ ఈస్ ది కంటైనర్?
1: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
0: విదౌట్ ది బేసిస్ కెనాట్ చేంజ్.
1: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
1: ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
0: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
1: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
0: దిస్ సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
1: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
0: This has also been represented by saying
1: nimitta karanam annaru daivatvanni.
0: The divinity has been described as the
1: nimitta karaname lekapothe upadana karanam e matram kudanu manaku labhinchadu.
0: If there is no basis of divinity it is not possible for us to get this base for
1: kadukane ee anninti yokka ekatvanni manamu anubhavinche nimittamai ee pavitramainatunte margaanni avalambinchi chitta shuddhini kaliginchukotaniki prayatninchali.
0: For us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta.
1: Krishna ayya cheppadu, cost of humanity, there is only one religion, religion of love. There is only one language, language of the heart. There is only one God, is omnipresent.
0: Krishna has said that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity. And there is only one God, that is the omnipresent.
1: ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చు. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్ర హాల్లో అందరూ ఒక్కటిగా చేరారు.
0: we must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
1: ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరైనటువంటి మూల సూత్రం.
0: This is the real basis for the spirit of adhyatma.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: The religions are all different, but the path is the same to the destination. The cloths are different, but the base of the clothing is the same.
1: శృంగారములు వేరు, బంగారము ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
1: Jeeva jantulu veru jeevundu okkade, jati neetulu veru janmam okkate.
0: The jeevas are different, but the content of the jeevas is the same. The sect and the creed may be different, but the human being is the same.
1: దర్శనములు వేరు, దైవము ఒక్కడే, పూజాతులు వేరు, పూజలొకటే.
0: ది విజన్స్ ఆఫ్ డివినిటీ మే బి డిఫరెంట్, బట్ గాడ్ ఈస్ వన్ అండ్ ది సేమ్. ది ఫ్లవర్స్ విత్ విచ్ యూ వర్షిప్ గాడ్ ఆర్ డిఫరెంట్, బట్ ది వర్షిప్ ఈస్ ది సేమ్.
1: తెలియలేకను మానవు తెలివి తప్పి, బ్రతుకు కోసము బహు బాధ బదులైరి. బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: మ్యాన్ వితౌట్ అండర్స్టాండింగ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ హ్యావింగ్ సో మెనీ డిఫికల్టీస్, అక్సెప్టింగ్ సో మెనీ పాత్స్ అండ్ ట్రబుల్స్ ఇన్ హిస్ లైఫ్.
1: బ్రతుకు కోసం, దేనికోసం బ్రతుకు?
0: దిస్ ఈస్ ఫర్ లివింగ్, వాట్ ఫర్ ఈస్ ది లైఫ్?
1: చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా?
0: డు వి వాంట్ టు లివ్ లాంగ్?
1: ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి.
0: వాట్ వీ హ్యావ్ టు డిజైర్ ఇస్ నాట్ లాంగ్ లైఫ్ బట్ డివైన్ లైఫ్.
1: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కాని విషయానందమును కాదు.
0: వాట్ వీ వాంట్ ఈస్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ బట్ నాట్ మెటీరియల్ హ్యాపీనెస్.
1: వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
0: Even if we have the matter on our shoulders, our thought must be on God.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: దిస్ డివినిటీ అండ్ దిస్ సేక్రెడ్నెస్ అండ్ ది విజ్డమ్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్.
1: ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
0: ప్రేమ స్వరూపస్, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ వన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
0: We should recognize the truth that divinity, which is the objective of this pushti class of people, are is present, is omnipresent.
1: Kevalamu oka maryada shakti aneetvanti oka ee dehamu ee stage ki vachinappudu poorna chinda halanta nishabdanga untuntadi.
0: Just when what may be described as the maryada shakti, this body comes into the auditorium, then the Purnachandra hall becomes very quiet.
1: మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచందు హాలు అలజడగా ఉంటుంటాడు.
0: బట్ వెన్ దిస్ బాడీ ది మర్యాద శక్తి ఈజ్ ఇన్ ది మందిర్, దెన్ ది పూర్ణచంద్ర హాల్ ఇస్ క్వైట్ నాయిసీ.
1: ఈ రెండు భేదములో ఉండినంత వరకు కూడాను జ్ఞాన సిద్ధి మనకు లభించదు. venue.
0: So long as we confine ourselves to these two stages, we will not become wise.
1: అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి.
0: వెదర్ యు ఆర్ ఇన్ ది స్కై ఆర్ ఇన్ ది వాటర్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్, ఎనీవేర్ యు మే బి, రికగ్నైజింగ్ దట్ దేర్ ఈస్ దిస్ పుష్టి శక్తి, ది ఆమ్ని ప్రెసెంట్ డివినిటీ, వీ షుడ్ కండక్ట్ అవర్ లైఫ్.
1: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
0: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్ హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఈస్ దిస్ నాట్ డిసీట్
1: కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి సర్వత్రా ఉంటుండాలి ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం
0: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ మ్యాటర్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్ ది రీజన్ ఈస్ ఇన్ సైలెన్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వాయిస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైలెన్స్
1: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము
0: The moment we give place to listening to outside sounds, then and close them off, then only you can hear God.
1: So, yenaina oka shabdanga untunte mana daggara vachi maatadeetunte vaari oka paluku kuda manaku vinipinchadu.
0: If there is a lot of noise in the air, even if one comes close to you and speaks,
1: kaani daivattam elanti vaadu anoraniyan mahato mahiyan అణుతత్వంలో కూడా ఉంటున్నాడు కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది
0: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things so when we accustom ourselves to listening to small things we can then only experience the infinite
1: kanuka nee bhagavantudu nee chuttu kuda untunnadu
0: God is present all around you
1: athani yokka nadakalu kuda nu neeku vinipinchali
0: he is moving his footsteps
1: aa nadakalu neeku vinipinchalante bhashya shabdanni sambhippa cheskovali
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

0: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్. ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్. Without love, there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthulare.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Oka vela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Kanukane yathavacho nivartante apraapya manasasaha. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
0: Narada said love is indefinable.
1: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మేనిఫెస్ట్ ఇన్ ద డివైన్.
1: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
1: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: ద కంపస్ వేర్ ఎవర్ యూ మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టు
1: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటాయి.
0: దేర్ఫోర్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ లవ్ ఇస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: ఇంతే కాదు, ఆల్జీబ్రా నంబర్ వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆల్జీబ్రా నంబర్.
1: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాయి.
0: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్ సేమ్.
1: తైలము దీపమును వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
1: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
1: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
1: ఇది ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: తల్లి తండ్రుల ప్రేమ గాని, తల్లి బిడ్డల ప్రేమ గాని, లేక భార్యాభర్తల ప్రేమ కాని, ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
0: ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: ఇది మోహం అని కూడా చెప్పవచ్చు.
0: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్ మోహ.
1: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
0: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
1: దేహమును ప్రేమిస్తున్నారు.
0: We love the body.
1: అధికారిని ప్రేమిస్తున్నారు.
0: We love the one in authority.
1: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
0: We love status.
1: కానీ ఇవన్నీ ఎంతవరకు?
0: How long they last?
1: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long this body exists.
1: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long we are in position.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్,
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
0: ఆల్ ది త్రీ ఆర్ టెంపరీ.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ లవ్ ఇస్ టెంపరీ.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ ఎస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వి టేక్ దిస్ యాజ్ ట్రూ లవ్ అండ్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ లైఫ్.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది, ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకారరహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకారరహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్, యు కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ.
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆర్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ee naati manavuni yokku hrudayamu kevalamu marubhumiga maaripothundadi.
0: The heart of human has become barren land.
1: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalamu kalmashamainatuntidiga untundadi.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుంది.
0: ఇట్ ఈస్ డర్టీ.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: హీ హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి, అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
1: కానీ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown-up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమునందుంచుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది. ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
0: హీ గివ్స్ టాప్ ప్రయారిటీ టు మనీ. హీ ఫర్గెట్స్ హిజ్ ఓన్ ఫ్యామిలీ బికాస్ మనీ హిజ్ ఎయిమ్, మనీ హిజ్ హిస్ గోల్.
1: అయినప్పటికీ ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విశ్వసించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: దిస్ లవ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఇన్ఫినిట్ లవ్.
1: ఈ ప్రేమ మారినటువంటిది.
0: దిస్ లవ్ ఇస్ వన్ ద చేంజెస్.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించినటువంటిది.
0: ద డివైన్ లవ్ ఇస్ చేంజ్ లెస్.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: ద వరల్డ్లీ లవ్ డెల్యూడ్స్ యూ.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: సో లాంగ్ దిస్ డెల్యూషన్ ఈస్ దేర్ యూ కెనాట్ నో బ్రహ్మన్ ద డివైన్.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: దేర్ఫోర్ ఇఫ్ వై కీప్ అవర్ హార్ట్ ఇన్ ప్రాపర్ పొజిషన్ వీల్ నో దిస్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ట్రూత్.
1: యత్ దృశ్యం తన్నశ్యం. చూచినదందై కూడాను ఒకనొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: లవ్ కంటిన్యూస్లీ గివ్స్ అండ్ గివ్స్.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యు ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ before giving his property to his own son.
1: Kanuka tandriye kumarunaku aasthini ivadaniki enukanchi vestunnappudu inga migitinatvanti pravajalu ichchukune daniki etla siddham avtaru.
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
1: kanuka
0: ichchukune other
1: swabhavamu okka daivaniki tappa anyulaku ledu.
0: It's only God who gives and gives, no one else.
1: Kanuka daivattvamto kudinatvantide ee prema tattvam.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యం కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుట వీలు కానటువంటిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
1: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: Kanukane ee prema tattvam anetundi danni hrudayamulo manamu sariyinatti margamulo pravesh pettali.
0: Therefore we should direct our love along the proper path in our heart.
1: Ee prema rahitamainatti yokka hrudayanni chuchinappudu jagattu kudanu itaniki chanta cherchadu.
0: The world also will not accept you if you have no love in your heart.
1: Prema rahitamainatti yokka ee hrudayamu kevalamu pranamu lene jeevitame.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఈస్
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైన ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చి,
0: అండ్ లిసన్ టు గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైన పదార్థాన్ని అంది.

0: సత్యమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దిస్ స్వీట్స్.
0: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
1: బట్ వన్ స్టూడెంట్ ఏట్ ది స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
0: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవత్ భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కీప్ ఆల్ ద డివైన్ టీచింగ్స్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవత్ భావములను తన హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
1: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: వి షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
0: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
1: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
0: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
1: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
0: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
0: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
1: It's useless by merely listening.
0: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
1: It is useless by merely eating.
0: జీర్ణించుకోవాలి.
1: You have to get them digested.
0: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: You should experience in your daily life.
0: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
1: When once all these things are digested, then you will find the strength.
0: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
1: This was the prayer of Gopikas in those times.

శేమతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ సింగ్ అండ్ సింగ్ ఫర్
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి
0: బట్ హ్యూమన్ హార్ట్ టుడే ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్
1: ఇసుకలో వర్ష ధలధారలింకిపోవు
0: ఇట్స్ ఓన్లీ ఆన్ శాండ్ ద వాటర్ జస్ట్ సింగ్స్
1: మధురమై నిల్చు రేగని మసకలోన
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linkipovu.
0: Whereas in a
1: sand, water is absorbed. Regadi masakalona.
0: In a fertile
1: Akule
0: land.
1: Praptanusaramuga alaru bhakti. Atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము

0: ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
1: ఆల్ స్పిరిచువల్ పాత్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు ప్యూరిఫై అవర్ హార్ట్ ఈజ్ నాట్ మియర్లీ ఎ మ్యాటర్ ఆఫ్ గేమ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ పర్సన్ టు డిటర్మిన్ టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
0: ఇది నేచర్ కాదు, దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఈజ్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
1: లవ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద నేచర్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ లవ్.
0: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
1: దేర్ ఫోర్ యూనివర్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ లవ్.
0: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
0: ఈ వస్త్రం నా చేతిలో ఉంటున్నది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
1: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఈస్ బిగ్గర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
0: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
1: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ లవ్.
0: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
1: లైక్ వైజ్ యూనివర్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లవ్ ఇట్ మీన్స్ లవ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ నేచర్.
0: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు ప్రేమ ఆధీనమైనటువంటిదే కానీ ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనటువంటిది కాదు.
1: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
0: Ayamulu kani leka kalana bhindamainatundi yokka karmakartamulu kani ee yokka premalone imidi untunnavi.
1: Creation, sustenance and annihilation, all the three periods of time are present within love only.
0: Ivanni kudunu prakrutamainatundi maatrame.
1: All others are physical, worldly.
0: ఈ శరీరం ఎంత కాలం ఉంటుంది?
1: How long the body lasts?
0: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
1: All these are just temporary.
0: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి ఒక దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
1: This which is ephemeral and temporary love also doesn't last long.
0: కనుక హృదయ తత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడా నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
1: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
0: Itti nitya satyamainatundi oka prema tattvanni gurtinchadame manavuni oka pradhana kartavyamu.
1: The main aim and objective of mankind is to recognize this eternal truth which is love.
0: Inaati drishyamu, inaati prapanchamu teenari rogamuto badinchutunnatundi oka rogi vale kanipistuntundadi.
1: The apparent world what you see now is full of all diseases like a sick person, a patient.
0: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
1: You may go anywhere, you find agitation and restlessness.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
1: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
0: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
1: They're all actions just opposite to love.
0: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
1: సో ఇట్స్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ విచ్ విల్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇది శారీర, మానసిక, ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: ది లవ్ remains there when there is unity in this trinity, the body, mind and the spirit.
0: Kevalamu dehamto kudinanta varaku untuntadi ee prapanchika sambandhamaina prema.
1: The worldly love lasts so long there is this body.
0: Manastho kudinatvanti dey untuntadi ee prapanchika prema.
1: The worldly love relates to the mind.
0: Kontha varaku buddhito cherinatvantiga untuntadi ee prapanchika prema.
1: The worldly love to some extent goes with the
0: sharirika manasika buddhiki atheetamainatvanti oka tattamu aatma prema.
1: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by atma?
0: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
1: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: The pure love is atma.
0: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
1: Sacred love is atma.
0: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: Selfless love is atma.
0: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: Egoless love is atma.
0: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: The love which is
0: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
1: Formless love is atma.
0: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
1: However, this love has so many experiences.
0: చక్కెర ఉంది,
1: హియర్ ఇస్ షుగర్.
0: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
1: ఇఫ్ యు ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యు విల్ సే ఇట్ ఇస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
0: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
1: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
0: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
1: హౌఎవర్ ఇఫ్ యు ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యు విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యు కెన్ సే స్వీట్ బట్ యు కెనాట్ సే ద ఫార్మ్.
0: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
1: Therefore, the sweetness comes to our experience, not to expression.
0: Kanuka, ee prema tattvanni aneka vidhamulaga kudanu ee lokamulo manam anubhavistune untunnamu.
1: We experience this love in a varied form in this life.
0: Aithe anityamainatundi prema lo kudanu satyamaina prema kudanu imidi untundali.
1: However, in this temporary love there is a permanent love.
0: Kani anityamainatundi agocharam avutundi.
1: However, that which is truth is non apparent.
0: నిత్యమైనటువంటిది అంతర్భూతం అవుతుంది.
1: And that which is eternal is inner current.
0: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
1: We have to investigate the love in full.
0: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
1: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
0: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
1: Whereas the worldly love relates to our body, the mind and intellect.
0: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమ నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
1: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్ విల్ పుట్ యూ టు
0: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింపచేస్తుంది.
1: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
0: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
1: బట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ సపరేషన్.
0: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
1: ఇట్ హెస్ ఫోర్ లెవెల్స్.
0: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
1: However, most important are three.
0: ఒకటి స్వార్థ ప్రేమ.
1: One is selfish love.
0: రెండవది సమంజస ప్రేమ.
1: The second is సమంజస ప్రేమ.
0: మూడవది పరార్థ ప్రేమ.
1: Third one పరార్థ ప్రేమ.
0: నాలుగవది యథార్థ ప్రేమ.
1: Fourth one యథార్థ ప్రేమ.
0: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
1: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
0: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటాది.
1: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
0: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
1: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్ అవుట్సైడ్.
0: ఇది కేవలం రూముకు మాత్రమే పరిమితమై ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
0: రెండవది
1: ద సెకండ్
0: సమంజస ప్రేమ.
1: సెకండ్ సమంజస ప్రేమ.
0: ఇది ఏ మూన్ లైట్.
1: సమంజస ప్రేమ ఈస్ మూన్ లైట్.
0: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటాది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
1: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
0: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
1: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈ సన్ లైట్.
0: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: అయితే ఇది శాశ్వతం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
1: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
1: సన్ డజంట్ సెట్.
0: సూర్యుడు ఉదయించడం లేదు.
1: నార్ డస్ హీ రైజ్.
0: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
1: వెన్ దెర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్.
0: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత, గ్లానిర్భవతు అనగా ఏమిటి, కనిపించకుండా పోయింది.
1: గ్లానిర్భవతు మీన్స్ ద రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
0: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
1: యూ డోంట్ సీ ఇట్ బట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్.
0: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
1: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
1: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
0: సూర్యుడు అస్తమించలేదు.
1: సన్ డజంట్ సెట్.
0: సూర్యుడు లేకుండా పోలేదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
0: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
1: Like this same way, because you don't see this dharma, you say that it is non-existent.
0: అదే విధంగా ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
1: Like this, the sunlight is there for some time, inside and outside.
0: కానీ ఇది కూడాను శాశ్వతం కాదు.
1: But even this is not permanent.
0: ఇది పరార్థ ప్రేమ.
1: This is పరార్థ ప్రేమ.
0: ఇంకా ఆత్మ ప్రేమ అదే యథార్థ ప్రేమ.
1: The fourth one, Atma Prema, the love of the Spirit.
0: అనగ లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఇది గోచరమవుతుంటాది.
1: The love of the Spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
0: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
1: The love of the Spirit gives you the light both inside and outside.
0: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
1: This love of the Spirit, it doesn't die.
0: దీనికి తరగటము పెరగటము కూడాను లేదు.
1: It neither increases nor diminishes.
0: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
1: It is the state of a permanent state which neither comes nor goes.
0: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
1: We have to struggle for such love which is present latent in us.
0: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
1: You don't need to bring from outside nor buy nor receive by way of gift.
0: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
1: It stays there all the time.
0: అది సర్వత పాణిపాదం తస్ సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
1: It is present everywhere, all over.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని, మాధుర్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
1: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
0: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: You can remain in the state of peace because of love only.
0: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
0: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతకారం.
1: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్, but yet he remains as the embodiment of peace.
0: Anaga ee velakoladi sirasulu kalinatunti oka deeni paina pavadinchi kudanu shantanga untunnadu.
1: Though he is reclining on the serpent with 1000 hoods, he always remains in
0: peace. Enduvalla shantiga untunnadu.
1: Why? What the
0: reason? Dani tana krinda vesukunnadu anduvalla shantiga untunnadu.
1: Because the serpent is present under him, therefore he remains in peace.
0: Kaani ee naati manavudu ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే.
1: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్, దేర్ ఫోర్ ఈస్ రెస్ట్లెస్.
0: విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగి నొక్కాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ పుట్ ది సెన్షువల్ డిజైర్ అండర్ కంట్రోల్. అండ్
0: అది ఏ భగవంతుడు శాంతకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
1: Lord Narayana, though he reclines from the serpent,
0: ఎక్కడ ఉన్నాడు నారాయణ?
1: Where is Narayana?
0: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
1: Narayana resides in the altar of the heart.
0: కనుక హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రమే అవకాశం ఇవ్వటం లేదు.
1: So the heart should not entertain any desire.
0: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
1: What is that you scope for the
0: desire?
1: It's on the mind.
0: ఇది అన్ని విధములైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
1: It's the mind behind all this mischief.
0: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
1: దేర్ఫోర్ యూ హావ్ టు డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్.
0: ఎట్ట మరల్చాలి? ప్రేమ చేతనే.
1: యూ కెన్ డైరెక్ట్ ఇట్ త్రూ లవ్.
0: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డైరెక్ట్.
0: అన్నింటినీ అణగరొక్కుతుంది ఈ మనస్సు.
1: యూ కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్ ఓన్లీ విత్ లవ్.
0: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
0: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
1: The whole universe is because of the mind only.
0: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
1: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
0: కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లరి దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: When once we go by this master command, the rest will follow you automatically.
0: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
1: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
0: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
1: He has got all the experts.
0: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
1: హనుమాన్ ఎక్స్పెరిమెంటెడ్, హాస్ గాట్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ వాళ్ళని చంపాలంటే, వారితో విజయాన్ని సాధించాలంటే, వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
0: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
0: కనుకనే రామును కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
1: So Rama also examined Hanuman.
0: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
1: The strength and the power of Vali are to be seen in Hanuman.
0: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
1: And Hanuman has proved he excelled Vali in every aspect.
0: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారి కంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
1: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
1: while he was offering his prayer during twilight,
0: aa samayalo ravanasudu vachadu.
1: Ravanasuda came.
0: Na sandhyavandramaku emaina vimuktam kalugutundo emo ani, vignam kalugutundo emo ani vachina ravanni oka chetulo adumkunnadu.
1: Because he doesn't want anyone to come in between while as he is in prayer, he kept Ravana in his arms.
0: Ravanasurni కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యులు లేరు.
1: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
0: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
1: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
0: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
1: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
0: మూడవ దినము,
1: థర్డ్ డే,
0: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
0: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
1: అంగద అండ్ అదర్స్ ఫాట్.
0: కుంభకర్ణుడు,
1: కుంభకర్ణ
0: ఇంకా రావణుని కుమారుడు అందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
1: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్, ఓన్లీ రావణ రిమైన్డ్.
0: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
1: అట్ దట్ టైమ్ ఎవరీ స్ట్రాంగ్ మ్యాన్ కేమ్ దేర్.
0: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే ఇంక జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
1: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామ, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
0: ఇతనే రావణుడి కంటే మహాశక్తి సంపన్నుడు,
1: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
0: అతని కంటే పెద్దవాడు,
1: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ.
0: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
1: అండ్ రామ ఫాట్ విత్ హిమ్.
0: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
0: కడపటికి రాములే అలసిపోయాడు.
1: రామ వాజ్ టైర్డ్.
0: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమని చెప్పాడు.
1: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్, రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
0: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
0: నీకు విజయం కూడా చేకూరదు.
1: అండ్ యూ నెవర్ విన్.
0: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
1: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
0: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
0: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
1: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
0: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
1: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్ విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైం.
0: తర్వాత రామచింతన్ చేశాడు.
1: దెన్ హీ థాట్ ఆఫ్ రామ.
0: తదుపరి లేచి
1: హీ గాట్ అప్.
0: స్వామి ఇది నా బలహీనత.
1: స్వామి దిస్ మై వీక్నెస్.
0: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
1: సచ్ వీక్నెస్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మీ.
0: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
1: వెన్ యువర్ లవ్ ఇస్ దేర్ ఫుల్ ఇన్ మై హార్ట్ వై షుడ్ ఐ బి వీక్.
0: మంచిదే కానీ నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఓకే దెన్ వై డిడ్ యు ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్?
0: స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
1: Swami, I fell down because of this body attachment and
0: anuragam yokka sambandhame.
1: Is only body attachment.
0: Enduvallanaga aa balavantudainattu vyakti naa kumarudu.
1: Because that powerful man, strong man,
0: Vibhishana koduku.
1: He is the son of Vibhishana.
0: Vichara bhagavantuni vijayanni sadhinchavalani cheppani tana kodukaina sariye danini maraninchukoyemani cheppi koraadu.
1: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
0: Vibhishana enduku ee vidhanga chesavu?
1: Vibhishana, why did you do like
0: పొరపాటు కాదా?
1: ఇస్ నాట్ ఎ మిస్టేక్.
0: నీ మొదలే నాకు చెప్పకూడదు నా కుమారుడని.
1: వై డి నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హీ ఇస్ యువర్ సన్?
0: చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడా నువ్వు మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
1: స్వామి ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వీ షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
0: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
1: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హిస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నీకు నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యూ.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuna paina vidayaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku copper ku bangaru ku viluvulu untayi kani bandhanaku maatram vilu ledu oke bandhane kani naaku aa bandhana kuda akkarledu.
1: I don't want to be chained.
0: Aa sattika bandhana kuda naaku akkarledu.
1: I don't want to be bound
0: to the satyamainatundi yokka rama prema tattvam okkati naaku chaalu annadu.
1: I want the pure unsullied pious love for Rama.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: టు ప్రాపగేట్ అండ్ టు షేర్ అండ్ టీచ్ ద పవర్ ఆఫ్ దిస్ డివైన్ లవ్ విభీషణ వర్క్డ్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్.
0: కనుకనే విభీషణుడు అనేటువంటి వాడు సాత్వికమైనటువంటి మిత్రుడు.
1: విభీషణ ఇస్ ఎ పైయస్ ఫ్రెండ్.
0: రాములకు సాత్విక మిత్రుడు.
1: ఇస్ ఎ పైయస్ ఫ్రెండ్ టు రామ్.
0: ఇంతకాలం ఉండినప్పటికీ లక్ష్మణుడు కూడా సాత్విక మిత్రుడు కాదు, సాత్విక సోదరుడు మాత్రమే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఎ పైయస్ ఫ్రెండ్, ఇస్ ఎ పైయస్ బ్రదర్.
0: సుగ్రీవుడు కూడాను రజోగుణ మిత్రుడే.
1: సుగ్రీవ ఇస్ వన్ ఆఫ్ ఎమోషన్.
0: జాంబవంతుడు కూడాను తమోగుణ మిత్రుడే.
1: జాంబవాన్ ఇస్ వన్ ఆఫ్ తమోగుణ.
0: సాత్విక మిత్రుడు. రాక్షసుడైనప్పటికీ సాత్వికంగా దైవానికి అతీతం గావించుకున్నటువంటి వాడు విభీషణుడు ఒక్కడే.
1: విభీషణ దో ఎ డెమన్ బట్ హీ రిమైన్ ఎస్ ఎ పైయస్ ఫ్రెండ్ ఆఫ్ రామ.
0: అది కూడాను శుద్ధ సత్వమైనటువంటి యొక్క భావము.
1: దట్ ఇస్ ప్యూర్ అండ్ సల్యూట్.
0: ఆ శుద్ధ సత్వమునందే ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైయస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: దేర్ఫోర్ వేదా డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవస పృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టి. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్స్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Shruti anaga vedam.
1: Shruti is Veda.
0: Ide vedam cheppinatunte oka ghanamainatunte oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదమునంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Lardapumam, Iccha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. ఈ విధంగా అనేక రకములుగా చెప్తూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది.
1: He used all bombastic words. Not in one word would you ever equal to love.
0: ప్రేమ ఒక రత్నం వంటిది అన్నాడు.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాస్ కూడాను నామరతన ధనపయు పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టే
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లో చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred eternal truth.
0: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamainatiga meeru viswasinchi itvanti pavitramainatiga premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it, never lose it, never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakka chesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikkani pattisini ee paadaseevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will
0: not get it.
1: It is only devotion that gives you power.
0: Itarla maatalu impuka nammi kompadeeyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 27th of July 1996.

దైవాదీనం జగత్సర్వం సత్యాదీనం తు దేవతం తత్సత్యం ఉత్తమాదీనం తత్ సత్యం ఉత్తమాదీనం

సర్వం సత్యాదీనం దేవతం

0: ఈ విషయమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: ది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ఎ నోబుల్ మ్యాన్.
0: అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: సచ్ ఎ నోబుల్ మ్యాన్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: ఎ పర్సన్ పాసెస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్ అండ్ స్టేజెస్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనంతానే కల్పించుకుంటాడు.
1: ద వెరీ సేమ్ పర్సన్ క్రియేట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద
0: తన భావాలను కూడా కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: తన సుఖదుఃఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యమునందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: ద సేమ్ పర్సన్ ఈజ్ బౌండ్ బై డిఫరెంట్ యాక్షన్స్ ఇన్ ఆల్ ద త్రీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ద వేకింగ్, ద డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు.
1: బట్ that true eternal principle, the principle of the spirit, is unchangeable.
0: ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు.
1: A paper on which a garland is imprinted cannot be separated by any whirlwind.
0: కాగితమును కదిలించును కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: ద పేపర్ విత్ ద పిక్చర్ ఆఫ్ ద గార్లెండ్ మైట్ ఫ్లట్టర్ మైట్ మూవ్ బట్ ద గార్లెండ్ ప్రింటెడ్ ఓవర్ దేర్ ఈజ్ అన్షేకబుల్.
0: బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెందు ఉంచవచ్చు.
1: ది ఔటర్ అట్మాస్ఫియర్ and the thoughts of the devotee might change in a different way.
0: కాని హృదయములో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితి కూడాను దానిని చెలించలేవు.
1: But the divinity that got itself imprinted on our heart is unchangeable, unshakable.
0: కనుకనే సాధకుడు చెలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: And hence an aspirant is supposed to have an unwavering mind and a steady and steadiness.
0: Manavuni yokka shariramu oka eduru karra vantidi.
1: Human body is like a bamboo. Human body is like a bamboo.
0: Ee eduru karraku aneka genupulu untuntai.
1: This bamboo has got bends at different places.
0: Aa genupule kama krodha lopa mohamada matsalyamana nitunti yokka భావములు.
1: The bends of the bamboo stick represent the six weaknesses of mankind, the anger, the lust, the envy, avarice.
0: మానవుని యొక్క దేహము మానవ యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: The human body and the human life are compared and called tungabhadra.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ద హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర మీన్స్
0: మంగళకరము.
1: భద్ర మీన్స్ దట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: తుంగ అనగా అమితమైన, అమితమైన.
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగభద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైనటువంటి మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamlo manamu vinigoparustunnamo evariki vaari yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tunga bhadra ani enta chakkaga gnanam chesi aneka vishayamulu vicharan chesi parishodhan chesi parishilana chesi narudu deeniki ee peru niminchadu.
1: It was Narada who gave this title tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: Narudu anaga kevalamu కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: We think Narada stands for all kinds of rivalry and conflict.
0: కాదు కాదు.
1: No.
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: It is only our illusion, imagination.
0: సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానమును అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: Narada is the one who has given solution to this limitless misery.
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: Narada is the one who holds no secret.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు, దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హ్యాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగ భద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హ్యాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: తుంగభద్ర మీన్స్ ఆల్ దట్ విచ్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లిస్, ఆల్ దట్ గివ్స్ దట్ లిమిట్లెస్ ఆస్పిషియస్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సాంక్టిటీ బిహైండ్ దిస్ నేమ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఫుల్ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ మీనింగ్.
0: మానవత్వం అనగా కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు.
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్.
0: అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరి అయినటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: He has limited himself to his own self and the family.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: You know that life is highly valuable.
0: మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యు ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదములలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: యు హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నరా.
0: నా అనగా కాదు,
1: నా మీన్స్ నో,
0: రా అనగా మృత్యువు,
1: రా మీన్స్ డెత్.
0: నాశనము కానటువంటి ఒక తత్వమునకే నరా అని పేరు.
1: నరా మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
0: నరుడు అనగా నాశనము కానటువంటి వాడు,
1: మీనింగ్ హూ హీస్ డెత్ లెస్ ఇమ్మోర్టల్.
0: నరా, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: If we take these three words, Nara, Narada, Narayana, all reflect the same meaning.
0: Narunaku Narayana chupinatunti vaade Naradudu.
1: Narada is the one who shows Narayana to Nara, the human.
0: Kanaka itti naratattumunaku enta anaga mrutyuvu.
1: Ra means death.
0: నాశనము కానటువంటి ఒక తత్వమునకే నరా అని పేరు.
1: నరా మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
0: నరుడు అనే

0: ద హ్యూమన్.
1: కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి.
0: వాట్ ఎ లాఫ్టీ మీనింగ్ దట్ దిస్ వర్డ్ నర క్యారీస్.
1: ఇలాంటి నరమానవ మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
0: We must know, first of all, in what way, how we have been misusing such valuable human life.
1: నరునికంటే దైవం వేరొకడు కాదు.
0: God is not separate from man.
1: దైవము తనకంటే భిన్నంగా లేడు.
0: God is not separate from him.
1: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
0: Narada went on telling that as God is not different from you, you don't have to worship him.
1: యల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
0: Narada went on describing the relationship between the individual and God.
1: Atmaramude narudu.
0: The inner self is Narayana.
1: Narude Narayanudu.
0: The individual is God himself.
1: Narunyandu Narayanu chuttame nijamainatundi manchitanamu.
0: Goodness lies in noticing Narayana, the divinity in
1: Narayanayandu narattamunu vahinchatame goppatanamu.
0: And in fact, if he finds the human aspect in the divinity, that amounts to greatness.
1: కాని మనం గొప్పవాడు గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము.
0: We want to be great.
1: గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు.
0: In fact, good people are really noble when compared to great.
1: ప్రతి నరుని ఎందుకును నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు.
0: Therefore, a good one watches the divinity in a human being.
1: కాని నారాయణ ఎందుకును నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు.
0: Where is the bad man watches the human element even in the divine?
1: అతనే రావణుడు.
0: అండ్ హీ ఈజ్ ద రావణ హింసెల్ఫ్.
1: రావణుడు నారాయణయందు నరుని చూస్తూ వచ్చాడు.
0: రావణ వెంట్ ఆన్ వాచింగ్ ద హ్యూమన్ ఇన్ గాడ్.
1: కానీ నారదుడు నరునియందు నారాయణ చూస్తూ వచ్చాడు.
0: బట్ నారద హ్యాస్ సీన్ నారాయణ గాడ్ ఇన్ నర ద హ్యూమన్.
1: కనుక ప్రతి వ్యక్తిత్వం కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
1: ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
1: మనం అనేక చరిత్రలు చదువుతున్నాము.
0: వి గో త్రూ ద హిస్టరీస్.
1: ఒక రామాయణం నందు తీసుకో.
0: లెట్ అస్ టేక్ రామాయణ.
1: ఐకమత్యం చేత ఎన్ని రకమైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
0: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
1: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
0: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడా అత్యంత దూరం అయిపోతున్నాం.
0: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
1: రాముడు లక్ష్మణుడు భర్తడు శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడా ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ they lived in complete unity, therefore they are highly reputed in this world.
1: Ade vali sugrivulu iruvulu kodunu annathammule kaani binnattam varulo undatam valla enni vidhamaina kashtamulu guri ayyaru.
0: In the same text you come across two brothers, Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
1: Pandavulu 5 mandi.
0: Pandavas are 5.
1: 5 mandi kodunu dharmatuni aagnanu purusha charitra vahinchi నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
0: ఆల్ ద 5 పాండవర్స్ ఫాలోడ్ ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ఫోర్ దే హాడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
1: ద్వాపర యుగమునందు అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వము కలియుగమునందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
0: దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఇన్ ద ద్వాపర ఏజ్ స్టిల్ రిమైన్స్ ఎస్ ఎ స్టాండర్డ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి.
1: కానీ రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
0: రావణ విభీషణ డిఫర్డ్ ఇన్ దేర్ ఐడియాలజీస్, దేర్ ఫోర్ దే పాస్ త్రూ సఫరింగ్.
1: భిన్నత్వం చేత ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నో దుఃఖములకు గురి అవుతున్నాం.
0: బికాస్ ఆఫ్ దిస్ డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ వెల్ దే హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ అండ్ డిస్టెన్స్.
1: ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవటం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు.
0: వెన్ వన్స్ యూనిటీ ఇస్ ఫాస్టర్డ్ యూ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్.
1: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశమునకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
0: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐ

0: రియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అదే నా అని రావణుడు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
1: ఓ లోక ప్రజలారా,
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో, బికాస్ ఐ హావ్ బికమ్ ఏ విక్టిమ్ టు ద యాంగర్ అండ్ డిజైర్ ఐ లాస్ట్ మై ప్రోజెనీ ఇంక్లూడింగ్ మై సన్.
1: దేశ అసూయను నేను సాధించుకునలేక బంధుమిత్రులను కూడా నాశనం చేసుకున్నాను.
0: ఐ కుడ్ నాట్ కాంకర్ హేట్రెడ్ అండ్ ఎన్వీ అండ్ సో ఐ లాస్ట్ మై రిలేషన్స్.
1: లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకునలేక నా యొక్క రాజ్యం భస్మం చేసుకున్నాను.
0: ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ అండ్ దేర్ఫోర్ ఐ లాస్ట్ మై కింగ్డమ్.
1: మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు.
0: అండ్ హీ కాషన్డ్ ది ఎంటైర్ పీపుల్ డోంట్ ఫాలో దిస్ వే, బీ కేర్ఫుల్.
1: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగానూ ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
0: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
1: రావణుడు ఎంత శక్తి పొందాడు.
0: రావణ ఇస్ రియల్లీ మైటీ.
1: మహా తపస్సంపన్నుడు.
0: ద వన్ ఆఫ్ పెనన్స్.
1: అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడాను కలిగినటువంటి వ్యక్తి.
0: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
1: కాని ఇండి ఉండి ప్రయోజనం ఏంటి?
0: What for all the faculties?
1: కేవలము రాగ ద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ ది అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగంలో గురి అవుతూ వచ్చాడు.
0: దేర్ ఫోర్ హీ హాడ్ టు సఫర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ప్రేమతత్వం అతని ఏమాత్రం కూడా కనిపించలేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ హేమ్.
1: కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్, you are bound to be successful in every way.
1: Amrutasya putraha annaru manavuni.
0: Manvanta
1: visye amrutasya putraha.
0: Man is called the son of immortality.
1: Amrutaputrudu manavudu.
0: Man is immortal.
1: Kani ee nijamaina tattvanni gurtinchukoleka amrutaputruduga maaripothunnadu.
0: He is immortal amruta, but he has become the one of falsehood anruta.
1: కనుక మనం అమృత పుత్రులు కాకూడదు, అమృత పుత్రులే కావాలి.
0: వి షుడ్ నాట్ బి ద సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత, బట్ వీఆర్ ద సన్స్ ఆఫ్ అమృత
1: కాకూడదు, దైవములే కావాలి.
0: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గాంచవచ్చు.
0: When you understand the nature in the depth of love, you can understand God in full.
1: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు.
0: If you consider God separate from you, he is at a distance.
1: పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు.
0: God is
1: అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరు యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
0: దెన్ వన్స్ యూ కన్సిడర్ గాడ్ ఈజ్ సో ఇంటిమేట్, దర్ ఇస్ నో అదర్ ఫ్రెండ్ అదర్ దాన్ గాడ్, హీఈస్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ సెల్ఫ్.
1: భగవంతుడు ఏ దేవాలయమునందో, ఏ క్షేత్రమునందో, ఏ పుణ్యతీర్థమునియందో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ ద గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
1: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన యందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
0: నోబుల్ సోల్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్. హ్యావింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, దే ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్.
1: ప్రప్రథమంలో మనం అక్షరాభ్యాసం చేసుకోవాలి.
0: ఇన్ ద బిగినింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ది ఆల్ఫబెట్స్.
1: ఏ బిసిడి అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే,
0: when once we pick up learning alphabets A, B, C,
1: తర్వాత G, O, D, God అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
0: Then we can learn the word G, O, D, God.
1: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే,
0: when once we know words,
1: సెంటెన్స్ మనం చదవవచ్చు.
0: We can also read sentences.
1: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
0: When once you can read sentences, you can go through the whole book.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైన మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని, భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
0: అండ్ హెన్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లెర్నింగ్ టు బిగిన్ విత్ ఆల్ఫబెట్స్. ది ఏన్షియన్స్ హావ్ ఇంట్రడ్యూస్డ్ ది డివినిటీ టు ఇన్నోసెంట్ పీపుల్.
1: అవతార పురుషులు కూడాను దూగారటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు.
0: దేర్ ఫోర్ ఏన్షియన్ పీపుల్ సెడ్ దట్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద టెంపుల్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. సంథింగ్ లైక్ చైల్డ్ స్టార్ట్స్ వాకింగ్.
1: పామర్ యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ ది సీక్రెట్ ఐడియాస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ బిగినర్.
1: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
0: బట్ ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
1: కనుక ప్రతి మానవత్వమునందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం చెందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
0: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
1: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
0: You should have to experience in your own life.
1: నేను ఉన్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల,
0: ది పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్,
1: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
0: దీస్ బాయ్స్ స్టే దేర్.
1: సాయినాథ్,
0: సాయినాథ్,
1: దిలీప్,
0: దిలీప్,
1: సత్యజిత్,
0: సత్యజిత్,
1: అంత పాట్లే,
0: పాట్లే,
1: తర్వాత శ్రీనివాసు,
0: వీరందరూ
1: కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
0: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్.
1: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
0: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
1: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
0: At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan.
1: కేవలం జీవితంతో ముగినటువంటి వారు మాత్రమే కాదు.
0: Not only those who are alive in this body.
1: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడాను నన్ను చూడటానికని వస్తుంటారు.
0: Those that left their bodies 50-60 years back also come to visit him.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: పగలు కూడా వస్తుంటారు కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
0: They come in the daytime also, but these boys have noticed in the night time.
1: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద ఆడిటోరియం కు.
0: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
1: సరే, నేను బయటకు పోయాను.
0: Bhagwan went up.
1: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
0: The mother of Bhagwan, Ishwaramma, was noticed to have been sitting there in that room.
1: ఏం చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు?
0: భగవాన్ asked, why do you come like this?
1: ఇతరులు చూస్తే ఏమన్నా భావిస్తారు, వద్దు వద్దు అన్నాను.
0: What would others think of you? Don't come like this, Bhagwan said.
1: స్వామి, ఇది మాతృహృదయము, మీకేం తెలుసు?
0: And mother said, I am the mother. What do you know the mother feeling?
1: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది, నేను మాతృభావంతో ఉన్నాను.
0: You have got that motherly feeling.
1: మీరు దైవభావంతో ఉన్నారు.
0: You have the divine feeling.
1: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
0: The feeling of a mother is not understood to the divine, and the divine feeling is not understood to the mother.
1: మిమ్మల్ని చూచి
0: I want to see.
1: చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
0: I have come to see you and I want to tell you a small thing.
1: ఏమిటి చెప్పు, నేను బిరిని పోవాలన్నాను.
0: భగవాన్ సార్, tell me immediately, I must go.
1: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
0: భగవాన్, ఇఫ్ యూఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్, వాట్ ఐ మై టు డూ? బీ పీస్ఫుల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: ఈనాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు.
0: ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ప్రపంచమంతైకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోన, దుర్గుణంతోన, దురాలోచనతోన ఉంటున్నారు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్, మ్యానిపులేషన్.
1: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ దట్ ఆల్ దోస్ దట్ కమ్ ఫ్రమ్ ద లవ్
1: సహజమే.
0: ఇట్స్ నేచురల్ టు యు టు హావ్ దట్ ఫీలింగ్.
1: అది సహజం కాదు.
0: బట్ టు మీ ఇట్స్ నాట్ నేచురల్.
1: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
0: భగవాన్, యాజ్ యూ పాస్ బై ఇన్ దట్ డ్యూరింగ్ దర్శన్ లైన్స్, ఎవ్రీబడి విల్ పాస్ ఆన్ ది కర్చీఫ్ టు యూ.
1: కానీ అది చూచినప్పుడంతా నాకు చాలా భయం వేస్తుంది.
0: వెన్ ఎవర్ ఐ వాచ్ దాట్ ఐఎమ్ ఫ్రైటెండ్.
1: కనుక నేటి నుంచి ఎవరు మీకు పూర్ణ విశ్వాసంగా ఉంటారో, ఎవరు మీరు పూర్ణ సన్నిహితులుగా ఉంటారో, వారిచ్చిన కర్చీఫ్ను మాత్రమే తీసుకోండి, ఇంకెవరిచ్చినా కర్చీఫ్ తీసుకోకండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ టేక్ కర్చీఫ్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ ఇస్ ఇంటిమేట్ టు యూ, ఇన్ హూమ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్.
1: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
0: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
1: మీకు లోకమంతా సమానమే.
0: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
1: అందరూ మీకు బిడ్డలే.
0: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
1: కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
0: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
1: ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అందిస్తుంటారు.
0: దే మే పాస్ ఆన్ ద కర్చీఫ్ టు యూ విత్ ఎ లిటిల్ స్టోన్.
1: అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుక తెరుతుంది.
0: యాజ్ యూ వైప్ యువర్ లిప్స్, వెల్ ఇట్ విల్ గెట్ హర్ట్.
1: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
0: డోంట్ టచ్ సచ్ కర్చీఫ్స్.
1: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
0: టు సాటిస్ఫై యూ ఐ డోంట్ టేక్ కర్చీఫ్స్.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి,
0: ఆఫ్టర్ డేస్ ఇట్ వాస్ నైట్ టైం,
1: నేను పండుకున్నాను ఇటు.
0: భగవాన్ వాజ్ రెస్టింగ్.
1: ముగ్గురు పిల్లలంతా అటు పండుకున్నారు.
0: త్రీ బాయ్స్ వర్ లయింగ్ అదర్ సైడ్.
1: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
0: టూ ఆన్ దిస్ సైడ్ అండ్ టూ అదర్ సైడ్.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
0: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వర్ ఆల్ అరౌండ్ భగవాన్స్ కాట్.
1: ఒక గంట అయింది రాత్రి.
0: ఇట్ వాజ్ 1 o'clock మిడ్ నైట్.
1: నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
0: నోటీసింగ్ హర్, భగవాన్ హెస్ గాన్ ఇన్ టు ది బాత్రూమ్.
1: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
0: And then Bhagwan heard her talking loudly.
1: Nee cheppanu ooru musko lettuga maatadu pillam nidra pothunnaru vaallu lestaru nee vishayam telustundi variki aa vidhanga maatadaddu annanu.
0: Bhagwan told her, don't talk loudly, the boys will get up, they are sleeping now.
1: Naaku bhayam naakenduku, meerante naaku bhayam kaani inkevaranna naaku bhayam ledu.
0: And she said, I am not afraid of the boys, I am afraid of you only, let me tell you.
1: Nee evariki bhayapadanu.
0: I'm not afraid of anybody.
1: నేను ఏ తప్పు చేయలేదు.
0: I have not committed any mistake.
1: తప్పు చేసిన వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయం?
0: Those who have committed some mistake, they'll feel afraid of this situation.
1: ఉత్తరవాత్సల్యం చేత నేను వస్తున్నానే కానీ మరొక భావం కాదు.
0: I have come here because of my attachment towards my son, so I am here.
1: ఓయ్ వచ్చినావు, ఏం కారణం అన్నాను.
0: Already you have come, what is the reason?
1: స్వామి, నిన్న దినం పండుగ.
0: Yesterday was festival.
1: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
0: You have got a new dhoti.
1: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
0: అండ్ యాజ్ ఇట్ లుక్స్ క్వైట్ బిగ్, యూ వాంటెడ్ ఎ బెల్ట్.
1: పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని.
0: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్, డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
1: వాడు ఇచ్చే బెల్ట్ కంటే ఏదో ఏమో కప్పుస ఏమో అంటారు, అది ఒక బంగారు మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటారు.
0: Their belts have got some cups at the center that are like silver gold.
1: వేసుకోవటం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ దాట్.
1: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
0: ద వరల్డ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ లైక్ వరల్డ్ ఆఫ్ క్రోస్, దే మైట్ నాట్ హిస్ బంగారు కాస్ట్.
1: నేను ముట్టను.
0: భగవాన్ డజంట్ లైక్ ఎనీథింగ్, ఇట్ డజంట్ టచ్ గోల్డ్.
1: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
0: భగవాన్, వై షుడ్ యూ ఆస్క్ ఫర్ బెల్ట్?
1: ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
0: ఐ కాల్డ్ ఫర్ యు.
1: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
0: ఇన్ బృందావన్ వై లీవింగ్ హర్ బాడీ షీ కాల్డ్ ఫర్ భగవాన్. స్వామి, స్వామి,
1: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
0: యాజ్ షీ లవ్స్ భగవాన్ మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
1: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయంలో అక్కడ రామబ్రహ్మం చెప్పాను.
0: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టబర్తి, హీ టోల్డ్ రామబ్రహ్మం
1: ఇష్టము,
0: షీ లైక్స్ ద చైన్.
1: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
0: లెట్ హర్ బి బరీడ్ విత్ ద చైన్ బికాస్ షీ లైక్స్ ద చైన్ వెరీ మచ్.
1: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
0: The chain was with her.
1: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
0: She brought that chain and passed on to Swami.
1: పిల్లలందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
0: All these boys saw that chain.
1: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
0: Now we have that chain, I will be satisfied.
1: సరే, నీకు తృప్తిగా ఉంటుంది, ఇంక నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
0: Only to send her back, భగవాన్ కలెక్టర్ that chain.
1: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
0: The boys who were sleeping got up and waiting at the door.
1: నేను తిరిగి లేచి చూచేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
0: By the time Bhagwan turned back, they were doing namaskar.
1: ఏ ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
0: భగవాన్ సార్, ఐ హావ్ నాట్ ఆస్క్ యూ టు కమ్, వై ఆర్ యూ హియర్?
1: స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
0: దే స్వామి, యూ డోంట్ హ్యావ్ టు కాల్ అస్, వీఆర్ హియరింగ్ ది కాన్వర్సేషన్.
1: చెప్పాను, ఈమె ఈ శరీరంలో తల్లి, మీరెవరు చూడలేదు.
0: భగవాన్ సెడ్, she is the mother of this body, you have not seen her.
1: 20 22 samvatsaram pillalu varu veeru.
0: They are just boys of the age group 20 to 25.
1: Body odali pette 30 samvatsaram paina ayipoyindi.
0: She left her body 30 years back
1: ani cheppi appudu ee chain veediki choopinchanu.
0: Then Bhagwan has shown this chain to these boys.
1: Ee vidhanga prati chinna tattvamnu kudanu veellu akkada gurtinchadaniki chaala jagrataga untaru.
0: They are highly careful and watchful to know every simple thing.
1: Kaani manchi pillalu,
0: they are very good boys.
1: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
0: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
1: ఒక దినము
0: వన్ డే
1: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
0: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
1: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
0: షీ హాస్ టూ సన్స్.
1: భర్త లేడు.
0: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
1: హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండాలి ఆ చిన్నపిల్లని చూసుకుని.
0: వాచింగ్ ది టూ బాయ్స్ అరౌండ్ షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్.
1: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
0: And Bhagavan left his body at 2 o'clock.
1: Vastu vastu vastu dehanni vadatappudike kinda padipoyanu.
0: And he left the body, he fell down.
1: Ee dehamlo evitramu pranam ledu.
0: And there was no life in this body.
1: Padetappudike kinda marble vanni vesaru.
0: And it was just there.
1: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru. Chaala lepinaru. Ememo chesaru. Em maatadichina nenu kadalledu medalledu.
0: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
1: Akkiyemaina deppa tagindiyemo tala ettadaniki poi prayatnam chesaru. Evariki cheta kaaledu.
0: They wanted to lift the head. None could lift the head.
1: Ee naati pillalu inta balamaina pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
0: Boys of today so young could not lift that small head of Bhagavan.
1: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే గాని ఏమి కనిపించలేదు.
0: బాయ్స్ బ్రాట్ టవల్స్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
1: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
0: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
1: ఎప్పుడు కూడా పెట్టను.
0: ఇట్ వాస్ నెవర్ డార్క్. ఇట్ ఇస్ నెవర్ డార్క్. వైట్
1: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకటిలో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తారు.
0: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
1: ఎప్పుడు లైట్ ని ఆశిస్తారు. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
0: దేర్ఫోర్ ద వన్ వన్ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు ద లైట్. నో వన్ షుడ్
1: సద్గమయ, సద్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుంటారు.
0: ద వన్ విత్ గుడ్ మైండ్, గుడ్ ఇంటెలెక్ట్ విల్ ఆల్వేస్ బి ఇన్ ద లైట్.
1: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
0: Boys had many, many experiences.
1: ఎప్పుడు కూడా కాలేజీకి పోయినా కూడా అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
0: దే డోంట్ వేస్ట్ ఈవెన్
1: బెల్ తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
0: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మందిర్.
1: నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
0: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే గానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
0: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్. దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
1: ఒక్కొక్కసారి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
0: అట్ ఫెస్టివల్ టైం స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
1: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
0: వెన్ స్వామి ఆస్క్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హాడ్ అవర్ ఫుడ్.
1: చెప్పద్దు, అబద్దాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
0: డోంట్ స్పీక్ లైక్ దే సేడ్ స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
1: ఇచ్చేది తినిపించేసేది.
0: దెన్ స్వామి విల్ మేక్ దెం
1: ఈ మంచి పిల్లలుగా ఉంటుంటారు.
0: They are such good boys.
1: ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
1: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
0: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
1: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
0: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ అట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
1: శబ్దమైతే చాలు, ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
0: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
1: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
0: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
1: ఎందుకంటే ఒకటూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్ వచ్చింది తెలిసింది.
0: Well, he has locked it. The keys are with him. And how could he hear the conversation?
1: లిఫ్ట్ బిగ్ వేశారు.
0: He locked it.
1: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
0: Nobody can enter.
1: అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది.
0: How could she climb up? How could she get into it?
1: వీళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరని అడుగుతూ.
0: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్ హూ ఇస్ షీ.
1: నీకు కావాలి అంతేగాని ఇంకెవరితో ప్రయత్నం లేదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
0: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, ఈ కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
1: ఇచ్చినది ఏమిటి ఆయన అనేది.
0: హీ ఆస్క్ వాట్ ఇస్ ద షీ హాస్ గివెన్.
1: నేను తీసి వారి చేతికి ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ ద చైన్ టు హిమ్.
1: అప్పుడు దాన్ని చూచారు.
0: అండ్ హీ సా దట్ చైన్.
1: ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు.
0: ద చైన్ ఇస్ స్టిల్ విత్ హిమ్.
1: ఈ విధంగా కూడా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
1: దైవత్వం మనుషుల కంటే వేరుగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ
1: చెప్పాడు. ఐ అండ్ యూ ఆర్ వన్ అని చెప్పాను.
0: హీ సెడ్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
0: వన్ ఈజ్ నాట్ ఆల్సో నాట్
1: నీవు నేను వేరు లేదు కాదు.
0: యూ
1: ఒక్కటే.
0: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
1: నేను నేనే నీవు.
0: యు అండ్ ఐ అండ్ ఐ అండ్ యు
1: ప్రతి ప్రాణి ఎందుకు నువ్వు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్ కైండ్
1: జీవో దేవ సనాతన, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
0: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: విష్ణు అంటే శంఖచక్ర కదా దారి అంటున్నారు.
0: యు థింక్ దట్ విష్ణు మెంట్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
1: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
0: అండ్ వి థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆర్ డెకరేషన్ జ్యువెల్
1: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
0: అండ్ వి థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
1: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
0: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
1: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్రధారి అంటారు.
0: విష్ణు క్యారీస్ విత్ హిమ్
1: శంఖచక్రం. శంఖమనగా శబ్దము.
0: ద కౌంచ్ శంఖ స్టాండ్స్ ఫర్
1: సౌండ్. చక్రమనగా కాలము.
0: ద వీల్ ఆఫ్ టైమ్.
1: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
0: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాదారి కాదు.
0: సో ద బాడీ డజన్ మీన్ మియర్లీ కౌంచ్ అండ్ ద వీల్.
1: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
0: వన్ ఇస్ ది ఎనర్జీ, అదర్ ఇస్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్
1: దైవం. ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ టు గాడ్ అండ్ అటాచ్ విత్ సో మెనీ డెకరేషన్.
1: నేను ఒకనొక సమయం లోపల 30 సంవత్సరం కిందట
0: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్
1: దుర్గా రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
0: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
1: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ప్రీస్ట్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
1: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
0: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటీడీ.
1: అన్నారావుని పిలిచి చెప్పాను. అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
0: భగవాన్ అన్నారావు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ది బ్యూటిఫుల్ ఐడల్ ఈస్ దేర్ వై సో మెనీ జ్యువెల్స్.
1: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
0: వెన్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్ యూ కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
1: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: అండ్ యు విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
1: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించు, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
0: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్.
1: అటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
0: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
1: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: అప్పుడు బూర్గుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
0: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాజ్ దేర్ లైక్స్.
1: అంతేకాని నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన.
0: ఐ టు డోంట్ లైక్ దాట్.
1: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఏడ్చిపెట్టండి.
0: Actually, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol, God as God.
1: కనుకని చెప్తే ఆయన విన్నాడు, గాని పాపం ఏమి చేయలేకపోయాడు.
0: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
1: ఈ విధంగా భగవంతుడికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అది అందము.
0: యు డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, బట్ ద రియల్ జ్యువెల్
1: అందమే ఆనందం. ఆనందం జీవిత మకరందం అన్నారు.
0: అందం బ్యూటీ ఇస్ ఆనందం ద బ్లిస్. ఆనందం ద బ్లిస్ ఇస్ మకరందం ద నెక్టర్.
1: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారం చేయకూడదు.
0: యూ డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
1: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
0: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
1: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
0: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
1: అలంకారం కోసం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనీ డెకరేషన్.
1: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యు.
1: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
0: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్ బై యు.
1: అలాగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
0: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ది డివినిటీ హాస్ గాట్ టు బి రెస్పెక్టెడ్, హైలీ రెస్పెక్టెడ్.
1: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
0: The name Tungabhadra is given to the body.
1: ఇంత మంగళకరమైన దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
0: such an auspicious body should never be considered inauspicious. No.
1: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
0: The hands and the legs.
1: ముఖం కూడా చూడక తప్పదు.
0: The face will be seen.
1: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంటుకలు మూసుకొని చాలా ఈజీగా ఉంటాయి. అది కూడా నాకు ఇష్టం లేదు.
0: At times he covers with the hair, but he doesn't like it
1: anyway. నేను ఏం చేస్తూ ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
0: The effulgence is there right from his birth. Is not anything attained later.
1: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
0: There is effulgence that follows the divinity.
1: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
0: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
1: అప్పుడు అయినప్పుడే నీరు తాగుతాడు.
0: If you are thirsty, you drink water.
1: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
0: And you cry when you are miserable.
1: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
0: And you smile when you are joyful.
1: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
0: But everything has got a reason behind it.
1: దానికి ఒక కారణం ఉండాలి.
0: There a cause is behind it.
1: కారణాన్ని నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
0: To explain this cause behind it, the body has to be taken
1: purity,
0: care of.
1: Purity, patience, perseverance, ఈ PPP, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
0: Three P's, purity, patience, perseverance are very important.
1: నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ.
0: Purity, Bhagavan stands for purity.
1: పని చేసినా కానీ నా కోసం కాదు.
0: Purity is for you.
1: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
0: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
1: అంత ప్యూరిటీ నా హృదయము.
0: That is Himalayan purity in him.
1: చిత్తు కూడాను అక్కడ ఏ మాత్రం కూడాను మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
0: There cannot be any simple trace of dirt being there.
1: ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
0: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నో
1: దేహమైనటువంటి అంత పవిత్రమైనటువంటిది.
0: ద బాడీ ఇస్ సో ప్యూర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
1: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లుందంటే
0: పేషెన్స్ ఆఫ్ భగవాన్.
1: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
0: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
1: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
0: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
1: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
0: బట్ సమ్ టైమ్స్ హీ
1: షౌట్స్. కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
0: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
1: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
0: ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
1: బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
0: యు బీ సీటెడ్ యూ డోంట్ హియర్ దెన్.
1: కూర్చో అంటే కూర్చుంటారు.
0: సిట్ డౌన్ దెన్ దే విల్ ఫాలో.
1: అప్పుడు శబ్దాన్ని మార్చాలి.
0: దెన్ ది టోన్ హస్
1: శబ్ద మార్పు చేతనే భక్త రక్షణ కూడా జరుగుతూ ఉంటాయి.
0: బై చేంజింగ్ ద టోన్ డివోటీ కెన్ బి సేవ్డ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు
0: పాండవస్ వర్ ఇన్
1: ఎక్సైల్. సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
0: పాండవస్ వెన్ దేవర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఎక్సైల్ ఇన్ ద 13th ఇయర్ దే వెంట్ రోమ ఋషి.
1: తర్వాత తిరిగి జయించి వచ్చారు.
0: అండ్ దే రిటర్న్.
1: యుద్ధం ప్రారంభమైంది.
0: అండ్ బ్యాటిల్ స్టార్టెడ్.
1: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల
0: అట్ ద టైమ్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ వార్
1: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
0: దే హావ్ టేకెన్ ఎ వో.
1: ఎవరు?
0: హూ?
1: గురువైనటువంటి వాడే.
0: ద వెరీ ప్రిసెప్టర్.
1: నేను ప్రమాణం ఇవ్వాలి.
0: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
1: తప్పించడానికి వీలు కాదు అన్నాడు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
1: మీరు ఏమైనా చేయవచ్చును కాబట్టి మీరు తప్ప మాకు అన్యు లేరని ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రేడ్ యూ మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
1: తర్వాత
0: లేటర్
1: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు
0: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య
1: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
0: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
1: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
0: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
1: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
0: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
1: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
0: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
1: ఎన్నో నాటకాలు ఆడాల.
0: He has to act in different ways.
1: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటువంటివి.
0: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్ మిస్టేక్స్.
1: ఒక యాక్ట్ చేయాలి.
0: He has to act in every
1: ప్రతి దాని కూడా ఒక్కొక్క సీన్ మార్చాలి.
0: సీన్ హ్యాస్ టు
1: ప్రతి దాని కూడా ఒక డ్రామాగా నూపించాలి.
0: అండ్ ఎవ్రీ డ్రామా హ్యాస్ టు బి ఎనాక్టెడ్.
1: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ రాన్.
1: ఎవరి దగ్గరికి?
0: వేర్?
1: ధృతరాష్ట్ర ఒక దుర్వాసుని దగ్గరికి పోయాడు.
0: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
1: దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
0: దూర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
1: స్వామి ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
0: స్వామి వాట్ బ్రాట్ యూ హియర్?
1: నాకు ఒక చిన్న పని ఉంటుండది.
0: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
1: నీతో చేయించాలని వచ్చానన్నాడు.
0: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
1: తమ ఆజ్ఞకు నేను బద్దుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
0: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
1: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
0: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
1: తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
0: ఇస్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్ ఐ ప్రొటెక్ట్ దెమ్.
1: కానీ నాది నాది వేరే. నీ ద్వారా దర్శించేది ఇంకోటి వేరే.
0: ఐఎమ్ సెపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
1: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
0: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
1: కనుక ఒక పని చేయాలన్నాడు.
0: యూ హావ్ టు డూ వన్ థింగ్.
1: ఏం చేయమని చెప్పారు?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: కింద ఒక గుంత తవ్వు.
0: అండ్ లెట్ దేర్ బి
1: ఆ గుంత పాండవులు కూర్చోబెట్టు.
0: లెట్ పాండవాస్ బి సీటెడ్ దేర్.
1: దానిపైన పలక వేయి.
0: లెట్ దేర్ బి ప్లాంక్ ఓవర్ దట్.
1: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
0: యూ హ్యావ్ యువర్ చైర్.
1: ఆ కుర్చీ పైన కూర్చో.
0: యూ సిట్ ఆన్ దట్.
1: వస్తారు ఎవరైనా దుర్యోధన దుశ్శాసనాదిలో ఎవరైనా వస్తారు.
0: ది అదర్ ఎనిమీస్ మే కమ్.
1: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
0: అశ్వత్థామా మే ఆల్సో కమ్.
1: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
0: దే మే ఆస్క్ స్వామి యూ నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేర్ ఆర్ పాండవాస్.
1: దుర్వాస చెప్పి, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
0: దుర్వాస సైడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ లైస్.
1: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
0: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యూ టు అటర్ లైస్.
1: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
0: ఐ టు డోంట్ సే దాట్.
1: సత్యాన్న పర్వదమ్మ, సత్యమే నా యొక్క ప్రథము.
0: ఇన్ఫాక్ట్
1: సత్యమే చెప్పు.
0: టెల్ ట్రూత్.
1: కానీ శబ్దాన్ని మార్చు అన్నాడు.
0: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
1: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
0: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్
1: కింద ఉన్నారు అన్నాడు గట్టిగా.
0: హీ సెడ్ పాండవాస్ దే ఆర్ బినీత్ మీ.
1: శబ్దమును మార్చాడు.
0: హీ చేంజ్ ద టోన్.
1: శబ్దమును మార్చేటప్పటికే
0: వన్స్ వాయిస్ ఇస్ చేంజ్
1: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
0: అశ్వత్థామ ర్యాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
0: బికాస్ దట్స్
1: నేను కూడా కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాయి.
0: గాడ్ ఆల్సో చేంజెస్
1: వాయిస్. శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యం సక్రమంగా జరిగిపోతుంటాయి.
0: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
1: అన్ని అవతారములు ఎందుకు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్.
1: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
0: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
1: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
0: హీ కేమ్ స్మైలింగ్.
1: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటున్నది.
0: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
1: సీత నా మాట విను.
0: లిసన్ టు మీ.
1: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
0: ఐ కెనాట్ బి హియర్.
1: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
0: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
1: ఏమిటి అరణ్యం?
0: వాట్ ఫారెస్ట్?
1: నేను కూడా వస్తాను.
0: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
1: నీవు రావడానికి వీలు కాదు.
0: నో యూ కెనాట్.
1: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర ముఖములతో నేను సంరక్షించుకోలేను అన్నాడు.
0: చెప్పేటప్పటికి
1: ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
0: ఓ రామా, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
1: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
0: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్.
1: నేను వస్తానని.
0: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
1: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
0: బట్ రామ వెంట ఆన్ వెహిమెంట్లీ టెలింగ్.
1: తరువాత ఇంకా కఠినంగా పలకతూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హాస్ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
0: ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
1: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
0: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
1: తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
0: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ మై ఫాదర్?
1: నీవు రాకూడదు అన్నాడు.
0: బెటర్ యూ డోంట్ కమ్.
1: సరే అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
0: అండ్ దెన్ షీ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్.
1: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
0: అండ్ హీ సెడ్ యూ గో అండ్ డూ నమస్కారం.
1: రాముతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
0: అండ్ సీతా ఫాలోడ్ రామా టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
1: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల్లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ
0: మదర్ కౌసల్య వాజ్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్, బట్ యు ఆర్ లీవింగ్.
1: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
0: And I cannot be here even a
1: forest. నేను కూడా అరణ్యానికి వస్తానని.
0: And I will also follow you to the forest.
1: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యం చెప్తూ వచ్చాడు.
0: And then Rama started teaching to his
1: mother. తండ్రి వృద్ధుడైనాడు.
0: Father is aged.
1: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
0: And he is not speaking as he should.
1: సతికి పతియే దైవము.
0: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్ టు
1: సేవ చేయాలి.
0: యు హావ్ టు సర్వ్ యువర్ హస్బెండ్.
1: ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
0: యు షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
1: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
0: మెయిన్ యాక్షన్, యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
1: అది సీత వినింది.
0: సీత హర్డ్ ఆల్ దిస్.
1: సీత చాలా తెలివైనటువంటి.
0: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత,
0: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్,
1: నేను కూడా వస్తున్నానని.
0: హి సెడ్ ఐ యామ్ ఆల్సో కమింగ్.
1: రావడానికి వీలు లేదన్నారు.
0: రామ సెడ్ నాట్ పాసిబుల్.
1: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
0: యు టోల్డ్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ డస్ నాట్ అప్లై టు
1: చంద్రబాబు.
0: అండ్ యువర్ మూన్.
1: నేను శీతలమైన వెన్నెలను.
0: And I am the moonlight.
1: వెన్నెల చంద్రుని నుంచినే ఆవిర్భవిస్తుంది.
0: And moonlight comes out of moon.
1: చంద్రుడు ఒక చోట, వెన్నెల ఒక చోట ఉండడానికి వీలు.
0: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్ లైట్ ఎట్ అనదర్
1: ప్లేస్. మీ ప్రవర్తన చేస్తున్నారే.
0: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్.
1: చంద్రుడు ఎక్కడో, వెన్నెల అక్కడే.
0: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
1: రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు కాదు.
0: రామ కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్ అయోధ్య.
1: వస్తున్నాను గట్టికి చెప్పింది. చాలా రాముడు కూడా తగ్గిపోయాడు.
0: రామ ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్.
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిధి సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
0: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
1: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
0: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
1: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
0: వి షుడ్ నాట్ అటర్ లైస్.
1: కానీ శబ్దం మాత్రం మార్చి,
0: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్.
1: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
1: లోక హితే రతః. ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: సర్వే సమంతా గుణై, మంచి గుణములు కలిగి ఉంటుండాలి.
0: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
1: సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
0: వీ షుడ్ హ్యావ్ విజ్డమ్.
1: అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్, ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
0: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్, యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్, ఇట్ ఈస్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్. నమ్మినా
1: నమ్మకపోయినప్పటికీ కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే గాని స్వార్థం నాలో లేదు.
0: ఇన్ భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దేర్ ఇస్ నో సెల్ఫ్
1: లేదు.
0: There is nothing whatsoever in
1: him. చేసినా మీ కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ.
1: పని చేసినా మీ పని.
0: ఎవ్రీథింగ్ ఫర్ యూ.
1: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని.
0: ఇట్స్ ఓన్లీ టు కన్ఫర్ బ్లిస్ టు యూ.
1: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్.
1: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు.
0: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్.
1: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
0: యు ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యు ఫర్గెట్ లేటర్.
1: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్ లవన్నీ.
0: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్, ద యాటిట్యూడ్ దట్ యు హావ్ హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్.
1: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఆల్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
1: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద
1: ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్ సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్.
1: సంబంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ.
1: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు.
0: దేర్ ఇస్ నాట్ పాసిబుల్.
1: క్రమక్రమేణా కూడాను
0: స్లోలీ
1: స్టార్ట్ ఎర్లీ.
0: ఈ
1: వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి.
0: దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్.
1: శాంతాన్ని మీరు పోషించుకోండి.
0: అండ్ హ్యావ్ ద
1: పవిత్రతను కించిత్ కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి.
0: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్, పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ద గ్యాదరింగ్.
1: ప్రేమనే కనుక నేను పలికే పలుకులు కూడా ప్రేమవే.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఆల్ లవ్ ఇన్ భగవాన్. వాట్ ఎవర్ హీ సేస్,
1: అందరూ ప్రేమ స్వరూపులుగా కావాలి.
0: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రేమకు ఏమాత్రం కూడా లోటు కలిగించుకుందా చూసుకోవాలి.
0: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆఫ్ లవ్.
1: ఆ విధంగా మీరు జీవించు రాండి, మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
0: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
1: Kaluka mire bhavi bharatodharakulu,
0: you are going to emancipate from this country. Ee
1: vidyarthi vidyarthinile mana bharat deshaniki leaders leaders,
0: students, boys and girls are the future leaders of Bharat.
1: Durbhavamunu katti pettandi,
0: sacrifice bad feeling,
1: sadbhavamunu penchukondi,
0: develop good ideas,
1: sadutdesamto jeevinchandi,
0: have good aims,
1: పవిత్రమైన దృష్టిని తీసుకోండి,
0: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్,
1: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి,
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
1: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: When you lead life like that, your parents will be happy.
1: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్
1: మాతృదేవో భవ పితృదేవో భవ,
0: మదర్ ఈస్ గాడ్ ఫాదర్ ఈస్ గాడ్.
1: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
0: జస్ట్ యాస్ దిస్ బాడీ హస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, యూ ఆల్సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
0: యూ ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్, మేక్ దెమ్ హ్యాపీ, సర్వ్ దెమ్.

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగను నా.
1: Having sown the lime, do you expect the neem out of it? Mangoes out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించినో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపములు చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ. But it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, Oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ.

0: సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: God doesn't give us either pleasure or pain.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ఏ కార్డ్ వస్తే ఆ కార్డ్ నీకు అందిస్తున్నాడు.
1: He gives you the card addressed to you.
0: ఏ మనీ ఆర్డర్ వచ్చేస్తే ఆ యొక్క దీనిని మనీ ఆర్డర్ కింద మనిషిగా నీకు అందిస్తున్నాడు.
1: He will also hand over the money that is meant for you.
0: ఆ కవర్ను చించి అందులో ఉన్నటువంటి వార్తల వల్ల సుఖ దుఃఖాలు పొందేటువంటిది నీవే కాని పోస్ట్ మ్యాన్ కార్డ్.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: It's only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: however
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayer selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందు ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th క్లాస్ బాయ్స్ said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన డిటర్మిన్ టు హ్యూమిలియేట్ ద్రౌపది ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ టు బి ఎక్స్టెండెడ్ టు ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవ, నారాయణ అని ప్రార్థన చేస్తుందాడు.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నాడు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హ్యాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ, మాధవ అని ప్రార్థించింది.
1: సో షీ ప్రేయ్డ్ సేయింగ్ కేశవ,

0: మాధవ.
1: కృష్ణుడు విన్నాడు.
0: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
1: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
0: కృష్ణ థాట్ సో హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
1: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
0: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
1: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీ అంతా కూడా వెనుక తిరిగి చూచాడు.
0: ఈ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
1: ఒకనొక సమయంలో సంక్రాంతి దినం,
0: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
1: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
0: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
1: ఇందులో
0: చూ ఇట్.
1: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
0: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
1: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయ తలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్ కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము, చాలా అతనికి స్వభావము.
0: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
0: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
1: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
0: ఇఫ్ ఎ డివోటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
1: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడా టెస్ట్ పెడతారు.
0: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ టు ఫస్ట్ స్టాండర్డ్ యూ విల్ బి పుట్ టు టెస్ట్.
1: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
0: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
1: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
0: ఇస్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ ఆర్ ఎనిమిటీ ఆర్
1: హేట్. భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
0: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
1: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
0: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్ ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
1: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
0: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ది హోల్ సీన్.
1: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండిన.
0: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
1: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని రా చుట్టడానికి అనింది.
0: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో హస్ టు పుట్ యాజ్ ఎ బ్యాండేజ్.
1: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
0: రుక్మిణి ran the distance herself.
1: ద్రౌపది చూచింది,
0: ద్రౌపది సా,
1: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
0: షి టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటూ ఎ బ్యాండేజ్.
1: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి, అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
0: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
1: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
0: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటూ ఎ బ్యాండేజ్.
1: ఇది చూచిన తక్షణమే సత్యభామ, రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
0: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ
1: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాషన్ అండ్ కేర్.
1: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ లవ్ ఆఫ్ ద్రౌపది.
1: శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
0: వీ జస్ట్ డిజైర్ ద బాడీ.
1: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రమూ ఆశించటం లేదు.
0: బట్ వీ డోంట్ కన్సిడర్ ద పొజిషన్ రైట్ నౌ.
1: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
0: దిస్ ఈస్ ద డివోషన్
1: అని వారిలో వారు ద్రౌపది చాలా సిగ్గుపడ్డారు.
0: దే ఫెల్ట్ వెరీ సారీ, అషేమ్డ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
1: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
0: కృష్ణ సా దిస్ ఇన్ ద రిపోర్ట్.
1: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
0: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
1: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
0: In this world, our daily routine, you know, అన్లెస్ యూ గివ్ సంథింగ్ యూ డోంట్ రిసీవ్ అనదర్.
1: షాప్ కైనా పోయి ఒక హ్యాండ్ కర్ చీప్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్ కర్ చీప్ మనకి అందిస్తాడు షాప్ కీపర్.
0: వెన్ యూ వాంట్ హ్యాండ్ కర్ చీప్ యూ మస్ట్ పే 10 రూపీస్.
1: అదే పద్ధతి భక్తులకి భగవంతుని కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
0: There are certain interrelationships between devotee and God.
1: నీవు ఇంత కించిత్తైన కూడాను భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
0: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
1: ఇదే కుచేలుడు కూడాను పిటికడ అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడాను అందించాడు కుచేలునకు.
0: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
1: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడా పోయి ఒక తడుసీ దళం తీసుకుని వచ్చింది.
0: వెన్ సత్యభామ హాస్ పుట్ కృష్ణ ఆన్ సేల్ రుక్మిణి బ్రాట్ తులసీ లీఫ్.
1: దానిని ప్రార్థిస్తూ

0: ఏమిటి ఈ పత్రం?
1: వాట్ ఈస్ దిస్ లీఫ్?
0: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
1: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ది లీఫ్.
0: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజోతమో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
1: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్ ద
0: పుష్పము. హృదయ పుష్పము,
1: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
0: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
1: దట్స్ ప్యూర్ హార్ట్.
0: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము,
1: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
0: ఫలము, మానసిక ఫలము.
1: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
0: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
0: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
1: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
0: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
1: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటైన్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
0: పూలోని మకరందము తీగలు అనుభవించవు.
1: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
0: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
1: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
0: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
1: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
0: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
1: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
0: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
1: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
0: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
1: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
0: కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
1: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
0: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: దేర్ హస్బెండ్స్ వర్ వెరీ
0: స్ట్రాంగ్. ఆ వీరులు సూరులు ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: There are husbands who are close by, the men of valor.
0: Yavvaru ee yokka prabhavanni ee paristhitini addukolekapoyaru.
1: Nobody could prevent the situation.
0: Okka krishnudu tappa marokudu naaku dikku ledu ani prarthinchindi.
1: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
0: Ee taanu chesinatvanti yokka puram yokka tyagamunaku tana velunu chuttadu.
1: Because of the sacrifice she did earlier and here is Krishna.
0: ఆ వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్.
1: It's a small piece of cloth which is a bandage around her finger.
0: అక్షయంగా మారిపోయింది చీర.
1: That has turned into infinite number of sarees.
0: కనుకనే ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
1: If we do little, God will give you infinite.
0: కనుకనే కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
1: The fruits of action, you cannot escape, run away from them.
0: Aithe daivanugraham cheta elanti karma phalamaina kodanu tappinchukovachu.
1: However, out of God's grace it's quite possible to be away from the consequences of one's own action.
0: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
1: But as per God's command, it is written clearly, it is inescapable.
0: Karmalo anti phalatam nee anubhavinchali.
1: As is action, you are bound to face the consequence, the result.
0: Karma daatavasama నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: ఓ మ్యాన్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అవే ఫ్రమ్ ద డెస్టినీ?
0: ఘన పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలసిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
1: యు మే గో త్రూ మైటీ సీక్రెట్ టెక్స్ట్, యు మే ఆఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద దేవతీస్ డైటీస్, బట్ యు మే బి ఇన్ థిక్ ఫారెస్ట్, బట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డెస్టినీ ఆర్ ఫేట్.

0: ఎక్కువ రాదుర ధర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా.
1: You may immerse it in a small lake or in a big ocean. You cannot collect more of water. As is the container, so is the amount of water. You can collect it.
0: ఎంత పాత్రలో అంతనే ఈ పాత్ర చిక్కుతుందినే.
1: As is the size of the vessel, so much you can collect.
0: అయితే ఈ పాత్రను అధికం చేయటం అనేటువంటిది భగవంతుని యొక్క స్పెషల్ గ్రేస్.
1: But the special grace of God lies in here.
0: అది లేకపోతే ఏ మాత్రం కూడా నువ్వు ఫలాన్ని మనం పొందలేరు.
1: Without God's grace, you cannot have any result.

0: విత్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్.
1: భుజ బలంబు,
0: ఫిజికల్ స్ట్రెంగ్త్,
1: మంచి బుద్ధి బలంబుండి,
0: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్,
1: ధర్మ బలము లేక దీనుడయ్యే,
0: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ అండ్ గాడ్,
1: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu kadapatike mayye.
0: What happened to
1: Karna? Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bhujabalamundi.
0: Yes, physical strength.
1: Bhujabalamundi.
0: Intelligence.
1: Astrasastra balamanta kuda untundi adi Karnuneku.
0: Karna has got all the power of
1: Kani daiva balamu ledu.
0: But he has no strength of God.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దుస్సంగము చేత దుర్భావమును పెంచుకొని దుష్ట చతుష్టయములో ఒక్కడిగా మారిపోయాడు కర్ణుడు.
0: కర్ణ happened to be one among the four wicked people because he was in the bad company.
1: దుర్యోధన దుశ్శాసన శకునితో చూడటం చేతనే కూడటం చేతనే ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్. దుర్యోధన, దుశ్శాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యుల్ ఎంటర్టైన్
1: చెడ్డ భావములు ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యుల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
1: యాక్షన్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ,
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు. నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజముగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: యాక్చువల్లీ కర్ణ ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ది టెంపరమెంట్ ఆఫ్ కర్ణ.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హి ఫెల్ డౌన్.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: కృష్ణ డిటర్మిన్ టు ప్రూవ్ టు షో టు అర్జున ద పవర్ అండ్ ద వాలర్.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: అర్జున వాజ్ హైలీ ఎగోయిస్టిక్.
1: నాకంటే గొప్ప అస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకటి ఈ జగత్తులో లేడనుకున్నాడు.
0: హి వాస్ ఫీలింగ్ దేర్ నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ హిమ్.
1: కృష్ణుడు నా మిత్రుడు.
0: కృష్ణ ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్.
1: నా భావమరిది.
0: హి ఇస్ మై బ్రదర్ ఇన్ లా.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: హి విల్ నెవర్ డిసోబే మీ.
1: కనుక నా యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: హి కృష్ణ విల్ సర్టన్లీ ఫుల్ ఫిల్ మై డిజైర్.
1: అని గర్వమును పెంచుకున్నాడు.
0: సో హి ఇస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ది టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్, హీ వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హీ వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ,
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ది వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా నువ్వు న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్గా నీవు ఇస్తే ఇవ్వు అంతే కాని నా భార్యను నా అత్తను నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandlaku bangaru cover vesukundaru.
0: He has got two of the teeth with gold plate.
1: Puro kalamulo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru reka cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
1: Karuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ
1: బ్రాహ్మణ, ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: బ్రాహ్మణ, టేక్ దీస్ టూ త్రీ.
1: ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: నీ పండును నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా, నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ చారిటీ?
1: కనుక ఇది దానం కాదు.
0: ఇట్స్ నో చారిటీ.
1: నేను నీ పండ్లను నేను ముట్టను ఉన్నాడు.
0: ఐ డోంట్ టచ్ యువర్ టీత్ ఎనీవే.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: కర్ణ సెడ్ ఎట్లీస్ట్ పికప్ టూ స్టోన్.
1: రెండు రాళ్ళు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు. ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: విత్ దీస్ టూ స్టోన్స్ హిట్ అగైన్స్ హిస్ టీత్. రహస్యమైనటువంటి
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్తి ముట్టేది. నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin. How can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతూ. నీవు క్షత్రియుడవు.
0: యు ఆర్ క్షత్రియ.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్మును తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో సూటిగా వేశాడు.
0: He shot into the earth straight.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Brahma.
1: Arjuna vaipun chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna sthirasthunnadu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi yokka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadannu chudaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulaneetundi naalo ee moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee Karnudu evaro telusna?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraju kante mundu vaadu ee Karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugane nee enduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హావ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ఫాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మకు కూడాను ఒక విధమైనటువంటి ఒక ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటారు.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మకు కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనం కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో
1: బిఫోర్ ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకలు యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and they
1: ముందు వెనకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: నో.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికీ చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికీ దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మలయ మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely for one.
1: అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కొన్ని పంచభూతములను కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమైన వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదే విధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్
1: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసము వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ విశ్వమునకే
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: Yes, descended on earth for the emancipation.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: సో గాడ్ విల్ సీ టు ఇట్ దట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: inquire. ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
1: అది ఈ జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మరిచినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యములు చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
0: This nature prakriti is based on our drishti.
1: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
0: So long there is body feeling, there is nature.
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాము.
0: So long there is worldly feeling, you will have misery.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: the moment body feeling goes,
1: అప్పుడు ప్రకృతి కూడాను పోతుంది.
0: The nature also will
1: ఎప్పుడు ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్, యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతే లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో నేచర్ దేర్ ఇస్ నో మిజరీ ఈదర్.
1: కనుక ఒక్క నిద్రావస్థ ఎందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ప్లెజర్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ అప్పుడు
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: కాననంబున రేగిన కారు చిచ్చు,
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బాన్ ఫైర్.
1: ఎరుములను వాల్చి మామిళ్ళ విడచిచ్చనునా,
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ నాట్ లీవ్ మ్యాంగోస్ దేర్.
1: అన్నిటినీ కాల్చివేస్తుంది.
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనము కొంతవరకు తగ్గించుకుంటాము, అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
0: దట్ డే వెన్ యూ డిక్రీజ్ దిస్ బాడీ ఫీలింగ్, దేర్ విల్ బి నో మిజరీ, ప్లెజర్ ఆర్ పెయిన్ ఈదర్.
1: కనుక కలలో చూచిన మేడలు మిద్దరు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నాడు.
0: సో ఉపనిషత్
1: నీ అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కో.
0: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: Move about in the broad daylight of wisdom.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: Know your truth.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: Being the embodiment of the truth, still you move about in search of truth.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: It's not present in the exterior.
1: ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: Oka prime minister untadu.
0: There is a prime minister.
1: Oka president untadu.
0: President.
1: Oka king untadu.
0: A king.
1: Kani nidravastha lopala nenu king, nenu prime minister, nenu oka president anetunte bhavalu emi undavu.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kani melukunna tarvata నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
1: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇంతలో ఉండినటువంటి వాడికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
0: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్, విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
0: వేక్ అప్,
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్
1: మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్. ఆఫ్ దిస్ వరల్డ్.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: You are bitten by a snake in sleep.
1: Kani nidrulo gachinatundi paam kosam nee arustunnavu.
0: You shout there.
1: Kani nidrulo gachinatundi paam ku pratyakshanga poi mandu vesthe nivaran avutunda?
0: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
1: Nidrulo nunchi lepitima paamu gachinatundi baadhi tagipothundi.
0: If you wake him up, he will not suffer the pain.
1: Ee nidrulo undinanta varaku kuda nu ee paamu bhayam anipindi ninnu baadhistuntadi.
0: So long he is in sleep, he is bound to suffer the
1: nidra
0: pain.
1: లేపితిన ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
0: The moment you wake him up, there will be no trace of any pain or that of the
1: అనగా
0: fighting of the snake.
1: ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: In the modern life, we are sleeping.
1: దేహాభిమానమనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: We are in the sleep of body.
1: లోకాభిమానమనే నిద్రలో ఉంటున్నాము.
0: The sleep of worldly attachment.
1: అనిత్యం అసుఖం లోకం.
0: This world is ephemeral and it's full of misery. It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
0: We suffer a lot in this.
1: దీనికి ఔషధం ఏమిటి?
0: What's the medicine?
1: దీనికి అనుగ్రహం ఏమిటి?
0: What's grace?
1: దీనికి పరిహారం ఏమిటి?
0: What's solution?
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: If you wake up from the sleep of ignorance, the problem is solved.
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
0: All these come follow because we have body attachment.
1: కనుకనే క్రమక్రమేణా మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: Gradually we have to reduce this body feeling.
1: అప్పుడే మనకు ఆనందం పెరుగుతూ వస్తుంది.
0: Then the bliss will improve.
1: ఎంత అభిమానాన్ని మనం తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
0: The more bliss you will have if you reduce the body attachment.
1: కనుక ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
0: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
1: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
0: The more and more you come up in life, you should not give any scope for ego.
1: మేఘము లోపల నీరు నిండినప్పుడు
0: the clouds are full of water.
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
0: They descend, they come down because of the heaviness.
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
0: When tree yields many fruits, the branches bend.
1: అయితే ఈనాటి మానవుడు
0: man today
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
0: What is it on which he relies?
1: నేను చక్కగా విచారించి చూస్తే
0: if inquire clearly,
1: చిన్న పచ్చి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
0: A small bird is resting on a tender branch.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు.
0: As this branch tosses on either way, the bird is not fear stricken.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాకు రెక్కలపైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
0: The bird knows that it depends on
1: wings. కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
0: The branch may bend or even may fall, but the bird relies on the wing.
1: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిషికి లేదు.
0: So man is not having that
1: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
0: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
0: వాట్ ద రీజన్? హీ లాస్ట్ సెల్ఫ్.
1: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
0: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి, కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
0: బర్డ్ అట్లీస్ట్ హాస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్, బట్ నాట్ మ్యాన్.
1: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్ మ్యాన్ ఇస్ డిప్రెస్డ్.
1: బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
1: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
0: యూ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధి బలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మ బలం ఆశ్రయించుకోలేదు.
0: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిస్ ఇంటెలిజెన్స్. the physical strength and money, but not confidence in his own self.
1: విశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
0: When once he has got self confidence, he can achieve anything.
1: ఈ ధనబలం ఉంటుంటారు.
0: You have money.
1: కానీ ఎంతవరకు ఇది పాసింగ్ క్లౌడ్స్, వస్తుంది పోతుంది.
0: Money is like a passing cloud, comes and passes off.
1: కానీ జనబలము,
0: and the people,
1: ఈ జనం ఎంతవరకు ఉంటుంటారు,
0: how long they will be there.
1: ఏదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: So long you are in position and with wealth, people will surround you.
1: తదుపరి,
0: later,
1: ఇంకా ఈ జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత, దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore we should try to lead our lives with the strength of ఆత్మ and the strength of
1: ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith in the spirit we should resort to good activity.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action, so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food, so is
1: the తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the floor, so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చెయ్యండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.
2: రామ జయం రఘు రామ జయం రాఘవ జ్ఞానమే లోకమయం రామ జయం.

నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవితూ జీవితంబు పొట్టకు.

0: కోసి అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. ప్రీతిగా యోచన చేరు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. All the education and knowledge that you acquire is only for our living. We have forgotten God. With all this, what kind of happiness, pleasure, what is it you have derived? Inquire within yourself, O man.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Kooti poyada madru, koti sirnu varaku, potan nimpu kotamu, idu sadhyamaina tvantide.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: Kani manava jatilo ee yokka aahara nimittamai kaalamunu adhikanga kudunu viniyogistunnaru. Kani aa kaalamulo okka chana kaalamaina kudunu daiva chintanaku viniyoginchatamu saadhyam kaaleda.
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దేర్ ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramalu padinappatikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manas shanti sharirika sukham kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖమునిచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కానీ నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కానీ నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్,
0: దారి సంచలనము దుంపు పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చామనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. అటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of

0: చర్యలు చాలా తక్కువ.
1: హౌఎవర్ దిస్ బేసిక్ ట్రూత్ ఈజ్ రికగ్నైజ్డ్ బై వెరీ ఫ్యూ పీపుల్.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది, కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, హౌఎవర్ వెల్, హౌఎవర్ మోర్ ఆఫ్ యాక్షన్స్ దట్ యు డూ, ఇట్ దే ఆల్ లీడ్ టు రెస్ట్లెస్నెస్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నియో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధాలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: Bhagavan knows pretty well that you are here to earn, to obtain, experience this bliss.
0: Ninna ratri varaku kudanu katta kadapadiki mem ikkada undi kudanu swami okka palukaina maaku palukarinchaledi ani chaala mandi baadha padutu vacharu.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: Aa prarthana puraskarinchukoniye ee naadu tellavaratappudiki meeto maatadataniki nenu samsiddhamayyanu.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: Ee maatalu maatadinanta matramuna meeku trupti kaadu kaani మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone-hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate sensitivity.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరు ఏమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరిని బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పగా మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క

0: వంతుడైనటువంటి వారిని కదా దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్ దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరు ఏమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహమునకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: Body may suffer because of difficulties, but see that your mind is always rests in peace.
0: మనసునే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనే తప్ప మరొక మార్గములో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: You may have any number of problems in life, but think of God, contemplate on God, then you will be free from your own problems.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందించవచ్చింది.
1: In spite of prolonged period of suffering, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of forlorn.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: Never be away from God at any point of time.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: Nobody will stand by you, friends or relations. Only God, only be with you.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: Under any circumstances, it is only God who will protect you.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా.
1: We should not forget God.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి సేవలు పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shanti matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shanti oka bharatiyulu yokka bhagyame tappa itharuki itti bhagyam labhinchatam ledhu.
1: Mental peace is the property of bharatiyas, which is not present anywhere.
0: భారతీయుల భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకొని వచ్చి మన ప్రశాంతనిలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: You went round the whole village. The moment you stepped into Prashantanalayam, you are the recipients of bliss abiding.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది కాని ఇక దేని వలన మనకు లభించదు.
1: The mental peace can be enjoyed and acquired only by contemplation of God.
0: కాన దైవ చింతన మాత్రమే చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: Make your time sacred, singing in praise of God, thinking of God all the time.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: The chief aim of human life is only God and constant thought of Him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవ చింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలే కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవ చింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినట్టు ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్ బెండ్ డౌన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, దట్ దే మే సే లైక్ దట్.
0: అవన్నీ అసూ వ్యాపారులకు బోధించేటువంటి బాధలే.
1: దాట్స్ ఆల్ ది టీచింగ్ ఆఫ్ జెలస్ పీపుల్.
0: కనుకనే మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడా దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing, many people are suffering in all villages, towns.
0: శారీర మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కాని ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతనతోనే లభిస్తుంది కాని ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది కాని ఇంకేదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ వీ కెన్ బి బ్లిస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేత మనకు లభిస్తుంది కాని అన్య చింతన చేత మనకు ఏమాత్రము లభించదు.
1: దేర్ఫోర్ వీ కెన్ బి మెంటల్లీ పీస్ఫుల్ and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuta oka chinta.
1: Birth is a problem.
0: Bhoomi nundi chinta.
1: Life on earth.
0: Samsaram oka chinta.
1: Family life.
0: Chavu chinta.
1: Death.
0: Balyamantri chinta.
1: Boyhood.
0: Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchuta oka chinta.
1: Living.
0: Cherupu chinta.
1: Failure.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వచింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం.
1: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి free from worries and anxiety.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: Never be restless leaving this sacred, noble, novel, fresh, evergreen path of divinity.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి కాని కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టంలంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమ ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ఈస్ ఇన్ఫినిట్. దేర్ విల్ నెవర్ బి షార్టేజ్.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ and start singing, those that listen to you will also be peaceful.
0: Chanti pillalu kaani leka inke manusule ainatunte oka prugamulu kaani paatalu paadutuntunte ento haayini anuvistuntayi.
1: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
0: Kanukane paatalu bhagavantuni oka naamanni meer smaristu untunte enti kadinamainatunte hrudayamaina karigi pravahistundi.
1: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్ర ఎందు చదువుతున్నాం, చూస్తున్నాము.
1: The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep
0: it, దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుండాది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: జస్ట్ ద సాయిల్ అవుట్ ఆఫ్ దిస్ పిట్ అండ్ ద హీప్ బై ఇట్ సైడ్ ఆర్ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ.
0: కనుక మీరు ఎన్ని కష్టాలు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలే మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ జస్ట్ బై దిస్ సైడ్ ఆఫ్ ద పిట్ యూ ఫైండ్ ద హీప్ ఆఫ్ సాయిల్ దేర్.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటము.
1: హౌ కెన్ ఐ కవర్ ఇట్ అప్.
0: ఏ విధంగా నేను భరించటము.
1: హౌ కెన్ ఐ బేర్.
0: బాధపడనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా పూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్డ్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తినే మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండాలి. కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టి అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి, ఆ కష్టముల నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో.
1: You have come here with lot of love for Bhagavan.
0: అదే ప్రేమ చేతనే మీరందరూ కూడాను స్వస్థానం పొంది సుఖంగా చేరండి.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: అక్కడ పోయి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తుంటుంటే ఆ పడినటువంటి గుంత పూర్తి చేసుకోవచ్చును.
1: ద మూమెంట్ యూ రికాల్ అండ్ రికలెక్ట్ ద బ్లిస్ దట్ యు ఎక్స్పీరియన్స్డ్ హియర్ బ్యాక్ హోమ్ యూ విల్ నేచురలీ ఫర్గెట్.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together. It is impossible for anybody to separate
0: them.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్టసుఖములు మనకు వచ్చినటువంటి అంతగును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్ ఇన్ అవర్ లైఫ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: మీరు తరగనేటువంటి యొక్క ఆస్తి ఒక ప్రేమ.
1: యు హావ్ గాట్ దిస్ బౌండ్లెస్ లవ్ విత్ ఇన్.
0: ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: యువర్ లవ్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ భగవాన్.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni yokka prema deeniki chodu needai mimmanni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: Mana aasti paasthanta dhanadhanyamulu cheta erpadinavanni mee bhavinchukandi.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: Mana nijamainatundi dhanamu premane premane premane.
1: Our true wealth is only love.
0: Prema karigeetundi kaadu.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: You went around all the streets there in Puttaparthi, spreading joy to everybody. That must have given you bliss.
0: Kanuka, meeru ee namaswaranu chesukuntu elanti samayalo dukham yerpadite chakkaga meeru gontetti namaswaranu cheyandi.
1: In times of pain, sing loudly, full throated.
0: Ee premato manam paadutunte evarina aashram chestaremani danni bhayapadakandi.
1: Never think that others are going to make fun of you.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ది విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్, సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
0: నాకు ఎంతో ఆనందము.
1: All of you assembled here and made Bhagavan very, very happy.
0: Meekandariki aanandamu, saukhyamu, santoshamu, shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
1: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
0: Ee naadu meeru 5000 mandi ikkada cheraarani anustunnaru.
1: You are happy because of number 5000 here.
0: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్స్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
1: దిస్ ప్రసాదం యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: మీ కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
1: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్, లవ్.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
1: When once you have love, all your actions will be fulfilled, successful.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటలీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently. ఆయన
0: ఎప్పుడు చూసినా కూడాను బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసు కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కాని వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: దోస్ దట్ హావ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే మే నాట్ బీ ఇన్ అవర్ మిడ్స్ట్ బట్ దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: దేర్ఫోర్ దట్ వుడ్ రిమైన్ విత్ అస్ పర్మనెంట్లీ ఎటర్నలీ ఇస్ ఓన్లీ గాడ్స్.
0: గొంతు ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్.
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్ ద పుణ్య లాట్స్ ఆఫ్ ఇట్.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: గాడ్స్ నేమ్ విల్ బీ ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్. It also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
0: Kanuka ee oka daiva vidhana meeku anni vidhala toduga untuntadi.
1: God will support you in every way.
0: Edaina inta pichidani bujinchukunnetappudu danni bujinchi bhagavata namaskaram chesi mingandi.
1: Before you start eating things, think of God and pray to him.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ఫాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనే పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God and then start.
0: కాని వాళ్ళకి తెలుసో తెలియకను బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer to God, there is an answer from within.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్నం చతుర్విధం.
1: The answer comes, I am there in you in the form of Vaishvanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopa nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
1: So the answer Vaishvanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటి దాన్ని కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Sairam, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహము కూలక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది. ఈ దేహము అలాగే గోడ్రేజ్ వంటిది.
2: Body is like an iron safe godrej.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాము?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగలను ఉంచి భద్రము గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విత్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానంచు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
1: Satyamu panchabhautikamu kadu.
2: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
1: Satyamu dharmamu.
2: The truth and dharma, righteousness.
1: Shanti prema.
2: Peace and love.
1: Shanti manavunaku atyavasaramu.
2: Peace is most essential for every man.
1: Ye manavudu chusina ye kotishrini adigina swami sarvamu makunnadi. కానీ శాంతి లేదు.
2: యు మే కమ్ అక్రాస్ ఎనీబడి, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సే స్వామి ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
1: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
2: వితౌట్ దిస్ పీస్ యు కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
2: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
1: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
2: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
1: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
2: Then only a man can be truly a renunciant.
1: త్యాగి అనగా ఏమిటి?
2: Who is the one of sacrifice? Tyagi.
1: Vanchala yokka phalamunu vidute shanti.
2: rupees lies in giving up the results, the sequence of all the desire.
1: కనుక డిజైర్ కలిగినటువంటి వాడు నిజమైనటువంటి శాంతి కాదు.
2: సో లాంగ్ దేర్ ఇస్ డిజైర్ యూ కెనాట్ ఎంజాయ్ ట్రూ పీస్.
1: అతనికి అన్ని ఆశలు కూడా ఉంటుంటాయి.
2: హీ హ్యాస్ సో మెనీ అంబిషన్స్.
1: ఆశలు ఉండినప్పటికీ ఆశల ఫలితం వదలటమే నిజమైన త్యాగం.
2: ద ట్రూ సాక్రిఫైస్ మీన్స్ గివింగ్ అప్ ఓవర్ అంబిషియస్ నేచర్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా చదువులన్నీ చదివి ఫలముచున్నా.
2: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్ ద రిజల్ట్ ఇస్ జస్ట్ ఎస్ జీరో ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ట్రూత్ ధర్మ పీస్ అండ్ లవ్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యను నేర్చిన విలువ సున్నా.
2: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
1: Satya, dharma, shanti, prema nu lekunna bahula satkarya labhambu sunna.
2: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా పదవులనేది ఫలము సున్నా.
2: వాట్ ఫర్ యు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. దేర్ ఇస్ నో రిజల్ట్ రివార్డ్ ఎట్ ఆల్ ఇఫ్ యు డు నాట్ హావ్ దీస్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా ఫలములు నేరిన ఫలము సున్నా.
2: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
1: Satya dharma prema shantulu jivyanni jeevitamunaku punadulappa.
2: These are the four values that form the very foundation of human life.
1: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
2: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
1: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువే మాత్రమే లేదు.
2: If we keep the guardrails without jewels inside, there's no value to the iron itself at all.
1: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగల పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
2: ది ఐరన్ సేఫ్ హ్యాస్ వాల్యూ వెన్ ఇట్ హ్యాస్ ద జ్యువెల్స్ ఇన్ సైడ్.
1: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
2: సో లాంగ్ దర్ జ్యువెల్స్ ది ఐరన్ సేఫ్ ఇస్ వాల్యూ.
1: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
2: వితౌట్ ది వాల్యుబుల్ విత్ ఇన్ ఇట్ ఇస్ జస్ట్ ఎ వాటర్ బబుల్.
1: ఇది కేవలం ఖాళీ పెట్టే.
2: ఇట్ ఇస్ జస్ట్ ఎన్ ఎంప్టీ బాక్స్.
1: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
2: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ ఆఫ్ నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ నాట్ రిసీవ్ ఇట్.
1: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరం మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ప్రెషస్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ది ఐరన్ సేఫ్.
1: సత్యము,
2: ది ట్రూత్.
1: ఈ సత్యము అనగా ఏమిటి?
2: వాట్ ఇస్ ట్రూత్?
1: సత్యం.
2: సత్యం.
1: ఇది సత్యం.
2: దట్ ఈస్ సత్యం.
1: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
2: ట్రూత్ డస్ నాట్ చేంజ్. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
1: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
2: Everyone knows what truth is.
1: తెలుసుకోవడను తాను తాన్ని వదులుతున్నాడు.
2: Knowing fully well what truth is, he has distanced himself.
1: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
2: In order to escape from the reality, he utters lies.
1: ధర్మము.
2: Then dharma.
1: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మః.
2: This dharma is very foundation. There cannot be greater truth than this dharma, adherence to righteousness.
1: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
2: You may have multi-storied mansion, but it requires foundation.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రం నిలవదు.
2: The walls of the building, however fallible it is, they would not last long when there is no foundation.
1: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
2: Therefore, dharma is the most appropriate truth.
1: రెండు రకములైనటువంటి ధర్మములు ఉంటున్నవి లోకంలో.
2: In this world, there are two forms of righteousness.
1: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
2: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
1: ఇది భౌతికమైనటువంటి ఒక జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
2: From the worldly sense, we follow dharma in this world.
1: ఇది నిరంతరము కదిలేటువంటిది.
2: This goes on changing, moving.
1: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
2: But the spiritual truth does not move, does not change.
1: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
2: When the foundation is shaken, naturally the walls collapse.
1: కనుక ఇది ధర్మం అనేటువంటిది నా జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
2: Therefore, dharma is the path set before us to follow.
1: శాంతి.
2: Then peace, శాంతి.
1: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
2: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: లోపల ఆ ప్రకాశమే లేకుండా
2: వెన్ దేర్ నో లైట్ ఇన్ సైడ్
1: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి
2: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
1: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదములకైన గురి కావచ్చు.
2: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యు రిమైన్ ఇన్ డార్క్నెస్.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
2: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
1: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
2: Mother starts loving soon after the child is born.
1: కుమారుడు కూడాను తల్లిని ప్రేమిస్తుంటాడు.
2: And the child starts loving the mother.
1: తల్లి బిడ్డకు ఉండేటువంటి సంబంధము ఎవ్వరు వర్ణించలేరు.
2: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
1: ఒకానొకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
2: At one time there was Rangoon war.
1: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
2: ద మదర్ అండ్ ద చైల్డ్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ దేర్ ఇన్ రంగూన్.
1: కానీ చేరి ఒక పల్లెకు చేరారు.
2: దే రీచ్డ్ ఎ విలేజ్.
1: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
2: ద మదర్ వెంట్ ఫ్రమ్ ద విలేజ్ బెగ్గింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
1: కానీ కుమారుడు భోంచేసేది హాయిగా నిద్రపోయేవాడు.
2: ద సన్ యూస్డ్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
1: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
2: ద సన్ కుడ్ నోటీస్ ద మదర్ బికమింగ్ వీక్ అండ్ వీకర్ డే బై డే.
1: చూచాడు అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోంచేయటం లేదా చాలా నీవు బడబడిపోయి అని చెప్పాడు.
2: ద సన్ ఆస్క్డ్ మదర్ మదర్ వై ఆర్ యు నాట్ ఈటింగ్ why is that you are so weak now.
1: నాయన నాకు ఎక్కువ బిచ్చం చిక్కటం లేదు తక్కువ చిక్కుతుంది దీన్ని నీకు పెట్టి నేను పస్తుంటున్నాను.
2: The mother said, as I go home for begging, I am not going to get enough of arms around, therefore I could not eat and I have to feed you.
1: అప్పటి నుంచి కుమారుడు బయలుదేరాడు.
2: Right from that day it was the turn of the son.
1: అమ్మ నీవు ఇంట్లో ఉండు.
2: He asked the mother to stay back.
1: నేనే బిచ్చమెత్తుతాను.
2: I will go and beg.
1: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
2: He said, I will go and beg and feed you, bring food for you.
1: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
2: And he begged for a couple of days.
1: తల్లిని పోషించాడు.
2: And he could help his mother.
1: కొన్ని దినాలు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
2: In the process, the boy was so thin and weak.
1: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
2: The boy went to the doorstep of the householder and begged for food. Bhavati Bhikshandi.
1: Varanda lopala aa inti yajamanudu each chair lo kurchoni paper chadutunnadu.
2: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
1: Bhikshandehi annadu.
2: The boy said, Bhikshandehi, I want food.
1: నాకు చాలా ఆకలిగా ఉన్నది.
2: The boy said, I'm very hungry.
1: నాకు కొంత బిచ్చమే పెట్టండి అన్నాడు.
2: He said, please serve me at least little food.
1: చెప్పాడు, మరి నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తి నీవు పిలుస్తున్నావు, నీవు భోంచి చేయాలా అన్నాడు.
2: The master asked, you are so young, why don't you work and feed yourself?
1: కూర్చో, నేను ఇంటిలో వెళ్ళి బిచ్చం తీసుకుని వస్తాను.
2: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
1: ఓ తట్టలో కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
2: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
1: ఆ పిల్లవాడు చూచాడు.
2: The boy saw that.
1: నాకొద్దు.
2: I don't want.
1: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
2: First my mother needs this food.
1: నేను ఏమైనా పోని.
2: Let anything happen to me.
1: నేను ఏమైనా కాని.
2: Let anything happen to me.
1: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
2: This food must reach my mother first.
1: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
2: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
1: మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
2: The boy went on repeating, the food first meant for mother, first for mother.
1: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
2: So seeing the boy fell down.
1: పడి ప్రాణం ఇచ్చాడు.
2: And he breathed his last, he died.
1: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
2: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
1: కనుక తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
2: Therefore, the intimate love should go on increasing between the mother and the child.
1: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
2: But today, the son doesn't love his mother.
1: కుమారుడు అంటే తల్లికి ప్రేమ లేదు.
2: So also mother has no love for her son.
1: ఇప్పుడంతా స్వార్థం.
2: And today, selfishness, selfishness.
1: కనుక ఈ ప్రేమనే లేకుండా ప్రాణమే ఉండదు.
2: When there's no love, there's no life.
1: కనుక ప్రేమనే ప్రాణము.
2: Bhagavan says, love is life.
1: తల్లిని ప్రేమించాలి.
2: One has to necessarily love one's own mother.
1: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
2: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
1: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
2: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
1: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
2: బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
1: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాడు.
2: ఈవెన్ ద మంకీ మూవ్స్ అబౌట్, ఇట్ క్యారీస్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
1: కనుక ప్రేమ చాలా అవసరము.
2: Therefore, love is most essential.
1: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
2: That sort of love is treasured in this iron safe.
1: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: Where there is love, there is peace.
1: A peace. Peace అనేటువంటిది ఎట్టది? Pieces కాదు.
2: What do you mean by peace? Peace is not anything, pieces.
1: Peace అనగా తృప్తిగా ఉండాలి.
2: Peace is satisfaction, contentment.
1: ఆ పీస్ ఉన్నప్పుడే,
2: when there is peace,
1: అహింస.
2: There arises అహింస, నాన్ వైలెన్స్.
1: ఈ అహింస నిమిత్తమై భార్య బిడ్డలు కూడా వదలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
2: For the sake of the principle of నాన్ వైలెన్స్ అహింస, Buddha has given up all the family and the kingdom and the property around and left.
1: అహింస పరమో ధర్మ.
2: And of all these dharmas, ahimsa is most supreme.
1: కనుక అహింసను మనం పెంచాలి.
2: Therefore we have to develop ahimsa and non-violence.
1: కనుక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ పంచ ప్రాణములు కూడాను మానవుని యొక్క పంచేంద్రియముల్లోనే ఉంటుంది.
2: Therefore the five life breaths, the truth, righteousness, peace, love, non-violence are present within.
1: ఈ ఐదు మానవుని యందు ఉండినప్పుడే తాను మానవుడు.
2: When these are present in a human being, he can call himself a true human being.
1: ఆ ఐదుని రక్షించుకునే నిమిత్తమై,
2: safeguard the five,
1: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
2: We undertake so many activities.
1: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
2: Why do you act?
1: తన కోసం కాదు.
2: It's not for your own sake.
1: తన యొక్క గుణముల కోసం.
2: You take to so many activities to sustain.
1: ఆ ఐదు ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
2: The five life breaths.
1: పెంది వెతికను ఆరో ప్రాణం మనకు కనిపించదు.
2: దేర్ ఇస్ నో సిక్స్త్ లైఫ్ బ్రెత్.
1: ఐదే ఉండేది.
2: దేర్ ఆర్ ఫైవ్ లైఫ్ బ్రెత్.
1: ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సస్టైన్ అండ్ మెయింటైన్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ వి పర్ఫార్మ్ సో మెనీ స్పిరిచువల్ రైట్స్ యజ్ఞ యాగ జప అండ్ తప.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉంటునో వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
2: ద పర్సన్ హూ హ్యాస్ గాట్ దీస్ ఫీలింగ్స్ హిస్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్, హిస్ లైఫ్ ఈజ్ లిబరేటెడ్.
1: ఈ ఐదుంటులు ఏ ఒకటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
2: వన్ ఆఫ్ ద మిస్సింగ్ అవుట్ ఆఫ్ ది ఫైవ్ విల్ రూయిన్ హిస్ లైఫ్, హిస్ లైఫ్ ఈజ్ ఇన్ వెయిన్.
1: మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
2: దెర్ఫోర్ మ్యాన్ మస్ట్ లీడ్ హిస్ లైఫ్ ఇన్ ట్రూత్.
1: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
2: అండ్ హెస్ టు గ్రో అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ.
1: చూడు, సత్యం ఎలాంటిది?
2: సత్యం వాట్ ఈస్ ఇట్?
1: పునాది వంటిది.
2: ఇట్ ఇస్ ద ఫౌండేషన్.
1: ధర్మము వాల్ వంటిది.
2: ధర్మ ఇస్ ద వాల్.
1: పునాది లేకపోతే వాల్ ఉండదు.
2: వితౌట్ ఫౌండేషన్ వాల్ కెనాట్ బి ఎరెక్టెడ్.
1: తర్వాత ప్రేమ.
2: దెన్ లవ్.
1: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
2: లవ్ ఈస్ ద రూఫ్.
1: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
2: లైఫ్ ఇస్ పీస్ శాంతి ద డ్వెల్లింగ్ ద లైఫ్ ఇన్ దట్ రూఫ్.
1: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
2: వితౌట్ రూఫ్ అబౌవ్ వీ కెనాట్ లివ్.
1: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
2: టుడే ద ట్రూత్ పీస్ రైటియస్నెస్ లవ్ ఆర్ టోటలీ గాన్.
1: ఎంత ధనవంతునికైనా కూడా కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
2: హౌ రిచ్ హీ ఇస్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్.
1: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
2: దట్ ఈస్ ఆల్ లైక్ ఎ హౌస్ వితౌట్ ద రూఫ్.
1: రూపు లేని ఇల్లు వంటిది.
2: ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ వితౌట్ ద రూఫ్.
1: వాడు నిరంతరము తరచవలసిందే.
2: అండ్ హాస్ టు డ్రింక్ హింసెల్ఫ్ కంటిన్యూ.
1: నిరంతరము ఎండవలసిందే.
2: అండ్ హాస్ టు బి ఎక్స్పోజ్ టు ద డ్రాయింగ్స్.
1: కనుక మొట్టమొదట మనము రూఫ్ ను చూసుకోవాలి.
2: దేర్ఫోర్ వి మస్ట్ లే ద రూఫ్ టు బిగిన్ విత్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాస్టర్ డెవలప్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైటియస్నెస్ పీస్ అండ్ లవ్.
1: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వమే వ్యర్థమైపోతుంది.
2: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ ఇఫ్ వి డు నాట్ హావ్ దిస్ వాల్యూ.
1: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము ధనము ధనము.
2: టుడే వేర్ ఎవర్ వీ గో ఇట్ ఈస్ ఓన్లీ దట్ ధన మనీ దట్ మ్యాటర్స్.
1: దూసరి పోసే ముస్లిం కూడాను ధనం ఆశిస్తుంది.
2: ఈవెన్ ఏజ్ ఉమెన్ ఓల్డ్ లేడీ షీ టు వాంట్స్ మనీ.
1: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
2: దర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ టుడే.
1: ఇది కలియుగం కాదు.
2: This is not Kali age.
1: ఇది కలహయుగము.
2: This is age of Kalaha, the conflict.
1: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
2: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
1: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
2: It is the money that is responsible for conflict.
1: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
2: We go by the body considering.
1: దేహమును ఒక పెట్టె వలె చూసుకోవాలి మనం.
2: We have to consider this body as an iron safe box.
1: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఒక గుణములు ఉంటుంది.
2: Even aged woman, old lady, she too wants money.
1: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
2: There are more and more of desires today.
1: ఇది కలియుగం కాదు.
2: This is not

0: మనం ఒక పెట్టె వలె చూసుకోవాలి. మనం
1: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఐరన్ సేఫ్ బాక్స్.
0: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద ట్రెజర్స్ ద వాల్యుబుల్స్ ఇన్సైడ్.
0: అది లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టె ఏమి పనికిరాదు.
1: వితౌట్ దీస్ వాల్యుబుల్స్ ద ఐరన్ సేఫ్ ఇస్ యూస్లెస్.
0: ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ అవర్ లైఫ్ హైలీ వాల్యుబుల్.
0: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ హైలీ వాల్యుబుల్.
0: ఈ వాల్యూలెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫర్ ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ వాల్యూలెస్.
0: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
1: యానిమల్స్ బీస్ అండ్ బర్డ్స్ ఆల్సో హ్యావ్ లవ్ ఇన్ దెమ్.
0: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశలు లేవు.
1: బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్ ఆర్ డిజైర్.
0: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
1: If they are hungry, they would feed and just take rest.
0: కానీ మానవుడు అటు కాదు.
1: Man is not like that.
0: అన్ని కావాలి వానికి.
1: He wants everything on earth.
0: 5 బిల్డింగులు ఉండినప్పటికీ నాకు ఇంకా 10 బిల్డింగులు కావాలి.
1: Even if he owns 5 buildings, he wants 5 more.
0: ఇంకా ఎందుకు తనకు?
1: Why does he need them?
0: ఒక ఇంట్లో తన జీవితం జరగదా? చాలదా?
1: One residence is enough for him to live in.
0: కానీ ఇంకా 5 కావాలి.
1: బట్ హీ వాంట్ 5 రెసిడెన్స్.
0: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతూ ఉండాలి.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వీ ఆర్ చీటెడ్.
0: టూ మచ్ డిజైర్స్. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
1: వీ హావ్ టు రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్.
0: మేము ఎన్నో చేస్తున్నాం.
1: వీ ఆర్ డూయింగ్ మెనీ థింగ్స్.
0: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. వీ డోంట్ ఆస్క్ ఎనీబడి.
0: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
1: స్వామి హాస్ నాట్ ఈవెన్ సింగిల్ రెసిడెన్స్.
0: నేను ఎక్కడ పోయినా కూడా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్ళిపోతుంటాను.
1: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
0: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
1: యూ హావ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
1: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
0: కంట్రోల్ ఆఫ్ డిజైర్స్.
1: కంట్రోల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్ యూ కెన్ లివ్ ఇన్ పీస్.
0: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: బట్ దేర్ షుడ్ నెవర్ బి డిక్రీజ్ in your love towards God.
0: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద డివైన్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
1: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు అనేక మంది పెద్దలంతా చూడడం మాట్లాడారు.
1: Today you have listened to all elders.
0: విన్నవన్నీ కూడా కేవలము ఆచరణలో పెట్టారు.
1: All that you heard must be put into practice.
0: కాని సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటివి శాశ్వతంగా ఉంచుకోవాలి.
1: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
0: ఈ పీస్ అండ్ లవ్ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: You can achieve anything in this world with these two, peace and love.
0: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
1: You ask any boy, what is that you?
0: చూడండి, ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా పిహెచ్డి చేశారు.
1: ఆల్ ద స్టూడెంట్స్ సీటెడ్ ఇన్ ద ఫస్ట్ లైన్ దే ఆర్ ఆల్ పిహెచ్డి బాయ్స్.
0: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సి, ఇంకొక పిల్లవాడు ఎంబీఏ, అందరూ గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
1: ద బాయ్స్ హియర్ వన్ ఇస్ ఎన్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సి, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
0: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
1: They don't want to go home. They have no attachment.
0: ఎక్కడ పోయినప్పటికీ వందలు వందలు వేరు వేరు రూపాయలు ఇస్తారు.
1: They may go anywhere. They would receive very high salaries. Thousands and thousands.
0: MBA పిల్లలు పోతే
1: MBA boy
0: 1 lakh, 2 lakhs ఇస్తున్నారు నెలకు.
1: He draws the salary 1 lakh, 2 lakhs per month.
0: కానీ మాకొద్దు.
1: His boys say we don't want it.
0: ధనం ఏం చేస్తుంది మాకు? ధనం ఏమైనా ఆనందిస్తుందా?
1: Well, will the money give us happiness? That's how they feel.
0: Kaadu naaku work kavali.
1: The boys want to work alone.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God. Kaabatti vaaku aa duty kavali.
1: They want duty alone.
0: Aa vidhanga pillallo manchi baddhatamainatuvanti oka namakaru.

0: The boy should have that strong faith. Boys everywhere.
1: కానీ ఈనాడు లోకంలో ఎక్కడ చూసే కూడా డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
0: But today in this modern world we find desires ever on the rise.
1: ఏమి డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
0: What is the desire is doing?
1: కట్టగా డిజైర్స్ ఉంచుతూ ఉన్నాయి.
0: Ultimately they ruin your life.
1: ఈ జీవితం అనే ముంచిపోయిస్తున్నాయి.
0: And your life is drowned, gone.
1: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
0: So you should control your desires.
1: Control your desires.
0: Control your desires.
1: Less luggage, more comfort.
0: Less luggage and more comfort.
1: Make travel a pleasure.
0: Make the travel a pleasure.
1: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
0: Then only you can be comfortable.
1: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
0: With heavy luggage on the head, how long can you walk?
1: నీవు ఇప్పుడు ఒకటి ఒంటరిగా ఉన్నావు.
0: You are only one, all alone now.
1: ఎంత హాయిగానే ఉండవచ్చు.
0: How happy you are.
1: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
0: You get married.
1: భార్య వచ్చింది.
0: You have a wife now.
1: నాలుగు కాళ్ళు అయినాయి.
0: Oh, you have four feet now.
1: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
0: If you want to go outside, you have so much of worry because of a person at home.
1: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
0: After an year, you will have a son.
1: వాడు ఆరు కాళ్ళు.
0: Now you will have six feet.
1: ఫీట్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మన నడక తగ్గిపోతుంది.
0: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
1: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
0: Your journey is dead slow now.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: ప్రేమను ఉంచుకోండి.
0: Treasure this law.
1: సర్వును ప్రేమించండి.
0: Love all.
1: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
0: But don't take up the responsibility heavily on you.
1: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
0: When you have too many responsibilities, it there be great difficulty.
1: Difficulty. ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
0: Our teachers know pretty well what the difficulties are.
1: కనుక మనము భారం తగ్గించుకుని
0: therefore we should lessen our burden.
1: హాయిగా మనం జీవించవచ్చు.
0: And lead a very happy, comfortable life.
1: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
0: There will be no trace of misery or difficulty.
1: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంని బోధించారు.
0: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
1: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
0: దక్షిణామూర్తి stands for only
1: one. మౌన వ్యాఖ్యానం.
0: It is an eloquence in silence.
1: సైలెంట్ గా ఉంటున్నాడు.
0: He remains silent.
1: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
0: He did it smilingly.
1: ఈ నవ్వుతూ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
0: He could be smiling all the while because he has no personal responsibility.
1: కనుక ఒక తల్లి కుమారుడు ఉండినప్పుడే ఎంతో బాధ కలిగింది.
0: You have heard that a son and a mother had to face so many problems.
1: కట్టగడపడి బిచ్చు పెట్టారు.
0: They had to beg at the end.
1: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
0: They have come all along from Rangoon.
1: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
0: But they reached Madras station.
1: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
0: Then started all the problems.
1: ఇంటింటికి తల్లి బిచ్చు పెట్టడం.
0: Mother had to go around house to house.
1: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
0: And had to bring home some food and feed the son.
1: తాను పస్తు ఉండటము.
0: And she had to fast.
1: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
0: And the son could not bear this scene, mother fasting.
1: ఇట్టి ఓల్డ్ మదర్ని బాధ పెట్టడమా?
0: Why should I make my old mother suffer?
1: నేను చిన్నవాడిని.
0: I'm young.
1: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
0: I should work hard and make my mother happy.
1: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టు వచ్చాడు.
0: Then he started begging and he started serving food with mother.
1: కట్టగడపడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
0: And then what happened? Mother and son died out of love for each other.
1: కనుక మనం చచ్చినా మంచిదే కాని మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
0: We may even die, but we should not give up love, says Bhagavan.
1: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
0: You cannot escape death one day or another.
1: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దినం ఈ దేహం వదలక తప్పదు.
0: We may maintain today, but you have to bound to give up the body tomorrow.
1: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కానీ మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: Doesn't matter even if we were to die, but we should get a good name.
1: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
0: Getting a good name is the real life spent.
1: వాళ్ళు చచ్చినా కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
0: Even if he not present any longer, the good name that he earned would remain.
1: కరే పేరుని మాత్రం పెంచుకోండి.
0: Therefore get a good name.
1: సమాజంలో మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: Get a good name in society.
1: సమాజంలో గొప్ప పేరుని తెచ్చుకోవటం గొప్ప కాదు.
0: It's nothing being great in the society.
1: He's a కోటీశ్వరుడు.
0: He's a millionaire.
1: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడుగుడ్డే కాని మెరుగు బంగారం మింగపోడు.
0: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
1: కానీ ఫుడ్ ను మాత్రమే భుజించాలి.
0: He partakes only food.
1: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
0: So long we are alive, we should be happy.
1: దేహాన్ని సుఖపెట్టాలి.
0: And we should make everybody happy.
1: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
0: And we should have association with the society.
1: అందరి ఎందుకు ప్రేమ చూపాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ చిల్డ్రన్ అలోన్.
1: అది సెల్ఫిష్.
0: యూ షుడ్ బి సెల్ఫ్లెస్ బట్ యు ఆర్ సెల్ఫిష్ నౌ.
1: సెల్ఫిష్ సెల్ఫిష్ ఎలాంటిది?
0: సెల్ఫిష్ వాట్ ఈస్ ఇట్?
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: కనుక చేపనే చాలా మంచిది.
0: ఫిష్ ఈజ్ బెటర్.
1: ఎందుకంటే అందరినీ పెంచుకోవటం చాలా బాధ్యత అవుతుంది.
0: ఇన్ఫాక్ట్ సమన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్స్ హెవీ రెస్పాన్సిబిలిటీ.
1: ఇది సంచరించుతుంటుంది జలం లోపల. ఫిష్
0: ద ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్స్.
1: ఆనందంగా సంచరిస్తుంటుంది.
0: యాజ్ ఇట్ మూవ్స్ ఇట్ మూవ్స్ బ్లిస్ఫుల్లీ.
1: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
0: ఇట్ హ్యాస్ నో ఎక్స్ట్రా బర్డెన్.
1: ఎక్కువ భారం తీసుకోదు.
0: It doesn't take extra load.
1: కాని ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటున్నాడు.
0: డెత్ ఈజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ హెవీ లోడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
1: ఆ లోయ వల్లనే చాలా తన లో అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ హెవీ లోడ్ హీ బికమ్ సో లో ఇన్ లైఫ్.
1: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని దైవ చింతన పెంచుకొని
0: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: మనం పెంచుకోవాల్సింది దైవ చింతన.
0: What we have to develop today is the constant thinking of God.
1: Paramatmani yokka premanu penchukunnappude
0: when we develop love for God,
1: prakruti yokka aanandanni anubhavinchachu.
0: You can experience the beauty and the joy of nature around.
1: Karuna and duty is God.
0: For duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: Ee rendittini meer daggara pettukoni
0: keeping you these two principles.
1: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
0: వితౌట్ ఎక్స్ట్రా బర్డన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ షోల్డర్స్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అన్నిటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
0: వెన్ గాడ్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ us, why should we worry?
1: మనము అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
0: వీ నో దట్ థియరిటికలీ బట్ వీ వరీ.
1: కానీ అట్ట ఉండకూడదు.
0: షుడ్ నాట్ బి సో.
1: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
0: Then once we offer to God, we should be free then.
1: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
0: Then only you retain peace.
1: కనుక ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
0: in spite of performing yajna yagas as many number as you can,
1: కతువులన్నీ ఆచరించినప్పటికీ
0: you may practice any number of rites.
1: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
0: You should accept. You should receive, convince yourself the inner meaning of every spiritual rite.
1: దైవాన్ని మనం మరవకూడదు.
0: You should never forget God.
1: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
0: You may forget anything in this world, never forget God, says Bhagavan.
1: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
0: Keep in your mind continuously the thought of God.
1: ఇది నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
0: To remember God throughout our life is the message of Bhagavan today.

మెలగుచునుండుటే మేలుగల్గు. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట

0: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు లెట్ హిజ్ లవ్ ఫ్లో టువర్డ్స్ ద సుప్రీం డివినిటీ. ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ టు రియలైజ్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ బోర్న్ టు లివ్ ఎ సెల్ఫిష్ లైఫ్ ఎంటైర్లీ ఫర్ హిమ్సెల్ఫ్, బట్ టు సర్వ్ ది సొసైటీ విత్ అవేర్నెస్ దట్ ది సొసైటీ ఈజ్ డివినిటీ ఇట్ సెల్ఫ్.
1: సంకుచిత భావముల సమయ చేసి సర్వజనులకు

0: మ్యాన్ హ్యాస్ టు ఫర్గెట్ హిమ్సెల్ఫ్ టోటలీ అండ్ డెడికేట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ. హీ షుడ్ గివ్ అప్ ఆల్ నారో మైండెడ్నెస్ అండ్ ఆఫర్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద నేషన్. Otherwise, what is the use of being born as a human being on this earth? What greater message of Guru can I give you than this truth?
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Manavattvamu kevalam ఒక స్వార్థమునకై నియమించినటువంటిదిగా భావించి తన సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ ఉంటున్నది ఈనాడు.
0: టుడే హ్యూమానిటీ ఈజ్ మిస్టేకింగ్ దాట్ లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు లివ్ టోటలీ ఫర్ సెల్ఫిష్నెస్ అండ్ దస్ గివింగ్ అప్ ద నోబల్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్.
1: మానవ జీవితములో అభివ్యక్తము కావలసినటువంటిది ఈశ్వర భావమే.
0: వాట్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఈజ్ డివైన్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకటనే.
0: క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దీనికి ప్రకృతి అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై it has been given the name prakruti.
1: ee prakruti nundi aavirbhavinchinatundi prati prani endukulanu ishvara swabhavame undali undi teerali.
0: every being which has come from this nature and this creation should essentially possess that divine quality and divine nature.
1: itti ప్రాకృత ఈశ్వరతత్వాన్ని ప్రకటింపచేయ నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియా మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డివైన్ నేచర్ అండ్ డివైన్ హ్యుమానిటీ.
1: ప్రకృతి చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు.
0: నేచర్ కాన్షియస్నెస్ యాజ్ ఫౌండ్ ఇన్ నేచర్ is not without purpose.
1: ahankara paramaina podu vikrutiyu aatma paramaina podu sukrutiyunu pondutunnadi.
0: When consciousness is associated with ego it becomes crooked. When it is associated with atma it becomes divine.
1: aithe ee naadu ee prakruti yokka chaitanyanni evariki manam arpitam gavinchali.
0: In that case to whom should we dedicate this consciousness which is given by nature?
1: Swarthamunaku kaadu, swaprayojanamunaku kaadu, ishvara arpitame gaayinchali.
0: Certainly for not selfishness and for self seeking, it is for dedicating itself to divinity and ishvara.
1: Kaani ee naadu ahankara paramaina tunti yokka aasalanu abhruthi gaavinchukovatam chetane మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హాస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ నేచర్ హిస్ డివైన్ నేచర్ అండ్ బికమింగ్ ఎన్ యానిమల్ ఎ బ్రూట్ అండ్ ఎ డెమన్.
1: కనుకనే మానవుడు వేయు ప్రతి అడుగు కూడాను ధర్మము తప్పుచున్నది.
0: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై అట్ ఎవ్రీ స్టెప్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఆన్ ద అన్రైచియస్ పాత్.
1: ప్రతి ఆశ ఎందు కూడాను కేవలము ఒక భవిష్యత్తు అయినటువంటి యొక్క అభివృద్ధి మార్గాన్ని విస్మరించిపోతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈస్ డివైడ్ ఆఫ్ ది ఫ్యూచర్ వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రెస్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ బికమింగ్ గ్రీడ్.
1: మానవ అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నవి.
0: ఐడియాస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ హ్యూమన్ వెల్ఫేర్ ఆర్ టోటలీ అబ్సెంట్.
1: మానవుని యందు కన్నుల యందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటల యందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ ఎ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఎ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వాట్ ఈజ్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్.
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈజ్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్.
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఎన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ వీ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ in order to remove all evil qualities and confer prosperity and happiness on man and save dharma.
1: Idi sarikadu.
0: This is not correct.
1: Ee yokka bhavamu deeniki viruddhamga undeetundi.
0: Actually this is contrary to the existing fact.
1: Bhagavantudu avatarinchadamu premanu bodhinche nimittamai.
0: God descends in order to preach and propagate
1: premanu nerthe nimittamai.
0: In order to make people learn how to love
1: premanaga emiti ani prajalaku bodhinche nimittamai.
0: In order to explain to people what love truly means
1: kanukune atti premanu manam pondinappude manaku dukkhamulu dooram avutayi.
0: Only when we can acquire such love all our sorrows will disappear.
1: పాపములు అంతర్ధానం అయిపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వ్యానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనం నేర్చవలసినటువంటిది నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలే నీడ వలే వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజములో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్ దెన్ దెర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనం పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అదియే దైవ ప్రీతి పాప భీతి సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీటికి తగిన సాధన ఏమిటి మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్ వాట్ ఈస్ ది వే హౌ టు గెట్ ఇట్.
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధన అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: We should also understand the unique features of the object which we love and try to get.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: If you do not have love, you can never have faith on that.
1: ప్రేమ విశ్వాసములు రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: A combination of love and faith will manifest itself as devotion.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: Through devotion we can take steps to reach it.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: Love is devotion.
1: దీని యొక్క విశిష్టతపైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: The faith with which we approach this, that is gnana, wisdom.
1: ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: The actions which are undertaken in order to experience these things, those are our duties.
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: Real worship is a combination of devotion, action and wisdom.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: Today man is developing duality.
1: ద్వైతము ఏ నాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు.
0: Duality can never free you from sorrow and misery.
1: దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది.
0: It can only develop sorrows and misery.
1: ఆనందమునకు అత్యంత దూరము చేస్తుంది.
0: It make you far distant from bliss and joy.
1: కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we should make efforts in order to reach that state of advaita.
1: ఆ ఏకత్వం ఒక్కటి, అది ఏ ప్రేమ.
0: That unity, unifying factor.
1: ఈ ప్రేమకు ఫలితము కాని, ఈ ప్రేమకు మార్గము కాని, ఈ యొక్క ప్రేమకు సాధన కాని ప్రేమనే.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: మన ప్రేమను ఎంత పెంచుకుంటూ మనం పోదుమో మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వి గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్, అవర్ జాయ్, అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వీఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్ టు మై
1: పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యూ గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. లవ్ ఎవ్రీ వన్ యాజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as in the smallest it remains as the smallest and in the biggest it remains the
1: mainatti anuuna sukshmaguchu meti vastuvu nanduna meti yaguchu antatanu sarva sakshi.

0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈజ్ డివినిటీ అండ్ ఇట్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డూ యూ మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు? అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్ డార్క్నెస్.
0: ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారం తప్పినది కాదు.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ గాట్ దీస్ త్రీ క్వాలిటీస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ డార్క్నెస్.
0: కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వము అన్నారు. ఇంకా బోధించడం కాదు.
1: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ న్యాచురల్ క్వాలిటీస్ దెన్ ఓన్లీ యూ బికమ్ గురు.
0: లేక ఈ మూడింటి యొక్క గుణముల యొక్క ఏకత్వాన్ని భావించినప్పుడే ఇదే నిజమైనటువంటి యొక్క గురు బోధ.
1: ఇఫ్ యూ కెన్ కంబైన్ ద త్రీ క్వాలిటీస్ సత్వరజోతమో ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్ దెన్ దట్ ఇట్ బికమ్స్ రియల్ గురు బోధ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వము అదే మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్, దాట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వెన్ యూ గివ్ అప్ దిస్ యూనిటీ అండ్ డెవలప్ డైవర్సిటీ దెన్ యూ టెండ్ టు బికమ్ సారఫుల్ అండ్ మిజరబుల్.
0: త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్
0: ఈ సృష్టికంతా ఇప్పుడు త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: For the entire creation, these three qualities are the very foundation, the very basis, and the very life breaths.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికాసిస్తూ వస్తుంటుండాలి.
1: Nature blossoms and gets transformed by the change of different combinations.
0: ఈ త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము.
1: The entire universe is a combination of these three qualities in different proportions.
0: కనుకనే వేదము త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: వేద హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: విశేష వికారాలతో
1: ఇట్ ఈస్ ఆల్సో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్,
0: విలాస హాసాలతో
1: ది టైప్ ఆఫ్ లగ్జరీ
0: ఈ జగత్తును ప్రకటింపచేస్తూ వస్తుండాలి.
1: The entire world is described.
0: కనుక జగత్ అంతా కూడాను త్రిగుణముల యొక్క చేరికని.
1: The entire creation world is a combination of these three qualities alone.
0: దీనిని మూడు రంగులుగా మూడు వర్ణములుగా కూడాను విభజిస్తూ వచ్చారు.
1: These three qualities have also been described and associated with
0: సప్తగుణము. సప్తగుణము విష్ణువు అని భ్రమిస్తున్నారు ఈనాటి లోకులు.
1: In the world today there is a mistaken notion that సత్వగుణ represents
0: సత్వగుణము విష్ణువు కాదు.
1: సత్వగుణ ఇస్ నాట్ ట్రూలీ విష్ణు,
0: అది ఈశ్వరత్వము.
1: సత్వగుణ ఈజ్ ఈశ్వరత్వ,
0: ఇది మాయకు లోబడినటువంటిది.
1: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ఇల్యూజన్.
0: ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటారు.
1: దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగిక్ స్లీప్ ఎంజాయింగ్ బ్లిస్ ఆల్ ద వైల్.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇది మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీనిని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు.

0: సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణుకు విశ్వంభరుడు అని పేరొచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది
0: రాజ్యమును పాలించేవారు ఎవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలము మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషన్ అనగా సృష్టి జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్ క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: మమకార అభిమానం లే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అబౌట్.
0: అదే విధంగానే లోకము లోపల సప్తగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెఫరెన్స్ టు ది.
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడా వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన.
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన? దెన్
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకు లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలయందు సర్వ పదార్థములు ఎందుకును దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్.
0: కనుక భగవంతుడు అనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ that divinity is found in every heart, divinity is all pervasive, divinity is the one which brings about unity among all people.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కాని, ఒక వ్యక్తి ఎందున్నాడని కాని, ఒక జీవుని ఎందున్నాడని కాని భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: We should not practice any differences between person and person because God is residing in every heart and he is all pervasive.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరియైనటువంటి అంతరార్థము.
1: The inner significance and correct meaning of Satyavati path is to recognize the basic truth. God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka Angavati sadhana.
1: Next one is Angavati sadhana.
0: Anaga panchabhutamulu untunnavi. Akashamu, Vayuvu, Agni, Jalamu, Prakruti. అనగా పృథ్వీ. ఈ ఐదింటి యందు కూడాను దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ద ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి యందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓంకార గాడ్ ఈస్
0: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
1: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ద సౌండ్ ఈస్ ఆకాశ.
0: కనుక ప్రణవస్వరూపం అనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ sound of pranava has emanated from sky.
0: Vayuvu indulopala jeeva shakti imidi untunnadi.
1: Then next is air. There is the power of life in this.
0: Adi oxygen hydrogen ani cheppitaru. Ee oxygen anetundi ee gaari yokka swabhavam yokka shaktiye.
1: The oxygen which is a life giving power, it is the
0: gaalilo bhagavantudu kevalam prana swaroopuduga untunnadu.
1: In air, God is living as a form of
0: nitya jeevanamlo prati vyakti kudanu gurtinchetundidi. Evaraina konchu spruha dappi padinappudu konchu dooram pommandani gaali visuttaru. Ee gaali valla aa prana shakti andulopala udbhavistundani veeri yokka anubhuti.
1: It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and it will be fanned in order to provide some air so that he will breathe. That is
0: gaalilo bhagavantudu prana shaktiga untunnadu.
1: In air God is living as the power of life itself.
0: Agnilo hecharika shaktiga untunnadu.
1: In fire God lives as a principle of awakening.
0: Indulo edi koncham agni undinappudiki manam chaala jagrataga untamu.
1: Whenever you come across fire, even if it is a little in it, you get away and you get alive the moment you come in touch
0: with
1: fire. In the form of fire, God is in the form of awareness.
0: Jalamunu prajna shaktiga untunnadu.
1: In water, God lives in the form of prajna.
0: Adike prajnanam brahma annaru.
1: That is the very meaning of the statement prajnanam brahma.
0: Ee prajna anetundi jalam dwarane manaku aavirbhavistu untundali.
1: We get this prajna through water.
0: ఏదైనా కొంచెం స్పృహ తప్పి పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ సూన్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ పుట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ దాట్ హీ వే గెట్ బ్యాక్ హిస్ కాన్షియస్నెస్.
0: ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ దీస్ పవర్స్ ఆర్ ది వెరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పంచభూతములే పరమాత్మ స్వరూపం అని విశ్వసించి ఆరాధించేటువంటి వాళ్లే.
1: ఇట్ ఈస్ దోస్ పీపుల్ హు ట్రస్ట్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ సాధకాస్ ఫాలోయింగ్ అంగవతి పాత్.
0: అన్యవతి మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ అన్యవతి పాత్.
0: కొన్ని గుర్తులను కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
1: పీపుల్ హూ ఫాలో ది సన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
0: ఈశ్వరుడనగా కేవలం త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు.
2: రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యూ ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ హిమ్.
2: కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెమలి పించమును ధరించినటువంటి వాడు అంటారు.
1: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ ద హీ వేర్స్ ది ఎ ఫెదర్.
2: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
2: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి, విచ్ ఈస్ జనరలీ ఫాలోడ్ ఈవెన్ టుడే బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్.
2: అది

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక గానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పారిపాదం తర్వతోచి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పారిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: అండర్ దిస్ వన్ కన్సిడర్స్ ఆల్ ఫీట్ యాజ్ హిజ్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిజ్, ఆల్ ఐస్ యాజ్ హిజ్ అండ్ ఆల్ హెడ్స్ యాజ్ హిజ్, ఎవ్రీథింగ్.
0: అనగా ఏతావాత మానవుడి యొక్క స్వరూపములంతా దైవాత్మక స్వరూపములే.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: Kanuka eko vashi sarvabhutantaratma andarukunu daiva swarupule.
1: All are the very embodiment of God, divinity.
0: Daivamu nundi aavirbhavinchinatundi ee yokka manavattamu daivattangane manam viswasinchadaniki tagina krushi cheyali.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only and therefore recognize every human being as divine.
0: Deva swarupulara mukhyamga manavuni endunnatundi manavattvanni gurtinchukolenatundi murkudu manavattvanni endunnatundi daivattvanni ee reethiga gurtinchagaladu.
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings,
0: హనయందుండటువంటి యొక్క మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద హ్యూమానిటీ ఇన్.
0: అప్పుడే దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ ఇన్.
0: ఇది ఏ నిజమైనటువంటి విద్య.
1: దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ వన్ విచ్ కెన్ మేక్ ఎవ్రీ పర్సన్ కంపాషనేట్ అండ్ కైండ్.
0: మనము ప్రార్థన ప్రార్థన ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు.
1: ప్రార్థన వి సే అండ్ వి గో ఆన్ రిపీటింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆస్పైరింగ్ అండ్ బెగింగ్.
0: ఆత్మానందమునకు చిహ్నము
1: ప్రార్థన ఆర్ ప్రేయర్ ఈజ్
0: ఓన్లీ మేలుకొల్పటము.
1: It is a symbol of experiencing
0: anandamuni prasarinchadam cheyatam.
1: It is experiencing the infinity
0: anandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matal leni hrudayanaina bhagavantudu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు.
1: గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్. అది కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశ అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విస్మరించినప్పుడు విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ద ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హావ్ లవ్డ్ యువర్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి యొక్క దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది.
1: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
0: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
1: దెర్ ఇస్ వన్ మోర్ థింగ్.
0: ఈ రోగమునకు ఏ ఔషధం కూడా పనిచేయలేదు.
1: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
0: ఏ వైద్యుడు కూడా దీన్ని నయం చేయలేడు.
1: నో డాక్టర్ కెన్ క్యూర్.
0: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
0: అది అహంకారము.
1: అండ్ దట్ ఈస్ ఈగోటిజం.
0: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశమే లేవు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
0: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
1: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్,
0: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ హ్యుమానిటీ ఇన్ హిమ్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో, హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ, ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్ అయినటువంటి వారు ఎట్లవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: మనోపాధి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్.
0: మనమే దైవ స్వరూపము,
1: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఇన్ అవర్ లైఫ్.
0: ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్.
0: అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టి బాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖము లభించవు.
1: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, well, how can we make any progress at all? We remain doubting thamas.
0: దైవము మనమే, మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్
0: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. We have been doing different types of sadhana for a long time.
0: Yedi cheptunnamo, yedi talastunnamo, yedi manam chestunnamo, ee moodinti yokka ekatvanni manam nirupinchali.
1: Enough of all sadhanas. Who should practice now? Who should prove the unity of thought, word and deed in our own action?
0: The proper study of mankind is man. Adi appudu nee manavudiga roopanduthavu.
1: Then only you can really become a proper man, and it is in this context it is
0: ee mooditi yokka ekatvame gina kaakapothe manas anyat vachas anyat karma anyat duratmanam nivu duratmuduga maaripothavu.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: Andukosmane heart, head, hand, ide 3HV. ఈ మూడింటి ఎందు కూడా మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్ షుడ్ ప్రూవ్ అవర్ సెల్స్ యాజ్ ఎ మోడల్ యాజ్ ఎన్ ఐడియల్.
0: కల్పన ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుంది.
1: టుడే అవర్ ఆల్ అవర్ స్పిరిచువాలిటీ ఈస్ బికమింగ్ ఓన్లీ ఎ బిగ్ షో.
0: కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావాల్సిన సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు కలుపుతున్నాము.
1: We are also doing భజన్.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి మూడింటి యొక్క ఏకత్వం కాక.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in any way?
0: ఈ సత్తరజోతకు తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజ అండ్ తమో గుణ.
0: మనకు ఆనందము.
1: Then only we are full of
0: ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్
0: ప్లేస్. ఈ ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉన్నటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి.
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐక్యమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

0: సర్పంబులను బట్టి చంపుచుండుటలేద జగతియందు. ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు. ఎంత కార్యమైన నెగ్గవచ్చు చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుటలేద జగతియందు. ఐకమత్యం అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం, నా వెనుక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్ని మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఏ వెరీ బిగ్ స్నేక్ అన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చూస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఏ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఇస్ దేర్ ఎనీ వర్క్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వీ కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు కూడా మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాము, వీడు నావాడు వాడు నా. ఇదే మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనం అందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములు అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and
0: progress. Kavi, ee sankuchitamainatundi bhavalanu manam netti veyali.
1: Give up this kind of narrow mindedness and narrow qualities.
0: Andarini premistu premistu povali.
1: Develop that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoddu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adveshta sarvabhutanam.
1: There should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: Appude mana yokka jeevithamu, mana yokka daivathamu, divyathamu ekatvanga maaripoyi aanandanni abhiruddhi chekustundi.
1: Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss.
0: Prema swaroopulara edo guru pounam guru pounam anukoni ఏదో బాహ్యమైనటువంటి గురువులనంతా చేర్చుకొని ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ వు షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: గురు. ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: ఆ గురువు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you.
0: కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే.
1: It is these qualities itself విచ్ కెన్ డిస్ట్రాయ్ యూ ఆర్ విచ్ కెన్ లిఫ్ట్ యూ అప్ ఇంటూ ఎన్ ఎలివేటెడ్.
0: మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విస్తృతంగా మారిపోతుంది.
1: If your behavior and conduct is okay, it becomes Vishnutva and gives you protection.
0: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, తాను చేయు పనుల తగిలియుండు.
1: God does not dwell in a different country or a nation. It is God is associated with the type of action that you are doing.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: We should believe this in fullness.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: For my good or bad, it is my conduct which is responsible.
0: నా అతపతనమునకు కాని నా అభివృద్ధికి కాని నా గుణములే కారణము.
1: For my destruction or for my good, it is only my behavior which is responsible.
0: కనుక మన గుణములను సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
0: కనుక మన కష్టాలను దూరం చేసుకోవడానికి కాని సుఖాన్ని సమీపించుకోవటానికి కాని మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
1: If you want to free yourself from misery and sorrow and have a happy life, it is your conduct and behavior must be good.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: సర్వమతముల సారము,
1: the essence of all
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: the goal of all religion
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: the essence of all the message
0: ప్రేమ ఒక్కటి,
1: it is love and love alone.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: Today we have to develop that love in us.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములను వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుక్కుంటే ధన్యుడవుతాడు.
1: Instead of searching 100 faults in others, it is better that we locate and identify one fault in ourselves and correct it.
0: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు ఎంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
0: దాన్ని తీసివేయి. రిమూవ్ అయిన భావాన్ని ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కానీ, ఎలాంటి బాధలు ఎందు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దైవం ఒక్కడే.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, ట్రబుల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా, డూ నాట్ గివ్ అప్ గాడ్, డూ నాట్ ఫర్గెట్ అబౌట్ గాడ్. God is alone.
0: సంపదలొచ్చిన గాని హెచ్చుగా సంపదలొచ్చిన గాని ఏనుగు గుర్రములెక్కిన గాని పిచ్చోడని పేరొచ్చిన గాని ప్రియముతో పెద్దలు పొగిడిన గాని దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
1: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించిన గాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించిన గాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ యు మే గెట్, వాట్ ఎవర్ డిసీజెస్ యు మే గెట్, యు మే బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, డూ నాట్ ఫర్గెట్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: యూ మే అండర్టేక్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా, యూ మే గో అండ్ విజిట్ భాగవతాస్ అండ్ గ్రేట్ వన్స్, అండ్ యూ మే బి ప్రైజ్డ్ బై ఎవ్రీ వన్ అండ్ యూ మే బి కండెమ్డ్ బై ఎవ్రీ వన్, బట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ డూ నాట్ గివ్ అప్ గాడ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever education you may get, whatever scholarship you may get, do not become proud of it. Be always humble and recognize the truth that there is only one God, and never give up your faith in God.
0: ఇలాంటి దైవతత్వాన్ని మాత్రమే నీవు ఏనాటికి నీ మరవకూడదు.
1: Never forget this principle of divinity.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Recognize the truth that there is only one God.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే, దైవమే, దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్సైడ్ ఆఫ్ మీ అండ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఓన్లీ డివినిటీ అండ్ నథింగ్.
0: కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకుని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణ చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ డ్వెల్స్ ఓన్లీ ఇన్ యూ అండ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: నరజన్మమునందు పుట్టి,
1: they are born as human beings.
0: నరజన్మమునందు పెరిగి,
1: they are growing as human beings.
0: నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు.
1: People who have become lions, but they have forgotten their original home.
0: Naravata bhedamulu benchi asulattam sikarinchi samaralanu swagatinchi shanti sabalu jaruputaru.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: Tana korakai pratiku vaadu manujane etta uda, tana kosam tana pratikeetuvanti vaadu manavudu avutada.
1: If a person lives for himself, how can you call him a man at all?
0: Kanuka జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది
0: జగత్తు లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్ వీ డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ ఆర్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఈజ్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్, హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ ఎ సాలిటరీ లైఫ్. యూ కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అది ఏ దైవము, దైవము, దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది.
1: వెన్ యూ రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ, then you understand the inner significance of society as God.
0: Drishtikalpitamainatundi ee jagattanta kudanu,
1: the entire created world,
0: satshaktilo chitshaktilo ekamaipovatam chetane daivattanga maaripothundi.
1: It is immersed in the consciousness, that is why it is divinity.
0: Kalipinchetundi jagatte matter, aa chitshakte oka being, anaga matter plus being is equal God annaru.
1: The world which is visible, the visible world is matter. The invisible God, it is divinity. When you bring this,
0: appude daivattam, daivattam anagane samishti swarupamu daivattam.
1: When you bring this matter and energy together, then they will become divinity.
0: Kanuka daivamu prema swarupudu.
1: God is the very embodiment of love.
0: Prapanchamanta premamayame.
1: The entire world is full of love.
0: Mana drishti anta premamayame.
1: We should make our entire vision
0: vyaktigatamaina vedamulu cheta oka virodham bhavistunname kani mana drishtilo unnadantha premani.
1: On account of individual differences there is misunderstanding, otherwise our vision,
0: ye vidhanga mana kannulaku వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: ది టైప్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది గ్లాస్ డిసైడ్స్ ద కలర్ ఆఫ్ దిస్ సైట్ దట్ యు గెట్. సిమిలర్లీ వెన్ యు ఆర్ వెరీ యాంగ్రీ ఎవ్రీథింగ్ బికమ్స్ రైట్.
0: నిజంగా దృష్టి ఉండనే ఆ దృష్టే ప్రేమ.
1: వాట్ ఎవర్ సైట్ యు హావ్ ది సైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమ దృష్టిని మనం పెంచుకోవాలి.
1: షుడ్ డెవలప్ ఎ విజన్ ఆఫ్ లవ్.
0: మన జీవితము ప్రేమమయంగా మారుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇంటు లైఫ్ ఆఫ్ లవ్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ బికమ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: ప్రేమ ముదిత మనసే కహ.

0: తిరుపతి రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు, ఎన్ని రాజులు, రాజకుమారులు, మహారాజులు, చాలా మంది వేరకొని అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ద్రుపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము జయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును, అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రుపది రాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పై భాగంలో మత్స్యములు, అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి యొక్క
1: ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు

0: Matsyayantra means there is pool of water below and the fish above. One should be watching the image of the fish in water and shoot it upward.
1: ఇది సామాన్యులకు తగినటువంటి యొక్క ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
1: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
0: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో.
1: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
0: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
1: కానీ అందులో మారు వేషము ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
0: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్ కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
1: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
1: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
0: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
1: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
0: As they were whispering, talking among themselves, it was Arjuna who got up.
1: Arjuna, ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభముల దగ్గర వచ్చాడు.
0: Arjuna, smiling all along, slowly, gently, marched ahead and came close to that Matsyayantra.
1: Arjuna అనగా చాలా శాంతము గలవాడు.
0: Arjuna means the one who is highly
1: chala dayagalavadu,
0: the one who is compassionate.
1: Arjunudiga chala nemmadastudu.
0: Arjuna is one who is very calm and quiet.
1: Nemmadiga vachi danusunu chepatti chiram vaipulu chustu okka thuri aa yokka danusunu varidadu.
0: Calm and quiet, peacefully he marched towards Matsyayantra. Watching the fish in water, he shot the arrow at once and could it hit it.
1: Okka thuri ee ambulu kottina tarshaname aa masyamu chedipoyindi.
0: The moment the arrow is shot at that fish, it just fell.
1: Appudu ee pejala yokka aanandam chepparalindi.
0: People were highly ecstatic beyond all estimates.
1: Andaru kodunu Arjunu chusi chaala aanandincharu.
0: People were extremely happy, delighted, watching Arjuna.
1: Kani Dhritarashtra tana putrikanu tana daggara pettukoni tachchaname aaniki oka maala ichi ee maalanu aa Arjunuku veyyamani cheppindi.
0: King Drupada gave garland to his daughter and wanted her to garland.
1: Vaari vasati ekkada?
0: Where were they staying?
1: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
0: They were staying at the residence of a poor Brahmin.
1: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
0: By the time they went, they saw Kunti inside with the
1: door bolted. కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
0: The son said, Mother, we brought a highly valuable fruit with us.
1: Nayana anta goppa viluvainaatvanti anta goppa madhuramainaatvanti oka phalamunu meer aiduguru samaharanga panchukondi ani cheppindi.
0: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
1: Talli maatalu meerinaatvanti vaaru aa biddalu.
0: The children would certainly follow the command of the mother.
1: తల్లి ఆర్జును శిరసావహించినటువంటి వారు.
0: దే ఫాలో స్ట్రిక్ట్లీ.
1: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆర్జును శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
0: దే వెంట్ ఇన్ సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్, గివింగ్ హర్ ఎ ప్రామిస్ దే వుడ్ సర్టన్లీ అబైడ్ బై హర్ కమాండ్.
1: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
0: సిన్స్ దట్ టైమ్ షీఈస్ కాల్డ్ పాంచాలి.
1: అలాగే ఐదు మందికి భార్య అని దీని అర్థం.
0: ద మీనింగ్ ఈజ్ షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్.
1: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దిస్?
1: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆదరణ శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
0: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్.

0: irrespective of its credibility, acceptance in the sight of others.
1: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
0: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
1: కానీ ఈమె యొక్క ప్రవర్తనను, ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నువ్వు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
0: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, "You are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world." So said Dharmaja.
1: నీలో ఉన్నటువంటి పంచభూతములు కాని, పంచగుణములు కాని, పంచేంద్రియములు కాని చక్కగా అరికట్టిన దానవు.
0: You have total control over the five elements and the five senses.
1: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
1: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
0: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
1: వాడా తిరిగి, వీడు తిరిగి గ్రామము సంచరించి, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament
1: behavior. ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాగా కొంత మంచి, కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
0: On scrutiny she could understand this good and bad as well mixed in society.
1: Night and day అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా, చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
0: She could also visualize good and bad in society, just as you find broad daylight and pitch darkness in night.
1: కానీ చెడ్డగా ఉన్నటువంటి వారికి సద్బోధలు చేస్తూ, మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
0: She has been safeguarding, encouraging, giving all support to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
1: Karmanu manakandi.
0: Never give up your duties, karmas.
1: Kama managa mottamodardi.
0: The first desire, kama, is the first one.
1: Kama anaga ishtamu.
0: Kama means likes.
1: Kani ee prapanchamlo ee naadu laukikanga kamam antunte veru veru arthanga teesukuntunnaru.
0: But in the world today we go by a different meaning for this word kama.
1: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
0: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
1: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఏది మంచిది, ఏది చెడ్డది,
0: వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్,
1: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం, చెడ్డను మాత్రం వదలటం, ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
0: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
1: Tana kartavyanni, tana sahaja dharmanni, tana narchukovali kani, tana kartavyanni visarjinchi, sahaja dharmamunu, ematramunu, narchukovaka, danini ullanghinchi, tana ishta prakaram narchukovatamu, idi sariyainatuvanti korika kadu.
0: It's not a proper desire to give up one's own duty and responsibilities and adopt others' responsibilities and others' duties.
1: Kalagani biddalu kalagani bharya undani kali bhajyata tappinadu kaadu.
0: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your
1: duty. Kali ee korikanu sakramainatuvanti satyamainatuvanti margamulo dinni pravesha pettali.
0: But let the desire proceed in a truthful way.
1: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గములో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
0: దర్ఫర్ లైక్ దిస్ రైచస్ పాత్ ఈస్ క్లియర్లీ ఇండికేటెడ్ అండ్ ద ట్రూత్ ఈస్ టాట్.
1: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
0: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
1: పురుషులు చెప్పినటువంటి నడుచుకోలేదు.
0: She has not conducted according to the dictates of men.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
0: You do your duty, I will attend to my duties.
1: కాని నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
0: Do not interfere as I discharge my duties. I too will not interfere.
1: ఈ విధంగా ఒకరికొకరు భర్తకు భార్యకు కొడుకు బోధించుకుని వారు సక్రమమైన మార్గం నడుచుకుంటూ వచ్చారు.
0: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
1: Aye satya bodhani.
0: That is a teaching lesson of truth.
1: ఈ truth ను తను నడుచుకున్నప్పుడు ఆ truth ధర్మమును పుట్టిస్తుంది.
0: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
1: Satyam nasti paro dharma.
0: There is no other dharma beyond truth.
1: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
0: There cannot be dharma bereft of satya, truth.
1: Aithe bhagavantudu ekkada unnadu?
0: Hello, where is God?
1: Sarvata paripadam tasarvatochi shirobukam sarvata stutimalloki sarvama vrittisthiti. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేది చూసేవాడు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
1: కానీ భౌతికమైనటువంటి ప్రజలు, భౌతికమైన జీవులు ఏవి కనిపించలేవు.
0: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
1: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను, ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
0: Therefore the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless divine divinity.
1: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
0: Right from sand to the ant you find.
1: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది, సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
0: Therefore whatever one does should be truthful and righteous.
1: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడాను విడవలేదు.
0: She has not given up her duty any time.
1: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
0: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
1: ఇంకొకరి వస్తువును అపహరించదు.
0: It ant will never attempt to steal.
1: ఇంకొకరికి అపకారం చేయదు.
0: It will never harm anyone.
1: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని, కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Therefore right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
1: రెండవది క్రోధము.
0: The next one is krodha, anger.
1: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
0: This anger is however necessary for man.
1: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
0: But he is following a path which is quite contradictory to his nature.
1: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
0: We should not express our anger on unnecessary matters.
1: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
0: So we should be angry towards that deserves our anger.
1: Anger అనేటువంటిది చాలా చెడ్డది.
0: Anger is very bad.
1: తనకని మీ భంగపుచ్చును.
0: And you will be losing your wealth.
1: తనకును గల గౌరవము దగ్ధము చేయును.
0: You will be just burning a flame your respect.
1: తన వారలకైన చేయును.
0: And you will be away from your near and dear.
1: జనులకు కోపము వలన సర్వము చెడుగును.
0: And people will ruin everything because of this anger.
1: కోపము కలిగిన వారికి,
0: those with anger,
1: ఏ పని ఫలింపకుండు,
0: will never be successful in any task. They will have problems, obstacles.
1: ఈ రెండు విధాల కూడా పాపం, చాలా క్రోధం అనేక రకములైనటువంటి యొక్క చెడుగును పెంచుతుంది.
0: Therefore in both the ways you will ruin yourself because of this anger.
1: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
0: She could correct both these features and propagate, publicize in the community.
1: Biddalnu premistu vachindi.
0: She started loving children.
1: Biddal paina prema undali kani kodam undakoddu.
0: You should love children, you should not be angry towards
1: them. Nee virodhi paina ni kodam undachu kani biddal paina prema undali.
0: You should naturally love your children. You may have some anger towards your enemy.
1: కనుక నీకు కోపం కూడాను ఎక్కడ వినియోగించాలో ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
0: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
1: మూడవది ద్వేషము.
0: The third one, ద్వేష హేట్.
1: క్రోధ ద్వేషము.
0: ద్వేష హేట్.
1: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
0: Whom should you hate?
1: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
0: Do you hate the one whom you dislike?
1: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
0: Are you going to hate a person who harmed you?
1: లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
0: Are you going to hate your enemy?
1: కాదు కాదు కాదు.
0: No.
1: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
0: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma. And you should like those that support, that encourage you along these two paths.
1: సత్య ధర్మములను నీవు ద్వేషించినట్టే నీవు మానవుడే కాదు.
0: If you hate satya and dharma, you are no human being.
1: కనుకని పశుపక్షులు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
0: Birds, beasts and animals understand these two principles and they conduct themselves in a natural way.
1: అహింస.
0: Then comes అహింస, non-violence.
1: ఎవరిని హింసించకూడదు.
0: You should not hurt anybody.
1: మాటతో కానీ,
0: either by word,
1: పనితో కానీ,
0: or deed,
1: దేహంతో కానీ,
0: or physical,
1: ఇంకే విధమైన థాట్స్తో కానీ,
0: or by thought,
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: You should not hate anybody either by thought or
1: అపకారం చేయకూడదు.
0: You should not harm anybody.
1: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
0: Because of these principles, she could achieve, accomplish all that she could.
1: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
0: ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ అండర్స్టాండ్ ద విమ్స్ అండ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్.
1: దమయంతి సత్యమును అనుసరించినటువంటిది.
0: దమయంతి ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమును అనుసరించటం చేతనే దమయంతి అనేటువంటి యొక్క పేరు ఆమెకు కలిగింది.
0: Because she followed the path of truth, she got the true name.
1: Dhamamulu sadhinchinatundi dai.
0: And she could achieve control, dhamma.
1: Ee control cheyatam valle manavudu entaiyagalu abhivruddhi kaagaradu.
0: By exercising this dhamma control, you can be exalted, reach heights.
1: Cheevalu kudanu ee oka dhamamunu aashirvadinchu.
0: And you find this dhamma control is noticed among
1: ants. Nee chakkaga vicharinchu chudandi. Cheemalu pothu unta oka line ga.
0: Watch ants moving in a particular line.
1: Oka line lo padipothundi chimanu inko line nunchi vostunnatudu chimaru palukurinchi daniki muddu betti inji vellipothuntadu.
0: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting those would be coming backward and then just talk.
1: Kalu meer chimalu chakkaga chudandi.
0: Watch ants clearly.
1: Dantlo kodadu dammam ento untundadu.
0: There lies this dhamma, the control.
1: శివలు బ్రహ్మలు శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
1: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
0: Therefore, dhamma means exercising control over senses.
1: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
0: The senses are wayward.
1: భగవంతుడు ఇచ్చింది అది చెవులు ఎందుకోసం?
0: వై గాడ్ హెస్ గిఫ్టెడ్ యూ ఇయర్స్?
1: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
0: ఇస్ ఇట్ టు లిసన్ టు ఆల్ గాసిప్?
1: చెడ్డ మాటలు ఏమీ వినకూడదు.
0: యు షుడ్ నెవర్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
1: కానీ మంచి మాటలు మాత్రం విను.
0: యు షుడ్ సర్టన్లీ పే అటెన్షన్ టు
1: గుడ్ వర్డ్స్. నాలుక ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
0: వై ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు యూ?
1: ముద్దలు నందించుకునే కోసమా?
0: ఇస్ ఇట్ ఓన్లీ టు స్వాలో మోర్సల్స్ ఆఫ్ ఫుడ్?
1: కాదు కాదు.
0: నో.
1: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
0: The tongue is given to taste.
1: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
0: And that which is good and palatable is allowed to go in.
1: చెడ్డ రుచి అయిపోతే బయట తుమ్మేస్తుంది.
0: And if it doesn't taste good, it is just sent out.
1: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
0: Therefore God has given all these so that we can maintain this noble rare birth of a human being.
1: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టమిస్తున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
0: We think God has given us bad times. God has given us good times. It's not so. God doesn't give anything in reality.
1: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు, కానీ భగవంతుడు ఎందులోనా ప్రవేశించదు.
0: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
1: కానీ భగవంతుడు సాక్షిభూతుడు.
0: God is an eternal witness.
1: తాను దుఃఖానికి పాల్గొనడు, సుఖానికి పాల్గొనడు.
0: And he doesn't resort to any grief nor confer pleasure.
1: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల లోపల వచ్చిన దోషములే.
0: The pain and pleasure are the results of, or the consequences of actions.
1: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే, ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాడు.
0: If anyone talks so nicely and says, oh friend, how are you? You would get the same response.
1: కానీ ఏమిరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి టాక్ కన్వర్సింగ్ ఇన్ ఎన్ అరగెంట్ వే, యు విల్ గెట్ అరగెంట్ రిప్లై.
1: కనుక మాటకు మాట చూపుకు చూపు.
0: దేర్ఫోర్ ద వర్డ్ ద రెస్పాన్స్ అండ్ ద లుక్ విల్ బి బేస్డ్ ఆన్ ద వే యూ ఎక్స్ప్రెస్.
1: కనుక మనం ఏ విధమైనటువంటి యాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
1: ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
0: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్. దే ఆర్ నాట్ గివెన్ బై గాడ్.
1: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
0: Just as you act standing in front of the mirror, you find the reflection
1: alive. నీవు సవరగా పోయి నీ ఏ పలుకు వెలుగుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్గా వస్తుంటుంది.
0: Therefore, whatever you speak in a congregation will come back to you by every sound.
1: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
0: The reflection means the thoughts that you have within will express out in a similar way.
1: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
0: Therefore, what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
1: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
0: When one's mind decides it's bad, give it up immediately.
1: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే మీరంతా కూడాను ముక్తులైనారు.
0: When once you proceed in a determined way, you'll be successful.
1: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లనే.
0: And you can be a devotee by such actions.
1: కనుక మన మాటలు గాని, మన నడతలు గాని, మన యొక్క పనులు కాని, మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డలే యొక్క ఫలితములే కాని మరొకటి కాదు.
0: Therefore, our words, our actions and deeds and thoughts are based on our actions.
1: ఎవరు చేసిన కర్మ వారంపక ఎరికైనను తప్పునన్నా.
0: One has to face one's own fate or destiny. None can escape from it.
1: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించుక సిద్ధమన్నా.
0: What is going to happen in future, what lies ahead in times, no one can decide. One should be prepared.
1: రాములంతటి వాడు రమణి సీతని బాసి పాములని వలె ఇచ్చెనన్నా.
0: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
1: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: Rama cried because of his attachment towards Sita being the consort.
1: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు?
0: How can he say that she is his wife?
1: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
0: The moment he got married to her, can you say that she is his wife?
1: కాదు కాదు.
0: No.
1: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
0: In fact, when he wins over half of his body, then he can claim that she is his
1: wife. అందుకోసమనే అనేక మంది ప్రపంచం లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రతాన్ని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
0: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బీ వన్ ఆఫ్ చేస్టుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
1: కృష్ణుడు చెప్పాడు,
0: కృష్ణ సార్,
1: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
0: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
1: వారి సేవలు చేయగా తీరదు.
0: She will never say that she has no time to serve them.
1: తనకు నున్నదానికి తృప్తి కలుగుతుంది.
0: She gets satisfied with her lot.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఉమన్ ఈక్వల్ టు ద్రౌపది.
1: రుక్మిణి కాని, సత్యభామ గాని, సీత గాని, రుక్మిణి గాని ఎవరైనా సరియే, ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
0: దేర్ఫోర్ నన్ ఆఫ్ దెమ్ మే బి దట్ రుక్మిణి ఆర్ సత్యభామ, ఇట్ ఇస్ ద్రౌపది హూ హాస్ దీస్ త్రీ క్వాలిటీ.
1: తనకి ఎంత ఉన్నదో దాంతో తృప్తి పడుతూ వచ్చేది.
0: And she got herself satisfied with the lot she has.
1: 100 rupayalu jeetam ostunte 200 rupayalu cheela na kavalani akkoradu.
0: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
1: Kaani viluvaku taginatvanti yokka parini ivvalsindi.
0: Therefore the expenditure should be based on the income.
1: Kanuka pati yokka vishayanni gurtinchi vartinchatame nijamainatvanti pativrata.
0: Therefore a pativrata, a woman of chastity, to know the difficulties and problems of the husband and manage
1: sati yokka gunamunu tanu gurtinchatamu sariyainatvanti paddhatini tanu gurtinchali.
0: And therefore the qualities of sati, the wife, have got to be noticed very clearly.
1: Appudu ikkani kuda gunavantudu kavalaru.
0: And then both of them could be virtuous and noble.
1: Kanuka manchi cheddalanta kudanu mana yokka maarpullo unnadu kani mari dento dentona ledu.
0: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
1: Manchi chettaru rendu nun kalisi undu.
0: The good and bad are mixed.
1: Deeni vedidi evvari vasham kaadu.
0: It is impossible for anyone to separate them.
1: Chedda achekam ka endu cheyalabodu.
0: There is nothing like bad apart or separate.
1: Manchi vachindeni chedda tana paati taaneku kallipovu.
0: The moment good dawns, the bad disappears, vanishes.
1: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
1: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్, దేర్ ఒరిజినేట్స్ గుడ్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీకందరికీ ముఖ్యంగా ఇవి చెప్పవలసింది.
0: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
1: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
0: calling this a new year,
1: idi chaala nootanamainatvanti gunamunu andistundani,
0: that it is going to give us something special,
1: bhavinchaladu.
0: You should never feel so.
1: Mana gunamule manaku pramistuntai.
0: All our qualities, virtues will come.
1: Mana pravartanle manaku pramistuntai.
0: It's only our conduct that gives results.
1: Mana yokka yochande manaku resound ga vastuntai.
0: Therefore our own thoughts will come back to us as a resound.
1: Oka pasuvu kavari kapari.
0: And we are find
1: pasuvulu
0: tolukoni,
1: pasuvulu tolukoni oka moonu kondala madhya lopala poi cheraadu.
0: He was rearing the cows and he has gotten into at the central place surrounded by mountains.
1: Pachani gaddi ganipistundadi.
0: And there he could hear the sound.
1: Akkada poi kucchunnadu.
0: He sat there
1: paata paadukuntu kucchunnadu.
0: And he went on singing.
1: Paata emi paata,
0: what kind of song it is?
1: Edo oka daivam pai paadutu vachadu.
0: He was singing the hymn in praise of God.
1: Kaani oka re sound adhe paata tirigi paadtu vachindi.
0: But he could listen to the sound, the same song.
1: Abbai kobam vachindi.
0: The boy was very angry.
1: Nenu paadina paatane inkokaru paadtara mari paadeka hakku ledu ani cheppi intiki poyadu kopanga.
0: He was very much disturbed because he finds someone else singing the same song as he has been doing now. He was so upset and went home.
1: Aaradu bhojaname cheyaledu.
0: That day he didn't have his food.
1: Talli prashninchindi, enduku ra nayana ee vidhanga unnavu.
0: Mother asked, why boy, why are you like this?
1: Amma inaadu naaku evado okadu naaku chaala opposite ga vachi naaku viruddhanga nenu cheppina paatane paadtu vachadu, nenu cheppina reetigane nadchukuntu vachadu, atanni shikshinchali ani naanu kopanga cheppadu.
0: The boy said, mother, today what happened was I faced an enemy who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
1: Nayana adi inkoka vyakti kaadu, ee sound ee reflection vachesindi.
0: The mother said, there is no other person there, it is only your resound.
1: Nee sound ee,
0: it is your own sound.
1: Kaabatti nee sound ee neeku viruddhanga vachindi gaani baita vaari evvaru kuda neeku viruddhanga leru.
0: It is only your sound that has come back in the form of resound, not from anyone else.
1: ప్రతి వ్యక్తి కూడాను ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి, కానీ పరులు కాదు.
0: Therefore whomsoever accused, criticize or blame దే విల్ ఆల్ కమ్ బ్యాక్ టు యు యాజ్ ఇట్ సౌండ్ ఇస్ నాట్ బై ఎనీబడీ ఎల్స్.
1: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
0: హోల్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
1: మనం చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ నువ్వు చేయనివి అందుకోవడానికి వీలు లేదు.
0: వి గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
1: ఇది భగవంతు యొక్క నియమం.
0: దిస్ ఈస్ ద డివైన్ లా.
1: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
0: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
1: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
0: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దర్ యాటిట్యూడ్ దే ఫైండ్ అన్ ఎనిమీ.
1: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ అండ్ ఎనిమిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్, నాట్ డిఫరెంట్.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ మిక్స్డ్.
1: దీని విడది ఎవరి వశము కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్.
1: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ బీయింగ్ అపార్ట్ సెపరేట్.
1: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
0: యు కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సెపరేట్ లా.
1: మీలో ఉన్నటువంటి ఒక భావమే మీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
0: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యాజ్ రిఫ్లెక్షన్.
1: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
0: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యలాగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
0: Similarly, will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
1: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: These are the qualities innate in man. They are not given by God.
1: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
0: God is eternal witness. He is blemishless, attributeless.
1: అతనిలో ఎట్టి చలనమో లేదు.
0: There is nothing, no mobility or motion.
1: ఎట్టి భావ మార్పులు లేదు.
0: And there is no change in idea.
1: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
0: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, ఈ సౌండ్ గా వస్తున్నాయి.
0: దట్ఫర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
1: ఎవరో ఒక అమ్మ చూసి నన్ను నవ్వింది అని అన్నారు.
0: యు వాచ్ సంబడీ అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
1: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్టు తెలుసు.
0: వాట్ మేడ్ హర్ లాఫ్, హౌ డు యూ నో.
1: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
0: బట్ యూ థింక్ దట్ షీ హాజ్ లాఫ్డ్ ఎట్ యూ.
1: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
0: కింగ్ కాంగ్ వాజ్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
1: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ ఎ వెండర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద స్ట్రీట్ సెల్లింగ్ ద మిల్క్ అండ్ కర్డ్.
1: అప్పుడు ఈయన చూసి, నన్ను చూసి ఈమె నవ్వుతుండాలి అని భ్రమించి ఉంటాడు.
0: అండ్ కింగ్ కాంగ్ థాట్ దట్ దిస్ వెండర్ ఈజ్ లాఫింగ్ ఎట్ హిమ్.
1: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా, నా బలం నీకు తెలుసునా.
0: Are you laughing at me? Are you aware of my physical strength?
1: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపం చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది నేను చేసుకున్నాను.
0: She said, I have not laughed at you not for all the physical strength that you have and the power you have.
1: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
0: You are so strong.
1: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడా ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
0: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
1: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
0: In fact, I feel humiliated if I laugh at such a person.
1: Excuse me, నన్ను క్షమించండి అని కోరుకోండి.
0: And she said, pardon me, and she left there.
1: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
0: So our notions like that are based upon our own feeling within.
1: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము, ప్రేమ అన్నీ కలుగుతూ ఉంటాయి.
0: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
1: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
0: In fact, in this world, there is no true human form.
1: నో మనిషి స్వరూపం, మనిషి స్వరూపమే లేదు.
0: దేర్ ఇస్ నో ట్రూ హ్యూమన్ ఫామ్.
1: హ్యూమన్ ఫామే కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ఫామ్ ఇన్ రియాలిటీ.
1: ఆ ఫామ్ చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫారం లేదు.
0: And in fact, there is no form in the true sense. We only give a name.
1: Kanuka mana bhramane manaku bhramistundadi.
0: It is only our illusion that makes us feel delusory.
1: Idi kevalam oka muthali yokka lakshanam.
0: This is the quality of a foolish person.
1: Manasukku manam sakshi.
0: And you are the witness to the mind.
1: Manasukku manam sakshi.
0: And you are the witness to your mind.
1: Dehakku gunam sakshi.
0: And it is the virtue which is witness to the qualities.
1: Manasukku manam sakshi, dehakku gunam sakshi.
0: And it is the virtue which is the witness to the body.
1: Mutalakku murkham sakshi. Mutalakku murkham sakshi.
0: And for all these gangsters, the foolishness is the witness.
1: Kabatti ivanta mee foolishness se tappa vered kaadu.
0: It all amounts to foolishness.
1: Meer goppa vidyavantulamu, meem goppa telivitetulu galavaramu ani anukuntunnaru gaani మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గలవారవుతారు?
0: యు థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటెలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటెలెక్చువల్?
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
0: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
0: If you don't know your own principle of truth, how do you know truth of others?
1: Kanuka mottamota man doshanni manam gurtinchali.
0: First let us know our own mistakes within us.
1: Man doshanni manam gurtinchidani vartinchukovadaniki tagina prayatnam chesinappude vaade mumuchchudu.
0: When once you identify your mistakes, correct them, you'll be mumukshu, the liberated.
1: Kanuka manam mottamota manam devunni prarthinchedanikante, దేవుని పూజించేటువంటి దానికంటే మొట్టమొదట మన యొక్క మనసును అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
1: మనసే ఈ యొక్క జగత్తుకంతా కూడా మూల కారణము.
0: It is the mind which is responsible for the whole world.
1: మనిషానాం కారణం బంధమోచయో.
0: Mind is responsible for bondage and liberation.
1: కనుక ఈ బంధమోచమునకు మనసే కారణం.
0: Therefore, for bondage and liberation, mind is the cause.
1: మనసు నీవు అరికట్టడానికి ప్రయత్నం చేయి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
0: యూఆర్ బౌండ్ టు బి గ్రేట్ అండ్ నో.
1: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
0: యూ క్యాన్ బి అన్ ఐడియల్ మ్యాన్.
1: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదట నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి అన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
1: తెలుసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
0: యూ మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
0: When once you repent, you'll be atoning your sins.
1: ఆ పశ్చాత్తాపడకుండ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
0: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
1: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
0: First, find out your own mistake.
1: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: And having found out the mistake, correct it, rectify.
1: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
0: That is true royal path.
1: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
0: then once you have this royal path,
1: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
0: And it is said that human life is rarest.
1: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: It is not so easy to be born as a human being.
1: Manishi manishi kaadu.
0: In fact, he is no true human in reality.
1: Daivam manusha roopena.
0: God is in a human form.
1: Daivamu ee manusha roopamlo vachadu.
0: God comes down in a human form.
1: Nenu ye chedda chesina gaani nenu daivamuni kaadu.
0: Therefore, whatever you may do, you are divine.
1: Ye chedda tarchina kudanu nenu daivamuni kaadu.
0: When once you entertain bad, you cease to be divine.
1: Kanukane neevu mottamoda neevu manchi vaaru ka.
0: First be good.
1: Be good, do good and see good.
0: So be good, do good and see good is the message of Bhagavan.
1: This is the way to God.
0: This is the way to God.
1: Kanuka mottamoda manadanni manam gurtinchali.
0: Therefore first we have to recognize our own self.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Vidyarthulu,
0: students,
1: chaala gunavantule.
0: They are virtuous.
1: కానీ చాలా కొన్ని గుణహీనులే.
0: There are, at times they may be losing those virtues.
1: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
0: Arjuna fought on several occasions.
1: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
0: He could also demonstrate the world what chivalry is.
1: కాండవనాన్ని దహించాడు.
0: And he could also get aflame the whole Kandavana.
1: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
0: that Arjuna the mighty,
1: చిన్న విషయంలో లోబడిపోయాడు.
0: In a small matter he has lost himself control.
1: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: You have arrested my body but not the reality.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: In fact you will be victor if only arrest my mind and not the body.
1: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: At that moment as they found it impossible further, Pramila on one side, Arjuna on the other side started praying to Krishna.
1: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు.
0: And Krishna stood in between the two.
1: అర్జున,
0: అర్జున,
1: ఈమె సామాన్యురాలు కాదు.
0: You are not ordinary one.
1: ప్రమీల మహాబలవంతురాలు.
0: Pramila is highly powerful.
1: మహాగుణవంతురాలు.
0: She is highly virtuous.
1: సరి అయినటువంటి యొక్క గుణము ఆమె అందే ఉంటున్నది.
0: She has got the perfect nobility.
1: కనుక ఆమె నీవు పెండాలు.
0: And you marry her.
1: అని ఇరువురు చేతులు పట్టి,
0: and he brought both the hands together.
1: చేర్చాడు కృష్ణుడు.
0: And then he joined the hands of the both.
1: అప్పటి నుంచి,
0: since then,
1: అర్జునుడు ప్రమీల,
0: అర్జున అండ్ ప్రమీల,
1: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
0: The husband and wife right from that time since then.
1: ఇరువురు భగవద్భక్తులుగానే ఉండాలి.
0: Both of them can be devotees.
1: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదు అక్కడ.
0: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
1: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
1: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
0: Therefore, first,
1: ప్రపంచమే నీ యొక్క హస్తం కర్తవ్యమైపోతుంది.
0: Then everything will be in your hands.
1: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
0: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
1: కేవలం ఒక్క భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
0: అండ్ ఆఫర్ యువర్ మైండ్ టు గాడ్ ఓన్లీ.
1: అన్ని తానే చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ.
1: ఏదైనా చేయగలడు.
0: హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక
0: దేర్ఫోర్
1: మీరు భగవద్భక్తితో,
0: ఆల్ ద డివోషన్,
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని,
0: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్,
1: ఎందుకని అందులేదని సందేహం వరదు.
0: Never doubt that God is here and doesn't exist over there. God is present everywhere. Wherever you search, you will find him there.
1: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
0: Therefore, all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt. And get a good name.
1: నేను చదువుకూడదు అని నేను చెప్పలేను. నేను
0: భగవాన్ నెవర్ సెడ్ డోంట్ స్టడీ.
1: చదవాల్సిందే.
0: యూ షుడ్.
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
0: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము, ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: Therefore, proper inquiry of the mind, steadiness are absolutely essential.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇండియాకి వెళుతున్నారు.
0: యు హావ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్, యు విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
1: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి గోయింగ్ త్రూ ద పేపర్స్.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యు విల్ సర్టన్లీ వాచింగ్ reading all the numbers in order to find out whether your number is there in results or not.
1: Kali number chusukuntu poyetunte variki sari number raalu.
0: If you go on wanting to find your own number, you will never find it.
1: Number nu chudanakabedu.
0: not the number that should be mindful.
1: ఈ యొక్క హృదయాన్ని విచారించి.
0: So inquire within yourself.
1: నీ సరిగా రాశానా లేదా?
0: Have you written well or not?
1: నీ సరిగా రాసి ఉంటే తప్పక నేను పాస్ అవుతాను.
0: If I have written very well, I am bound to pass.
1: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
0: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
1: కనుక నేను నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
0: Therefore, do not think of the number alone.
1: మంచి నంబర్ నంబర్ వన్ మ్యాన్ కావాలి.
0: It's not the number, you should be number one man in this world.
1: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని విధంగా పాడారు.
0: They sing a song that they have a son like Rama.
1: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
0: That one should have a daughter like Sita.
1: నిజమే, బిడ్డ వస్తుంది.
0: Yes, you may have it.
1: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
0: You will also have a son like Rama.
1: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు సుప్రక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
0: But when once you find Ravana and Surpanaka, such people around, what is it that you get excepting rivals?
1: Sitamma bid kavalani ante sitamma vanti kuda mundamlo undali.
0: If you want to have a daughter of the type of Sita, you should have those qualities.
1: Ramayya vanti koduku kavalante Ramayya vanti vadi dharmam tanna undali.
0: If you want a son of the type of Rama, you should have dharma in you.
1: కానీ రావణుడు వంటి ఒక బుద్ధి ఉంటుండి రాక్షసి సుర్పణఖ వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు?
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సుర్పణఖ, హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నామో అట్టి గుణం మనలో రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము శాంత అన్ని కలుగుతాయి.
0: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
1: పీస్
0: పీస్
1: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
0: వెన్ డూ యూ గెట్ పీస్?
1: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
1: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
0: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
1: ఎవరేమన్నను, ఎవరేమి చిత్రను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
0: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
1: ఎవరైనా నన్ను తిట్టినప్పుడు, నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టలేదు అన్నారు, కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
0: If anyone scolded you, just think it is only the tongue that said it, they don't relate to you.
1: Nenu separate, tittu separate.
0: I am separate from you, you are separate from me.
1: Nive nive aa tittu nivu connection chesukunte neeku vachi andutundi.
0: On the other hand, if you go on receiving all the charges, accusations, naturally you lose the balance.
1: Okadu vachi ninnu kodtaadu.
0: One comes and beats you.
1: Aa deham vachi ee dehanni kottindi.
0: That body has beaten this body.
1: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
0: హెస్ బీట్ ఇన్ మై బాడీ బట్ నాట్
1: నన్ను కొట్టే ఎవరి తరము కాదు.
0: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
1: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపై ద్వేషం కానీ కష్టం కానీ కలుగుకోదు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్, అక్యుజేషన్.
1: కనుక మనం అన్నింటికీ సరైన దృఢంగా ఉంటుండాల.
0: Therefore, we should have firm conviction in every aspect.
1: భక్తురాలైనటువంటి ఒక ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
0: Being a great devotee, she could put in all efforts and achieve.
1: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
0: Krishna, many people praise you, many people criticize you, blame you, but I worship you all through. I sing your glory day and night.
1: Kana nannu nee enduku rakshinchavu?
0: Why don't you protect me, my Lord?
1: Endu nannu dayachupu?
0: Why don't you shower your compassion?
1: Kanaku naa paina dayachupu ani cheppindi.
0: Therefore she prayed, that Krishna should be compassionate towards her.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
0: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా నిదానంగా శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
0: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ షీ కుడ్ బి టాలరెంట్ షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ because of forbearance and patience.
1: Chagaraja
0: said,
1: Rama,
0: nenu
1: inni enni vidhamuluga kuda nu prarthinchinappudiki neeku na payam dayaradu.
0: I have been praying to you, my lord, in different ways, but you have not been compassionate to me.
1: Endukosam neeku dayaradu?
0: Why should it happen?
1: Nenu emi arpitam cheyaledu.
0: What is that I have not done?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధనధాన్యాల సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతమి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై బిలాంగింగ్స్ ఆల్ ద నియర్ అండ్ డియర్ అండ్ ద సెల్ఫ్ యూ షుడ్ ఓన్లీ కమ్ టు మై రెస్క్యూ అండ్ ప్రొటెక్ట్ మీ.
1: కానీ అక్కడ ఊరికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
0: దో ఇట్ ఈస్ సెడ్ వెర్బలీ, he is yet to offer his heart.
1: Chaala mandiki pillalaku konni doubts unnai.
0: Many students have many doubts.
1: Manishiki roopam untundadi, naamam untundadi.
0: Man has a name and form.
1: Kaani aatmaku roopam ledu, oka vidhamainatundi naamam ledu.
0: Atma has no specific name and form.
1: Aatma roopam ledatundi, aatmaku naamam ledatundi.
0: Atma is formless, has no definite name.
1: Aithe endukosam deenni nimichadu?
0: Then why should it exist?
1: Okoka vyaktiki okoka roopamu okoka naamamu ishtanga untuntadi.
0: Each person has a definite name and form.
1: Aneka roopamulu ga undinappudu evaru kodanu visvasincharu.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: Kaani aatma ante andaru visvasistaru.
0: But in respect of Atma, everybody will develop faith.
1: Na Atmane naaku saakshi.
0: Myself, Atma is the witness.
1: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka naamamulu untuntayi.
0: There are so many names like Rama, Krishna.
1: Kaani ikkada roopame ledu.
0: But Atma has no form.
1: Namame ledu.
0: It has no definite name.
1: Kaduga Atma anetundi oka roopa namamu lenetundi oka daivatvame.
0: It is nameless, formless divinity.
1: Kaduga ee divinity ni manam chakkaga aaradhana chestunkunte manam divyatvam anetundi tappaka manaku labhistundi.
0: Therefore when we worship this divinity which is nameless and formless, we can experience the divinity.
1: ప్రేమ ముదిత మనసుకు

మనసున చేదుంచ మాటలందున తీపి మనసున చేదుంచ మంచి కాదిది నీకు మచ్చగాని.

వినుడు భారతీయ వీరసుతుడు, వినుడు భారతీయ వీరసుతుడా, వినుడున తీపి మనసున చేదుంచ, మంచి కాదిది నీకు మచ్చగా.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Inati prapanchamunandu. Manasunandu okati. Matiyandu marokati. Unduti chetane. ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి, భయము, ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఈజ్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ అండ్ రెస్ట్లెస్నెస్ బికాస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ వీ ఫైండ్ దర్స్ నో యూనిటీ బిట్వీన్ వాట్ హీ సేస్ అండ్ వాట్ హీ థింక్స్.
1: ప్రతి మానవుడు శాంతి కావాలని ఆశిస్తున్నాడు. శాంతి నిమిత్తమై తమ కాలమును, తమ కాయమును, తమ కర్మను కూడాను వినియోగపరుస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ పీస్. హీ స్పెండ్స్ హిస్ టైమ్ అండ్ హిస్ యాక్టివిటీ టు రిమైన్ ఇన్ పీస్.
1: అయితే ఈ శాంతి అంటే ఏమిటో, ఇది ఎక్కడ ఉన్నదో, దీనిని పొందే విధానం ఏమిటి అనేటువంటి విషయం మాత్రము ఎవ్వరు కూడా విచారించడం లేదు.
0: బట్ నోబడి థింక్స్ ఆఫ్ దిస్ పీస్ వేర్ ఇట్ ఈస్, హౌ టు గెట్ ఇట్ అండ్ వాట్ పీస్ ఈజ్ యాక్చువల్లీ.
1: శాంతి అనేటువంటిది ప్రాకృతమైనటువంటి శాంతియా లేక అంతర్శాంతియా అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: వి హావ్ పుట్ అవర్ సెల్ఫ్స్ ఏ క్వశ్చన్, వాట్ డు యు మీన్ బై పీస్? ఈజ్ ఇట్ వరల్డ్లీ ఔటర్ పీస్ ఆర్ ద పీస్ విద్ ఇన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ వరల్డ్లీ పీస్ యు విల్ గెట్ ఇట్ ఫర్ ఎ మోమెంట్ అండ్ ఇట్ వుడ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డెల్యూడ్స్ దట్ దిస్ ఇస్ ద ట్రూ పీస్.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: పీస్ ఇస్ దట్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: పీస్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దీస్ టు ద అటాచ్మెంట్ హేట్రెడ్ ఈజ్ టెంపరీ.
1: ప్రశాంతి, ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: ప్రా మీన్స్ బ్లాసమింగ్.
1: శాంతి అనగా కేవలము రాగద్వేషరహితమైనటువంటిది.
0: పీస్ ఇస్ దట్ విచ్ నైదర్ హ్యాస్.
1: ప్రశాంతి అనగా రాగద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని ప్రకటింపచేయటమే ప్రశాంతి. ప్రశంసింపచేయటమే ప్రశాంతి.
0: ప్రశాంతి ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కానీ ఇలాంటి శాంతి లోకములో ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి, దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ దాట్ విచ్ ఇస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ అండ్ గౌస్.
1: ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: ఇట్ ఈస్ అన్ ఇన్నేట్ పవర్.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: హౌ టు ఎక్వైర్ ఇట్?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: యు కెన్ గెట్ పీస్ అవుట్ ఆఫ్ పీస్ ఓన్లీ.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: థార్న్ దట్ హెస్ గాన్ ఇన్ టు లెగ్ కెన్ బి టేకెన్ అవుట్ విత్ ది హెల్ప్ ఆఫ్ అనదర్ థార్న్.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: డైమండ్ కట్స్ ఎ డైమండ్.

0: కర్మను కర్మచేత నియమనం నివారణ గావించుకోవాలి.
1: యాక్షన్ గివ్స్ యూ రిలీఫ్ అవుట్ ఆఫ్ యాక్షన్.
0: శాంతిని శాంతి చేతనే పొందాలి.
1: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
0: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైన సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
1: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్
0: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
1: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
0: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
1: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
0: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తువాహనాదులు మానవునికి శాంతిని అందించుతున్నా?
1: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియంట్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
0: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
1: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
0: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
0: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
1: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
0: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
1: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
0: కనుక మనసునందు ఈ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
1: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
0: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
1: There are many rich people.
0: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
1: There are many physically strong.
0: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
1: There are many men of authority.
0: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
1: What is the reason that they don't have peace? What's the reason behind this?
0: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
1: ఎక్స్టర్నల్లీ హెస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హాస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
0: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
1: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
0: తన హృదయ అంతరాంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
1: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
0: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటుంది.
1: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
0: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
0: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
1: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
0: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ you can get draw water.
0: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
1: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
0: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
1: We have to remove all this mud.
0: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you can acquire this peace.
0: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
1: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
0: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
1: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
0: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
1: నాట్ దట్ యు షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యు డూ ఇట్.
0: కానీ ఈ క్రతువుల దానివల్ల లోకశాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
1: బట్ దీస్ రిచువల్స్ విల్ నెవర్ గివ్ యూ వరల్డ్ పీస్ బై అండ్ లార్జ్.
0: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోకశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ డెవలప్ ద ఇన్నర్ పీస్ దేర్ విల్ బి వరల్డ్ పీస్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో ఎవ్రీథింగ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
0: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
1: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
0: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
1: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
0: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెర్రితనం.
1: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
0: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
0: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు టేక్ ద మెడిసిన్ ఫర్ వన్స్ ఓన్ డిసీజ్.
0: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: లైక్ వైజ్ టు రిసీవ్ దిస్ పీస్ వన్ హ్యాస్ టు గివ్ అప్ షెడ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వలె ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
1: ఇట్స్ నాట్ లైక్ ఎ లీగల్ హైర్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీ ఫ్రమ్ ద పేరెంట్స్.
0: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
1: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
0: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
1: యూ కెన్
0: కరుణకు పంచడానికి సాధ్యం కాదు.
1: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
1: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
0: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
1: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్.
0: మనసులో కలతలు ఉండినంత వరకు మనిషికి నిద్ర కూడా రాదు.
1: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
0: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
1: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
0: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
1: సో పీస్ ఈస్ గాడ్.
0: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ ఇట్ ప్యూర్.
0: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
1: ప్యూరిఫికేషన్ మెంట్
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: Be that be the loss or suffering, anxiety or a problem, see that this will not enter into your mind.
0: ఈ శక్తి ఏమిటి?
1: What is this power?
0: అది ఏ ప్రేమ?
1: That is love.
0: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
1: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
0: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
1: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జర్మ్స్.
0: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
1: There are so many articles in that room which is closed and dark. So you find so many poisonous insects.
0: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకు ప్రవేశించడానికి వీలు కాదు.
1: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
0: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉండాలి.
1: Therefore, in the room of our heart,
0: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
1: There should be the light of love. There should not be articles
0: that desire. కనుకనే less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు, అవే డిజైర్స్.
1: సో యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఆఫ్ లగేజ్ ద డిజైర్స్.
0: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉండాలి.
1: బికాస్ యూ షుడ్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లవ్.
0: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
1: దెన్ ఓన్లీ దీస్ వికెట్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
1: దో పీస్ అపియర్స్ టు బి ఎ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
0: మనము భజనలు జరిగిన తర్వాత, ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
1: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
0: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
1: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
0: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్?
0: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
1: వై నాట్ ట్వైస్?
0: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
1: వై షుడ్ వి సే థ్రైస్?
0: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
1: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
0: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
1: పీస్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
0: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్.
0: లేక మనస్సు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేయకూడదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఈస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
0: కనుకనే ఈ మూడు మార్గములు ఎందు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
0: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
1: సో యూ కెన్ గెట్ పీస్.
0: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతిని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
1: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సర్టన్లీ అక్వైర్.
0: అదే విధంగా నేను అనేక పర్యాయం చెప్పాను, ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
1: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
0: Manaku kopam vachesestundi.
1: So we are angry.
0: Ee kopam vachinappudu I am not dog, I am man, I am not dog, I am man, I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
1: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
0: Like aneka chanchalattum topala konni rara anetvanti thoughts anta lopala praveshistuntayi.
1: Because of the wavering mind, so many thoughts come which should not come.
0: Appudu oka place lo kurcho,
1: sit at one place.
0: I am not monkey, I am man, I am not monkey, I am man, I am not monkey, I am man anetvanti ee reetiga talchuko appudu ee animal qualities anta dooram avutundi.
1: Think within yourself repeatedly, I am not monkey, I am man, I am not monkey, I am man.
0: కనుకని ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
1: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
0: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
1: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
0: ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
1: వీ హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
0: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
1: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
0: Anni manayende untunnavu kani bayata nunchi praveshinchatam ledu.
1: All qualities are within us, none come from outside.
0: Edo kontha mandi anukuntuntaru sangha dosham cheta konni praptistuntayani.
1: Something because of the defect in the company
0: kani aa sanghamunukunu tana taadchukunu konni sambandham baddam ni untinappude aa vidhanga praveshistuntayi.
1: In fact there is a relationship between his thoughts and the company he is in.
0: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు,
1: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్,
0: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
1: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
0: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావములకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
0: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
1: దేర్ ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
0: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
1: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
0: కానా మన లోపల నిరంతరం కూడాను పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
0: ఈ పవిత్రమైన భావం అంటే ఏంటి? కేవలం దైవనామములే.
1: The sacred thoughts are the Lord's name.
0: ఏ నామమైనా పర్వాలేదు.
1: It could be any name.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
1: You pray in any name, but fill his name.
0: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలు ఉండదు.
1: When once the heart is full of God's name, well, there's no other thing like bad thought.
0: ఒకే హార్ట్, ఒకే చైర్.
1: It's only one heart, single chair.
0: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టివంటే మరొక దుర్గుణంలో అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
1: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
0: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
1: At this age, many thoughts do come.
0: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
1: They are not merely the result of the
0: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
1: They are also due to food and habits.
0: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
1: The foolishness also may be the cause.
0: ఎలాంటి ఫూలిష్నెస్?
1: What sort of foolishness?
0: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
1: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
0: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
1: హీ షుడ్ నో హిమ్సెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
0: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నారు.
1: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
0: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
1: If you don't know anything, make every attempt to know.
0: లేక తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
1: Approach noble souls and try to learn from them.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
1: Like this, when we develop good habits and good practices,
0: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
1: It's not merely acquisition, you will experience it.
0: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
1: There is water in the depths of this soil. You have
0: దానికి అడ్డు ఉన్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుంటాయి.
1: You have just removed the mud over that water.
0: అదే విధంగానే శాంతి నీ హృదయ స్థాయి.
1: So peace is present in our heart.
0: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషం లేని దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
0: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
1: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుకేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
0: ఏ మానవుడు కూడా శాంతిగా లేడు.
1: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
1: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
0: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
1: When I am restless, I am
0: responsible. నాలో ప్రవేశించినటువంటి ఒక దుర్భావమే దీనికి కారణము.
1: My bad thoughts are responsible.
0: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
1: Let me investigate, inquire these bad thoughts.
0: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
1: Then you will remain in peace.
0: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
1: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
0: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరం చూస్తే పరిగెత్తిపోతుంది.
1: పీస్ విల్ రన్ అవే లుకింగ్ ఎట్ ది సెల్ఫిష్ మ్యాన్.
0: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
1: పీస్ విల్ నాట్ బి ఎనీవేర్ నియర్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్
0: అటాచ్మెంట్ చూస్తే మనం ఎట్ట పరిగెత్తిపోతామో అట్టనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
1: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
0: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
1: Where there is sacred love, naturally the peace would approach very close.
0: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
1: Therefore, peace is our natural inner property.
0: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడా ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
1: హ్యావింగ్ దట్ ప్రాపర్టీ విత్ఇన్, వై షుడ్ వి సెర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్?
0: ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెలదా?
1: వెన్ యూ హ్యావ్ ల్యాంప్ ఎట్ హోమ్, వై డూ యూ గో ఫర్ లైట్ అవుట్ సైడ్?
0: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
1: See that you lamp, see that you'll have light at home.
0: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవడం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
1: Because you don't know what you have at home, you go to others.
0: ఎవరి దగ్గరికి నీ ఫోన్ అక్కర్లేదు.
1: You don't need to go to anyone.
0: నీ శాంతి నీలోనే ఉంటుంది.
1: Peace is within you.
0: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తే తప్పక శాంతి నీ సొత్తే.
1: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
0: కనుకనే నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధపరిచేటువంటి పవిత్రతలే.
1: All the 9 parts of devotion will help us to purify our mind and acquire peace.
0: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
1: You may do anything, it only purifies our mind.
0: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
0: నీవు భజన చేయి,
1: యూ డూ భజన్,
0: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
1: మెడిటేషన్,
0: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావంను కొంత దూరం చేస్తుంది.
1: You may do bhajan, you may meditate, or you may join a good company. That only cleanses your mind.
0: ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
1: However, the peace you get by this way is temporary.
0: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
1: It's not a permanent peace.
0: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి. పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
0: కరుగని జీవితమంతా కూడాను ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
1: So long you spend all your lifetime in this dualism, when do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism?
0: మీరు విద్యార్థులు,
1: you are students.
0: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
1: You are joined here in this first
0: standard. ఎప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
1: Do you like to remain in first standard throughout your life?
0: No. Next year second standard పోవాలి.
1: Next year you should be promoted to the second standard.
0: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
1: Thereafter third standard.
0: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
1: Year after year you should be promoted.
0: అది సరైన పద్ధతి.
1: That is the procedure.
0: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
1: That is the true progress in the field of education.
0: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది. మనం ద్వైతంలో ఉన్నాం, నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
1: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
0: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలా? అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరే ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
1: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
0: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
1: Bodies are different.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
1: But the principle of ఆత్మ is one and the same in both of us.
0: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
1: Let us not be carried away by the delusion of this body identification.
0: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
1: This is qualified non-dualism.
0: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
1: When once you give up this body feeling, then you'll reach the higher level.
0: తదుపరి అద్వైతం.
1: Later non-dualism.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: ఎన్ని దేహములు ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
1: You find so many bulbs around.
0: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
1: But current is one.
0: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
0: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
0: ఈ వాంఛననేటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
0: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
1: యూ మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
0: నీ కుటుంబీకునిగా ఉంటున్నావు, అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసులు అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
1: యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్. యూ హ్యావ్ టు స్టడీ వెల్, యూ హ్యావ్ టు లిసన్ అండ్ యూ హ్యావ్ టు అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ. అండ్ యూ షుడ్ స్టడీ.
0: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాస్ లో ఉత్తీర్ణుడు అవుతావు.
1: వెన్ దిస్ ప్రొసీజర్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ యూ విల్ సర్టన్లీ పాస్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రొసీజర్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
0: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలంతా కూడా చదువులంతా కూడా చిన్న చిన్న రివర్స్ వంటివి.
1: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ లైక్ ఎ రివర్.
0: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
1: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్, లిటరేచర్, స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
0: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటిని చింతించేది ఒకే బ్రెయిన్.
1: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
0: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
1: What is your subject? You say PCM.
0: Physics, chemistry, mathematics.
1: PCM, physics, chemistry, mathematics.
0: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బిఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
0: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
1: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
0: ఏ మార్గంలో నీ వెళ్ళు.
1: యు మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఇవన్నీ కూడా నువ్వు దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
1: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
0: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
0: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
1: వెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
1: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
0: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
1: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
0: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
1: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈజ్ పీస్.
0: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
1: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
0: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికి.
1: సో పీస్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
0: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
1: ఇఫ్ యు డోంట్ ఫాలో ద పర్మనెంట్ పాత్ వేర్ విల్ యూ రీచ్, వీ కాంట్ డిసైడ్.
0: కనుకనే మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో దట్ ఎటర్నల్.
0: అప్పుడే సత్యనిత్యమైనటువంటి యొక్క స్థానాన్ని మనం పొందగలుగుతాము.
1: దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ట్రూత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కేవలము సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందున్నటువంటి దానిని మేల్కొలుపుతూ రావాలి.
1: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
0: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
1: We should awaken these human values. Arise, awake, stop not the goal is
0: reached. అవి నిద్రిస్తున్నాయి.
1: They are there, but yet they are sleeping.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
1: Because we are not making use of these latent values.
0: ఈ భ్రాంతులనేటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
1: We are carried away by the outer illusion.
0: కాబట్టి దానికి ఏం పని లేదు.
1: So we don't make use of the inner quality.
0: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
1: As we don't make use of the innate quality.
0: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
1: Give it, awaken it, and then only the externals would sleep.
0: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
1: Spiritual power is like a tiger.
0: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటది, వెనక్కి తిరిగి చూడదు.
1: The tiger walks, it never looks behind.
0: మంచి జెంటల్గా నడుస్తుంటది.
1: It walks in a gentle, majestic way.
0: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
1: It has no fear whatsoever.
0: కారణం ఏమిటి?
1: Why?
0: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
1: Because it relies on its truth.
0: అందువల్లనే అది సింహం వంటిది.
1: It's like a lion.
0: మృగరాజు.
1: It is the king.
0: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణములు అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
1: It is the king for all the wild animals.
0: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
1: It has no fear whatsoever.
0: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
1: The worldly desires are like sheep.
0: ఈ షీప్ ఏంటి ఒక్క అడుగు పెట్టినా మరి ఏంటి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాయి.
1: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
0: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
1: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
0: ముందు పోయేటువంటి బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
1: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
0: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
1: We should be like a lion.
0: మనం గొర్రె జీవులుగా తయారు కాకూడదు.
1: Not the life of a sheep.
0: మనం అంత భయ ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for any fear.
0: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
1: We should not have any fear or hesitation.
0: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
1: That is only the lion in our life.
0: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: యు హావ్ ద డివినిటీ.
0: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
1: దేర్ ఇస్ ఫియర్.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
1: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
0: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
1: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
0: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
0: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
0: ఎక్కడ గుణం లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
1: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో పీస్.
0: శాంతికంత మూల కారణం గుణములే.
1: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
0: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం మనం పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్.
0: గుణవంతుడు కావాలి.
1: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
1: You know what Hanuman is.
0: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
1: Therefore Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
0: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
1: What is the cause for Hanuman?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: అగస్త్యుని తల్లి
1: the mother of Agastya
0: శ్రీరాముని తల్లి
1: and mother of
0: హనుమంతుని తల్లి
1: and mother of Hanuman
0: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
1: All the three ladies met like mahila vibhag.
0: Andulo urukundakunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
1: Mother of sage Agastya started conversation.
0: Amma naa koduke evaro telusna?
1: You know my son.
0: Samudrananta kodunu okka thuri upasam chesadu.
1: He could swallow the whole ocean just in one sip.
0: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
1: దాట్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
0: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
1: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
0: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
1: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
0: మై సన్ నా కుమారుని యొక్క పేరును తలుచుకోవటం వల్లే నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
1: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
0: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
1: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
0: కనుక మొట్టమొదట భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
1: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్.

సాయిరామ్. యూ ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 26th of July 1996.

0: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద కర్డ్, స్వీటర్ దెన్ ద నెక్టార్. సో స్వీట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు చాంట్ ద నేమ్ ఆఫ్ రామ ఎవ్రీ డే. ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: It's not so easy to know the nature of Rama.
1: Samudram yokka alanu lekkinchatamaina kudanu sulabhame kaani Ramulu yokka gunagadamulnu varninchadaniki saadhyam kaadu.
0: It's quite possible even to count the number of waves that emanate out of the ocean, but it's absolutely impossible to know the divinity of Rama.
1: Andari endu unnatvantedi రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: ద వన్ హూ నోస్ ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ ద కాస్మోస్ would be able to know the divinity of Rama.
1: Andari padamulu krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talala paina unnatvantidi oke aakashame.
0: It's the same sky above our heads.
1: Andaru peelchunadi oke gaali.
0: It's the same air that we
1: andaru traagunadi oke neere.
0: The same water that we drink.
1: Itti ekatattvanni gurtinchinatvanti vyaktulu maatrame rama tattvanni telusukunataku prayatnistaru.
0: Those that know this principle of unity or oneness would be able to comprehend the divinity of Rama.
1: Vedamulu rendu vidhamulaina dharmamulu bodhinchinayi.
0: Vedas advocate two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti laukikamu.
0: Outward is the worldly.
1: ప్రాకృతమైనటువంటి జీవితములకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
0: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రెయిట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వి లివ్ ఇన్.
1: కానీ నివృత్తి ఆత్మజ్ఞానము బోధించినటువంటిది.
0: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే దీశాలి.
0: ఇస్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేళ. Who knows the difference between the outward and the inward trend?
1: ఏ పరిణయనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
0: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
1: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
0: Inward trend nivruti wants us in what position that we should do it.
1: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
0: ది అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ us టు ఈట్ ఫుడ్ వెన్ వీఆర్ హంగ్రీ.
1: కానీ ఎట్టి ఆహారం భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
0: ది ఇన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ us టు నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ టు బి పార్టేకన్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ టు బి టేకన్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ కంట్రిబ్యూట్ టు అవర్ హెల్త్.
1: కనుక ప్రవృత్తి నివృత్తుల యొక్క ధర్మములు ఈ బాహ్యము అంతరాత్మకము సంబంధమైనటువంటిది.
0: Therefore the external and the internal as well relate to the spirit and the self.
1: కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది.
0: All that we see with the naked eye, listen with our ears and think with our mind,
1: హృదయాన్ని కరిగించునది,
0: that which melts, moves our heart,
1: జీవితాన్ని పండించునది,
0: దట్ ఫ్రక్టిఫైస్ అవర్ లైఫ్.
1: ఇదే నివృత్తి యొక్క మార్గము.
0: ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఇన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ.
1: మనస్సును చలింపజేసి,
0: వేవరింగ్ నేచర్ ద మైండ్,
1: బుద్ధిని భ్రమింపజేసి,
0: ద ఇంటెలెక్ట్ ఇస్ డెల్యూటెడ్,
1: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
0: దట్ విచ్ కమ్స్ ఎస్ ఎ స్టంబుల్ బ్లాక్ విచ్ వుడ్ నాట్ అలవ్ అస్ టు ఎంటర్ ఇన్ టు ది ఇన్వర్డ్ ట్రెండ్ ఈస్ ద ఫీచర్
1: అత్యంత దూరమునందు చేర్చుకున్నదే ఈ ప్రవృత్తి.
0: ఇట్ ఈస్ దిస్ ప్రవృత్తి ఆర్ ఎక్స్టర్నల్ థాట్ దట్ కీప్స్ అస్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: ఇట్టి రామచంద్ర తత్వాన్ని గుర్తించడానికి పవిత్రమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: టు నో ద నేచర్ ఆఫ్ రామచంద్ర, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, ద స్పిరిట్ అండ్ ద సెల్ఫ్.
1: జీవితము ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ.
0: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
1: జీవితము ఒక విధమైనటువంటి సంఘర్షణ.
0: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాంట్రోవర్సీ.
1: కానీ ఎట్టి సంఘర్షణలు లేనటువంటి ఒక స్థానము అది అయోధ్య.
0: అయోధ్య ఇస్ ద సెంటర్ వేర్ దర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఎట్టి విరోధి కూడాను ప్రవేశించినటువంటి ఒక ప్రదేశమే అయోధ్య.
0: అయోధ్య ఇస్ ఎ ప్లేస్ వేర్ దర్ ఇస్ నో సెపరేషన్ ఆర్ వియోగ.
1: అట్టి అయోధ్యనే మానవుల యొక్క హృదయము.
0: హ్యూమన్ హార్ట్ సింబలైజెస్ దిస్ అయోధ్య.
1: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
1: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని వారితో సంయోగములు జరిపించేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
0: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
1: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
0: therefore man is restless today,
1: శాంతికి దూరం అవుతున్నాడు,
0: and is far off from peace.
1: కారణం,
0: why?
1: ప్రవృత్తి మార్గమును అనుసరించడం చేతనే.
0: As he follows the external trend,
1: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
0: he is put to union and separation,
1: సర్వకాలములు యందుకును అశాంతిని పొందుతున్నాడు,
0: and suffers from restlessness at all periods of time.
1: ఇట్టి అశాంతిని పొంది,
0: having been restless,
1: జీవితమును వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
0: రావణ వేస్టెడ్ హిస్ లైఫ్.
1: అతను నిరంతరం కూడా ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
1: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, he was responsible for the ruin of the entire clan.
1: Tana ragamulu tanu champukoleka rajyanni bhasam cheskunnadu.
0: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
1: Kattakadapatiki ravanudu bodhinchinatvanti idiye lokaniki.
0: This is the teaching of ravana at the end.
1: Loka prajalara,
0: people of this world,
1: navale ragamunu jayinchukoleka,
0: without controlling this attachment,
1: navalane vanchanalu arikattukoleka,
0: like me without controlling the desire,
1: navalane korikalanu arikattukoleka,
0: like me without any check or ceiling on desire,
1: sarvanasanu guri kaakandi,
0: don't suffer.
1: Intiye kaadu kadapatiki nenu kudanu lekapothunnanu.
0: Ultimately I am also going to be lost.
1: Nilchedi emti ee jagattuno?
0: What is that stands
1: in life? Apakirti maatrame nilchagalutundi.
0: It is only the bad name that remains.
1: Satkirti anipindi ramanuku chendutundi.
0: The good name goes to Rama.
1: Kattu kanukane satkirtini saadhinchandi.
0: Therefore, earn repute.
1: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
0: Never put to disrepute.
1: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
0: That was the teaching of Ravana to this world.
1: పాపాలకు పాపాలను కరిగించి,
0: all the sins have got to be atoned.
1: శాపాలను నశించి,
0: and all the curses have to be freed.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
0: And it's Rama's nature that helps sustains the human quality.
1: ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనం చేకూర్చుకోవాలి.
0: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
1: రాముడు కేవలం సామాన్య మానవుడి వలె తిరుగుతూ వచ్చాడు.
0: Rama conducted himself like an ordinary human being.
1: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
0: He has shown ideal path.
1: కానీ అందరు కూడాను సామాన్య మానవుడని భావించారు.
0: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
1: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
0: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: సామాన్య మానవుల వలె జీవించి
0: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్,
1: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
1: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
0: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
1: కారణం ఏమనగా,
0: వై
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
1: బిడ్డలకు సరైనటువంటి ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: ద ఫాదర్ ఆల్సో డజంట్ సెట్ అన్ ఐడియల్ టు హిస్ సన్.
1: గురువులు శిష్యులకు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
0: టీచర్స్ డోంట్ షో ద రైట్ పాత్ టు దేర్ స్టూడెంట్స్.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించటం లేదు.
0: ద స్టూడెంట్స్ ఆల్సో డు నాట్ షో ద రిస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టువర్డ్స్ ద టీచర్స్.
1: ఈనాటి వ్యాపారస్తులు,
0: బిజినెస్ మెన్ టుడే,
1: అధికారులు,
0: మెన్ ఆఫ్ అథారిటీ,
1: పాలకులు,
0: అడ్మినిస్ట్రేటర్,
1: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
0: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్
1: కలహములలో మునిగి ఉన్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
1: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిది ఈ యొక్క లోక సంబంధము.
0: దిస్ ఈస్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబాడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
1: రామతత్వాన్ని మర్చారు.
0: పీపుల్ హావ్ ఫర్గాటెన్ ద నేచర్
1: ఆఫ్ రామతత్వాన్ని మేల్కొల్పారు.
0: దే హావ్ ఫర్గాటెన్ ద నేచర్
1: జీవతత్వాన్ని నశింపజేశారు.
0: And they have forgotten the innate
1: nature. దైవత్వాన్ని మర్చిపోయారు.
0: They have forgotten the divine quality.
1: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
0: Therefore, human beings are put to suffering a lot.
1: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
0: God assumes human form.
1: కానీ మానుష అవతారం వచ్చిన కూడాను,
0: though he is in human form,
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God today?
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరమునకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసునకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural.
1: కానీ
0: but
1: ఈ సహజములో కూడాను అసలుకుని ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
0: Therefore, human beings are put to suffering a lot.
1: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
0: God assumes human form.
1: కానీ మానుష అవతారం వచ్చిన కూడాను,

0: But
1: ఈ సహజమునకు కూడాను అసహజం ఇమిడి ఉంటుంది.
0: Even the natural quality desire has become artificial today.
1: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
0: People offer prayers to Nagendra in stone form.
1: ఓ నాగేంద్ర నాకు ప్రత్యక్షమయ్యి
0: you manifest in front of
1: me. నా కష్టమును తీర్చమని ప్రార్థిస్తారు.
0: Give me relief from all this suffering. That's
1: కానీ ఆ నాగలే
0: the very snake
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు
0: if it appears in front alive
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: They take the very stone and try to kill that snake.
1: కళ్ళనాగర కండరే కండై చిక్కరీటుని కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: Therefore we worship the snake in the form of a stone and give every offering.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు
0: but if there is true snake alive
1: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
0: We don't offer anything. We would rather kill it.
1: ఈనాడు దైవత్వం కూడాను ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
0: This is the situation of divinity.
1: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
0: In what way should be God?
1: ఎవరు నిర్ణయించగలరు?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: None can estimate.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేరు కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: It's only God who can decide and estimate. No one can decide.
1: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
0: That's what Tyagaraja said.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: Tyagaraja said, how can I decide God in what form?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: How am I to estimate? How am I to decide?
1: శివమంత్రమునకు రా జీవము.
0: In fact, you are the very life.
1: శివమంత్రమునకు మా జీవము.
0: In fact, you are the very essence of
1: మాధవ మంత్రమునకు రా జీవము.
0: And it is this letter ra is the
1: ఈ వివరము తెలిసిన గనుడికి నొక్కేదా అన్నాడు.
0: In fact, I offer my salutations to the one who knows this.
1: పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి ఒక నామము లోపల మకారం ప్రాణం.
0: ఈ నమశివాయ మహామంత్ర Ma is the main letter.
1: Vaishnava namam enpitti om namo narayanaya anetundi ashtachamlo rakaram pranam.
0: And in Vaishnava nama it is rakara ra. That's most
1: narayanaya rakaram poyindante nayanaya ane sachinatundi vaatto samanamu.
0: Without this letter ra it has no meaning. On the other hand it means that part
1: ra vachinappude adi pranam tho unnatundi oka sahajam.
0: The mantra has got the life with this letter ra
1: yanaya
0: నారాయణ.
1: కనుకనే ఇందులో వైష్ణవనామములో రా ప్రాణము.
0: దేర్ఫోర్ ఇన్ వైష్ణవ స్కూల్ రా ఇస్ ద లైఫ్.
1: నమశివాయ అని పంచాక్షరం లోపల
0: ఇన్ దిస్ నమశివాయ ద ఫైవ్ లెటర్
1: మకారమే ప్రాణము.
0: మకార ఇస్ ద లైఫ్.
1: మకారం లేకపోతే
0: వితౌట్ దిస్ మా
1: నశివాయ శివుడు కానటువంటిది ఏని.
0: It amounts to denial of Shiva, na Shivaya.
1: Kalukune akkada makaram unde teerali.
0: Therefore the letter ma. Ee
1: rendu yokka cherikane Rama anetundi naamamu.
0: The combination of these two letters Ra and Ma constitute Rama.
1: Kalukune idi prana swaroopamainatundi Rama naamamu.
0: Rama is the very life.
1: Ra, A, Ma. Ee moodinti yokka achchamleku cherikane.
0: Is a combination of three letters Ra, A, Ma.
1: Ra agni beejamu.
0: Ra represents fire.
1: ఆ సూర్య బీజము.
0: ఆ represents sun.
1: మా చంద్ర బీజము.
0: మా represents moon.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
0: The unity of these three is Rama.
1: అగ్ని బీజములో ఉన్నటువంటి పాపములంతా కూడాను భస్మం కావిస్తుంది.
0: It is a fire that would burn all our sins to ashes.
1: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
0: It is the sun that dispels the darkness of ignorance.
1: మకారం అనేటువంటి యొక్క చంద్ర బీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
0: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ ప్యాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
1: పాపమును
0: ద సెన్
1: దుర్మార్గమును
0: ద వికెడ్నెస్
1: తాపమును
0: ఎమోషన్
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి ప్యాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్ హౌ ఈజ్ టు బి టాట్ టు ద పీపుల్.
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: రామా హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
1: తన మాట తన చేతలు మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
0: రామనామ ద నేమ్ ఆఫ్ రామా స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్ థాట్
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్
1: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది.
0: హౌ డు యూ గెట్ దిస్ హ్యూమన్ ఫార్మ్.
1: తన థాట్స్ తన వర్డ్స్ తన యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
0: హియర్ వి ఫైండ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక రామ

0: సత్తత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
1: Therefore, Rama's name is all powerful.
0: రామాయణం అంటే కేవలం పారాయణం జరిపేటువంటిది కాదు.
1: The sacred text రామాయణ is not meant for
0: రామాయణం రామాయణం
1: రామాయణం రామాయణం
0: అనగా రామతత్వం అనేటువంటి సర్వత్రా ప్రయాణం చేరిపేటువంటిది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద నేచర్ ఆఫ్ రామ పెర్కొలేట్స్
0: సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్
0: సర్వవ్యాపకమైనటువంటిదే రామతత్వము.
1: రామాస్ నేచర్ ఇస్ ఆల్ పర్వేసివ్
0: సర్వజీవ అంతరాత్మనే రామతత్వము.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్
0: ప్రాచీన కాలం నందు నా ఆత్మ రాముడికే తెలుసు అంటారు.
1: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ రామ ఇస్ రిఫర్డ్ టు ది ఇన్నర్ సెల్ఫ్
0: ఆత్మకే రామ అని పేరు.
1: It is the self that's called Rama.
0: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
1: Rama is the one that attracts.
0: ఇటువంటి రమింపజేసేటువంటి ఒక దివ్య తత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
1: The one that attracts and delights. How do you estimate, give a form to that?
0: కనుక రామాయణం అనేటువంటి చరిత్రయందు
1: So in this history of Ramayana,
0: oka visishtamainatundi oka divyattam chekuri untundadi.
1: There is a special significance that speaks of divinity.
0: Aa visishtati emiti?
1: What is that?
0: Anaga
1: meaning
0: మానవుడు మానవుడిగా జీవించాలి.
1: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
1: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
0: మానవుని ఎందున్నటువంటి ఒక త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
1: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను
1: ఇన్ ఎవ్రీ మ్యాన్
0: మానవత్వము
1: ది హ్యూమన్ క్వాలిటీ
0: దానవత్వము
1: డెమోనిక్ నేచర్
0: దైవత్వము
1: అండ్ ది
0: మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కానీ ఈనాటి మానవుడు
1: But man today,
0: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మర్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
1: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
0: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
1: Therefore, man should speak of divinity within.
0: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
1: ఇట్స్ నాట్ ది డెమోనిక్ నేచర్ ఆర్ ది వికెట్ క్వాలిటీ దట్ హస్ గాట్ టు బి షోన్.
0: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై
1: సో రామ was an ideal one.
0: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
1: following the command of the father
0: అరణ్యమునకు వెళ్లి
1: has gone to the exile.
0: అనేక విధములైన కష్టములకు గురి అయ్యాడు.
1: And passed through suffering.
0: అయితే
1: however
0: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞాని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
1: Has he gone to the exile out of force or dissatisfaction or in obedience to the command of his father?
0: కాదు కాదు.
1: నో,
0: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్లాడు.
1: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హి హాడ్ హాడ్ at the time of announcement of coronation was there even at the time of announcement of
0: సమత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
1: రామ హాస్ డెమోన్స్ట్రేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ
0: సమీకృత్వ లాభం లాభజియాజీ.
1: హి హాస్ షోన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: మానవ జీవితం లోపల సుఖదుఖములు ఒక విధమైన సహజంగా ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ నేచురల్.
0: కానీ సుఖాన్ని ఆశించటము దుఃఖాన్ని విసర్జించటము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
1: We cannot be after pleasure continuously and try to avoid the pain.
0: సుఖమును ఏ హృదయముతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడాను ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
1: Just as you welcome pleasure, you should be prepared to welcome even the pain.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
1: Without pain, the pleasure has no value.
0: దీనిని నసుక లభ్యతే సుఖం అన్నారు.
1: You don't get pleasure out of pleasure.
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: You don't get joy out of joy.
0: దుఃఖం నుంచే మనకు సుఖం చిక్కుతుంది.
1: You get pleasure out of pain only.
0: చీకటిలో నుంచి చీకటి వెలుతురు రాదు.
1: You don't get light out of mere darkness.
0: వెలుతురు వచ్చినప్పుడే చీకటి దూరం అవుతుంది.
1: When there is light, the darkness is dispelled.
0: చీకటి ఉండినప్పుడే వెలుతురుకు ప్రకాశం ఇస్తుంది.
1: The light value is known when there is
0: darkness. చీకటి లేకపోతే వెలుతురుకు ఏమాత్రము ప్రకాశం లేదు.
1: Without darkness, the light has no value.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు ఏమాత్రము విలువ లేదు.
1: Without pain, pleasure has no value.
0: కనుకనే మన సుఖం అనేటువంటిది దుఃఖం ద్వారా మనకు లభించేటువంటిదే కానీ సుఖము నుంచి సుఖము లభించదు.
1: Therefore you get the happiness out of misery or sadness.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
1: Such a sacred ideal was shown to the world by Rama.
0: ప్రతి ఒక్కటి కూడాను తాను ఆదర్శంగా నిరూపించాడు.
1: In every aspect he was an ideal.
0: వ్యక్తి ధర్మము
1: ఇండివిజువల్ ధర్మము
0: కుటుంబ ధర్మము
1: ఫ్యామిలీ
0: సమాజ ధర్మము
1: ద కమ్యూనిటీ
0: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
1: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ at the individual level of discipline.
0: Nenu vyaktiga untunnanu.
1: I am an individual.
0: Vyakti anaga emiti?
1: Who is an individual?
0: Avyaktamai.
1: That which is hidden.
0: Gudamga untunnatvanti yokka.
1: That which is hidden in secret.
0: Divyatvanni evaru vyaktikarimpu chestaro atanu maatrame vyakti.
1: Vyakti is an individual who will bring out that avyakta, the hidden principle of divinity.
0: Akaramu dharinchinatvanti vaadu vyakti kaadu.
1: Every person with a form cannot be an individual or vyakti.
0: Avyaktamai
1: అవ్యక్త
0: గూఢంగా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
1: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
0: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది,
1: రామ బీయింగ్ అన్ ఇండివిజువల్,
0: తన యందు ఉన్నటువంటి దివ్య శక్తిని నిరూపించి
1: హస్ ప్రూవ్ దట్ ఇన్నేట్ పవర్,
0: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
1: అండ్ హస్ ప్రూవ్ టు ద వరల్డ్
0: ఆదర్శంగా ఆచరించాడు.
1: హస్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటుంది అని బ్రహ్మవాక్కు.
1: ఇట్ వాజ్ బ్రహ్మ హు సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ సో లాంగ్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ ద రివర్స్.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిది. ఇది
1: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
0: కాదు కాదు.
1: నో,
0: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
1: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
0: పర్వతములు అనగా పురుషులు.
1: మౌంటైన్, పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
0: నదులు అనగా స్త్రీలు.
1: రివర్ రిప్రజెంట్స్
0: స్త్రీ పురుషులు ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
1: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దే.
0: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
0: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
1: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ రామాయణ.
0: ఇలాంటి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్,
0: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక,
1: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో,
0: భౌతికమైన, అలౌకికమైన, ప్రాకృతమైనటువంటి ధర్మం చేత
1: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు.
1: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్.
0: ఈనాడు రామాయణము,
1: టుడే వి థింక్ ఆఫ్ రామాయణ,
0: రాముని పుట్టిన దినము,
1: బర్త్డే ఆఫ్ రామ
0: అనుకుంటే ఏం చేస్తున్నాము?
1: వాట్ డు వి డు?
0: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ,
1: వి హావ్ స్పెషల్ వర్షిప్.
0: ఆనాడు బొట్టు పెట్టుకోవటము,
1: అండ్ వి విల్ హావ్ ద డాటర్ ఇన్ ద ఫోర్హెడ్.
0: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా?
1: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ?
0: కాదు కాదు.
1: నో,
0: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషో సర్వత్రా రామచింతనం.
1: అట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వీ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ.
0: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు.
1: హ్యావింగ్ డన్ దాట్ హి ఆస్క్డ్ ది డిసైపుల్స్
0: ఈ సాత్వికమైన, ఈ దివ్యమైన, ఈ భవ్యమైన, ఈ పవిత్రమైనటువంటి యొక్క రామకథను వీధి వీధికి, ఇంటి ఇంటికి కూడాను, ఇంచి ఇంచి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి, హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్, దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్.
0: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు.
1: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: గురూజీ,
1: గురూజీ,
0: మా వయసు పండినది,
1: వీఆర్ ఓల్డ్ ఎనఫ్,
0: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది,
1: and we may leave any time.
0: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
1: We don't have that much of physical strength to go around every street.
0: అని చెప్పేటప్పటికీ వాల్మీకి నిరాశకు గురి అయ్యారు.
1: Then even Valmiki was also frustrated.
0: ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
1: As the conversation was taking place, Lava and Kusha came there.
0: గురూజీ,
1: గురూజీ,
0: ఇంతసేపు మీరు ఋషులతో సంభాషిస్తున్నటువంటి విషయము మేము విన్నాము.
1: వి హర్డ్ వాట్ ఆల్ యూ హావ్ బీన్ కన్వర్సింగ్ విత్
0: యువర్. ఈ కార్యాన్ని పరిపూర్ణం గావించడానికి మాకు ఇవ్వండి అన్నారు.
1: గివ్ ద ఇంట్రెస్ట్ ద జాబ్ టు అస్ టు ప్రాపగేట్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: రాజపుత్రులు ఋషి శిష్యులు,
1: దే ఆర్ ప్రిన్సెస్, దే ఆర్ ది డిసైపుల్స్.
0: ఇలాంటి వారు తమ్ముల చేతబట్టి,
1: They are there with all the musical instruments and with all the insignia on the forehead, with all the sandals and symbols there. And they started singing around every street.
0: ఈ విధంగా ఈనాడు చేయగలరా?
1: Will anybody be able to do that today?
0: ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే, ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేల్చేస్తారని హాస్యం.
1: If anyone starts singing, we are afraid that people will make fun of us.
0: ఇంకేదైనా కొంచెం విభూతి గిని పెట్టుకుంటే, ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
1: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. If we also start singing, people may mistake that we are devotees. In fact, we are ruining our lives, killing people because of such kinds of false attachments. That day when you give up this sacrifice, this attachment, then there will be prosperity in society.
0: ఈ అహంకార అభిమానమును మనం త్యజించాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ దిస్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: ఇది ఉండినంత వరకు కూడా భగవత్ నామాన్ని కూడా మనం స్మరించలేము.
1: సో లాంగ్ దేర్ ఆర్ దీస్ టూ ట్విన్స్ ఈగో అండ్ అటాచ్మెంట్,
0: ఎవరేమనుకుంటారు భయం మనకెందుకు?
1: Why should we bother of
0: ever? నువ్వు ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు.
1: ఆర్ వీ నాట్ డూయింగ్ సో మెనీ థింగ్స్ దట్ వీ ఆర్ నాట్ సపోజ్డ్ టు?
0: దీనికంత భయం లేదే నీకు?
1: యు ఆర్ నాట్ అఫ్రైడ్ దెన్?
0: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి,
1: to sing the glory of God,
0: భగవత్ భజనలు పాడడానికి,
1: to participate in భజన,
0: 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి,
1: to teach divinity to others,
0: భయము ఎందుకు? భయము,
1: why should you be afraid of anybody?
0: తప్పుకు భయం భయపడాలి కానీ మంచికి భయపడనక్కర్లేదు.
1: In fact you should be fear stricken if you are to commit a mistake.
0: కానీ ఈ నాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
1: This is the present plight of the world today.
0: పాప భీతి లేని పామరత్వము బట్టి,
1: there is an utter innocence because there is no fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి,
1: there is no love for God.
0: మానవత్వం అనగే
1: హ్యూమన్,
0: మానవులందున
1: హ్యూమన్,
0: మానవత్వం అనగే మానవులందున,
1: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
0: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
0: పాప భీతి లేదు,
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేదు,
1: దేర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎంత మనలో ఈ త్యాగం వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హావ్ సాక్రిఫైస్?
0: మనలో త్యాగం రావాలి.
1: దేర్ షుడ్ బి సాక్రిఫైస్.
0: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
1: ఇట్ ఇస్ ఎ సాక్రిఫైస్ దట్
0: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
1: అండ్ రియలీ ది ప్లెజర్ భోగ ఇస్ ద రోగ డిసీజ్.
0: ఈ నాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ సఫర్ ఫ్రమ్ రోగా ది డిసీజెస్ బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ త్యాగ.
0: ఎవరేమైనా అనుకోని
1: దట్ ఎనీబడి
0: నా కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని బోధించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఒక చెరుకైనా కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
1: You have got to chew the sugar cane to enjoy the sweet juice therein.
0: Kanuka manam kashtam padinappude andru sukham manaku prarthistundi.
1: So unless we work hard, we can't be happy.
0: Taruva taruva,
1: on repeated inquiry,
0: tanmayam pondu,
1: you forget yourself.
0: Manamu oka vidhamainatu karana karana rapidi chesinappudu,
1: if you rub two sticks against each other, the fire originates there.
0: Chilakanga chilakanga,
1: if you churn repeatedly,
0: అందులోంచి వెన్న బయలు తేరుతుంది.
1: You find the butter.
0: అదే విధంగానే
1: స్మరించంగా
0: స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్, యుల్ ఫైండ్ ద డివినిటీ.
0: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
0: తరువ తరువ మనము తరువున అనలము.
1: దేర్ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
0: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
1: There you get the fire because of the truth.
0: అగ్నియే సాక్షాత్ జ్ఞానము.
1: That fire of wisdom.
0: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
1: Ramayana speaks of this fire of wisdom.
0: ఈ అగ్ని అనేటువంటిది ఎవరియందు ఆవిర్భవించునో,
1: that fire of wisdom,
0: వానియందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
1: Will never entertain any sin there.
0: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
1: మౌంటైనస్ సిన్స్ ఆర్ బ్రాట్ డౌన్ టు యాషెస్ బై ద ఫైర్.
0: కనుక ఏ నామము తలచినప్పటికీ,
1: వాట్ ఎవర్ నేమ్ యు మే,
0: హృదయపూర్వకంగా తలచినప్పుడు,
1: చాంట్ హోల్ హార్టెడ్లీ,
0: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
1: దెన్ యుల్ హ్యావ్ ద రివార్డ్.
0: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
1: టుడే వీ సింగ్ బట్ వీ డోంట్ చాంట్ హోల్ హార్టెడ్లీ.
0: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ రొటీన్ వే, మెకానికల్ వే.
0: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ అండ్ యూ డోంట్ గెట్
0: ఫలితం కూడా ఉండదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ రిజల్ట్.
0: ఎందుకోసం సేవపడాలి?
1: దెన్ వై షుడ్ యూ
0: ఎక్సర్ట్ శుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: Without purity of heart, what for all this worship?
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: Without any purity of the self, why rituals?
0: పాకశుద్ధి లేని పానకం ఎలా?
1: Without purity of the vegetables, what is fun of
0: ambitions? ఒక చిత్తశుద్ధితో చేయాలి.
1: Everything we have to do with the purity of our heart.
0: ఆ చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
1: Without this purity, you will never have any positive results.
0: కనుక రామాయణం నందు
1: in Ramayana
0: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
1: వేరియస్ ఐడియల్స్ ఆర్ డెమోన్స్ట్రేటెడ్.
0: నేను మొన్న మెడ్రాస్ కు వెళ్ళినప్పుడు
1: భగవాన్ మెడ్రాస్
0: హెచ్చరించి చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్,
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
1: త్రీ మదర్స్ మెట్ ఎట్ వన్స్.
0: రాముల తల్లి ఒక ఆమె,
1: వన్ ఇస్ ద మదర్ ఆఫ్ రామ్,
0: హనుమంతుని తల్లి ఒక ఆమె,
1: అదర్ ఇస్ ది
0: అగస్త్యుని తల్లి ఒక ఆమె,
1: అండ్ మదర్ ఇస్ ఆఫ్
0: మూడు ఆడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రానున్నట.
1: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
0: వీరు చేసినటువంటి వారు ఊరుకు ఉండకూడదా?
1: These three didn't remain silent.
0: అమ్మా నీవెవరు అని కౌసల్య అడిగిందట హనుమంతుని తల్లిని.
1: కౌసల్య, the mother of Rama asked the mother of Hanuman, who are you?
0: అమ్మా మీకు తెలియదా?
1: Don't you know me?
0: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
1: Hanuman is known to the whole world.
0: హనుమంత్ నామం చెప్పిన దగ్గరంతా రాముడు ఉంటుంటాడు.
1: వేరెవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
0: రామనామం చెప్పిన దగ్గరంతా హనుమంతుడు ఉంటాడు.
1: వేరెవర్ రామాస్ నేమ్ ఇస్
0: రామ హనుమంతుడు అన్యోన్య అనురాగము.
1: రామ అండ్ హనుమాన్
0: అవినాభావ సంబంధము,
1: దట్స్ ఇంటర్ రిలేషన్,
0: ఏకాత్మ తత్వము.
1: ఇట్స్ ఓన్లీ వన్. యూ
0: హనుమంతుని యొక్క తల్లిని నేను.
1: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
0: ఓహో, అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అని.
1: Is that so? He was responsible for crossing that mighty ocean in search of Mother Sita.
0: అప్పటికి అగస్త్యుని తల్లి, ఓహో నీ కుమారుడు చేసినటువంటి పని గొప్పదేమి కాదు.
1: Then the mother of the sage Agastya said, the deeds of your son are not that great.
0: సముద్రాన్ని దాటినాడు నీ కుమారుడు.
1: Your son crossed the ocean.
0: నా కుమారుడు సముద్రాన్ని మింగివేశాడు.
1: My son could swallow the whole ocean.
0: అలాంటి అగస్త్యుని తల్లిని నేను అన్నా.
1: I am the mother of that sage Agastya.
0: ఇద్దరు చేరి కౌసల్యను ప్రశ్నించారట, మీరెవరమ్మా అని.
1: Both of them questioned Kausalya, the mother of Rama.
0: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి యొక్క కుమారుని తల్లిని అన్నాడు.
1: And she said, listen to me, the strength that Agastya could have has to make him swallow the ocean. The strength of Hanuman that made him cross this ocean is the strength of Rama and the mother of Rama, she said.
0: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
0: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ ఇన్ సచ్ ఎ హై వే?
0: అమాయకుని వలె ప్రశ్నించాడు వాడను.
1: హి ఆస్క్డ్ దెమ్ ఇన్నోసెంట్లీ.
0: తాను దైవ స్వరూపుడు అయినప్పటికీ,
1: దౌ హి ఇస్ గాడ్,
0: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
1: దౌ ఇస్ ది మానిఫెస్టేషన్
0: ఆఫ్ అమాయకు నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: హి బిహేవ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
1: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
0: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
1: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
0: నేను కాదు,
1: ఐ డిడ్ డూ దాట్.
0: నేను గొప్పవాడు కాదు,
1: ఐఎమ్ నాట్ గ్రేట్.
0: నేను సామాన్యమైన మానవుడు,
1: ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్.
0: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ is highest and the biggest and most powerful.
0: Nenu kevalamu nimitta matrunni.
1: I am only a plea here.
0: Aa na naamame sarvamulu kudunu samkurtipa chestundadi.
1: It is my name that accomplishes
0: sarva shakti kudunu ee naamam nande untundadi.
1: All mighty powers are latent in the name.
0: Ee naamame yokka mahatram shakti chetane ee deham kudunu kadilipothundadi.
1: It is the mystery of this name that makes this body move about.
0: కనుక నిన్ను నిమిత్త మాత్రునిగా తీసుకోండి అన్నాడు.
1: సో టేక్ మీ జస్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ విధంగా చెప్పి రాముని వెళ్లిన తక్షణమే,
1: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
0: కౌసల్య చెప్తుండాలి.
1: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్,
0: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు.
1: లుక్ హియర్, మై సన్ ఈస్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్.
0: అతనికి తెలియనటువంటి జ్ఞానము,
1: The wisdom he has.
0: అతను చేయలేనటువంటి పని.
1: The work that he does.
0: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి.
1: Everything is within him latent.
0: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి.
1: The mother who said so like that.
0: తిరిగి కైక ఆజ్ఞ వల్ల.
1: Because of the command.
0: అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: Rama had to go to the forest.
0: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు.
1: When he was to go.
0: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
1: He came to Kausalya.
0: ఎప్పుడు వచ్చాడు?
1: When did he come?
0: సీత దగ్గరికి వెళ్లి.
1: He went to Sita first.
0: తన పట్టాభిషేకమును ధరించినటువంటి వంతకు త్యజించి.
1: He just changed his dress of the prince to be coronated. And his second dress of an ordinary one.
0: వచ్చాడు.
1: And he came to Mother Kausalya.
0: తల్లి ఎంతో ఆనందంతో.
1: The mother was happy.
0: ఎదురు చూస్తూ ఉండినది.
1: She was waiting for him.
0: అప్పుడు తల్లికి చెప్పాడు.
1: Then he told his mother.
0: అమ్మా, నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: Mother, I have come to you to make a very pleasant news announcement.
0: అయోధ్యకు కాదు నేను కింగ్ రాజును.
1: I am not the king of this Ayodhya.
0: అరణ్యానికి నేను కింగ్ రాజును.
1: I am the king of that forest now.
0: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
1: Therefore, I am ready now to be the king of that forest.
0: ఆమెకి ఏమి అర్థం కాలేదు.
1: She couldn't understand anything.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
1: She wanted to know all the details. In the meantime, Lakshmana came there.
0: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా.
1: Just as the shadow follows the person.
0: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: Lakshmana follows Rama like his shadow.
0: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: Similarly, శత్రుఘ్న follows Bharata like his shadow.
0: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
1: శత్రుఘ్న లక్ష్మణ are the sons of the same mother.
0: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
1: One followed Rama.
0: ఒకరు భరతునకు శిష్యుడయ్యారు.
1: One followed Bharata.
0: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
1: Both of them, they have got utmost humility and obedience.
0: చిత్తశుద్ధి కలగారు.
1: They have got all the purity of their hearts.
0: మానసిక పవిత్రము కలవారు.
1: And they have got all sacred hearts.
0: అలాంటి లక్ష్మణుడు వచ్చి.
1: Such a Lakshmana came.
0: చాలా ఉద్రేకుడైపోయాడు.
1: He was very much agitated and furious.
0: నీ శాంతం ఉండవలసిందే.
1: Yes, you need to be peaceful.
0: కాని ఇలాంటి విషయంలో కాదు.
1: But not in this matter.
0: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
1: In fact, the world is waiting for you.
0: ఒక్క వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
1: Should you go back because of one person?
0: నేను ఒప్పుకోను.
1: I am not ready.
0: ఇక్కడ ఉంటుండు. ఒక్క నిమిషం లోపల ఆ కైకను దశరథుని హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
0: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ సేయింగ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ,
0: ఉద్రేకం మంచిది కాదు.
1: డోంట్ బి ఎజిటేటెడ్,
0: శాంతించు శాంతించు.
1: బి పీస్ఫుల్.
0: ఈ శాంతమే మనకు రక్ష.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్.
0: శాంతమే మనకు ఉచ్చ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు శోభ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు కిరీటము.
1: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్.
0: కనుక శాంతి అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
1: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్.
0: క్షమ సత్యము.
1: And this peace forbearance is
0: true.
1: And this forbearance is
0: Chama true. Vedamu.
1: It is Veda.
0: Chama Ahimsa.
1: It's non-violent.
0: Chama Yajnambau.
1: It is a sacred ritual.
0: Chama Santoshamu Sarvamu.
1: It's patience that confers happiness.
0: Chama Ye Sarvalokamulandun.
1: And this forgiveness, which is the whole...
0: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది.
1: Which is the whole thing in this life.
0: క్షమనే మనం వహించవలసింది.
1: And this
0: క్షమనే మనం వరించవలసింది.
1: And this patience we should have.
0: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటము క్షమనే.
1: And therefore it is this crown of patience that should be present today.
0: కనుక నీవు శాంతిని పొందు.
1: So be peaceful.
0: అని చెప్పేది. తర్వాత లక్ష్మణంతా కౌసల్యకు చెప్పాడు జరిగిందంతా.
1: And then Lakshmana narrated the whole episode to Kausalya.
0: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
1: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్.
0: రామా
1: రామా,
0: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను.
1: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్
0: యు. తండ్రి ఆజ్ఞ శిరసావహించినావు.
1: యూ హ్యావ్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్
0: ఫాదర్. కాదని చెప్పను.
1: ఐ డోంట్ డినై దట్.
0: కానీ
1: బట్
0: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళు అని.
1: టేక్ మీ ఆల్సో లాంగ్ విత్ యూ.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామా సెడ్,
0: సతికి పతియే దైవము.
1: And in fact, the husband is God to the wife.
0: కనుక నీ పతిని వదిలి నీవే మాత్రం కూడా రావడానికి వీల్లేదు.
1: So you should not be away from your husband.
0: పతి అయిన సర్వస్వము.
1: And the husband is your life.
0: అతను జీవితంలో ఉండేంత వరకు కూడా అతన్ని వదలడానికి వీల్లేదు.
1: So long he's alive, you cannot get away from him.
0: అతన్ని సేవించి.
1: You have to serve him.
0: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
1: In fact, he suffers because of the separation.
0: నీవు ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తూ ఉండమన్నారు.
1: You remain at home and make him happy and peaceful.
0: వెంట వచ్చింది సీత కూడాను.
1: దెన్ కేమ్ సీత.
0: చెప్పింది. ఆమె సామాన్యురాలు కాదు.
1: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: జనక మహారాజు పుత్రిక.
1: షీఈ్ ది డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
0: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
1: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
0: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
1: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈ్ కాల్డ్ వైదేహి.
0: పక్కున నవ్వింది సీత.
1: అండ్ సీత లాఫ్డ్.
0: రామా, నాకు ఒక బోధ, నీ తల్లికి ఒక బోధన.
1: యు హావ్ వన్ కైండ్ ఆఫ్ టీచింగ్ టు మీ, డిఫరెంట్ టీచింగ్.
0: నేను మీ వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
1: వెన్ ఐ వాంటెడ్ టు ఫాలో యూ, యూ సెడ్ నో.
0: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ మీ టు సర్వ్ యువర్ ఓల్డ్.
0: నీ తల్లి దగ్గరకు వచ్చేటప్పటికే పతియే దైవం అంటున్నావు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ యువర్ మదర్ యూ సే దాట్
0: నాకు హస్బెండ్ దైవం కాదా.
1: బట్ ఈజ్ నాట్ ద సేమ్ టు మీ.
0: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
1: కెన్ దేర్ బి వన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ వన్ ఉమెన్ అండ్ డిఫరెంట్ అనదర్?
0: ఇంతే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామచంద్రుడు.
1: రామచంద్ర,
0: నీవు చంద్రుడు.
1: యువర్ ద మూన్.
0: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల.
1: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
0: చంద్రుడు అరణ్యంలో, శీతలం అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
1: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
0: Chandrudu ekkada ni dan chaladanam kuda akkade undali.
1: Wherever there is moonlight, that's so cool and comforting.
0: Moon and moonlight rendu kuda ekanga untundali.
1: So moon and moonlight are together.
0: Kanaku nannu kuda teeskeldam ani cheppindi.
1: Therefore she wanted
0: ee vidhamainatundi oka yukti vyaktulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bhari yokka samadhanamunu sarvam kudanu సర్ చేసుకుని పోతూ వచ్చాడు.
1: రామ కుడ్ గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్ సీత.
0: ఇన్ని రకమైనటువంటి యుక్తులను కూడా పొందవలసి వస్తుంది.
1: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
0: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
1: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
0: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
1: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
0: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
1: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
0: ఇది యోగంగా మారిపోయింది.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
0: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి,
1: యు పాసిఫైడ్ ద మదర్స్,
0: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి,
1: యు అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ.
0: అరణ్యానికి వెళ్లాడు.
1: హి వెంట్ టు ద ఫారెస్ట్.
0: ఈ అరణ్య సమయం నందు కూడాను,
1: దేర్ ఇన్ ద ఫారెస్ట్,
0: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి,
1: హి సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
0: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
1: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్.
0: రాజ్యంలో కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ ఆబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రము అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
1: Therefore I should see the sages and seers will continue their yogic practices by killing demons.
0: ఈ రాక్షసులను సంహరించాలనే సమయం లోప ఒక దోషం అడ్డం వస్తుంది.
1: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
0: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
1: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హి థాట్
0: పూర్వము
1: అర్లియా
0: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు,
1: టు సేఫ్ గార్డ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర,
0: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు,
1: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి,
0: తాను యోచించాడు.
1: హి థాట్ పాండు గురూజీ,
0: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
1: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ వుమన్ నౌ?
0: చంపవచ్చు అన్నాడు.
1: యెస్ యూ క్యాన్.
0: సాధనలకు, తపస్సులకు, ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
1: లెట్ ద డెమన్ బి ఎ వుమన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్స్ సీయర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్.
0: ఏమీ తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు. స్వామి గురూజీ,
1: రామ
0: ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
1: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్, ఈజ్ దేర్ ఎనీ వన్, ఈజ్ దేర్ ఎ ప్రెసిడెంట్స్?
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాన్,
0: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు.
1: విరోచనాది
0: ప్రహ్లాదుని మనమడు, గ్రాండ్సన్,
1: గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
0: విరోచనుడు,
1: విరోచనుడు
0: ఒక చాలా ఒక ముద్దులో బిడ్డ ఉంటున్నది.
1: ఈజ్ రియల్ ది పెట్ సన్.
0: ఆమె స్త్రీని.
1: అండ్ షీస్ ఎ వుమన్.
0: ఆమె పేరే మంధర.
1: Name is Mandhara.
0: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి,
1: ఇన్ ఫ్యాక్ట్ మంధర హాస్
0: తన వాంఛన యొక్క ఋషులంతా కూడా సంహరించి,
1: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
0: మెనీ సెయింట్స్. అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
1: అండ్ షీ కమిటెడ్ మెనీ సెయింట్స్.
0: ఆ సమయం లోపల,
1: అట్ దట్ టైమ్,
0: రాజే అతన్ని, ఆమెను చంపించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్.
0: కానీ అది దోషం లేదు.
1: ఇట్స్ నో మిస్టేక్.
0: ఎవరైనా సరియే
1: Let him be anyone.
0: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పు లేదు.
1: If anyone comes in the way of God, yes, you can finish him off.
0: మీరు ఆ సమయం నందు కూడాను ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
1: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హెడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
0: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
1: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్.
0: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
1: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్.
0: ఎట్ట వెళ్ళేది నా కృష్ణుడిని వదిలి ఏ విధంగా వెళ్ళాలి?
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్.
1: There she sat and wrote a letter to Tulsidas.
0: అతను చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాసు.
1: He was the Tulsidas was there on the mountain top చిత్రకూట.
0: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
1: He sent a message through a messenger.
0: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
1: And Tulsidas sent a message.
0: అమ్మా మీరా,
1: ఓ మీరా,
0: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
1: You put a question, am I justified to leave my husband and be after God?
0: ఉన్నదంతా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అది దేవోభవ.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ ప్రిన్సిపల్స్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: నిజంగా దైవ స్వరూపులే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
1: బట్ ఎనీ వన్ అబ్స్ట్రక్ట్స్ comes in the way of God, let him be mother or father or a teacher.
0: దైవమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి,
1: in fact Rama is sent to
0: నా ఆరాధన సోదరుడైనటువంటి రామును అరణ్యపాలు చేసి,
1: my ideal brother is sent to the forest,
0: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమెకు వచ్చింది,
1: and my mother is here to coronate me.
0: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
1: భరత never wanted to see the face of his mother because she committed that mistake.
0: తల్లితో ద్వేషం గావించుకున్నాడు.
1: In fact, he had utter hatred
0: towards her. వదులుతాను కానీ రామును నేను వదలను అన్నాడు.
1: I am ready to sacrifice my mother and not Ramachandra.
0: కనుక తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు.
1: సో భరత లెఫ్ట్ మాదా.
0: ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడా?
1: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్?
0: తండ్రి క్షణ క్షణములు కూడాను అనేక హింసలు పెట్టి ఆ హరినామాన్ని మానవని చెప్తూ వచ్చాడు.
1: ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాంటెడ్ హిమ్ టు గివ్ అప్ ది గాడ్స్ నేమ్.
0: నాన్న నిన్నైనా వదులుతాను కానీ హరినామాన్ని నేను వదలను.
1: ఫాదర్ ఐఎమ్ ప్రిపేర్ టు రన్ అవే ఫ్రమ్ యూ బట్ ఐ హరిద్వేషి.
0: నేను హరిప్రియుణ్ణి.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హరిద్వేషి, యూ హేట్ గాడ్. ఐఎమ్ హరిప్రియ.
0: నా ప్రియమంతా కూడా హరిపైన ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లవ్ గాడ్
0: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
1: సో సేయింగ్ హీ డిసోబేయ్డ్ హిస్ ఫాదర్ అండ్ సంగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: దేశము
1: అండ్ హియర్
0: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసినా?
1: అండ్ వేర్ డు యూ ఫైండ్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ టీచర్? వామన
0: వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు,
1: వామన కేమ్ అండ్ వాంటెడ్ ది ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి.
0: హి
1: ప్రామిస్డ్ దట్ హి వుడ్.
0: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క,
1: బికాస్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్,
0: తన గురువు అయినటువంటి వాడు
1: ద ప్రిసెప్టర్,
0: కానీ దీనికి అంగీకరించలేదు.
1: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
0: అప్పుడు నాయన బలి చక్రవర్తి సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఆనందం గురుజీ.
1: ఈ సార్ ఐఎమ్ మోర్ హ్యాపీ.
0: గురుజీనే వచ్చి, అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన, ఇది కావటం ఎంత అదృష్టం నాది.
1: God himself has come to me. He has held and stretched forth his hand. My hand is upper and God's hand is lower now.
0: కనుక గురువైనటువంటి కృపాచార్యుని యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
1: And therefore Emperor Bali disobeyed his preceptor.
0: తానే చెప్పాడు. పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
1: Can there be any other sin much worse than going back the promise?
0: ఎవరి కోసం? భగవంతుని కోసం నేను అర్పితం చేస్తున్నాను.
1: In fact I am prepared to make offering to God.
0: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
1: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
0: భరతుడు ఏమి చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
0: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
0: సర్వసంగా పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఇస్ ఎ టోటల్
0: డివోటీ. తల్లి తండ్రి పితృ అనే ఈ విధమైనటువంటి భేదమునకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్ టు ద మదర్ ఫాదర్
0: విషయం లోపల.
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
0: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గము లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో,
1: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్,
0: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అస్ స్టాండర్డ్.
0: కానీ దైవములో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్.
0: అన్నింటికంటే గొప్పవాడు దైవమే.
1: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
0: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
0: ఆ జాబును రాసి తిరిగి పంపించాడు.
1: That was the message written by Tulsidas.
0: Chello re man.
1: Then she said,
0: Ganga Jamuna Teer చెలోరేమన్ ఏ మనసా ఇంక వెళ్ళు బయలుదేరు
1: అంచెడో మైండ్ గెట్ అప్ గో నౌ
0: వెళ్ళిదాం ఎక్కడ పోయింది ద్వారక వెళ్ళిపోయింది
1: పాపం షి వెంట్ టు ద్వారక
0: కనుకనే గొప్ప కీర్తిని సాధించింది
1: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్
0: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు
1: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్
0: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు
1: షీ హాస్ నో లైక్స్ వాట్స్ ఎవర్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడంటుతాయి
1: సీక్రెట్ లైఫ్ విల్
0: దోషం దగ్గర కూడా రాదు
1: విల్ నాట్ హావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు
1: సీక్రెట్ హార్ట్స్
0: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా
1: Well, is it possible to be away from the company of the husband?
0: Therefore,
1: Sita also followed her husband.
0: ఈ యొక్క రాముడు కూడాను ఈ యొక్క శ్రీని దాక్షిణ్యం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
1: రామ killed the Tataki, the demon, though a woman.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆ బలచక్రవర్తి,
1: the emperor Bali,
0: కుమారుడైనటువంటి వాడు,
1: the son,
0: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
1: As his grandsons also.
0: ఎవరు?
1: Who are they?
0: ఈ యొక్క మందర.
1: మందరా.
0: మొట్టమొదట ఈ యొక్క బలిచక్రవర్తిని చూసినప్పుడు.
1: And she saw the emperor
0: Bali. ఎంతో ఆనందం వేసి బలిచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు.
1: In fact, Lord Narayana was coming there like a boy.
0: ఆ చిన్నవాడిగా వచ్చి అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలి అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: కానీ
1: but
0: తన తాతపై తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
1: But when Emperor Bali was slain and then put down to Patala, the underworld, and then she had a developed hatred. Later in Dwapara age,
0: Surpanakaga vachi,
1: she came as Surpanaka.
0: Atani talliga bhavinchukovalani, kodukuga bhavinchi,
1: and she conceived her son.
0: Atani tirigi champe, atani cheta champabadipoyindi.
1: And she fed him and gave the milk, and she ultimately
0: died in his hands.
1: So this is the result of the unsacred feelings
0: within him.
1: So every man should have sacred thoughts. One should develop divine feelings.
0: We should not discriminate
1: between right and wrong in respect of God. All are essentially divine. Everything represents divine
0: love.
1: Everything is God's
0: command.
1: That we have to follow.
0: రామతత్వాన్ని మనం విశ్వసించి
1: అండ్ వీ షుడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
0: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
1: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్
0: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు
1: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్
0: నీవు దైవత్వాన్ని పొందుతావు
1: అండ్ యూ అటైన్ డివినిటీ
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి
1: ఇఫ్ యు నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మన్
0: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హింసెల్ఫ్
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు కానీ సాధ్యమవుతుంది కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు
1: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ద ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ
0: యొక్క శక్తులు ఉంటున్నాయి
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ డివైన్ మిస్టరీ
0: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి
1: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్
0: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్
0: దైవం అనేటువంటిది మనుష్య రూపంలోనే రావాలి
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్
0: ఎందుకోసం మనుషులకే బోధించాలి
1: వై బికాస్ హ్యూమన్ సొసైటీ
0: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి
1: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్
0: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి
1: దే ఫాలో ది లా ఆఫ్ నేచర్
0: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్
0: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు
1: దేర్ఫోర్ దోస్ దట్ యాక్ట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్ గాడ్ పర్మిట్స్ దెమ్ హి ఫర్గివ్స్ దెమ్
0: కనుక పశుపక్షి మృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు
1: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్
0: పశువులు కూడా తమ సీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి
1: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్
0: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు
1: బట్ మ్యాన్ యాక్ట్స్ అగెన్స్ట్ దిస్ ఫిలాసఫీ
0: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికి వచ్చేది భగవంతుడు
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్ టు పనిష్ ది హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ ది లా ఆఫ్ నేచర్ is not
0: సక్రమమైన మార్గాన్ని బోధించడమే
1: to set right and to teach in a proper path
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే
1: and to teach an ideal life
0: నవ్యమైన జీవితాన్ని పోషించడమే
1: a novel life
0: కనుక ప్రేమ స్వరూపులారా
1: embodiments of love
0: భగవంతుడు
1: గాడ్
0: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కాని
1: God has come down for the emancipation of
0: తన నిమిత్తమే తాను వచ్చేటువంటి వాడు కాదు.
1: He has not come for
0: తనకి ఏం కావాలి ఏమి కానక్కర్లేదు.
1: In fact, it doesn't need
0: any. తన హస్తం నుండే ఉంటుండాలి.
1: Everything is in his hand.
0: కానీ సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి
1: He teaches good path to everybody.
0: నా మీరందరూ కూడా దైవం నుంచి వచ్చినటువంటి వారే.
1: You are all out of the divine.
0: దైవంతోనే లీనం కండి.
1: And you merge in God.
0: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
1: This merger in God is possible only by love.
0: సాధించవచ్చును.
1: With this you can do anything.
0: దేనినైనా సాధించవచ్చును.
1: You can achieve anything.
0: పర్వతాలు కూడా ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
1: Even mountains also melt like ice.
0: కనుక ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: సీత అశోకవనంలో ఉంటుండాలి.
1: సీత వాజ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ అశోక.
0: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
1: ఇన్ అశోకవన
0: ఉండే దగ్గర నుండి మాయకారిని పిలిపించి
1: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్
0: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
0: నీవు రాముని తల వంటి దాన్ని ఒకదాని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
1: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
0: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
1: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
0: చాలా భయపడిపోయింది
1: సీత. వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణ భార్య
1: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
0: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: ఇదంతా రాక్షస మాయలు.
1: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్స్.
0: ఏమాత్రం కూడా శ్రీరాము జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
0: శ్రీరామును తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
0: శ్రీమన్నారాయణమూర్తి శ్రీరాముడు.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
1: అండ్ సీత ఆర్ యూ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
0: అని చెప్పి ముట్టింది తాను.
1: అండ్ షీ టచ్డ్
0: ఆ శిరస్సు మాయమైపోయింది.
1: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
0: అప్పుడు తెలుసుకుంది సీత.
1: దెన్
0: సీత కూడా తెలుసును కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి యొక్క జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
1: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీస్ అన్ ఆర్డినరీ వన్.
0: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
1: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ దేర్ ఓన్.
0: మనం ఏమాత్రం లొంగకూడదు.
1: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
0: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
0: అది నిత్యము సత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్
0: దైవం మానవ మానవావతారంతో వచ్చి
1: God comes down in human
0: form. మానవులంతా కూడా ఉద్ధరించి
1: and he emancipates human race.
0: జగత్తు వ్యాప్తి గావించి
1: and he will see that there will be expansion of
0: love. దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
1: And he will make it the whole world full of love.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
1: This is the message that we should know today.
0: శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
1: in the name of శ్రీరామనవమి we worship only this day.
0: ఈ ఒక్క దినమే మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
1: It's absolutely useless if we fast the pudding.
0: భగవంతుని యొక్క అవతారమే.
1: In fact, everyone is divine.
0: ఎందుకంటే ఈ జగత్తులో చరచరము పుడుతూనే ఉన్నారు మానవులు.
1: In fact, we find the human being born
0: everywhere.
1: Everyone is essentially divine.
0: సర్వత పాణిపాదం.
1: We find his feet in heaven.
0: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతిని.
1: God is present all over. God is everywhere.
0: పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్.
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడే.
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: కనుక
1: సో
0: మనము క్షణక్షణము కూడా భగవంతుని యొక్క చింతన చేస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
1: యాజ్ వీ చాంట్ హిస్ గ్లోరీ
0: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ద డివినిటీ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అస్. నిర్మోహం అయిపోతుంది.
1: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
0: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ యుల్ అటైన్ డివినిటీ.
0: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
1: అండ్ నేచురల్లీ యుల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావడం కోసం వచ్చాడు. కానీ
1: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్, మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్
0: ఆఫ్ గ్రేస్. విషయాలంతా అనుభవించే కోసం కాదు.
1: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
0: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ధర్మో రక్షతే రక్షితః.
1: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
0: ధర్మ ఏవ హతోహంతి.
1: వి డోంట్ ఫాలో యుల్ బి కిల్డ్.
0: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్
0: ధర్మాన్ని. మానవ ధర్మాన్ని రక్షించాలి.
1: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు కాదు నీవు, మాధవుడివే.
1: యు ఆర్ నాట్ హ్యూమన్, యు ఆర్ డివైన్.
0: కనుక నీ మాధవత్వాన్ని నీవు పెంచుకో.
1: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ దేవుల ఫాస్టర్ డివైన్ డివినిటీ.
0: స్వరూపులారా,
1: embodiments of divinity.
0: ఈ రామతత్వం అనేటువంటి దాన్ని ఎన్ని విధాలు వర్ణించినప్పటికీ సాధ్యం కాదు.
1: It's not possible to describe in full the nature of Rama.
0: ఎన్ని తరతరముల నుంచినో ఈ రామనామం వస్తూనే ఉంటుంది.
1: In fact, the Rama's name has been handed over to us.
0: ఎన్నో లక్షల సంవత్సరం నుంచి ఈ మానవత్వం వచ్చింది.
1: Lakhs and lakhs of years passed by.
0: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వం ఈనాటి కూడాను మానవత్వం ఏమిటో తెలుసుకోలేకుండా పోతున్నారు.
1: Though human society has passed through lakhs and lakhs of years ever since it existed, it has not known human life. A human being is just human in form.
0: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: If you don't follow the human nature, how can you be a human being?
0: మానవత్వం అనేటువంటిది ఏమిటి?
1: What is human quality?
0: అదే ప్రేమతత్వం.
1: The human nature is love.
0: ఈ ప్రేమను 10 మందికి మనం పంచాలి.
1: We should share this human love.
0: మనం ప్రేమతోనే మనం జీవించాలి.
1: We should lead our life in love.
0: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
1: And we should live this life
0: continuously
1: with love. Not crying.
0: ఆనంద భాష్మంతో వదలాలి.
1: We should shed the tears of joy as we leave this world.
0: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
1: This is the main ideal.
0: కనుక
1: so
0: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
1: Today is sacred day.
0: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
1: we should think of this holy day.
0: మన జన్మను సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
0: ప్రేమముదిత మన

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prapranamulo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్ లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గమును ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కాని మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ by cultivating it in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundide ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందుని, ఎన్ని బాధములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక, పొంగక, కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It is the chief value, human value.
1: ఈ మానవతా విలువైనటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten the chief value, the human value. And is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini enni kashtamulu pramtaptamainappatikini enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chama cheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this perseverance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితంలో దివ్యమైనటువంటి మార్గమును అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధి చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: ద ప్రాబ్లమ్స్ విల్ ఎక్స్ప్రెస్ ద మానిఫెస్ట్.

0: ది హ్యూమన్ లైఫ్ అండ్ క్వాలిటీ.
1: పంచపాండవులు కష్టముల యందు మాత్రమే తమ యొక్క చెమను తాము కాపాడుకోగలిగారు.
0: ది ఫైవ్ పాండవర్స్ కుడ్ సేఫ్ గార్డ్ దేర్ వాల్యూస్ బికాస్ ఆఫ్ దిస్ పేషెన్స్.
1: కనుక కష్టములు మనకు ఒక సుఖం అందించేటువంటి సోపానములే.
0: అండ్ దే ఆర్ ద స్టెప్స్ దట్ వుడ్ కన్ఫర్ హ్యాపీనెస్.
1: అయితే ఈ చెమను కూడాను సమయస్ఫూర్తిగా మనం ఉపయోగించుకోవాలి.
0: హౌఎవర్ వి హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేషెన్స్ అప్రోప్రియేట్లీ.
1: ఏ సమయం నందు ఎవరికి ఏ విధంగా ఈ యొక్క చెమను మనం ఉపయోగించాలి అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ వేర్ హౌ టు హోమ్ ఇట్ హాస్ గాట్ టు బి యూజ్.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: ఘోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ ఘోరి అపజయాన్ని పొందాడు.
0: బట్ ఘోరి వాజ్ డిఫీటెడ్ ఆల్ ది 17 టైమ్స్.
1: కానీ విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: The patience is his quality nature.
1: ఈ 17 పర్యాయములు కూడాను తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెట్టు వచ్చాడు.
0: Though Ghori was caught, captivated all the 17 times, he pardoned him and let him go.
1: కానీ ఘోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: But Ghori, instead of expressing his gratitude, he became ungrateful wretch.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: The man doesn't know what gratitude is.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగావలసి వచ్చింది.
0: The human life is full of problems because of this selfishness and self-interest.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even selfishness should be under
1: స్వప్రయోజనమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even self-interest should be under certain limits.
1: కానీ ఈ ఘోరికి ఈ విధమైనటువంటి ఒక చెమను గుర్తించుకోలేకపోయాడు.
0: బట్ ఘోరి డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు
0: బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: అల్టిమేట్లీ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ డిఫీటింగ్ పృథ్వీరాజ్.
1: కానీ 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: Chusara, ee chama elanti krurula daggara kodanu manam kontha varakunu parimitham pettukovali.
0: And this patience perseverance should be there.
1: Chama manchide,
0: is good.
1: Kaani mitimiri nadichetvanti okka vyaktulu daggara ee chama ye maatram kodanu upakaram cheyadu.
0: But those people who do not understand this principle, it won't help you, fetch you.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu.
0: With all forms of knowledge, you can be successful in a court of scholars.
1: Purnudai ranamandu poravachu.
0: You can participate, fight, with all the valor and courage in the battlefield.
1: Raja rajai putti rajya melagavachu.
0: You can also rule this kingdom as a king.
1: Kema godanamulliyavachu.
0: You can also offer golden cows in charity.
1: Enni chesinappatikini ee manavattam anetuvanti danini lakshyamanam dunchukoni pravartinchali.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: With all the accomplishments, what is quite possible, with total control over his body, the senses and the mind, he cannot remain inward with steadiness and equanimity.
1: ఇంద్రియ నిగ్రహం అత్యవసరము.
0: The sense control is absolutely necessary.
1: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: With the feeling of total surrender, one can improve this patience.
1: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
0: యూ కెన్ నెవర్ కల్టివేట్, యూ కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ఈస్ ట్రూ.
1: క్షమనే దైవము.
0: దిస్ ఫర్బేరెన్స్
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లవ్ ఈస్ గాడ్.
1: ఈ యొక్క ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి యొక్క క్షమ మన స్వాధీనమైపోతుంది.
0: When once you have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
1: Sakubai.
0: Sakubai.
1: Pandaripuram pogori.
0: And she wanted to go to Pandaripuram.
1: Ratrim pagalukudanu ranga ranga ani vicharistu. Tana lachyamunu, tana deekshanu. Rangani painunchi. Aneka kashtamulaku guri avalsi vachindi.
0: Sakubai, on her pilgrimage to Pandaripur, she went on chanting the name of Ranga, keeping in view her aim.
1: Tellavarindri modalu ratri parundunanta varakunu atta bhartalatheta aneka vidavinti badalanu anubhavistu vachindi.
0: She suffered a lot in the hands of the father-in-law and the husband.
1: No, husband and
0: husband and mother-in-law. And mother-in-law.
1: Kani ee chamane anaku anta balamunu andistu vachindi.
0: It is only the patience that gave her all the strength.
1: Chama sarvasambhu sarvalokamunandun.
0: In this entire creation,
1: ee sakubai ki aa chama guname inta shanti votu kalimpa chesindi.
0: It is this perseverance that could help her to maintain peace all the time.
1: Ee mane himsimpa cheyalani aneka vidhamainatundi okka kathinamainatundi pannu kodanu aamiki andistu vachadi.
0: She was given hard tasks to attend to, and she was also put to all kinds of harm.
1: Yedi chesina devarpita bhavamto chestu vachindi.
0: But she did in full faith to God.
1: Sarvam kudanu bhagavat pritya athanga bhavistu vachindi.
0: Everything she did to please God.

0: Krishna sang a song with all the your nectarine words. You also talk to us so that our heart
1: will be filled. Rubbi arasi padipoyindi.
0: Singing the glory of Krishna, she grinded all the rice and she fell unconscious.
1: Yat bhavam tat bhavati.
0: As is the feeling, so is the result.
1: Yatti feelingo atti phalitamu.
0: As is the feeling, so is the result.
1: Yatti bhavamo atti gunamu.
0: As is the feeling, so is the character.
1: Yatti karmano atti phalamu.
0: As is the action, so is the consequence.
1: Kanukani bhagavad vishayam lopala be fearless. Fearless.
0: In respect of God, be fearless.
1: ఈ విధమైనటువంటి ఒక ధైర్యం చేతని ఈ క్షమాగుణాన్ని మనం పెంచుకోవాలి.
0: You have to develop this perseverance with all the courage.
1: కట్టకడపటికి ఆ భక్త పరాధీనుడైనటువంటి భగవంతుడు ఈ సక్కుబాయికి ఆనందింపజేసేయటానికై కృష్ణుడే రంగడే సక్కుబాయి వేషమును ధరించి ఆ ఇంటిలో ఇంటి పనులంతా చేస్తూ సక్కుబాయిని పండరీపురంలో పంపించాడు.
0: As God is the refuge of the forlorn, God himself has come down and has taken the form of Sakubai and did every household work.
1: పాడింది ఒక్కటూరి

0: రంగా, హౌ లాంగ్ షుడ్ ఐ సఫర్ ఆల్ దిస్ మిజరీ అండ్ ది డిఫికల్టీస్? వాట్ ఫర్ ఆల్ దిస్ మిజరీ?
1: బాధలు,
0: హౌ లాంగ్ షుడ్ ఐ సఫర్?
1: రంగా, ఎందుకోసమీ గాధలు?
0: వాట్ ఫర్ ఆల్ దిస్ మిరకల్స్?

0: Am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగా నేను నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer?
1: నాలో ఏదో దోషం ఉన్నది.
0: There must be some mistake.
1: నాలో ఏదో అపచారం ఉన్నది.
0: There must be some sin with me.
1: కనుక నీ ఇంత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కువ బాయిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కువ
1: బాయి. ఈశావాస్యం ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడా జగత్ అంతా కూడా బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్, దేర్ ఇస్ నో నేమ్ వితౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: Yes, sent Sakubai to Pandharpur and Lord himself stayed back at home in the form of Sakubai and did all
1: the work. ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: ఇందుకరడు అందులేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not
1: there. సర్వచక్రోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే కలడు, అందందే కలడు.
0: God is everywhere. Wherever you search, you will find him there.
1: కానీ నీ హృదయం పరిశుద్ధం కావాలి కానీ దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure.
1: Daiva darshanam anta sulabhamainatundi.
0: The vision divine is so simple and easy.
1: Kaani nee hrudaya malinyam chetane aa daivaanni nee pondalekapothunnavu.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: Prakashanga prakashistunnatundi suryuni choodalante nee kannulu nerchali.
0: In order to see the shining sun, you should open your eyes.
1: Suryudu prakashistunnappudiki nee kannulu moosukunte suryudu ee reethiga kanipadagadu.
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: Kanukane mana hrudaya netram anetundi parishuddhanga untundali,
0: therefore
1: pavitranga untundali.
0: Therefore eye of our heart should be sacred and pure.
1: Appude daivattam anetundi ekkada chuchina sakshatkaristundi.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: Tarvata pani padam tas sarvato chisiro mukham. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It is full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It is full of ephemeral transient desires.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: The mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: వితౌట్ దిస్ కెమికల్ స్మేరింగ్ ఆన్ ద రివర్ సైడ్ యూ కెనాట్ సీ యువర్ రిఫ్లెక్షన్ దేర్.
1: పాదరసమే ప్రేమ.
0: దట్ మెర్క్యూరీ ఇస్ లవ్.
1: మన హృదయం అనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైయింగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: Tana bhavame tanaku aa vidhanga pratibimbistundali.
0: His own feelings come as a reflection.
1: Ante gaani daivam nandu etti maarpulu kuda undavu.
0: In God there is no change.
1: Daivam eppudu kuda nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swaroopinam.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కానీ మన భావములే ఆ విధంగా భ్రాంతి పడిపోతుండాలి.
0: ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్స్ డిల్యూడ్ us.
1: కనుకనే మన భావము కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ అవర్ ఫీలింగ్ దట్ మేక్స్ us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కానీ నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కానీ లక్ష్మి కూడాను భయమేసింది.
0: లక్ష్మి కాన్సర్ట్ వాజ్ అఫ్రైడ్.
1: అడిగదనని కడి వడి జను అడిగిన తన మగడు నుడుగ నడెనడడుగు వెడ వెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలం. అడిగదనని కడి వడి జను అడిగదనని కడి వడి జను.
0: He is going fast to find out the reason.
1: అడిగినా తన మగడు నుడుగ నెడ నెడనుడుగు.
0: Even if she asks for the husband, would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida tu jedimi nadugida nadalan. Munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kodanu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Addangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ షీ వాస్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషము ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ది డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అతపతనము గావిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమ తత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సబ్డ్యూ దిస్ ఈగో కనుకనే
1: ఈ అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: సో ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్ లైక్ ఈగో అగ్రాండైజ్మెంట్ జెలసీ వీ హ్యావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ విచ్ ఇస్ రైట్‌నెస్ విచ్ ఇస్ ట్రూత్.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్.
1: నీవు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: దేర్ షుడ్ బి ప్యూర్ లవ్ దట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమను కేవలం పలుకుల్లో మాత్రమే ఉచ్చరిస్తున్నాము కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వి జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వీ ఆల్సో డౌట్ గాడ్ మెనీ.
1: ఇది ప్రేమలేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్ దేర్ ఇస్ నో లవ్.
1: ప్రేమనే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దేర్ ఇస్ ట్రూ లవ్ దేర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకనే తమ సర్వస్వాన్ని కూడా భగవంతునికి అర్పిస్తుంటారు.
0: Therefore, we tribute many of the things.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There is no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: కోవా గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: It is the quality of a true preceptor to teach what is good for the devotee.
1: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవా.
0: A devotee should have devotion, a disciple should have devotion towards
1: ఆజ్ఞను పరిపాలించడమే భక్తుని యొక్క సరైన లక్ష్యము.
0: To follow the command of God is the quality of a devotee.
1: ఈ రెండింటిని విస్మరించి
0: forgetting these two
1: తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
0: Man today is following unnecessary paths.
1: ఇది సరైనటువంటి కాదు.
0: It is not proper.
1: సమ ఎలాంటిది?
0: What sort of quality is this perseverance?
1: ద్రౌపది తన యొక్క ఐదు పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏ మాత్రము తెలియనటువంటి బిడ్డలు.
0: ది ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేవారు.
0: ది ఆర్ టైనీ టాట్స్.
1: కట్టగడపటికి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
0: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్ హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: పరగం మీ మా మగవారలందరూ బాణ ప్రయోగోపసంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: ఆల్ ది ఫైవ్ హావ్ లెర్న్ దిస్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య ద ప్రిసెప్టర్.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులను ఖండింపగం పాడియా. ప్రార్థిస్తుండది.
0: She was praying to Suddhama, being his son.
1: Yanti kadagandalu gontulu goyatam nyayama neeku?
0: Are you justified in killing these children like that? Is it justice on your part?
1: Yuddhamunandu leru.
0: They are not in the battlefield.
1: Astramulanu chepattaledu.
0: They don't have any weapon on hand.
1: Nidrakruti nunna dronudavu nee chittambulo lesamulu karuna sangamu leka shishya sutulanu ఖండింపగం పాడియా.
0: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your disciples?
1: ఆ విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణంతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది.
0: When Draupadi was pardoning with all her patience and perseverance,
1: Bhima was angry with her.
0: She's not angry and she doesn't use harsh words.
1: To cheppedidi verridi Draupadi.
0: Further, she is fool because she wanted him to let him go.
1: Vidu viprude viduvaganeela.
0: He is a Brahmin, why should we let
1: him go? Champuditu vinini miralu champareni naa pidikidi potunan siram binnamu chesada chududindaru.
0: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
1: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
0: ద్రౌపది కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
1: వెరచినవాణి
0: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్.
1: వెరచిన వాణి ధైన్యమున వేదురు నొందిన వాణి
0: ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్.
1: నిద్రమై మరచిన వాణి
0: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అస్లీ.
1: సౌఖ్యముగా మద్యము త్రాగిన వాణి
0: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్.
1: భగుడై పరచిన వాణి సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి.
0: ద వన్ హూ ఇస్ జస్ట్ షౌటింగ్ ఫర్ ప్రొటెక్షన్.
1: కామినుల చంపుట ధర్మము కాదు.
0: విమెన్ ఇట్స్ నాట్ ప్రాపర్ టు కిల్ దెమ్. యు ఆర్ ఇట్స్ నాట్ జస్టిస్.
1: ఇది న్యాయం కాదు.
0: ఇట్స్ నాట్ జస్టిస్.
1: నా బిడ్డలు గతించినని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
0: ఐఎమ్ సఫరింగ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ my children are killed here, so also would be the mother of Aswadhama if he is to be killed.
1: Etaina chacharu na dukham etaina tappinadi kaadu.
0: Anyhow, he can get away, cannot get away from this misery or suffering.
1: Itanni champi itanni talliki enduku dukkhanni manam andinchali.
0: By killing Aswadhama, why should you put his mother to suffering?
1: Idi sariyaina kshama.
0: This is the proper forbearance.
1: Mana baadalu etta untayo ఎదుటివాని బాధలు కూడా అట్టే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ అదర్స్ డిఫికల్టీస్ యాజ్ యువర్ ఓన్. యువర్ డిఫికల్టీస్ ఆర్ యాజ్ బిగ్.
1: నా బిడ్డల వియోగం చేసి నేనింత బాధపడుతున్నాను. ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రి యొక్క వియోగం చేసి బాధపడుతుంది.
0: బికాస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ మై యువర్ చిల్డ్రన్ సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ. కనుక
1: అశ్వత్థామను చంపకండి.
0: దేర్ఫోర్ డోంట్ కిల్ అశ్వత్థామ.
1: ఇంత ప్రాధేయపడింది భీమార్జునులు పాదములు పట్టుకుని.
0: అండ్ షీ ప్రేడ్ టు భీమా అండ్ అర్జున.
1: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
0: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
1: అది ఏ ద్రౌపది.
0: దట్ ఇస్ ద్రౌపది.
1: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది.
0: ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటి ద్రౌపది.
0: హీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
1: అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతని ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
1: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్ ది కల్చర్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
1: కనుకనే భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్.
1: ఎలాంటి కష్ట సమయం ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: At any point of difficulties, you should always maintain patience and peace.
1: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుల యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
0: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiyas.
1: కనుకనే శాంతి అనేటువంటిది మహర్షుల యొక్క సౌజన్యమైనటువంటి యొక్క సౌందర్యం.
0: It is only peace that adds to the grandeur and beauty of the sages.
1: అనేక సంవత్సరములు తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు.
0: Because that quality is gone, many of the sages saints, they were ruined.
1: రాజాది రాజులు కూడాను ఈ క్షమ లేకపోవటం చేతనే తమ రాజ్యాలను కోల్పోతూ వచ్చారు.
0: Kings also have lost their kingdom because they were in need of this particular
1: patience. ఈ క్షమను కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు.
0: As the perseverance is gone, even scholars are also gone.
1: కనుకనే క్షమ అనేటువంటిది సర్వ రక్షలుగా మనం భావించాలి.
0: Therefore, consider this forbearance that gives protection.
1: అది గొప్ప కవచము మనకు.
0: It is an armor.
1: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
0: we forget that protective armor.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
0: but we go by this
1: దీనిని భరించలేక
0: ephemeral pleasure
1: అనేక బాధలకు గురి అవుతున్నాం.
0: We suffer furthermore as we could not bear the suffering.
1: కనుక విద్యార్థులారా
0: students,
1: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
0: This forbearance is very
1: important. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి.
0: Under any circumstances, be patient.
1: పడకండి.
0: Never be in a
1: hurry. Waste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Waste makes waste. Waste makes worry. Do not be in a hurry.
1: మీరు తొందరపాటు పడకండి.
0: So do not be in a hurry.
1: కొంత శాంతంగా మీరు భరించండి.
0: Be patient for some time.
1: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this peace you can achieve anything.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all.
1: ఈ శాంతాన్ని మనం వహించాలి.
0: So we should be peaceful.
1: ఆ శాంతమే మనకు రక్ష.
0: It is the peace that gives protection.
1: కనుక తొందరపాటు పడకూడదు.
0: Don't be in a hurry.
1: అందులో విద్యార్థుల్లో ఉన్నటువంటి యొక్క ఈ ఉడుకు రక్తము అనేక విధములుగా కూడా ప్రవహిస్తుంటారు.
0: The hot-blooded students should be watchful of this.
1: కనుక విద్యార్థులకు ఈ క్షమ అత్యవసరం.
0: This patience is most essential for students.
1: అనేక పరీక్షలు ఎందుకని మరే విధమైనటువంటి ఒక దీని ఎందుకని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతైనా మనం ఓపికను భరించాలి.
0: In times of all tests and challenges, you should maintain patience.
1: ఇతరులు ఎన్ని దుర్భాషలు ఆడినప్పటికీ మనం ఓపికగా దాన్ని తీసుకోవాలి.
0: Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నంటే మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలైనటువంటి అల్పంగా ఉండవచ్చును, వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువలేనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
0: Therefore, never lose this diamond quality for a coin.
1: క్షమ అనే ఒక మాణిక్యము.
0: And this patience is a diamond.
1: కనుక పరులు ఎన్ని విధమైనటువంటి నిందారాపణలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా మనం జంకకూడదు.
0: Others may blame you, but never shake.
1: అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి.
0: Then be patient then.
1: ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే
0: because that patience is gone today.
1: వ్యర్థం గావించుకుంటున్నాం.
0: The whole life is wasted.
1: క్షణమునకు కూడాను కోపం వస్తూ ఉంటుంది.
0: Every moment we are angry.
1: ఈ కోపం మహా పాపము.
0: And it's the worst of the sins.
1: కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కన పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడాను మారుస్తుంటాం మనము.
0: Though we are in prayer, but we use very harsh words in loud voice.
1: భజన్ లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
0: Suppose there is a person by your side in bhajan.
1: ఆమె కొంత స్థలం ఇవ్వడం లేదు.
0: And you don't give it. She is not giving the place.
1: కానీ చాలా కష్టంగా భరించుకుంటుంది. అక్కడ భరించుకోవాలి మరి.
0: But you have to be patient in accommodating yourself.
1: కానీ ప్రక్క వ్యక్తి పైన కోపం వచ్చి
0: but because of anger
1: bhajan anta ayin tarvata
0: at the end of the bhajan
1: ee shanti cheppesam shanti shanti ee kopani ee shanti lo pravesha pettunnaru.
0: As we finally utter these words shanti peace, they say it very harshly.
1: Bhaktulu em shanti ni sadhinchagalaru?
0: What is that peace you can achieve such a devotee?
1: Ee oka naaku pariksha,
0: is a test.
1: Ani entaru shanti shanti shanti. Aa shanti kuda shantanga cheppali.
0: You should tell this word peacefully.
1: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
0: బట్ వీ సే దిస్ పీస్ ఇన్ ఎన్ అజిటేటెడ్ వే.
1: అది భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
0: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ విదౌట్ డివోషన్.
1: నిజంగా ఆ భక్తి ఏముంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకున్నాను సహనభావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైమ్.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వి ఆర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: పీపుల్. కల్లోలం చేస్తున్నాము.
0: వి జస్ట్
1: సమాజంలో ఎక్కడైన అశాంతిని మనం ప్రసరింపజేస్తున్నాము.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యూ బీన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది
1: ఫ్యామిలీ సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్ పీస్.
1: అది నీ కర్తవ్యము.
0: That's your duty.
1: అట్లు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము ఇది మహాపాపం.
0: On the other hand, you don't have peace and see that there's no peace in society. It's the worst of the sins.
1: కనుక మనము ఈ క్షమా గుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, we have to develop this perseverance as the main chief quality, as the very life itself, and develop it.
1: वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो
2: वाहे गुरु जी
1: बोलो वाहे गुरु वाहे

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును,
1: ద వన్ విత్ కంపాషనేట్ హార్ట్,
0: ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును,
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్,
0: ఎవరి చేతులు పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యమునందు పాల్గొను,
1: ద పర్సన్ హూ రెండర్స్ సర్వీస్,
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారు అని తారతమ్యము లేకుండా సర్వలను కూడాను బాధిస్తూ వస్తుండాలి.
1: In fact, everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
0: Ravanudu konni nimshamulaku maranistadu aneetuvanti vishayam telusukuni aneka mandi satpurushulu yogulu panditulu ramunu chuttu cheraru.
1: Having coming to know the end of his life, many noble people, sages, gather around him.
0: Ravaneswara, meer enno karyamulu aacharincharu, enno satkaryamulu salparu, enni vidhamainatundi yokka durmargamulo meer ponukunnaru, kaani inninti endu meer sadhinchinatundi yokka ganakaryam emiti, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
0: నాయన, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
1: దోస్ హూ వాంట్ టు డూ గుడ్, దోస్ హూ వాంట్ టు ఎక్స్టెండ్ సీక్రెట్ సర్వీస్, దోస్ హూ వాంట్ టు డూ మెరిటోరియస్ డీడ్స్ షుడ్ నెవర్ డూ థింగ్స్ రాదర్ డిలే.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకమునకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్ నీరుగా మార్చి సర్వులకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: I also determined to see that those who are there in Naraka hell would be comfortable by providing all conveniences there.
0: కానీ అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: I didn't undertake the task till this date.
0: కనుక మీరైనను ఈ సద్భావములు, సత్ప్రవృత్తులు, సచ్చింతనులు మీ హృదయంలో సంకల్పించుకున్న తక్షణమే చేయుటకు ప్రయత్నించండి.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: ఇది నేను గుర్తించినటువంటి సత్యవాక్కు.
1: This is one truth that I have realized.
0: లోకములో మనం ఎన్నో సంకల్పించుకుంటున్నాం.
1: In this world we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనం క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: But we could not translate all our thoughts into action.
0: రేపు రేపు రేపు అని కాలహరణముగా ఆవిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వి గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ టు ది నెక్స్ట్ డే ద ఫాలోయింగ్ డే అండ్ వేస్ట్ అవర్ లైవ్స్.
0: సత్ప్రవర్తనలకు ముందుండే వెయ్యాలి.
1: వి షుడ్ స్టెప్ ఫార్వర్డ్ బి రెడీ టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: వి షుడ్ బి ప్రిపేర్ టు డూ గుడ్ యాక్ట్ గుడ్ సర్వీస్ గుడ్ ప్రాక్టీస్ ఇమీడియట్లీ.
0: సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: ఆల్ గుడ్ థాట్స్ షుడ్ బి ట్రాన్స్లేట్ ఇన్ యాక్షన్.
0: ఇది మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు దుష్టతనములు దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ద వికెడ్ ఫీలింగ్స్ ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో దాని అన్నింటినీ కూడా విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఏ గుడ్ నేమ్ హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్ బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీత బై రావణ లక్ష్మణ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
1: వెన్ దే వెంట్ వన్
0: ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ ఎ పెక్యూలియర్ పర్సన్.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: పర్సన్ హ్యాస్ నో హెడ్.
0: తన ముఖం అంతా కూడా కడుపు పైనే ఉంటుంది.
1: ద హెడ్ ఈస్ రైట్ అబౌవ్ ద స్టమక్.
0: ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
1: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈస్ ఎ డెమన్.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
1: And a tongue was stretched forth right from the stomach.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: they went close to this ugly creature.
0: మీరెవరు? ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు? మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: Lakshmana went close to him and said, who are you? Why are you like this? You don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: My name is Kabandha.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 miles ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: My hands are so long that they could be stretched, extended to 10 miles.
0: 10 miles దూరం నందు ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: I can catch hold of all the animals around the range of 10 miles from this point.
0: నేను నడవనక్కర్లేదు.
1: I don't need to walk.
0: నా పొట్టలు ఎక్కడ ఉండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: I can fill my belly wherever I am.
0: కనుక నా చరిత్రం మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be
0: అసలు మీరెవరు? ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి? ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: What's your kingdom? What for are you here?
0: సత్యం అనేటువంటిది రాముని యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: Truth is the main principle of Rama.
0: ఎట్టి పరిస్థితి ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు,
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
1: They said, we are here in strict obedience to the command of
0: our Father. We have
1: been spending our lifetime as per the command of the Father.
0: కాని మేము పత్ని వియోగం చేత బాధపడుతున్నాం ఇప్పుడు.
1: How are you here?
0: సత్యం అనేటువంటిది రాముల యొక్క ప్రధానమైనటువంటి వరకు.
1: Truth is the main principle of Rama.
0: ఎట్టి పరిస్థితి ఎందైనా కూడా

0: స్పెండింగ్ అవర్ లైఫ్ టైమ్ యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: కానీ మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు.
0: ఐఎమ్ సఫరింగ్ బికాస్ ద సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్.
1: ఆమెను ఎవరో అపహరించారు.
0: సమ్ పర్సన్ హెస్ కిడ్నాప్డ్ హర్.
1: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్. వేర్ అబౌట్స్ వీ డు నాట్ నో టిల్ నౌ.
1: ఆమె ఎక్కడ ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
0: ప్లీజ్ లెట్ us నో వేర్ షీ ఈజ్, హర్ కండిషన్, వెదర్ షీఈ్ అలైవ్ ఆర్ డెడ్.
1: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
0: He said, first finish me off.
1: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరాలంతా చెప్తాను అన్నాడు.
0: The moment I am brought down to ashes, then I'll be able to tell you. ఏమిటి
1: భస్మం చేసిన తర్వాత వీడింకెక్కడ ఉంటాడు, వీడు పలికేదేమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
0: They were very much surprised at this point, because how is that he is going to respond to our question later? After his death, how can he speak to us?
1: ఇది శాపం యొక్క ప్రభావములు.
0: This is the effect of the curse.
1: కానీ ఏదైతే ఏమి, తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
0: బీ దట్ యాజ్ ఇట్ మే, దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
1: కాల్చివేశారు.
0: అండ్ హి వాస్ బర్న్డ్.
1: కాల్చివేసిన తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: ఒక సుందర స్వరూపాన్ని ధరించి,
0: హి హాస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్,
1: అతను వచ్చి చెప్తున్నాడు.
0: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్.
1: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
0: Because of sins I committed, because the curses I have taken this form.
1: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారులే భగవత్ స్వరూపులు.
0: The one who burns my body is verily divine.
1: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
0: In fact, they have been suffering because of the world, because of the times.
1: వారికి ఎట్టి బాధలు లేవు.
0: In fact, they have no suffering.
1: ఎట్టి కష్టములు రావు.
0: They will not face any difficulties.
1: కాని ఇది ఒక లీలా నాటకం కాదు, నిరూపణ చేస్తున్నారు.
0: It was all their action drama.
1: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
0: And he is God.
1: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
0: His name is శ్రీరామచంద్ర.
1: అతని సోదరుడే లక్ష్మణుడు.
0: And his brother is లక్ష్మణ.
1: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
0: Though you are his divine, yet you seem to suffer.
1: అని చెప్పాడు.
0: He said so.
1: చెప్పి, రామా, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
0: He said, Rama, your Sita is there in Lanka.
1: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
0: I'm going to tell you certain plans, certain devices to have
1: ఆమె ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
0: It's impossible for anybody to touch her. She is one of chastened character.
1: ఆమెను ముట్టిలా ఎవరైనా భస్మం అవుతారు.
0: If anyone attempts to touch her, would be burned down to ashes.
1: ఇదంతా కూడాను మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
0: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
1: త్వరలోపలే మీరు సీతను కలిసి,
0: you meet Sita,
1: తిరిగి అయోధ్యను చేరుతారని చెప్పని నేను అనుకుంటున్నాను.
0: I know full well that we'll be back to Ayodhya with Sita.
1: నా వాక్కు ఎప్పుడు కూడా సత్యమే.
0: Whatever I say is bound to happen.
1: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
0: Very soon you are going to have the days of good times.
1: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
0: So saying, he disappeared there.
1: దీనికి ముందు,
0: prior to this,
1: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క,
0: the son of sun,
1: సుగ్రీవుడు.
0: సుగ్రీవ,
1: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
0: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
1: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
0: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
1: రాజ్యభ్రష్టుని చేసి,
0: and he is removed out of his position.
1: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
0: And Vali made Sugriva suffer.
1: Vali mahaveerudu surudu.
0: Vali is valiant and courageous.
1: Sugrivudu kudunu attivade.
0: So also Sugriva.
1: Kani,
0: but
1: atanni aneka rakamuluga himsinchi tana Kishkindha pattanam nunchi dooram tarimadu.
0: Vali made Sugriva suffer and he was driven out of the kingdom.
1: Appudu
0: then
1: ee ramuluku cheppadu.
0: Then he told Rama,
1: kabandudu తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు,
0: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ, కబంధ సార్,
1: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
0: బెటర్ యూ బి ఎ ఫ్రెండ్ టు సుగ్రీవ.
1: ఒక్క మాట చెప్పాడు.

0: కన్ను మూశాడు.
1: హి సెడ్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
1: దే వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వేర్ సుగ్రీవ వాజ్.
0: అన్ని విధాలు కూడా వీరికి తెలిసినప్పటికీ,
1: దో దే నో ఎవ్రీథింగ్,
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
1: దే వర్ జస్ట్ యాక్టింగ్.
0: కానీ సుగ్రీవుని కలిచారు.
1: దే మెట్ సుగ్రీవ.
0: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
1: త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత.
0: వీరి సైన్యమునంతా కూడాను,
1: ఆల్ దేర్ ఆర్మీ,
0: లంకకు సమీపానికి చేర్చారు.
1: రీచ్ వెరీ క్లోజ్ టు లంక.
0: అక్కడ నుంచి,
1: ఫ్రమ్ దేర్,
0: దాని లంకలో ప్రవేశించాలి.
1: దే వర్ టు గో ప్రొసీడ్.
0: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
1: అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్.
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
1: హూ ఇస్ ప్రిపేర్ టు క్రాస్ దిస్ ఓషన్?
0: కానీ అందరూ, నేను దాటలేను, నేను దాటలేనని, పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడా, మేము చేయలేము ఈ పని అన్నారు.
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మీ, దే సెడ్, వి డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్. దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు డూ.
0: హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు.
1: హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్.
0: సరే, అంగీకరించాడు.
1: అండ్ హీ అక్సెప్ట్.
0: రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యమునికైనా నేను సిద్ధమేనన్నాడు.
1: ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి.
0: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల,
1: ఇన్ ది కన్వర్సేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ,
0: ఎవరికి సులభమైనటువంటి అర్థం కాదు.
1: ఇట్స్ నాట్ నోన్ టు మెనీ.
0: వాలి చాలా దుర్మార్గుడు.
1: ఇట్స్ వెరీ బ్యాడ్ పర్సన్.
0: మహావీరుడు.
1: Yet he is courageous.
0: కానీ రాముల యొక్క స్నేహితుడు కూడా.
1: బట్ ఈస్ క్లోజ్ టు రామ్.
0: ఇలాంటి వాడై కూడాను ఆ చెడ్డ కాలం వచ్చేటప్పటికీ బుద్ధులు బెండు బారిపోతాయి.
1: బట్ ఇన్ బ్యాడ్ టైమ్స్ దే విల్ హ్యావ్ పర్వర్టెడ్ మైండ్స్.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైన బాధలు కూడా సంభవించినాయి.
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సచ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్.
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు, లక్ష్మణ్ ఎక్కడ వస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలంనంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెం.
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని,
1: దుందుభి ఎ డెమన్,
0: వాడితో యుద్దం చేసి
1: ఫాట్ విత్ దెం.
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి.
1: వాలి హాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి.
0: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
1: ద బాడీ ఫెల్ ఆన్ ద మౌంటైన్ టాప్ మతంగి.
0: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
1: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ది మౌంటైన్ టాప్ మతంగి.
0: అతని పైన ఇతని రక్తం అంతా పడి చిల్లింది.
1: ఆల్ ది బ్లడ్ స్పిల్డ్ ఆల్ ఓవర్ హిస్ బాడీ.
0: పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
1: So so much worried where from this blood has come. Why is that? Is it on my body?
0: ఈ శరీరం తెచ్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
1: అండ్ హి గివ్ ఎ కర్స్ దట్ హూసెవర్ దట్ గెట్స్ ఆన్ టు ద టాప్ ఆఫ్ దిస్ మతంగి విల్ డై హావింగ్ హిస్ హెడ్ బ్రోకన్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు,
1: పర్వతంలో
0: పోయి చేరాడు.
1: హీ రీచ్డ్ దట్ ప్లేస్.
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
1: హనుమాన్ ఆల్సో వాజ్ దేర్.
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
1: వాలి మేడ్ ఎవరీ అటెంప్ట్ టు కిల్ హిమ్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: తాను పోలేడు.
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల,
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్,
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాలి.
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హు ఆర్ వెరీ హ్యాండ్సమ్.
0: రాజపుత్రులు,
1: దే ఆర్ ప్రిన్సెస్,
0: రాజకుమారులు మాదిరి ఉంటున్నారే.
1: దే ఆర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ.
0: ఇది శికారార్థమే ఏమైనా వచ్చారా?
1: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
0: హియర్? అనేక రకములుగా కూడా విచారణ చేస్తూ వచ్చారు.
1: హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ ద డైరెక్షన్.
0: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా.
1: But Hanuman is there.
0: Chalam lopale tana roopani maarchukoni,
1: he changed his form in a moment.
0: Krindiki digadu.
1: He got down.
0: Digi veerni chakkani vishayamlo maatadichadu.
1: And he started conversing with them.
0: Hanumantri yokka vakyamulu, Hanumantri yokka sambhashanalu chala mrudumaidravanetundi.
1: Thus conversation of Hanuman is full of good words, sweet words.
0: Mruduga undetundivi.
1: That's so soft.
0: Madhuranga undetundivi.
1: That's so sweet.
0: Aa vidhanga parukulu cheta రాములు గుర్తించాడు.
1: రామ కుడ్ నో హూ హీ వాజ్.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
1: హీ థాట్ దట్ హీ వాజ్ ఎ హోలీ బ్రాహ్మణ్.
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: హి సెడ్ వేర్ డు యు కమ్ ఫ్రమ్?
0: ఇప్పుడు చెప్పాడు, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ ది మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ.
0: సారీ, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
1: సో యాజ్ పర్ ది వర్డ్స్ ఆఫ్ కబంధ, రామ కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్.
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
1: And Hanuman made Rama Lakshmana sit on his shoulder and they could reach mountain.
0: ఈ సందర్భం లోపల,
1: ఇన్ దిస్ మూమెంట్,
0: హనుమంతుడికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్.
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ ది ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
1: అండ్ రామ కుడ్ నో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
0: ఇది కేవలము
1: ఇట్ వాస్ మేర్
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
1: ఇట్ వాస్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
0: వాలియే నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి,
1: వాలి బ్లేమ్డ్ సుగ్రీవ ఫర్ నో రీజన్, ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్.
0: తానే రాజ్యం ఏలాలని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు.
1: అండ్ హీ థాట్ ద సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్. విత్ దట్ ఐడియా హీ హాస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
0: సరే, వెళ్ళిన తర్వాత,
1: హావింగ్ గాన్ దేర్,
0: ఇతనితో స్నేహం చేయాలి.
1: హీ వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: స్నేహం చేయాలంటే
1: టు బి ఎ ఫ్రెండ్,
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
0: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నాను, వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతానని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్, హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
0: రామ, నా అన్నగారు చాలా గొప్పవారు.
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప బలవంతుడు.
1: ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గుణవంతుడు కూడాను.
1: ఇస్ ఆల్సో వర్చువస్.
0: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
1: యు మే టెస్ట్ us in any way, he said.
0: ఒకానొక సమయం లోపల
1: నా
0: అన్నగారు ఐదు తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
1: ఎట్ వన్ టైమ్ మై బ్రదర్ షాట్ ఎన్ యారో towards a place where five trees were standing, one by each side.
0: ఐదు తాటి చెట్ల లోపల కొను అంబు దూరి ఆరో దానికి వెళ్ళిపోయింది.
1: The arrow could pierce through all the five palm trees.
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
1: That palm tree is full of the sticky substance.
0: దానిలో అంబును విడిచడం ఎవరికీ సాధ్యం కాదు.
1: It's not possible to shoot an arrow against that.
0: ఇది రాములు చేయగలడా?
1: Whether Rama could do it or not.
0: అని మెత్తగా తాటి చెట్టున్న దగ్గరికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
0: ఇది నాలుగు చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
1: అండ్ హీ సెడ్ బెటర్ యూ షూట్ అట్ దోస్ ఫోర్ పామ్ ట్రీస్.
0: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
1: రామ ఆల్వేస్ వాస్ స్మైలింగ్.
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
1: హీ నెవర్ సఫర్డ్, హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
0: మెల్లగా తీశాడు.
1: అండ్ హీ పిక్డ్ అప్ ది యారో.
0: అమ్ములు పుదించాడు.
1: అండ్ హీ జస్ట్ షాట్.
0: విడిచాడు.
1: హీ షాట్ ఇట్ రిలీజ్.
0: నాలుగు చెట్లు దాటి ఇంకా నాలుగు చెట్లు దాటి ఇంకా నాలుగు చెట్లు దాటి బయట పోయేంత శక్తితో పోయింది ఈ అంబు.
1: దిస్ యారో పియర్స్ ద ఫోర్ ట్రీస్ ఫర్దర్ ఫోర్ మోర్ అండ్ దెన్ డ్రాప్ దేర్ బియాండ్.
0: ఇతనే తగినటువంటి వాడు.
1: హీ ఈస్ ద రైట్ మ్యాన్.
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
1: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐ విల్ బి ఏబుల్ టు fulfill my task, he thought.
0: తదుపరి వెళ్లి
1: ఈవెన్ దే
0: ఈ రాజ్ సంప్రదింపులంతా జరుగుకొని
1: హీ మేడ్ ఆల్ కన్సల్టేషన్.
0: ఏ విధంగా వారిని మనం హతమార్చాలి?
1: హౌ టు కిల్ వాలి, ఇన్ వాట్ వే?
0: ఈ ప్లాన్లంతా వేసుకొని
1: ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: సుగ్రీవుణ్ణి రేపటి దిన్ని సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: కిష్కింధా పట్టణంలో 10 మైళ్ళ దూరం నుంచినే పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యూ బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ షౌటెడ్.
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ ఎ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య,
1: షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: హి సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
0: కారణం ఏమనగా,
1: ద రీజన్ ఇస్
0: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
1: దేర్ లైఫ్ సమ్ ప్రాబ్లమ్ దేర్.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
0: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందర పడకూడదు అన్నారు.
1: డోంట్ గో, డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
0: తమరు చేయంగా వలయు కార్యమును గురించి,
1: the task that is to be done,
0: manchi chettanu chakkaga bondu parachi,
1: one has to understand pro and con,
0: cheyuteppulu kaakatti chintaleka,
1: without thinking anything,
0: vegirinchina chunadi vishayamayagunu
1: ane. And if you do it in haste, then you will be failure.
0: Jagrattaga meeru melagandi,
1: therefore be careful
0: ani cheppi venuku teesukoni poyindi.
1: So saying, Tara made Vali to go back.
0: Taraku chaala gunamulu kaliginatundi.
1: Tara is virtuous one.
0: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
1: షీ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: విచారణ శక్తి చాలా గొప్పది.
1: షీ హస్ గాట్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: తెలివితేటలు గొప్పవి.
1: షీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యములే.
1: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత, ఎ చెస్ట్ ఉమెన్.
0: తర్వాత రెండవ దినము,
1: ద సెకండ్ డే,
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: And he shouted, loud cry.
0: Kani Vali vinaledu Tara matalu.
1: And this time Vali did not listen to the words of Tara.
0: Eppudu kishkindha lopala praveshinchakoddu.
1: He should not get into
0: Kishkindha. Ramuru praveshinchakoddu.
1: Rama should not get into.
0: Kaaranam enti? 14 samvatsaramlo aranyavasame kani pattana vasam cheyakoddu ani తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింద బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామను పోకుండా ఇతని సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామ గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుక పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతముల క్రిందనే ఉండి
1: సో రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: కేక వేస్తే వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హీ షౌటెడ్ వాలి కేమ్
0: రెస్పాండింగ్. యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురు ఒకే రూపాన్ని ధరించడం చేత
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుక పరిగెత్తి వచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: అతన్ని
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్
0: చల్లని మాటలు చెప్పి
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటలు చేత
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపు చేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ ఎట్ దట్ అవర్.
0: రెండవ దినము సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడ బిడ్డలు.
1: Both of you,
0: ఇద్దరు రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: Both of you look alike.
0: ఇద్దరి కండరంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: The muscles also look similar.
0: కనుక గుర్తించడానికి
1: to recognize
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నేను ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: He wanted Lakshmana to make a garland of flowers.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
1: And they made Sugriva wear that garland.
0: ఆ మాలం తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ ద గార్లండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాములు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: But yet some life was there.
0: Inga pranam poledu.
1: He didn't die.
0: Aa samayam puraskarinchukoni
1: at that moment,
0: Ramulu daggariki velli
1: Rama went close to him.
0: Vali neevu chesinatundi paapamu tammuniki chaala pramadakaram ayyindi.
1: You have committed the worst of the sins.
0: Tammuni bharya tallito samanam.
1: The wife of your brother is equal to your mother.
0: Alanti sugrivuni bharyani neevu teesukoni sugrivuni paradeshamulakanta pampinchi అనగా తన పట్టణం లేకుండా చేసినావు.
1: యూ హ్యావ్ కిడ్నాప్డ్ హర్. యూ హ్యావ్ డ్రివెన్ అవుట్ యువర్ ఓన్ బ్రదర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
1: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్
0: నాట్. అసత్య వాక్యం నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
0: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పి సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
1: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్
0: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాల్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్, హి స్టార్టెడ్ స్పీకింగ్
0: లైక్
1: రామ ఇస్ యువర్ సో గ్రేట్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామ రిప్లైడ్ దట్ హి ఇస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: సోదరులము,
1: వీఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకిద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ది కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నాడు.
1: యు ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్,
0: నాయన వాలి,
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగమును కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము,
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యు హావ్ గాట్ టు బి కిల్డ్ లైక్ దట్.
0: సరే, మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: Yes, you have killed me standing behind the tree.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి,
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back. The one who fights standing in front of you, you will receive half of his strength.
0: యుద్ధం చేయకూడదు.
1: Therefore, I am not supposed to fight.
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి ఒక శాస్త్ర నీతులంతా చెప్పి.
1: And he taught him in every possible way.
0: నేను చేసింది రైటే.
1: And he said, whatever he did, నేను
0: చేసింది మహా పాపము.
1: And you have committed sin.
0: ఈ పాపము తగినటువంటి ఒక పనిష్మెంట్ నీవు అనుభవించాలి.
1: Therefore, you deserve this punishment, having committed the sin.
0: ఇక్కడ వారి రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వాలి అండ్ రామ.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామ.
0: కట్టకడపటికి ఇంక ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి,
1: అండ్ రామా క్లోజ్, రామా
0: నా ప్రాణం ఏమో పోతుంది, అది
1: ఐఎమ్ గోయింగ్ టు డై.
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యు టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టకడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత,
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి,
0: సుగ్రీవుని మహారాజు గాను,
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజు గాను చేసి,
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ది ప్రిన్స్,
0: నిర్మించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ది ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవ.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
0: రావణ అయోధ్యలోని.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతునికి యుద్ధము.
1: And the kind of difference between Rama and Bharata.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: And two are proper.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు,
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ,
0: రాములను పోయి ప్రార్థించి,
1: అండ్ హీ ప్రేడ్ టు రామ,
0: రాములకు దాసుడైపోయి,
1: అండ్ హీ సబ్మిటెడ్ టు రామ,
0: తన అన్నను చంపించాడు,
1: అండ్ హీ మేడ్ రామ కిల్ రామ,
0: చంపించి తాను రాజుగా మారాడు,
1: అండ్ హీ బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే.
1: దిస్ ఇస్ గ్రాస్ ఇంజస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను,
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి,
1: he had the support of Rama,
0: వాణిని చంపించి,
1: and he made Rama kill him, and he became king.
0: కాని రాముని యొక్క యుద్ధం లోపల, రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత,
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రామునే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే,
1: యువర్ ది ఎల్డెస్ట్.
0: నీవు తప్ప అర్జునులు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి, లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయడ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధముల లోపల కూడా ధర్మ యుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞ నేను శిరసావహించాను,
1: ఐ ఫాలో మై ఫాదర్.
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐ యామ్ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: Rama went on arguing, I am not going to return to Ayodhya.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామ కమ్స్ ఓవర్ దేర్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
0: కనుకని ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైన యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాముని అంగీకరించి
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురు కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే.
1: వీఆర్ బ్రదర్స్.
0: మనమందరూ ఒక్కటే.
1: వీఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వీ కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్
0: అప్ ద రైన్. తండ్రి యొక్క ఆజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
1: without any war there
0: సమరసంతో కూడిపోయారు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇన్ఫైటింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: Rama is the one of truth.
0: సత్యం తప్ప అన్యం ఎరుగడు.
1: He does not know anything else other than truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: కనుకని సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: సో ఇస్ దట్ ట్రూత్ విల్
0: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ
0: అని నిరంతరం కూడా తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ విత్ సత్య ధర్మ ట్విన్ ప్రిన్సిపల్స్ హి వన్.
0: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
1: అండ్ దేర్ ఇస్ వార్ అట్ ది ఎండ్.
0: రావణ్ణి హతమార్చేకు ముందుగా
1: అండ్ ప్రయర్ టు కిల్లింగ్ రావణ
0: అతన్ని ఎంతనో వర్ణించాడు.
1: హీ జస్ట్ డిస్క్రైబ్డ్ హిమ్.
0: రావణుడు చాలా గుణవంతుడు.
1: రావణ
0: ఏదో శాప విమోచనం చేతనే
1: బికాస్ ద కర్స్ గివెన్ టు హి
0: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి. కానీ
1: హీ హ్యాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: ఇది కేవలం తన దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్.
0: దేవతల యొక్క దోషమే.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్.
0: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
1: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ.
0: కాబట్టి ఈ యొక్క రావణుడు ఎందు ఏమాత్రం దోషం లేదని
1: నథింగ్ రాంగ్ విత్ రావణ.
0: రావణ్ని కూడా క్షమించాడు రాములు.
1: అండ్ రామ పార్డన్ రావణ.
0: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల
1: వైల్ టేకింగ్ సీత
0: లోకులు కాకులు
1: పీపుల్ థింక్ యాజ్ దే ఫీల్
0: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ అడిహరెన్స్ టు ధర్మ
0: ఎవరు కూడా నమ్మరు.
1: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
1: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
0: ఎంత పవిత్రంగా తాను జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
0: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై
1: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్
0: అగ్నిలో ప్రవేశపెట్టి
1: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్
0: తాను తీసుకున్నాడు.
1: అండ్ దెన్ రిసీవ్డ్ హర్
0: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు
1: ఫైర్ గాడ్ డిక్లేర్ షీ ఇస్ ఫాల్స్లెస్.
0: పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యూ కెనాట్ టెస్ట్ హర్.
0: ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు ఈ లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
1: ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ హర్ టు దిస్ టెస్ట్ ఆఫ్ ఫైర్ హౌ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ హర్.
0: చాలా వాదించాడు.
1: ద ఫైర్ గాడ్ ఆల్సో ఆర్గ్యూడ్ వెహిమెంట్లీ.
0: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
1: ఫైనల్లీ దే రీచ్ అయోధ్య.
0: చేరినప్పుడు
1: హావింగ్ రీచ్డ్ దేర్
0: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేట్.
0: ఆనందించేవారు ఒకవైపున,
1: వీ హ్యావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
0: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెడ్ వే.
0: భూషణ తిరస్కార పురస్కారం అన్నీ కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
1: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: కనుక
1: సో
0: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గములు ఏమాత్రం బయలుదేరలేదు.
1: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వి నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
0: ఇంకా ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ద రిలేషన్షిప్.
0: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
1: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
0: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాళ్ళని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
0: నిష్కారణంగా ఎప్పుడు ప్రవేశించేవాడు కాదు రాములు.
1: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
0: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
1: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
0: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా ఏ పక్తి చూచినా ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపం లే కానీ అధర్మం అనేటువంటిది అసత్యమైనటువంటిది కానరాదు.
1: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్ హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
1: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
0: శ్రీమన్నారాయణుడు ఈ అవతారం ఎత్తివేట్టాడు.
1: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకములు ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
1: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
0: రామాయణమే ఒక నాటకము.
1: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్
0: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
1: అండ్ రామా ఇస్ డైరెక్టర్.
0: రాముడు సూత్రధారే కాదు పాత్రధారి కూడా.
1: రామా ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
0: అందరూ ఈ ప్రజలందరి కూడా అందరూ వేషములు వాళ్లే.
1: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
0: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముని కూడా తన యాక్ట్ ను కూడా తాను చక్కగా చేశాడు.
1: రామా ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
0: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
0: రామాయణము
1: రామాయణం
0: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
1: థౌసండ్ ఇయర్స్ పాస్
0: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
1: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
0: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
1: ఎవర్ న్యూ రామాయణ
0: ఎవరు దోషం నిరూపించేటువంటి వారు
1: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
0: ఎవరికి చేత కాదు.
1: నన్ కెన్ అటెంప్ట్.
0: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
1: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
1: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
0: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను
1: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
1: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిలా.
0: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాముని వర్ణిస్తూ వచ్చారు.
1: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
0: ఇటువంటి వారు రాములు.
1: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఇస్.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: ఇస్ ప్యూర్ హార్టెడ్.
0: పవిత్రమైనటువంటి భావం కలవాడు.
1: సీక్రెట్ ఫీలింగ్స్.
0: తన చేష్టలు కాని తన కర్మలు కాని అన్ని పవిత్రమైనటువంటివి.
1: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
0: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణంను మనం అందరూ చూస్తాం. రండి.
1: Let's go and watch this holy wedding was the feeling among the people.
0: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all go together to see that holy wedding there.
0: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu రాముల పెండి రారే చూడగా పోదాము.
1: లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్.
0: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడగా పోదాము రాముల పెండి రారే చూడగా పోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు
1: లేడీస్ అట్ జ్యువెల్స్ ఆనందర
0: దర్బార్లు
1: రాయల్ పాస్
0: సీతకు రాముడు
1: అండ్ రామాయణ
0: సూత్రము గట్టుతాడు
1: అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్
0: ఇద్దరి నొక్క ఈడు
1: అండ్ గుడ్ మ్యాచ్
0: జోడిగా కూర్చినారు
1: పర్ఫెక్ట్ మ్యాచ్
0: సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడగా పోదాము.
1: అండ్ వి ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ సీత అండ్ రామ దే ఆర్ పర్ఫెక్ట్ టు ఈచ్ అదర్.
0: నుంచి మగల్ కడ నుంచి చిగ్గున తల వంచి వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడకపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు.
1: Men also start coming in another direction.
0: Chutamura randi.
1: Let's go and see the
0: Kausalya tanayuni kalyana. Chutamura randi.
1: Let us see the wedding of the son of Kausalya.
0: Chuchuvaralaku chala punyamata.
1: Those who watch that, who witness it, they will earn merit.
0: Bhaktaveshula mukti danamagu kalyanam. Chutamura randi.
1: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
0: అంబారిపై అలగు తేజమట
1: అండ్ హస్ గా ఈ జస్ట్ కమింగ్ ఆన్ ది టాప్ సిటింగ్ ఓవర్ దేర్ ఇన్ ది లెఫ్ట్
0: దగదగ మెరిచేటి రామచంద్రుడట.
1: And Rama is shining brilliantly.
0: రామ అంకమున రమణి సీతయట.
1: And you find Sita by his side.
0: సీతారామున సోదర సేవట.
1: And you find the brother
0: సీత. చిరునవ్వున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతము రారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతము రారండి.
1: Let's all go together to see the holy wedding of the son of Kausalya.
0: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
1: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
0: కనుక రాముల విషయమైనటువంటిది ఎవరు సందేహించనక్కర్లేదు.
1: సో నో వన్ షుడ్ డౌట్ ఎనీథింగ్ ఇన్
0: రామ కార్యంలో రాముల యొక్క గుణగణములను నమ్మి జీవించినటువంటి వాడు ఏనాటికి కూడా దూరం పోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామ విల్ నెవర్ బి బిట్రేడ్.
0: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
1: ద వన్ హూ హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామ విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
0: చెడక నమ్మిన వారున్నారు కానీ చెడును నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు, లేరు, లేరు.
1: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ never got his life spoiled. There are many spoiled careers for lack of faith.
0: Kanuka bhagavantuni yokka vishayam lopala aneka kathalu rasinattuga idi oka kathaga untadi anukoni meeru bhavinchavachunu.
1: You may consider this is also another story along with many rest.
0: Story kavachunu,
1: it may be story,
0: kani eva story, history.
1: What story?
0: His story, his story, history.
1: What story? History. His story, history.
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
1: No one need to doubt the sanctity behind this.
0: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
1: There are many subtle points, secrets.
0: మీకు పూర్వం కూడా చెప్పాను.
1: భగవాన్ said earlier.
0: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
1: ద సీతారామ నేచర్ ఇస్ డివైన్.
0: రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది.
1: అండ్ ద సీక్రెట్ రిలేషన్షిప్ ఆఫ్ ఎఫెక్షన్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ ద బ్రదర్స్ ఇస్ నాట్ ఫుల్లీ నోన్.
0: సుమిత్ర కైకేయుల యొక్క సంబంధం ఎంతటి పవిత్రమైనటువంటిది.
1: ద కైండ్ ఆఫ్ సిస్టర్లీ ఎఫెక్షన్ బిట్వీన్ సుమిత్ర అండ్ కైకేయి ఇస్ ఆల్సో నాట్ నోన్.
0: ఈ కైకేయి ప్రత్యేకమైనటువంటిది ఏమి కాదు.
1: కైకేయి ఇస్ నాట్ సెపరేట్.
0: రాములకు అన్ని విద్యలు నేర్పినటువంటిది కైకేయి.
1: ఇన్ఫాక్ట్ కైకేయి థాట్
0: తన కుమారుడు భరతుని కంటే కూడాను రాముని సన్నిహితంగా తీసుకుని అన్ని విద్యలు నేర్పినటువంటి కైకేయి.
1: ఇన్ఫాక్ట్ కైకా లవ్డ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: ఏదో కొన్ని సమయ సందర్భాలను పురస్కరించుకుని కైక పైన లేనిపోయి నిందలు వచ్చినాయి కానీ
1: కైక వాస్ బ్లేమ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్.
0: కైక దోషియే కాదు.
1: కైక హాస్ నాట్ డన్ ఎనీ మిస్టేక్.
0: దైవలీల లోపల ఇన్ని రకమైనటువంటి యొక్క ఇది చరిత్రలు ఆ విధంగా కట్టుకుని వస్తుంటాయి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లే, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు 14 అంతా ఉంటుండాలి. ఈ 14 లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: We have got still many more days to come and Bhagavan is going to tell many, many things that are not known to us. Many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
0: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపు, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
0: నాటిని బలు ప్రీతిని శరణాతిగను చేసిన సీతాది నాథుడైన శ్రీరామచంద్ర నామమెంత
2: మంచి తీపు మీరంతా సిగింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సిగింపుడి.
0: శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు,
2: దాసుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు,
0: సంతోషం చేసి

పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన ఎంత చదువు చదువు

0: చదువులు ఎన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudini avanni kulanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: Inadu ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నరుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, హీ డజంట్ నో హిస్ ట్రూ నేచర్, హిస్ ట్రూ ఐడెంటిటీ.
0: తెలివితేటలు ఉండినప్పటికీ, చదివి చదువునప్పటికీ మానవుని అంటున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణమే సన్నగిల్లిన సర్వము కూడాను వ్యర్థమైపోతుంటాయి.
1: విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ అండ్ ఎడ్యుకేషన్, వితౌట్ హ్యూమన్ వాల్యూ ఎవ్రీథింగ్ అక్వైర్డ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ మానవతా విలువలే లేకుండా మనిషి మనిషే కాడు.
1: Without human values, you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees. If you do not have human values, all would be a mere waste.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఈనాడు మన విద్యార్థులను చక్కగా విచారించి చూచినా ఎట్టివానికైనా కూడాను తిరిగి తెలివి రాకపోదు.
1: ఇఫ్ యూ వాచ్ అవర్ స్టూడెంట్స్ క్లియర్లీ, యూ విల్ అండర్స్టాండ్ ద రియల్ కంటెంట్, ద డెప్త్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతులు.
1: Our students are highly virtuous.
0: సత్శీల సంపన్నులు.
1: One of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernapudikini inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: Bhagwan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కానీ కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటి ఎదుటి నుంచి వారికి అందరికి టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కానీ మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తున్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with everybody.
0: ఇట్టి గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయము కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here, they are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతే కూడాను సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: You will find our students serving as teachers in future all over the world and help the society in molding ideal citizens, men of character.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు గుణవంతులు శక్తివంతులు తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లలు చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: If you see these boys of strength, courage, intelligence, intellect, you are bound to be very happy.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: All the qualities expected of an MBA graduate student, you find them in our boys.
0: ఇంతే కాకుండా ఉత్తమమైనటువంటి ఒక భాషలు కూడాను నేర్చుకుంటున్నారు.
1: In addition to this, they have got very good language at their command.
0: కేరళ నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ భాష అయినటువంటి యొక్క దీనిని కూడా మర్చిపోయి కానీ ఇక్కడికి వచ్చినటువంటి యొక్క దీంట్లో అన్ని రకమైనటువంటి భాషలు కూడా నేర్చుకుని
1: those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalamu, Hindi, English, Telugu, ilanti vidyalanni kodanu goppaga nechukoni maa pillalu ee desamte vaari pillalu ani kodanu sandeham kaligeyatattuga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which language at their command.
0: కేరళ నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ భాష అయినటువంటి యొక్క దీనిని కూడా మర్చిపోయి

0: లాంగ్వేజెస్, ద తమిళ్, మలయాళం, హిందీ, తెలుగు, వాట్ నాట్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై టు విచ్ ప్లేస్ దే బిలాంగ్ టు.
1: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
0: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్.
1: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
0: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్కృత్.
1: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబాడీ.
1: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
1: కనుక పిల్లలుంటే వారి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
0: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
1: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
0: ఇన్ఫాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
1: అందరికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
0: అండ్ యూ విల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
1: నేనే చూసినటువంటి పిల్లలను, నాయన నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టవత్తి నుంచినే వచ్చాను అంటారు.
0: ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లైస్ స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
1: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
0: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
1: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
0: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
1: ఈ పుట్టపర్తిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
1: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
1: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
0: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
1: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
0: యూ విల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
1: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
0: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్.
1: ప్రెసిడెంట్ గాని, చీఫ్ మినిస్టర్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
0: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్.
1: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పిస్తున్నారు.
0: ఇన్ఫాక్ట్ the education is offered totally free of cost in our colleges.
1: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడా మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
0: వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్.
1: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
1: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
0: It's rather rare to find students of this quality elsewhere.
1: కనుకనే స్వామి యొక్క ప్రాపర్టీ అంత ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ.
0: So if you put a question, what is Swami's property? Students are his property.
1: వారు లేకపోతే నేను ఏమీ చేయలేను.
0: Without them, Swami will not be able to function.
1: కేవలము స్వామిని చూసుకోవటం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
0: దీ స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ హియర్.
1: భారతీయ సంస్కృతి ఎంత కూడాను సంస్కృతంలోనే ఉంటుండాలి.
0: ఇన్ఫాక్ట్ ది ఎంటైర్ భారత్ రెస్ట్ ఆన్ ద కల్చర్ సంస్కృత.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి.
0: రైట్ ద డే బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ రెసిటేషన్ ఇన్ సంస్కృత్.
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
0: యూ కెనాట్ గెట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ దో

0: యూ అండర్టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
1: కనుక ఈ విద్యార్థులే అన్ని విధముల కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
0: ద స్టూడెంట్స్ కెన్ సడన్లీ బ్రింగ్ అబౌట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ సొసైటీ.
1: ఈ విద్యార్థులకు రాని భాషలు గాని తెలియనటువంటి యొక్క విషయములు గాని ఏమాత్రము లేవు.
0: దేర్ నథింగ్ దట్ అవర్ స్టూడెంట్స్ డు నాట్ నో. దేర్ నో లాంగ్వేజ్ విచ్ ఇస్ నాట్ నోన్ టు దెమ్.
1: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమలు కూడా లేదు.
0: యు మే ఫీల్ దట్ స్వామి ఇస్ ట్రైనింగ్ హింసెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
1: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
1: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడా డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో హాయిని కల్పిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
1: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
1: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డు విత్ స్టూడెంట్స్.
1: వారికి అన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డు నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
1: ఎట్టి అభ్యాసం లేని కూడా సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనలు ఈ పిల్లలు ఎందుకు అంత తాండవం ఆడుతున్నాయి.
0: వీ ఫైండ్ ద గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ బిహేవియర్ గుడ్ హ్యాబిట్స్ అమంగ్ అవర్ స్టూడెంట్.
1: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడా మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
0: దట్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇన్ సర్వింగ్ దేర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులు కూడా దగ్గర చేరుస్తున్నారు.
0: దే ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ the dear and the near.
1: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్ మనీ.
1: వారికి కావలసింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్ధిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
0: దేర్ చీఫ్ ఎయిమ్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ టోటో భగవాన్స్ కమాండ్.
1: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
0: Bhagavan doesn't want any other people beyond this.
1: ఈ పిల్లల వలనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ధి చేయవచ్చును.
0: Many more education institutions can be started basing on this type of students.
1: కానీ వీరికి ఎట్లు లభిస్తుండది?
0: But how could they become like this?
1: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవనుండిదేమ్ము.
0: The moment you listen to the sounds of the birds, you get up from bed.
1: వాళ్ళు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజాము కారణో ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేయటం.
0: ఇట్స్ నాట్ దట్ ది స్టూడెంట్స్ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ రాదర్ లేట్.
1: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచపు నుండిదేమో.
0: యూ గెట్ అప్ ఇన్ ది అర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ది హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ది బర్డ్.
1: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
0: యు బ్రష్ యువర్ టీత్
1: జలక మాడి ధరించి చల్లి భుజించు.
0: You have your bath and have your breakfast.
1: Tiffin do gifan anetuntivi ivi enadu kuda maa pillalku angikarincharu.
0: And this modern tiffin is not acceptable to our students.
1: Idlu dosalu sambaru vadapappu moolkulambu ilanti anta kuda maa pillalku ye maatram ishtam ledu.
0: Our students do not like the modern breakfast, modern tiffin.
1: Ratri migilinatunte annamu prathunne majjigalo kalupukoni inta uppu veskoni chakkaga bhujistunnaru.
0: They partake the rice which is left over last night
1: and mix it
0: with curd and
1: meat. Hitamaina vastuvulu entayu namali mitamuga chintunduru meela unnaru.
0: They masticate and eat limited quantity of food.
1: Vaaga namili dani jeerninchukuneetuvanti shaktini kudanu sampadinchukuntunnaru.
0: Oh, they do have the digestive capacity.
1: Hitamaina vastuvulu entayu namali mitamuga chintunduru meela unnaru.
0: It is absolutely essential to eat limited quantity of food, that which is palatable and acceptable.
1: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలమునకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
0: This kind of dietary habits you do not find among student community elsewhere.
1: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
0: They go to the school and listen to all lessons in all obedience and hear a good name.
1: Saddaga paatamul nerchi anakuvagala baaludu anipinchukundru.
0: They listen to all lessons in all sincerity and they have all humility.
1: Devalo eppudu tirugangaboru.
0: They don't go anywhere.
1: Murigikuntara chetta pogulaninti.
0: And they don't have any dirty
1: clothes. And
0: they don't keep anything that is
1: unwanted. పరుగుడు చెడుగుడి బంతులాటయ్యను.
0: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
1: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము,
0: రన్నింగ్.
1: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
0: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
1: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని, ఇంకోటని, టెన్నిస్ బాల్ అని, ఇంకొక బాల్, ఇంకొక బాల్, ఇంకొక బాల్, వాలీబాల్, సుగ్రీవు బాల్, ఏ బాల్, ఈ బాల్లంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రం శ్రమ పెట్టడం లేదు.
0: They don't like games like volleyball and Sugriva ball like that, but they follow the traditional
1: sports.
0: They don't get into such games.
1: They
0: take care of their own health.
1: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు, కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాడిగా ఉండరు.
0: Every student here is physically strong. No one is weak.
1: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
0: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
1: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
0: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చును.
0: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
1: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
0: Other colleges can certainly emulate their example.
1: కేరళకపోతే అక్కడ కేరళలో అప్పుడు మలయాళము ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడా ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
0: The Keralites also have picked up the local language and following the native culture.
1: Kanuka itlanti vidyarthulu undatam chala adrushtame bharat desamku.
0: In fact, the country is very lucky to have students of this quality.
1: Bharat desam ante pavitramainatundi oka bharat desam.
0: Bharat is a sacred land.
1: Bharatiyulaga vajram vanti vaadu.
0: Bharatiyas are diamonds. Diamonds.
1: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చి పుట్టినను దానికి వారికి చిక్కరు.
0: యు డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
1: పెద్దలను చూస్తే వినయము,
0: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
1: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు,
0: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
1: ఈ విధమైన యొక్క సంభాషణలు,
0: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్.
1: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
0: అండ్ ఆల్ ది విజిటర్స్ దట్ విజిట్ దెమ్ ఎట్ their residences are surprised at this.
1: ఇలాంటి కొత్త కొత్త భావమంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
0: They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as example.
1: మా పిల్లల్ని మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
0: It's nothing particular great in praising our own students.
1: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడా ఆ పిల్లల్ని చూసి వర్ణిస్తుంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంటుంది.
0: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students. Swami is mighty happy.
1: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
0: This is not any sickness or a complaint or affliction.
1: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు.
0: One student was just tying up a bunting or toranam.
1: Nen lopa nunchi talapu tetchukoni vachanu.
0: Bhagwan opened the door from inside.
1: Nannu chusetappudiki edo bhayam erpadipoyindi.
0: And the boy was very much afraid watching Swami there at the door.
1: Akka nunchi valiki kinda paddadu.
0: And he literally shook and fell down.
1: Adi inapachi idi ittundi.
0: And it's an iron chair.
1: Iron chair.
0: Iron chair.
1: Iron chair. ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
0: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
1: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
0: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
1: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
0: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
1: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడా చిక్కటం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
1: కానీ కాలం కలపడం చాలా కష్టం అనుకోని
0: they could understand it's difficult to continue
1: like
0: that.
1: బాధపడుతున్నారు.
0: They were feeling sad.
1: ఏం చెప్తారు? ఎవ్వరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు, మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాల తోడుగా ఉంటుంటారు అని నేను ఎంతో వారికి చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ టు హెల్ప్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. దట్స్ వాట్ భగవాన్ సెడ్.
1: డాక్టర్స్, నర్సెస్, కంప్యూటర్స్ అంతా వారే నాకు మారిపోయారు.
0: సో బాయ్స్ ఆర్ ది డాక్టర్స్, boys are the compounders, boys are the nurses assisting swami.
1: వారి వల్లనే నేను ఇంతవరకు తిరగగలుగుతున్నాను.
0: That made Bhagwan move like this as we find him today.
1: అందుకోసమే మా పిల్లలు చెప్తుంటారు, స్వామి మీరుండగా మాకేం భయము.
0: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody.
1: మీరేమి మా నిమిత్తమే బాధపడనక్కర్లేదు.
0: Bhagwan, you don't need to feel sad about
1: us. స్వామి సేవలు చేసుకుంటూ మేము బ్రతుకోగలము.
0: We want to serve you and carry our life
1: here. Avidanga cheppi konni vandana mandi pillalanta kodanu udyogalaku konna pokunda swami daggane undi ikkada chadukoni anni pannulu chestu unnaru.
0: There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagwan.
1: Nani mitrame kaakunda vaar nimittam kodanu vaaru sadhi chestunnaru.
0: In fact, that amounts to a self help also.
1: మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్పితే మీరు ఎవరు దీన్ని నమ్మరు.
0: If Bhagwan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
1: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
0: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
1: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
0: అండ్ దే స్టార్టెడ్ పేయింగ్ దీస్ బాయ్స్ అట్ ద రేట్ ఆఫ్ 50,000 rupees, 60,000 rupees సాలరీ పర్ మంత్.
1: ఈ దుడ్డు మాకు అక్కర్లేదు అని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
0: దే సెడ్ వీ డోంట్ వాంట్ దిస్ మనీ, దే రిటర్న్.
1: అక్కడ సంపాదించినంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు.
0: ఆల్ ద మనీ దే ఎర్న్డ్ distributed to poor people there.
1: కట్టగా పెట్టుకు ద్వారా రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
0: దే రిజైన్ దేర్ జాబ్స్ అవుట్ సైడ్ అండ్ కేమ్ డౌన్ టు ప్రశాంతిలయం భగవాన్.
1: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
0: అండ్ దే జస్ట్ వర్కింగ్ యాజ్ ఇఫ్ దో దే ఆర్ ఇన్ ఎ బిగ్ వర్క్ షాప్.
1: అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ ఆల్ నీడెడ్ స్కిల్స్.
1: అన్ని పరికరములంతా కూడా వారే సృష్టించి
0: they know how to handle instruments.
1: మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు.
0: అండ్ దే హ్యాండిల్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
1: కొనుక్కోనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ.
1: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
0: ద స్టూడెంట్స్ క్యాన్ మెయింటైన్ ద హోల్ హాస్పిటల్.
1: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
0: హూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్.
1: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: నో వన్ కెన్ కాంప్రహెండ్.
1: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
0: ఆల్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ సాక్రిఫైస్. దే ఆర్ స్పెండింగ్ టైమ్ హ్యాపీలీ విత్ వాట్ ఎవర్ సాలరీ దే గెట్.
1: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయం అంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు, ఏమాత్రము వైద్యం నాకు అక్కర్లేదు.
0: Swami has no pain, he doesn't require need any treatment.
1: నాయ కిదంతా కూడా పిల్లలే చూసుకుంటున్నారు.
0: And boys have been attending on Swami.
1: ఏ చిన్న దానికి కూడా నేను యోచించనక్కర్లేదు.
0: Swami need not think of any small issue, anything whatsoever.
1: ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు.
0: There's many such students.
1: అలాంటి పిల్లల చేత నేను నా జీవితమును చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
0: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
1: నాకు ఎట్టి ఖర్చు కానీ ఎట్టి బాధలు కానీ ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడా చూసుకుంటూ వస్తుంటారు.
0: దీస్ బ్రదర్స్ మింగిల్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
1: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
0: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
1: ఏం చేయలేపొద్దు.
0: వాట్ ఈస్ టు బి డన్ దిస్
1: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
0: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
1: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్. ఇన్ ప్రశాంత నిలయం.
1: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
0: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
1: అంత వారి పనులు వారే చేసుకుంటుంటారు.
0: దే డూ దేర్ ఓన్ వర్క్.
1: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
0: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్
1: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
0: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
1: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
0: దే టెండ్ టు ఆల్ జాబ్స్.
1: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్ ద హోల్ కంట్రీ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్.
1: అందరికీ సహాయం చేస్తుంటారు.
0: దే హెల్ప్ ఎవ్రీబడి.
1: ఇంకా నేను చేయవలసింది ఒక్కటే.
0: There's one thing that is left.
1: వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి.
0: భగవాన్ సెట్స్ అన్ ఐడియల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
1: ఎవరిపైన ఆధారపడకోకుండా,
0: వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి,
1: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
0: దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ దేర్
1: ఓన్. వారు ఉండగలరు.
0: Yes, they can maintain themselves.
1: Karuka ee venadu enni cheptunnanante maa pillalante anta goppa vidyavantulu gunavantulu kudanu.
0: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
1: Gunavantulu,
0: they are virtuous.
1: Balavantulu,
0: strong.
1: Inka వారు చెప్పాలంటే ధనవంతులు కూడాను.
0: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
1: వారిని వారే సంపాదించుకుంటున్నారు, కానీ ఇంకోరు తల్లిదండ్రులది ఒక్క నయా పైసా కూడా ముట్టడం లేదు.
0: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమి అక్కర్లేదు.
0: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డూ యూ వాంట్,
1: అన్ని చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
0: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
1: ఇంకా మున్ముందు ఎన్నో జరగబోతున్నాయి.
0: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
1: కనుక దేశమునకు ఎట్టి భయమూ లేదు.
0: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
1: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
0: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
1: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి,
0: this country will prosper and progress by these boys.
1: వీరు దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
0: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
0: భగవాన్ ఈజ్ అన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

హరి భజన వినాశిత శాంతి నహి. హరి భజన వినాశిత శాంతి.

హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: కేవలము మూఢ విశ్వాసమని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity, highest.
0: కాని భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మ భావము.
1: But among Bharatiyas there is one step higher than this brotherhood.
0: Sarvulu yendu undinatundi yokka aatmatattvam okkate aneetundi yokka tattvanni pratirimpa chesinatundi prachara prabodhana salpinatundi yokka Bharatiya sanskrutanni moodattvam cheppukotamlo intakante murkattvam marakutu ledu.
1: It is the culture of Bharat that propagated the principle of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness.
0: Sangikamaina yokka dharmamu అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ద సోషల్ జస్టిస్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇదే చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధి గాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ that has shared its ritual cultural heritage and the spiritual wealth with the rest of the nations all over the world.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు దివ్యమైనటువంటి భావమునందు నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్ ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్
0: దేవుడు కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: భగవంతునిదే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ది మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరినటువంటి చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of atoms.
0: అణువునందు కూడాను ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రత అనేది యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: In fact you find the divinity that shines in every atom.
0: అందువల్లనే
1: so
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore Ramadas sang the glory of God telling that he is everywhere.
0: రామతత్వము తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: In this world you find only the principle of
0: Rama. రామమయం ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: He said everything is principle of Rama, the whole universe, nothing
0: else. ప్రతి పదార్థం కూడాను మనల్ని రమింపచేసేటువంటిది.
1: It means every matter in this world will draw your attention.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేస్తుంటే ఈ దివ్యత్వాన్ని వీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted version, we are not able to know the truth.
0: ఒట్టకూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం.
1: Entering into wrong action has become a habit.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను దుష్కృతం బిలం.
1: Doing all wrong actions has become a second nature. The devotion is lost.
0: వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో.
1: In this world all wicked actions are taking place beyond all narration and measure.
0: దాపురమయ్యే లోకములో శ్రీపతి

0: శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్, యు కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించితిని,
1: I have gone through all texts.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: I have gone thoroughly all sacred texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: నిష్ఠులము మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దులు పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ, యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్, వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం, మానవ జన్మ మెత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్ ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్.
0: ఇదియా మనం సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్.
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్?
0: కాదు కాదు.
1: నో,
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్య నిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వి గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వి థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫీమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ హ్యాపీ లివింగ్ ఆన్ అర్త్, వైల్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ నెసరీ ఫర్ ద లైఫ్.
0: ఇదంతా కూడా కేవలం ప్రాకృతమైనటువంటిది.
1: దిస్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: ఇట్ ఈస్ వన్ నేచర్ ఆఫ్
0: మనది, నివృత్తి యొక్క లక్షణం.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: That which is outward is momentary and temporary.
0: సత్యము నిత్యము.
1: That which is within is true and eternal.
0: ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చేయాలి.
1: Therefore we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములు ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుక్కిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్ బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంఘ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ద రీజన్ ఈస్ అవర్ కంపెనీ. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book and take it into your head.
0: పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: సో ఇట్ ఇస్ నాట్ ద బుకిష్ నాలెడ్జ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం సాధించాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో వీలు కాదు.
1: యూ కెన్ అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బై ఫాలోయింగ్ ద స్పిరిచువల్
0: భావం తద్భవతి.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: వెన్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఫెయిత్ ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ టూ.
0: శ్రీనాథ్ చెప్పాడు,
1: శ్రీనాథ్ సెడ్,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: ఇన్ ఎర్లియర్ డేస్ ద రిచ్ పర్సన్స్ విల్ హ్యావ్ ఏ సార్ట్ ఆఫ్ ఎన్ ఆర్చ్ లైక్ థింగ్ ఇన్ ఫ్రంట్.
0: పీపుల్ అందరూ వచ్చి ఆ శ్రీమంతుల యొక్క ఇంటి ముందు పెట్టినటువంటి జ్యోతి నుంచి వారింటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఎవ్రీబడి ఫ్రమ్ ద నైబర్హుడ్ వుడ్ గో ఓవర్ దేర్ అండ్ లైట్ దేర్ ల్యాంప్స్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ దిస్ రిచ్ మ్యాన్స్ హౌస్.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday or other.
0: ఈ సాంప్రదాయమును పురస్కరించుకొని రేపల్లె యందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: As per this tradition, there is also a sort of a place there.
0: ఆ గోపికల ఇంటి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతులు వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ మధుర బై దెన్.
0: ఆ వ్రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము.
1: It's my bad luck.
0: నేను ఈ వేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా వేపల్లె మధుర మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్ బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర.
0: నష్టం రాసిన రాత కన్న కలదా నువ్వురేండు చింతిల్లి.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్ ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani atta gariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: డివినిటీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్ and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: You also know one of
0: మహాయోగులంతా ఉంటున్నారు.
1: Of yogis.
0: మహాత్యాగులంతా ఉంటున్నారు.
1: There are men of sacrifice. ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: And Suguna could have that which is not attained by anyone else.
0: ఆ రేపల్లెలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లెను వదిలిపెట్టిపోయాడు అని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్లె షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదేని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్డ్ లైక్.
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్. వాళ్ళందరూ
0: కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ సుగుణకు
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti. The
0: light aa jyoti lo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti the light, andaru forgotten herself.
0: Kudi emiti neeku em kanipinchindi ani chepte appudu aame cheppinappatiki ee gopikalanta road anta dance aadtu unnaru.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపి.

0: నంట అదియే వేలికి తగిలిన మంట, చుగునకు కనిపించెనంట మనసుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాస్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోను టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: ఉన్న నాలెడ్జ్ ని కూడా ఊడగొట్టుకోవటం.
1: They will forget the knowledge they have already on.
0: జ్ఞాపశక్తి అంతా కూడా మందబడిపోవటము.
1: They lose their memory.
0: ఈ విధంగా మానవుని యొక్క శక్తులు అంతా కూడా కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు.
1: Like this all the energy is lost.
0: ఆనాటి సుగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే.
1: But Suguna thought of Krishna all the time.
0: ఆ విశ్వాసమే ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు, కానీ మరొక దానిపైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu Bangra anetvanti gramam lopala
1: a village by name Bangra
0: Hemant Singh anetvanti vaadu undetvanti vaadu parama bhaktudu Sai Baba ku
1: an ardent devotee of Sai Baba was there. Hemant Pandit
0: అతనిని రెండో పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హీ రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హీ గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హీ సా
0: ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హీ సా ఎ మైటీ పర్సనాలిటీ.
0: తలుపులు కూడా తెరవబడింది.
1: ది డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హీ కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్
1: హీ సెడ్ అన్నా సాహెబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు, ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: Ani appudikappude ratri 3 gantalappudu repadi dinam baba na intiki bhojananiki vastadu ma intiki bhojananiki vastadu ni oke aananda padipothunnadu.
1: He got up at 3 o'clock and he was so happy declaring everybody that baba will be
0: ee arapulu inindi bharya aami lechindi.
1: Wife heard all the shouts and she too got up.
0: Emtandi meekem swapnama lekapothe inkemaina okka giliya endukosam meeru itla avastha padutunnaranni.
1: And the wife started asking him, have you dreamt or anything wrong with you?
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలు అప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డి, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఈస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్.
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ?
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలు ఉండేటువంటి ఒక స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హి మానిఫెస్ట్ టు దోస్
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్సర్వింగ్ పీపుల్ డోంట్ సీ హి.
0: వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటిదినం మన ఇంటికి వస్తాడు.
1: హి ఇస్ షూర్ టు కమ్ టుమారో.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: దట్ ఆల్ ప్రిపరేషన్స్ కుకింగ్ మస్ట్ బి మేడ్ ఫాలోయింగ్ మార్నింగ్.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: ద వైఫ్ ఆల్సో సెడ్ what else I want. Baba is coming.
0: Ellavar lechindi,
1: she got up next morning,
0: kadigindi paatalanta subram chesindi pratyekanga kontha vantalanta undindi.
1: She kept the house very clean and cleaned all the vessels and made very good delicious preparations.
0: Payasam undindi,
1: she made payasam and rice pudding
0: chesindi.
1: She made another sweet,
0: oka vada chesindi.
1: She prepared vada
0: anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా.
1: బోత్ ఆఫ్ దెమ్ హస్బెండ్ వైఫ్ ఫర్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ బాబా.
0: చక్కని పూల తోరణాలు కట్టింది, మామిడి ఆకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ంట్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హీ డిడ్ంట్
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్ హీ విల్ సర్టెన్లీ కీప్ అతను
0: సత్య స్వరూపుడు. అతనే సత్యనారాయణుడు.
1: హీ ఇస్ వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్. హీ సత్యనారాయణ.
0: అతనికంటే వేరొకటి మరి లేదు.
1: దేర్ ఇస్ నో
0: అదర్. బాబు వచ్చే తీర్తాడు.
1: బాబా ఇస్ షూర్ టు కమ్. హీ ఇస్ డెఫినెట్ టు కమ్.
0: అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు.
1: హీ విల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్
0: అని భార్యకు నచ్చ చెప్తున్నాడు.
1: And he convinced his wife.
0: సరే 2 గంటలైంది.
1: It was 2 o'clock in the afternoon.
0: వచ్చే జాడలు కనిపించలేదు.
1: No trace of his arrival.
0: సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహేబులు వచ్చారు.
1: Right from the front door, 2 Muslims came.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: They said,
0: ఏమండి అన్న సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ టూ ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ, యూ బోత్ అపియర్ టు బి మేకింగ్ సో మెనీ ప్రిపరేషన్స్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిలేషన్స్ ఫర్ ద లంచ్ దిస్ ఆఫ్టర్నూన్, బెటర్ యూ అటెండ్ యువర్ వర్క్ అండ్ టేక్ దిస్ ప్యాక్. దే సెడ్
0: ప్యాక్ తీసుకున్నాడు.
1: అండ్ హీ కలెక్టెడ్ ద ప్యాక్.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened,
0: వెళ్ళిపోయారు.
1: అండ్ దే లెఫ్ట్.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: యాజ్ హి ఓపెన్డ్ ది బండిల్ ద ప్యాక్, హీ సా బాబాస్ పిక్చర్స్.
0: నీవు ఏ రూపకంగా వచ్చావో నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: సేయింగ్ బాబా యూ హావ్ కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ పిక్చర్ అండ్ దే హగ్డ్ దిస్ పిక్చర్.
0: భక్తి అంత పిచ్చిగా ఉంటుంటది.
1: ద డివోషన్ లుక్స్ సో మ్యాడ్.
0: పిచ్చిరు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా. పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా.
1: సాయిబాబా ఈ సచ్చిదానంద, హీ విల్ క్యూర్ ఆల్ యువర్ మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్ అగైన్.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి బట్టిస్తున్నాడు?
1: వై షుడ్ హి మేక్ అస్ మ్యాడ్?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని బట్టిస్తాడు.
1: హి విల్ గివ్ యూ రిలీఫ్ టు ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్ అండ్ మేక్ యూ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: హి కెప్ట్ ది ఫోటో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లీఫ్.
0: బాబా నీవు భుజించే తీరాలి.
1: బాబా యూ మస్ట్ ఈట్ ఫుడ్ సర్.
0: ఈ రూపకంగా వచ్చావు.
1: యు హావ్ కమ్ ఇన్ దిస్ ఫామ్
0: అని చెప్పాడు.
1: హి సెడ్ సర్.
0: ఫోటోను అక్కడ పెట్టాడు. అది నిలిచడానికి వీల్లేదే. ఒక టంబర్ ఉంది అక్కడ పెట్టేసి ఆ టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను.
1: అండ్ హీ మేడ్ దిస్ ఫోటో స్టాండ్ అగేన్స్ట్ దిస్ టంబ్లర్.
0: కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ యెట్ యూ మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: You will wipe out all the tears that we shed for the world. You will make us shed the tears pining for you.
0: కనుక తెప్పిస్తాడు.
1: యూ విల్ మేక్ అస్ షెడ్ ద టీయర్స్ పైనింగ్ ఫర్ యూ.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యూ మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: ఆ కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: there on that plate so many items are served, one vada was missing.
0: Varya aa annam anta kodina kuppa maadiri oddichindi adi chedigipoyindi andulo 5 vreelu kanipistunnayi.
1: The rice was served at the center and they could find the prints of all the 5 fingers on
0: baba
1: the rice.
0: Tinnadu baba tinnadani aa annam anta taane nidheshistunnadu.
1: Baba has partaken
0: baba prasadam baba prasadam
1: and baba has eaten this food. He was so overjoyed and he started eating all the rest.
0: Aanati paristhitulaku aanati vidhamainatundi yokka చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్స్ సచ్ మిస్టరీస్ సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్స్. వస్తానని
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హి సెడ్ ఐ విల్ కమ్ హియర్
0: భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, well he came in the form of a dog.
0: ఎనుగా వచ్చేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ హిబఫిలో అండ్ పార్టేక్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్
0: ఇన్ ది ప్లేట్. పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటిది.
1: యేషూ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఈస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so.
0: అప్పుడే వాడు వచ్చింటారు.
1: When he says I'll come to Bombay, he will come there physically.
0: తప్పక చెప్పినట్టు వెళ్తున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending. He is certainly partaking.
0: ఎందుకోసము?
1: Why?
0: ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now are different.
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is along the trend of
0: ఆనందంగా ఉంటాది. మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time, we doubt later.
0: అవకాశం ఇవ్వకూడదు.
1: Never doubt any of his statements.
0: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
1: When once you have total faith, he will fulfill his promise.
0: అది ఏ దైవం యొక్క వాక్కు.
1: That is God's
0: word. అదే అమృతవాణి.
1: That's one nectarine promise.
0: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
1: That is the divine gospel.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: It's bound to happen.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపము చేతనే అది తప్పిపోతుంటాది.
1: The defect lies in our faith and therefore we miss the opportunity.
0: భావం తద్భవతి.
1: As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances come what may, never change your faith.
0: ఏ విధమైనటువంటి కష్టములు వచ్చి పడిపోయినా సరే విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మీరు ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైనంత కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడి హీ ప్రామిసెస్ టు కమ్ బట్ హీ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ హీ డిసైడ్స్.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు బాబా మీరు వస్తారని కాచుకున్నానని మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాళ్ళు.
1: దోస్ దట్ హావ్ నాట్ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దే యూస్డ్ టు సే బాబా వై డు యు ఫ్రస్ట్రేట్ us like that? Why do you disappoint us like that? Why did you not come?
0: నేను వచ్చాను మీ ఇంటికి.
1: He said, mad cap,
0: I came.
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారెంతో బాధపడేటువంటి వారు.
1: దే ఫెల్ సో సాడ్ బాబా, ఆర్ వి సిన్నర్స్ టు డ్రైవ్ యూ అవుట్.
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: ఐ కేమ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బ్లాక్ డాగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: అన్ని జీవులు ఎందుకును భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి, ఒక ఎలుక ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదియే వినాయకుని కిందకిన ఉంటుందంటే దాని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start worshipping
0: it.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it.
0: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Kanukane aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idini moham chuchetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat sannidhi ande untunnamu.
1: We are present in the presence of God.
0: Edi chuchina bhagavat tattvame,
1: ekkada
0: chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: Rakapokalu lenetundi tattvam bhagavat yokka tattvam.
1: It is the divinity that neither comes nor leaves.
0: కనుకనే సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం, ఇందుకరడు అందు లేడని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present there or not.
0: Yendendu chuchina andante kaladu.
1: Wherever you search, you will find him there.
0: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
1: At what Vinayaka also has shown.
0: Okanoka samayalo meeku tamash cheyadalchi Parvati Parameshwarulu iddaru kumarulaku koncham oka aatalu potiga pettaru.
1: Parvati Parameshwara, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka, Subramanya, come on.
0: Chudandi ee naadu oka pari pettaru meeku.
1: Today there is a competition.
0: Urke Udupi Krishna kadupu varuvu ettalenu em cheyali tineseedi kucchuledi ee vidhanga untunte pani etla jarugutundi.
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: Loading unloading anetundi koncham maaneseyandi oka pani pettestanu meer cheyandi ani chepparu.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: Cheppandi annaru iddaru paapam.
1: Both of them already tell us.
0: Amma మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు. గణపతి వచ్చాడు.
1: గణపతి కేమేసాడు, మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి. ఎవరు ముందొస్తారో మీరు రాండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot is
0: ఎంత ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu peacock nemali.
1: Subramanya has got peacock. Dani
0: pain kurchunnadu bail deraadu.
1: He sat on its back and started.
0: Otundadi peacock manchi speed ga vellipothundadi.
1: Peacock is going at a very high speed.
0: Kaani elukunu kuda daggarku raman cheppaled inka Vigneshwarudu.
1: And Vinayaka has not asked
0: that to come close by. Dani pain ekkaledu.
1: And he didn't try anyway.
0: Ye chintanu cheyaledu.
1: He didn't think of.
0: Kurchunnadu atte kurchunnadu.
1: He sat there only.
0: Inka anta dooram lopala సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు. మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు. నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్,
0: ఎంత యుక్తి పడురా నీవు.
1: ఇంటెలిజెంట్ యు ఆర్.
0: వాట్ ఎ నాక్.
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతని మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చూస్తే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ది అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: నేను వినాయక సే
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యూ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో అరౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ అరౌండ్ ది యూనివర్స్
0: పట్టి. అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ది అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది.
1: సుబ్రహ్మణ్యుడు
0: నీవు ఫస్ట్.
1: యువర్ ఫస్ట్ టు గో అరౌండ్ దిస్
0: అంతరాత్మని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కాదు, చుట్టి వచ్చావు కాబట్టి ఫలనీది అన్నాడు. ఫలని అనగా అదే ఫలని, కోయంబత్తూరు దగ్గర ఫలని అంటుండే అదే ఫలని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పలని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పలని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పలని
0: చూచారా ఎంతింత అర్థరాత్రాలు ఉంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యూ ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్
0: అనేటువంటి యొక్క జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ళ పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers
0: talks. భక్తి విశ్వాసము, ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: he forgets himself. కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కాని నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: Search for God is meaningless.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There's no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: దేర్ని భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
1: భగవద్గీత mentions that the devotee is in search of a God.
0: ఎన్ని మార్గాల్లో,
1: so many paths,
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: He is in search of God in so many paths.
0: కీర్తనం,
1: listening, singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం, ఆత్మనివేదన,
1: friendship, surrender.
0: ఇంత మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
1: Nine paths we are in search of God.
0: ఆమె వినింది.
1: She heard this.
0: అయ్యో,
1: she said,
0: భగవంతుని అన్వేషణ చేయటమా? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
1: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఈస్ మై ట్రూ డివోటీ?

0: నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I am searching. I am in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I am in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is true devotion in animals.
0: దురదృష్టము, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You should have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరమ దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love. చేతిలో
0: పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know the taste at all.
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it, you will understand the sweetness.
0: మధుర మధుర.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం ధర్మం కీర్తి ద్వయం స్థిరం

0: ఈ జగత్తునందు. జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి

పొందుగా మరుగైనా బ్యాంక్ లోపల పెట్టి పొందుగా.

0: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
1: తుదకు ఎవరికి తురో ఏమి ఎవును.
0: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దాట్?
1: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
0: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్ హి ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్.
1: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
0: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects. The whole world is facing all sorts of agitation and confusion.
1: Itti paisachika pravartulu vidrumbinchi pralayatandamu salpuchunnatvanti ee Kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతలను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
0: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
1: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ది వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
0: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
1: Vidyarthulara,
0: students,
1: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురు, దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుంది.
0: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. If you don't learn and study well your subjects, likewise this mother country Bharat Mata will also feel very sad because we are on the downward trend in respect of morality and spirituality. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈజ్ ఫీలింగ్ సాడ్ 1000 times.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
0: యూ షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
1: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకానొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
0: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్, ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
1: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
1: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తియందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కళలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
0: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
1: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికీ అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
0: ద మోడర్న్ స్టూడెంట్స్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
1: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
0: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
1: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
0: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ, అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
0: దిస్ ఈజ్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
0: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
1: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
0: నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్.
1: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: You should make every attempt to follow the culture of this land, which is a land of merit, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors.
1: Prachina kalamu nundi Bharatadesamu dana dharmalaku puttinillainadi.
0: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
1: Tyaga abhimanam, tyaga kairinentunte karuna, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
0: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్.
1: భారతం యొక్క కల్చర్ ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్

0: భారత్ హెస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
1: సహన సాధుభూతులకు ఈ భారతదేశము గమ్యస్థానము.
0: భారత్ ఈజ్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
1: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
0: కంపాషన్, కైండ్నెస్, మెర్సీ, టాలరెన్స్, ఫర్బేరెన్స్, sacrifice, what happened to those qualities now?
1: కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశమునందు.
0: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ, నీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, వాట్ హ్యాపన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
1: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
1: Where are they? Dharmajudu, Dharmahudayudu, elanti paristhitini endeyinakudanu bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endukudanu భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
0: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
0: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
1: ఇట్టి పవిత్రులను, ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
0: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness. కానీ దీనికి
1: ఏ మాత్రం కూడాను వెరువక, కదలక, మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
0: Dharmaja faced all these ordeals, troubles and turmoils. He was not afraid in the least. He could resist and
1: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉంటున్నారు, కానీ 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
0: ధర్మజ రిప్లైడ్, 5 brothers are here in the forest, while 100 brothers are there in హస్తినాపుర.
1: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
0: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
1: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది హస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు.
0: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యు ఆర్ ఓన్లీ 5 brothers. వై డు యూ సే దట్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
1: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
0: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
1: మాలో మాకు ఐకమత్యంతో, ప్రేమ చేత, సహనము చేత, సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
0: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 brothers.
1: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
0: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
1: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును.
0: We can just relate to this, to the present circumstances.
1: ee naati lokamanandu aikamatyam anetundi cheenichi povatam chetanu kevalam kalahamulu kallolamulu abhruddhi kavatam chetanu prati party prati sanghamu prati yokka vyaktittam kudanu poorthi chinna bhinnamai pothundadi.
0: There's no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their flag.
1: ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది

0: లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఎనీవేర్. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: Vettulu veru kavachunu, kaani divyattamainatundi aatmatattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukane ee kaliyugam nandu, idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్, హేట్రెడ్ బిట్వీన్ విలేజ్ టు విలేజ్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ప్రావిన్స్ టు ప్రావిన్స్. దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: ఇన్ ఎ సింగిల్ ఫ్యామిలీ యు ఫైండ్ సో మెనీ చేంజెస్.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength of humanity.
0: ilanti balamainaatvanti yokka aikamatyanni ee naadu manam chedrupukon chesukuntunnamu.
1: This unity which gives us the strength, we are losing.
0: Kanukone manavattam aneetundi manavuni endu ye maatram kodanu kanipinchatam ledhu.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: Tulasidasu ramayanam raastu ataniki teliyakunda ramachintanalo tanmayattudaipoyinappudu ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసీదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్,
0: నిజముగా తాను రాయలేదు,
1: హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
0: ఈ కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ఆర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచం లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైన యాస్తికుడైన ఆస్తిక నాస్తికుడైన ఆస్తికుడైన కూడాను, జోగి అయిన భోగి అయిన విరాగి అయిన బైరాగి అయిన ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist or atheist or atheistic theist, a millionaire or a pauper, a renunciant or celibate, he must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life there are three reasons.
0: అజ్ఞానము,
1: one ignorance,
0: రెండవది పాపము,
1: second sin,
0: మూడవది తాపము.
1: The third one is
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మ అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins. The sun,
0: suryudu, andhakaramu, timirandhakaramu, mohandhakaramu, sokandhakaramu, ee andhakaramlu anetundi cheekatinanta kudanu suryudu okka thuri kiranamu chaapilate anta cheekati poyipoyi vennela anuga light prakashistundi.
1: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: ఇంకా చంద్రుడు,
1: మూన్,
0: ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon,
0: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
1: Moon doesn't shine on his own.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
1: But the sunlight is highly intense.
0: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
1: The moonlight is so cool.
0: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం, ఈ రావడానికి కారణమేమిటి?
1: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
0: కనుకనే జ్ఞానసూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెలెక్ట్.
0: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
1: దేర్ఫోర్ మూన్ ఇస్ ద మైండ్ హూ ఇస్ ఆల్ కూల్ వైట్ అండ్ బ్రైట్ ప్రెసెంట్ ఇన్
0: దీనిని వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
1: సన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ వైల్ మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద మైండ్.
0: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: Therefore, the reflection of the moon is the mind and the reflection of the mind is the moon.
0: Mana chachuli yandundunnatundi okka prakash shaktiye surya kiranamulu.
1: The power of light in our eyes is
0: mana
1: buddhi okka
0: prakash suryule ee okka surya kiranamulu.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: Kanuka surya chandradulu agni mana udaragni tapagni papagni ivanta kudunu udaramlo cheri untundali.
1: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation and digestion. All the three shine over their divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: బిఫోర్ యూ స్టార్ట్ ఈటింగ్ యువర్ ఫుడ్ యూ ఆఫర్ ఏ ప్రేయర్ టు.
0: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుందని బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
1: మెనీ జస్ట్ సే దిస్ ప్రేయర్, దే డు నాట్ నో వేర్ బ్రహ్మ ఈస్ బికాస్ హాస్టల్ డిసిప్లిన్ వాంట్స్ యు టు సే సో.
0: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినం దేహమాశ్రిత, నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: Hetu kushanubhavanu himakarte aneetundi daniki chakkani upamanam chestu vachadu.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama aneetundi padamunandu ra tat మా త్వం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అసి, ఈ యొక్క అగ్ని సూర్యచంద్రాదులను కూడా నువ్వు రెండింటికి చేర్చుకున్నప్పుడు రామా అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది.
1: వెన్ యూ హ్యావ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్ ద వెరీ వర్డ్ రామా విల్ టెల్ యూ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ తత్వమసి.
0: త్వం అసి, నీవు నేనేగా ఉంటున్నాను.
1: తత్వమసి, ఐఎమ్ యూ, యు ఆర్ present in the form of this eye here.
0: జగత్తునికంతా బోధించినటువంటిది తులసిదాసు.
1: ఇట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ తులసిదాస్ టు ది సెంట్రల్.
0: మహావాక్యంలో ప్రధానమైనటువంటి ఒక మంత్రము తత్ త్వం అసి, తత్ రా త్వం మా అసి నేనే. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనము.
1: Among all Mahavakyas, Tattvamasi is most important cardinal principle. Ra is that, Tva, you are being same Tattvamasi.
0: కనుకనే ప్రపంచం నందు ఈ విధమైనటువంటి ఒక ఏకత్వాన్ని ప్రబోధించి ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఆన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
0: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదటి